0: అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ కెన్ కంట్రోల్ దిస్ ప్యాలెట్ ఆర్ ది టంగ్ విల్ వీ బి ఏబుల్ టు కంట్రోల్ అవర్ విజన్.
0: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్
0: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
1: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
0: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
1: By talking too much one's own strength and memory
0: atma shakti karigipothundadi.
1: Our strength of the atma melts away.
0: Naralu balahinamaipothundadi.
1: Our nerves become weak.
0: Samajamulo oka chedda peru ostundadi.
1: In the society we get a bad name.
0: Kanuka manamu quiet ga kontha varaku nishabdam ga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
1: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
1: To train oneself in this manner in his daily life.
0: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు, నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని సమాజం యొక్క అభివృద్ధిని సమాజం యొక్క క్షేమాన్ని లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
1: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
0: Manavudu moodu rakamulaina sadhanalato nityamu jeevisthunnadu.
1: Man lives every day with three types of sadhana.
0: Vyaktigata sadhana, ఇంకొక సాధన, సమాజ సాధన,
1: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
0: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
1: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
0: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
1: Japa and jhana is purely an individual effort.
0: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
1: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
0: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
1: Entering the society and making others' life bearable and happy.
0: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
1: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
0: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
1: We should not have in our mind some kind of a selfish desire and
0: ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
1: This entire world is the form of God.
0: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
1: Serving society should be regarded by us as
0: మానవ సేవనే మానవ సేవ.
1: To serve man is to serve
0: జన సేవనే జనార్దన సేవ.
1: To serve human beings is to serve జనార్దన.
0: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడాను నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
0: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting
0: us. Bharat desame na desam anetundi swarthamulo kuda manam undakoddu anni desamulu manave.
1: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
0: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
1: In a big mansion each country is like a room in the mansion.
0: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
1: We should regard the entire world as a mansion.
0: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
1: In this huge mansion different countries like Germany, Japan, China, they are like distinct rooms.
0: Kanuka ee vidhamainatundi samatram cheta manavudu enaadu abhivruddhi pontado appudu lokasamastha sukhino bhavantu.
1: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
0: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaadu abhivruddhi pondutado enaadu dinini abhivruddhi gavinchukuntado aanaade mana జీవితం కూడా ధన్యమైపోతుంది.
1: సచ్ ఈక్వల్ యాటిట్యూడ్ అండ్ సచ్ లవ్ అండ్ కంపాషన్ టు ఎవ్రీవన్ ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దట్ డే అవర్ లైఫ్స్ పర్పస్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of Dharma.

0: Every life form is sacred. Each of us is a personification of divine love. In his Guru Purnima discourse on the 24th of July 2002, Bhagwan Baba urges us to exert our right of divinity and think noble thoughts and harbor pure feelings.
1: Pradoshe Deepakas Chandraha Prabhato Deepako Ravihi. Pradoshe Deepakas Chandraha Prabhate Deepako Ravihi. Trailokye Deepako Dharma Suputre Kuladipaka Suputra Kuladipaka. పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతూ ఉంటాడు.
2: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారిని చూపుతుంటాడు.
2: ఇట్స్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
1: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
2: ఇట్ ఈస్ ధర్మ రైచస్నెస్ that shows the light in the path all the time to all the three other worlds.
1: Kani kulamunaku jyotini yervinchi jeevitam yokka aadarshanni prakatinchi kuladeepakuduga nilchetuvanti vaadu suputrudu.
2: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
1: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
2: These are all the physical things that we see in this world which is material and worldly.
1: కాని సగత్తు విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
2: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
1: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
2: బట్ దిస్ వన్ హూ డెమోన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీస్ ది టైమ్ సెల్ఫ్.
1: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు.
2: His name is Kanada.
1: ఇతను దేనిని కనిపెట్టాడు?
2: What is it that he discovered?
1: అణోరణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
2: కాణాదా named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
1: తన జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
2: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
1: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
2: This world would not exist without atom.
1: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
2: Earlier this universe has no form.
1: సూర్యచంద్రాదులు లేరు.
2: Sun or moon.
1: ఆకాశ భూములు లేవు.
2: The space and earth.
1: నక్షత్రాలు లేవు.
2: Stars.
1: ఏదియు లేదు.
2: None existed in the past at the beginning.
1: అంతా చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
2: Everything was pitch dark at the beginning.
1: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
2: because of the combination of the smallest to the particles,
1: chaala dattamainatundi reethiga kudurukoni poyindi.
2: It could combine itself into hard matter.
1: Adi kudinchukottu chetada ekku veedi sambhavinchindi.
2: Because of the solidification of the hard matter, there generated heat.
1: Ee okka veedi cheta brahmaandamainatundi shabdam yerpadindi.
2: And out of the heat came a loud sound.
1: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కల ముక్కలుగా ప్రారంభమైంది.
2: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
1: సర్వత్రా విజృంభించిపోయినది.
2: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ సృష్టికి మూల కారణం?
2: దిస్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
1: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
2: This was the experience of Kanada.
1: Anaga yenta dattamainatundi yokka anuvulu pagili sarvatra vyapinchipoyinayi.
2: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
1: Aa pagalinatundi de shabdame pranavamu.
2: And the very primordial sound is pranava.
1: Adi ye omkaramu.
2: That is Omkara.
1: అది ఏ ప్రథమనాదము?
2: And that is the primordial sound.
1: ఇది ప్రథమనాదము.
2: That is the first sound vibration.
1: కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
2: This was the experience of Kanada.
1: అనగా ఈ అంత

0: And that is the primordial sound.
1: ఇది ప్రథమ నాదము.
0: That is the first sound vibration.
1: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
0: The sound vibrations are spread everywhere.
1: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
0: What was the origin of pranava, omkara?
1: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
0: It started from this minutest particle.
1: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కనరాదు.
0: You do not find anything beyond this minutest particle, the atom.
1: దీనిని పొందుటకు ఏది మార్గము?
0: What is the way to know that?
1: అనేటువంటి విషయాన్ని ఈ కానాడులు విచారణ చేస్తూ వచ్చాడు.
0: Kanada investigated and explored the details of the atom.
1: కట్టకడపటికి ఇది ఒక్కటే నాదం.
0: Finally he concluded that it is only primordial single sound.
1: ఇది ఏ ప్రథమ శబ్దము?
0: That is the first sound to begin with.
1: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
0: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
1: ఇలాంటి సత్యమును ప్రబోధించి,
0: this truth was taught,
1: సూక్ష్మమైనట్టి అణువును సూక్ష్మమగుచు,
0: that God is smallest to the small,
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: and that is biggest to the big,
1: సర్వతను సాక్షి అయ్యుండు,
0: that he stands as an eternal witness,
1: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం,
0: and that Omkar is God, and God is Omkar, primordial sound.
1: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
0: This truth was propagated all over the world.
1: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
0: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth and so on.
1: ఈ సృష్టికంత మూల కారణము పరమాణువి.
0: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
0: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్స్, ది ఆటమ్.
1: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
0: దేర్ ఇస్ నో బాడీ, దేర్ ఇస్ నో మ్యాటర్, దేర్ ఇస్ నో మెటీరియల్ వితౌట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Man never made an attempt to know the mystery of an atom.
1: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్యదీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
0: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
1: ఆనాటి ప్రాచీన ఋషులు లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా, దానిని కథలుగా భావిస్తున్నారు.
0: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
1: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యమును ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
0: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
1: కనుకని పరమ సత్యం అనేటువంటిది తన దగ్గరే ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
1: ఆనాటి పరమర్షుల యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
0: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
1: అది కాదు మనం.
0: That's not the fact anyway.
1: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
0: The sacred forms will have to be installed at the altar of our hearts.
1: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు

0: దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: The divinity that has got to be installed at the altar of hearts is neglected, is just taken in a little simple way.
0: Kani idi enaadu jarigindetundi.
1: When had this happened?
0: Kanaadulu netundi vaadu ye kaalam vaadu.
1: Kanada, to which time does he belong to?
0: 20,000 samvatsaramulaku puramu,
1: 20,000 years ago,
0: ee yokka kanaaduni vishayamu జగత్తులో ఎంతనో ఉచ్చరించేటువంటి వారు.
1: ద వరల్డ్ న్యూ వెల్ ద స్పిరిట్ ఆఫ్ కానాద.
0: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయములు తాను గుర్తించాడు.
1: కానాద రికగ్నైజ్డ్ ద వాల్యూ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
1: He considered hydrogen and oxygen equal to the fire.
0: Indulaya oka dani valla agni praveshistundi.
1: The fire finds a place in one of the two.
0: Inkoka dani valla agni ni aapivestundi.
1: The other one extinguishes the fire.
0: Idi scientists lu gurtinchinatvanti oka satyamu.
1: This is the truth observed by scientists.
0: Ilanti scientists lu gurtinchinatvanti satyanni ee naati prajalu చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
1: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
0: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But the principles of truth realized, experimented upon and propagated by the ancients are not recognized.
0: అణు ద్వారానే గుర్తించాలని ప్రవచించాడు.
1: And in fact, the atomic power has got to be known by understanding the principle of atom.
0: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
1: Atomic power, how is to be understood?
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: కానీ ఎక్కడ ఉన్నది?
1: Then where is it?
0: తినే తిండిలో ఉంటుండాలి.
1: It is there in the food that you can
0: chew. చూచే చూపులో ఉంటుండాలి.
1: It's present in your looks.
0: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
1: And also in the words that you utter.
0: నడిచే నడకలో ఉంటుండాలి.
1: It is present all over.
0: సర్వత్రా ఉండినటువంటిది అది.
1: The atomic power is present everywhere.
0: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
1: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking.
0: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటిదనిగా భావించి,
1: he considers that it's separate from the life principle.
0: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో పక్కన పెట్టారు.
1: And he considered as a scientific principle and brushed it aside.
0: కానీ
1: బట్
0: ఈ అటామిక్ ప్రాసెస్,
1: ది అటామిక్ ప్రాసెస్
0: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ సీక్రెట్.
0: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
1: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
0: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: దిస్ ప్రాసెస్ will take you to the divinity. That was the teaching of Kanada.
0: Kanaka ee naatu aa atomic process sakkani rithilo anubhavinchatam ledu.
1: We are not experiencing in the proper sense the atomic power.
0: Manamu bhautikamaina laukikamaina vatti deentlo manam jeevithanni gadaputu vacham.
1: We are leading our lives in the worldly materialistic way.
0: Deeniki oka chinna udaharanam,
1: a small illustration for this.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శివాజీ ఒక మంత్రి
1: అండ్ హిస్ మినిస్టర్
0: ఇరువురు చేరి
1: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్
0: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
1: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ ద ఈవినింగ్ టైమ్.
0: కానీ మార్గ మధ్యం లోపల
1: ఆన్ ద వే
0: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
0: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
1: What Shivaji did was, he has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
0: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
1: This was not acceptable to the minister.
0: మహారాజు ఎక్కడ? ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
1: Here lies an emperor and a Buddhist. monk on the other. What a gulf of difference it is.
0: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
1: It is not proper on the part of the emperor to bow down at the feet of a monk.
0: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
1: He felt so sad and bad that he felt ashamed.
0: కానీ దీన్నంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
1: But Shivaji was noticing what's all that happened.
0: సర్వధర్మములు ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
1: Emperor Shivaji stands for the observance and the propagation of righteousness, the principle of sacrifice to the contemporary world.
0: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
1: the time passed on like that.
0: కాని మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
1: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
0: ఒక దినము మంత్రిని పిలిచాడు.
1: One day he summoned the minister.
0: మంత్రి,
1: minister,
0: నీవు ఈనాడు నాకు మూడు తలలు తీసుకుని రావాలి అన్నాడు.
1: Shivaji wanted the heads, three heads, to be brought to him.
0: ఒకటి గోట్, మేకతల.
1: One is the head of a goat.
0: రెండవది గొర్రె తల.
1: One is the head of a sheep.
0: మూడవది మనిషి తల.
1: And third one the head of a human being.
0: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
1: Bring these three heads.
0: ఎక్కడికో వెళ్ళాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి యొక్క వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
1: He brought the three heads, the goat and the sheep and a human being from the cremation ground.
0: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
1: He brought it and said, here are the heads, O emperor.
0: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: The emperor wanted these three heads to be sold there in the market.
0: వెళ్ళిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
1: And the head of the goat was immediately purchased.
0: మేకతలను కూడాను క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
1: The head of sheep was immediately bought.
0: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనే రాలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్డ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
1: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్, ఓ ఎంపరర్, నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
1: అండ్ ఎంపరర్ సెడ్, ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
0: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
1: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, నోబడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
0: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
1: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
0: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరు కొనరు.
1: Tomorrow when I leave this body, when I breathe my last, this head,
0: ఎవరు ఇవ్వరు,
1: nobody would recognize, accept it.
0: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
1: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist teacher.
0: Dhanamu vachunu povunu dharani yendu.
1: Money comes and goes on earth.
0: Gaurava maryadalu vachi povunu teerunu.
1: But the respect, the courtesy and the esteem would remain.
0: Gaurava dharmalu manavunku shashvatanga nilchunu.
1: The righteousness and truth would remain permanently.
0: Adi ee manavuni janmaku saarthakamu.
1: That is the true redemption for mankind.
0: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
1: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
0: అది ఏ ప్రణవ శబ్దము.
1: అండ్ దట్ ఈస్ ఓంకార.
0: అది ఏ అటామిక్ ఎనర్జీ.
1: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
0: దీనికి శక్తి సామర్థ్యములు,
1: ది కెపాసిటీస్,
0: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
1: the capacity is latent in an atom.
0: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
1: No one created it in particular.
0: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: This truth was propagated and taught by Kanada in the olden times.
0: మానవులు ఏదో దేహం ఉన్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
1: హ్యూమన్ బీయింగ్ నేచురల్లీ సో లాంగ్ దే ఆర్ అలైవ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ దేహంలో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
1: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
0: Yanta anuvu yokka shaktiye.
1: In fact, the whole thing is the power of an atom.
0: Ee anuvu yokka bhavamu evaru artham chesukoledu.
1: No one can understand the secret of an atom.
0: Anu swaroopame daiva swaroopamu.
1: God is present in the form of an atom.
0: Anu swaroopame jagat swaroopamu.
1: And the very atom is the entire universe.
0: Anu swaroopame aakasha swaroopamu.
1: The atom is the space.
0: Anu swaroopame shabda swaroopamu.
1: The atom is the sound.
0: Characharam antai kudunu anuswane nindi unnadi.
1: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
0: Kanuka ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
1: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
0: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
0: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ అన్ ఆటమ్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ విల్ టేక్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
0: ఇంతకాలం పట్టుతుంటే ఈ అణువు మన సెంతనే ఉంటుంటే మనం ఎందుకు గుర్తించుకోకూడదు?
1: దో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైమ్ విత్ అస్ ఇన్ అస్ హౌ ఇస్ ఇట్ దట్ వీ డు నాట్ నో.
0: భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది.
1: ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్.
0: తిరిగి తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
0: దీన్ని ఎవరు తిప్పుతున్నారు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రొటేషన్?
0: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
1: వై డస్ ఇట్ హ్యాపన్?
0: ఎవరు తిప్పుతున్నారు?
1: హూ ఇస్ ద మెయిన్ కాజ్ బిహైండ్?
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్ బిహైండ్.
0: తన చుట్టూ తాను తిరగటం చేత
1: బికాస్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్
0: జగత్తు కంటే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
1: వీ హావ్ డే అండ్ నైట్.
0: తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత
1: as earth revolves around the sun
0: ee dehamunu kavasinatundi aahara viharamlanta labhyamavutunnayi.
1: We have got various seasons and the food.
0: Ivanni kaaranam lenatundi yokka srishti tejjulu kaadu.
1: They are not reasonless. In fact,
0: daivam yokka sankalpam chetane ee kaaranalanta kalpinchukuntunnadu.
1: It is the divine will which is the main cause for all this creation.
0: Idantha jagat nimittamai taaru yerparchinatundi yokka neemame.
1: It is God's master plan for the benefit of the world.
0: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
1: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
0: అణువు అంటే కేవలము ప్రాణం లేనటువంటి ఒక శక్తి అనుకుంటున్నారు.
1: వీ కన్సిడర్ ది ఆటమిక్ పవర్ ఎస్ పాసివ్ డల్ అండ్ ఇనర్ట్.
0: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యమును గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
1: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
0: అది ఏ దైవము?
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము?
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: అది ఏ ప్రాణతత్వము?
1: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
1: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
0: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి?
1: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ టు నో దిస్?
0: కానీ ఈ మైక్రోజిప్రినాల్సి ప్రాసెస్ ఫాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ and understand the principle.
0: Idi Kanada cheppadu.
1: This was taught by Kanada.
0: Dinini anusarinchinappudu aa divya tattvam manaku gurtinchadaniki veel avutundi annadu.
1: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
0: Chudandi oka anu atta pothu undadi.
1: See here, one atom is moving right now.
0: Danini manam sancharistu దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: When once you are able to concentrate on the movement of an atom, you will be able to
0: catch. ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: You can catch hold of number of atoms in a fraction.
0: ఎన్నో పట్టావు.
1: In a fraction you can hold them in your
0: fist. వదిలితే ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
1: And then when you release your fist, they would go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణుపదార్థం యొక్క శబ్దము అణుమాత్రంగానే ఉంటుంటుంది.
1: And the sound behind this Omkara Pranava and also this atomic principle,
0: మానసిక తత్వం కూడా ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: And it all depends, the whole thing, life depends on this.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: Devotees pray.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: We may doubt the result of prayer.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish
0: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
1: You will have the mighty victory.
0: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
1: Impossible things can be made possible by prayer.
0: ఒక చిన్న విషయము.
1: A small example.
0: నేను ఏ మందు తీసుకోను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: నేను ప్రయత్నించను.
1: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: కానీ 10 దినముల నుంచి కూడాను ఇక్కడ పెద్దగా వాదింది.
1: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
0: నిన్నటి దినము నేను గమనించాను.
1: Yesterday భగవాన్ అబ్జర్వ్డ్
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోషం ఒక బాధపడుతూ వచ్చారు.
1: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: Last evening, while Bhagavan was giving us a discourse during the valedictory function, he didn't know what he was speaking at that moment.
0: Kani lopala vellanu.
1: Bhagavan went inside.
0: Pandukunnaru.
1: And he just rested.
0: Ee bhaktulu yokka prarthanalanni kudanu kuppalu kuppalu vachayi.
1: All prayers of the devotees reached him.
0: Swami, repatiki guru ponu.
1: Bhagavan,
0: repatikaina meer aanandanga sarainatu sthitini meeru maaku darshimpacheyali.
1: Bhagavan, tomorrow is Guru Purnima. Be normal, we want to see you in your true form.
0: Tellavaru lechanu.
1: Bhagavan got up this morning.
0: Okka noppi ledu, okka baadha ledu.
1: No pain whatsoever.
0: Nenu idi nayam kavalani nenu sankalpinchaledu.
1: And in fact, he has not willed it so.
0: Kaani aa prarthana yokka phalitame ee vidhamainatundi yokka deeniki aanandaniki kaaranam.
1: The bliss of this day is the response to prayers.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: ఎట్ల మేము దర్శించే తెల్లవారులేస్తారే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపైన పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడు నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒకటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
0: నయం కావాలని కానీ ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
0: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటి కొరి వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యు డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద సేమ్ అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద మిస్టరీ ఆఫ్ అన్.
0: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ వర్షిపింగ్ ఆన్ ఏ ఫార్మ్ అండ్
0: అవి కూడాను ఆవిర్భవించినటువంటివి అనే నుండి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ది
0: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం
1: అండ్ వీ కీప్ ఎ స్టాచ్యూ దేర్ అండ్ వీ గో ఆన్ ప్రే
0: కానీ ఆ రాముడు ఎక్కడున్నాడు
1: వేర్ ఈస్ హీ నౌ
0: లేదే
1: నో
0: కృష్ణాని ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం
1: We have the statue of Krishna.
0: ఉన్నాడా లేదే
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము ఈశ్వరుడు కనిపించడం లేదు
1: We worship Ishwara. We don't see
0: అనగా రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో
1: It only means all the forms Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవటం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుండాలి
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: విశాల భావమే సృష్టి
1: The broad mindedness is creation.
0: సంకుచిత భావమే మరణము
1: The narrow mindedness is literal death.
0: కనుక ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే
1: So long we are narrow minded, we should consider our life a death in fact.
0: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి
1: We should be broad minded.
0: విశాల హృదయాన్ని పెంచుకోవాలి
1: We should have broad minded.
0: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటారు
1: And naturally we will find the vastness of the divinity.
0: ప్రాచీన కాలం నుండి
1: Since ancient times,
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు
1: adopted many spiritual paths.
0: ఈ కానాదులు చాలా గొప్ప సాధన చేశారు
1: కానాదు did penance and followed spiritual paths.
0: కరెక్ట్ కదప్పటికీ ఇది ఏది కాదన్నాడు
1: and ultimately he negated everything
0: నేను అణువును అణువునుందే నేను నేను కావాలి
1: and I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ఈనాడు లోకం లోపల అంత వస్తు పదార్థముల యొక్క చేరిక చేత మానవత్వం జీవిస్తుంటుండాలి.
1: The human life today is based on the material objects.
0: అంత స్వార్థ సప్రయోజనంతో జీవిస్తుంటుండాలి.
1: The modern life is full of selfishness and self-interest.
0: ఇది ఉండినంత వరకు కూడాను దివ్యత్వమైనటువంటి అణుతత్వము మనకు ఏమాత్రమో అర్థం కాదు.
1: So long we are selfish. We cannot understand even a trace of
0: that. సాధన చేసుకోవచ్చును ధ్యానం చేసుకోవచ్చును జపం చేసుకోవచ్చును పూజలు చేసుకోవచ్చును అంటూ తప్పులేదు కానీ
1: we may meditate we may
0: అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు
1: we should not forget the nature of an atom
0: ఆ అణువులందే ఉంటుండాలి సర్వము
1: everything is present within this atom
0: కనుక ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి
1: this atomic principle is verily in you
0: మన దేహము అణువే
1: The body is an atom.
0: మనసు అణువే బుద్ధి అణువే చిత్తము అణువే అంతఃకరణ అణువే సర్వము అణుమయమే
1: సో ఎవ్రీథింగ్ ఈస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం
1: అండ్ దిస్ వెరీ అటమిక్ ప్రిన్సిపల్ ఇస్ డివైన్ ప్రిన్సిపల్
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు
1: గాడ్ లిసన్స్ టు అవర్ ప్రేయర్స్
0: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు
1: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ
0: చాలా పొరపాటు
1: యు ఆర్ మిస్టేక్
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు
1: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ
0: భగవంతుడు ఏనాటి కూడా బాధపడడు
1: గాడ్ నెవర్ సఫర్స్
0: భక్తుల యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము
1: దేర్ఫోర్ ద బ్లిస్ ఆఫ్ ద డివోటీ ఈజ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రమే లేదు
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యువర్ బ్లిస్ అండ్ ద బ్లిస్ ఆఫ్ భగవాన్
0: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది
1: బట్ వీఆర్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ బై హ్యావింగ్ స్మాలర్ థింగ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను
1: బట్ భగవాన్ ఫీల్స్ హ్యాపీ బై వాచింగ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ అటామిక్ పవర్
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమేనా నాకు అది ఘనంగా ఉంటుంటుంది
1: యు మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికి మీకు అంత ఆనందం ఉంటుండదు
1: యు మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది
1: గురు పూర్ణిమ షోస్ యూ A divine sacred
0: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము
1: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది
1: The total mind should be spotless, blemishless, like the full moon.
0: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి ఒక మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగలిపటికి మీ అందు ఉన్నటువంటి యొక్క గ్రంథం కూడాను మన్నమైపోతుండాలి.
1: వీ రీడ్ మెనీ ఆఫ్ ది టెక్స్ట్ గ్రంథ బట్ వీ లూజ్ ద వెరీ ఎసెన్స్ గ్రంథ.
0: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులని నువ్వు ఘనమైనటువంటివి కాదు.
1: All that you have learnt is not that great.
0: Paramaanuvullo anuvayipetti.
1: It is smallest, still small.
0: Kanuka chaduvulu yendu manaku daivattam kaanaraadu.
1: So you cannot attain reach divinity.
0: Janamanandu bhagavantudu manaku kaanaraadu.
1: You cannot see him.
0: పదవులు ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులోనే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: యు డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యు కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: The total love towards God is devotion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu Guru Purnima.
1: Today is Guru Purnima.
0: Nijamga manam telusukovalsinatundi emti?
1: What should we know today?
0: Mundu venaka kinda paina an sarvatra undetundi Bhagavantude.
1: We should know that God is present above you, below you, around you, in you.
0: In you, with you, around you.
1: In you, with you, around you.
0: Karakane nee endu untunnadu. నీ బయట ఉంటున్నాడు, నీ వేదికల ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్
0: ఫామ్. ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: డోంట్ బి ఏ బెగ్గర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: లెట్ అస్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాము.
1: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: వై షుడ్ యూ అండర్టేక్
0: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: ఇన్ ఆర్డర్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: యూ వర్క్ ఇన్ ఆఫీస్ ఫర్ ఇన్స్టెన్స్.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించిన విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు యువర్ ఆఫీస్ దేర్.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్.
0: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్ ద
0: ఆఫీస్. చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
1: Just to drop it there.
0: House work, house ke.
1: And you should limit to your family
0: at home. Business ke.
1: Business affairs.
0: Adhyatmika work, adhyatmika ke.
1: And in spiritual field, you should be
0: absolutely spiritual.
1: Because we mix things, we are confused and suffer.
0: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేంటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్
0: మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే.
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన, దుశ్శాసన
0: మొన్నటి వరకు జీవించినటువంటి వారు.
1: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
0: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
1: హీ రీచ్ ఈవెన్ స్టార్స్.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
1: వెన్ వన్స్ హీ టచ్డ్ ద స్టార్ ధ్రువ, ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్.
0: దాంతో మరణం చెందాడు.
1: దట్ ఎండెడ్ హిజ్ లైఫ్.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: హ్యాస్ టు వర్క్ అండ్ డూ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
1: Such great people made all attempts to attain divinity.
0: మనము అల్పులమైనప్పటికీ అధికమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
1: We may be small, but we should have big feelings.
0: విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should be broad-minded.
0: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటారు.
1: In this broad-mindedness, we can experience divinity.
0: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
1: Man has death, but not the mind.
0: మనసుకు మరణమే లేదు.
1: Mind is deathless.
0: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: Therefore all the consequences, the results of the actions are imprinted on the mind.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
1: all that is the past of several lives,
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
1: and the results of actions,
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి,
1: are all imprinted on the mind.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
0: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ చీప్ ఆర్ లో ఆర్ నెగ్లెక్ట్.
0: అనేక మంది బాధలను భరించుకోలేక
1: many people could not bear suffering.
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
1: They commit suicide.
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so they want to end their lives. But it is the worst of the sins.
0: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
1: It's not the mind that's going to die.
0: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రము మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము.
1: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ.
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
0: సావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: God is eternal, who has neither beginning
0: nor end. ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: And is quite eternal, has no birth.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed nor would kill.
0: సర్వత్రం తానే అయ్యుండు.
1: And is all pervasive.
0: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
1: And is eternal and immortal.
0: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జనన మరణాలు ఉన్నదని భావించకూడదు.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల,
1: at one time in Shirdi,
0: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
1: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
0: Kani okanaadu Patel anetunte vayina vachadu.
1: One day Patel came.
0: Vachi tan chaala srimantude.
1: He was a rich man.
0: Kani jobi ninduku notes pettukunnadu.
1: He had currency notes in his pocket.
0: Baba chuchadu.
1: Baba noticed it.
0: Chuchi oka daggara unnatunte manushini pilichadu.
1: He called a devotee close by.
0: Baba ki eppudu kuda Sham anetunte vaadu daggaraga undatuntadu.
1: There is one devotee by name Sham, very close to Bhagavan.
0: Sham oo oorlo poi aa Patel daggara poi naaku 5 rupayalu kavalo teeskonra annadu.
1: He said, Sham, go to that rich man and bring 5 rupees.
0: Poyadu aa Sham ledu, talupu vesadu.
1: He went and he noticed the residence of Sham locked.
0: Mari unko gari daggara poi inko Patel adigamannadu.
1: And Baba wanted him to go to some other man.
0: ఈ విధంగా పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: కానీ
1: but
0: జోబి నుండికు నోట్లు పెట్టుకున్నటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
1: But there is Patel there sitting with the currency.
0: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
1: He had no spirit of sacrifice. Baba, you want money? Here is his currency.
0: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
1: Then Sham said,
0: శ్యామ్, నీ జీవితంలో ఉండేంత వరకు నా వెంట ఉంటావు, నిజమే.
1: Sham, you will be with me so long you are alive.
0: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నారితత్వం నీ నుండి రాకూడదు.
1: You should not be miserly.
0: లోభితనము.
1: You should never be miserly any time.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే నీవు స్వామి ఏం కావాలేమో తీసుకుని నేను చెప్పకూడదా?
1: When I say 5 rupees are needed, can't you offer it?
0: చాలా మందికి ధనమే దైవము.
1: Many people consider money as God.
0: రాజకీయమే దైవము.
1: Politics God.
0: పార్టీసే దైవము.
1: Political parties.
0: ప్రభుత్వమే దైవము.
1: And they consider everything.
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: Such people will have all these that follow them even after their death.
0: ఏమిటి మీరు సాధించేటువంటిది?
1: What is that you achieve?
0: ఎందుకోసం మీరు బ్రతికారు?
1: Why, what for is
0: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానిక?
1: Why should you waste your life?
0: మానవుడని పేరు పెట్టుకుని
1: having been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానిక?
1: Why should you lead a polluted life? What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్?
0: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేమనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికెంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
0: ప్రతి చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: They also they have conflict.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునుపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ద బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ద అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
1: ఇట్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమనే పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life in love.
0: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది ఏ నిజమైనటువంటి ఒక జీవితం.
1: That is true life.
0: ఉపనిషత్తులందరి కూడా ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: That is the value attached to human life by Upanishads.
0: మానవా,
1: ఓ మ్యాన్,
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: You have to be respected.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: You have to be loved.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీ వన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 వరకు మా కష్టాలే ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: మేమేమో సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బీ హ్యాపీ టు హ్యావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్.
0: నసుక లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే, స్వామి, వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదా, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధ చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: In fact, there is no
0: ఆనంద పిపాసి.
1: Man is blessed.
0: ఆనందమే అతని హృదయము.
1: And bliss is your
0: center. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడి పెట్టావు?
1: Bliss being the center of life, why should you grieve?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవటం చేత దుఃఖపడుతున్నారు.
1: We do not know that we are the very embodiment of bliss and we suffer.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: సమ్ కనెక్షన్స్, రిలేషన్స్ కమ్ అండ్ గో.
0: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ కమ్స్ అండ్ గ్రోస్, పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: బట్ దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఈజ్ లవ్.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what is your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టం వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో, కొడుకులో, తల్లిలో, తండ్రిలో ఏదో సంబంధాలు, బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు, నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యం.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it is full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్ బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హి టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్. రిమెంబర్,
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: పోతాని ఎవరు గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధన కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long, I am alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు, కక్కలు, కాకులు కూర్చున్నటువంటి ఒక తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్
0: దట్ జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీ విల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి, పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం, ఆనందం, ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిదిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్స్టెంట్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: వీ ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: ఆనందమునకు పొంగకుండా,
1: and we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక జీవిత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: we should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వాహే గురు, వాహే గురు, వాహే గురు జీ.

0: ವಾಹೆಗುರು ವಾಹೆಗುರು
1: ವಾಹೆಗುರು ಒಕ್ಕಡೇ ವಾಹೆಗುರು.
2: ಓನ್ಲಿ ಒನ್ ಗುರು,
1: ಇದ್ದರೆ ಕಾದು
2: ನಾಟ್ ಟು.
1: ಒಬ್ಬರು ಅಂತರ್ಗುರುವು, ಒಬ್ಬರು ಬಹಿರ್ಗುರುವು ಕಾದು.
2: ನಾಟ್ ಒನ್ ಇನ್ನರ್ ಗುರು, ಅನದರ್ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಗುರು.
1: ಗುರು ಅನಗಾ ತನ್ನ ಹೃದಯ ನುಂಚಿ ಪ್ರಬೋಧಿಸೇಟುವಂತಿ ಸತ್ಯವಾಕ್ಯವನ್ನು ಅನುಸರಿಸೇಟುವಂತಿದೆ.
2: ಗುರು ಇಸ್ ದ ಒನ್ ಹೂ ಟ್ರೆಡ್ಸ್ ಅಲಾಂಗ್ ದ ಪಾತ್ ಆಫ್ ಟ್ರೂತ್, ಹಿ ಇಸ್ ದ ಟ್ರೂತ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್.
1: ಕನಕನೇ ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ.
2: ದೇರ್ಫೋರ್ ಇಟ್ ಇಸ್ ಸೆಡ್ ಗುರು ಇಸ್ ಬ್ರಹ್ಮ ದ ಕ್ರಿಯೇಟರ್, ಗುರು ಇಸ್ ವಿಷ್ಣು ದ ಸಸ್ಟೈನರ್, ಗುರು ಇಸ್ ಶಿವ ದ ಡಿಸ್ಟ್ರಾಯರ್.
1: ಕಾಬಟ್ಟಿ ನೀವೇ ಬ್ರಹ್ಮವು,
2: ಯು ಆರ್ ಬ್ರಹ್ಮ ಕ್ರಿಯೇಟರ್.
1: ನೀವೇ ವಿಷ್ಣುವು,
2: ಯು ಆರ್ ವಿಷ್ಣು.
1: ನೀವೇ ಶಿವಡವು,
2: ಯು ಆರ್ ಶಿವ.
1: ನೀವೇ ಗುರು,
2: ಅಂಡ್ ಯುವರ್ ಗುರು.
1: ಕಲ್ಕಡೆ ಗುರು ಅಂತೆ ಪ್ರತ್ಯೇಕ ಕಾದು.
2: ಗುರು ಇಸ್ ನಾಟ್ ಸಪರೇಟ್ ಫ್ರಮ್ ಯು,
1: ಸರ್ವಮೂ ನೀವೇ ಉನ್ನಾವು.
2: ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್.
1: ಕಲ್ಕ ಮುಖ್ಯಂಗಾ ನೀ ಗುರಿನಿ ನೀವು ತಾತುಕೋಕುಂಡಾ ಚುಚ್ಕೋವಾಲಿ.
2: ಸೀ ದಟ್ ಯು ಡು ನಾಟ್ ಲೂಸ್ ಯುವರ್ ಗುರಿ ಆರ್ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಆನ್ ಗುರು ದ ಪ್ರಿಸೆಪ್ಟರ್.
1: ಈ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಮಾತ್ರ ಎಪ್ಪಟಿಗೆ ಸ್ಥಿರಂಗಾ ಪೆಟ್ಟುಕೋವಾಲಿ.
2: ಕೀಪ್ ಯುವರ್ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಸ್ಟಡಿ.
1: ಅದೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಿದ್ಯಾರ್ಥುಲು ಕಾನಿ, ಗೃಹಸ್ಥಲು ಕಾನಿ, ವಾನಪ್ರಸ್ಥಲು ಕಾನಿ, ಸನ್ಯಾಸಲು ಕಾನಿ, ಅಂದರಿ ಕೂಡ ಒಕ್ಕಟೇ ಮುಖ್ಯವು.
2: ಎದರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆರ್ ಎಲ್ಡರ್ಸ್ ಆರ್ ಹೌಸ್ ಹೋಲ್ಡರ್ಸ್ ಆರ್ ಸೆಲೆಬ್ರೇಟ್ಸ್ ಆರ್ ರೆನನ್ಸಿಯನ್ಸ್,
1: ಅಂದರಿಕಿ ಒಕ್ಕ ವಿಧಮೈನಟುವಂತಿ ಲಕ್ಷ್ಯಂ ಒಕ್ಕಟೇ.
2: All should have one common goal.
1: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపలటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి, అదే మీ గురు.
2: థింక్ ఆఫ్ ఇట్, కాన్సంట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
1: అహం బ్రహ్మాస్మి,
2: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
1: నేనే బ్రహ్మను,
2: ఐఎమ్ బ్రహ్మ.
1: తప్పేమీ లేదు,
2: నథింగ్ రాంగ్.
1: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
2: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
1: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
2: Have this feeling that
1: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
2: Consider yourself that you are Brahma,
1: you are
2: Vishnu.
1: ఏమీ లేదు,
2: nothing wrong.
1: ఇది అహంకారమే కాదు.
2: It's not ego.
1: ఇది నిజమైనటువంటి రైట్.
2: You have got every right on that.
1: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయట మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
2: With the right of divinity within you, what is the fun of feeling that I am simply a human?
1: కనుక మీరందరూ కూడాను దైవస్వరూపులే.
2: యు ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
1: కానీ మీరు దైవస్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
2: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ డివైన్ బికమ్ డివైన్.
1: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
1: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
1: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
2: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ divine. That all your actions should be pure.
1: మీ మాటలంతా మంచివే చెప్పండి.
2: That all your words should be good.
1: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
2: All your looks should be good.
1: ఇది ఏ కావాల్సింది.
2: That's what is expected.
1: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
2: On this day of Guru Purnima, we should have good looks.
1: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
2: We should not have bad looks.
1: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
2: We should use good words.
1: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
2: We should have good feelings.
1: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
2: And we should lead a good life.
1: మంచి జీవితం అంటే ఏంటి? అందరికి ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
2: That you should be an ideal to everybody.
1: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
2: You should be an ideal boy.
1: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
2: You should be an ideal man.
1: అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది.
2: That's what we have to learn today.
1: ఎన్ని పూజలు, ఎన్ని శేషిగా ప్రయోజనం లేదు.
2: It's after all useless. ఇంతమంది
1: పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
2: You have been worshipping God and you have been visiting.
1: కాని ఏ మార్పు వచ్చింది మీ లోపల?
2: What change is there in you?
1: చాలా పొరపాటు.
2: And it's a big mistake.
1: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
2: You come here and visit and go.
1: వచ్చి ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all this?
1: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
2: Better such people don't come here.
1: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
2: You can remain where you are and do
1: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
2: The moment you visit and go,
1: పవిత్రమైన భావాలను పెంచుకో.
2: You should have sacred thoughts.
1: నీవు మాధవునిగా మారు.
2: You just transform yourself
1: and
2: మార్పు. And then you should change.
1: Aham Brahmasmi anetunti vedavaku satyanni neevu nilabettu.
2: And uphold that spiritual dictum that you are God.
1: Prakrutamainti vastuvulu yokka bhavanni marchipo.
2: Give up this materialistic tendency.
1: Ivanta laukikamainatuvi.
2: That's all worldly.
1: Sadhyamainta varaku dinni marchipodaniki prayatnam cheyi.
2: Try to forget this worldly feeling and worldly thought.
1: Edo nee unnanta varaku ee graapam pettukuntavu. Din chachipothe em chestavu?
2: You may have to remember so long you are in this body. Later what will happen?
1: Yemi manaku ventaraadu.
2: Nothing will follow you later.
1: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
2: యూ కెనాట్ క్యారీ ఈవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
1: తీసుకుని పోయేది ఏమిటి?
2: వాట్ దట్ యూ గో.
1: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
2: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: పెద్దలను గౌరవించండి.
2: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: గురువులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
1: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని,
2: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
1: డాగ్ను కూడా గాడ్గానే తీసుకుని,
2: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
1: ఎందుకంటే ఇది డాగ్ ఈ వైపు నుంచి పోతుంది, డివోజీ డాగ్.
2: డివోజీ డాగ్ దిస్ సైడ్ డిఓజీ,
1: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్గా తయారవుతా.
2: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
1: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
2: కన్సిడర్
1: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితంగా భావించకూడదు.
2: నథింగ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించండి.
2: ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
1: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
2: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్
1: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
2: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యుల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
2: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
2: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.
3: భజన బినా,
1: దైవత్వాన్ని మనం విశ్వసించండి.
2: ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
1: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
2: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్.

Hari Hari Hari Hari Subramanyam.

కష్ట సమయములందు కావలయు నేను. ఆపదలకు నేను అవసరపడకున్నా

0: his life, prayed to God, while in times of pleasure, but you need Bhagavan in times of difficulties. And when you do not get relief in pain, you go on blaming God as if you have invested something.
1: ప్రేమ స్వరూపులైన
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: వృద్ధ కళ్యాణక దంపతులు ఈనాడు ఎంతయో ఆనందాన్ని అనుభవించారు.
0: ద కపుల్స్ దట్ వీ ఫైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దే ఆర్ ఎక్స్టాటిక్ అండ్ బ్లిస్ఫుల్.
1: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు దిస్ సెరిమనీ.
1: ఆ నేమ్ కూడా చెప్పు.
0: భీమ రథశాంతి, దట్ ఈస్ ద నేమ్, ఇట్ ఇస్ క్రిస్టన్డ్ సో.
1: భీమరథ శాంతి అనగా భీముడు వలె బలవంతుడుగాను పుష్టివంతుడుగాను ఉండమని కాదు. ఇది భీముడనగా వాయుపుత్రుడు. వాయుశక్తి ఎక్కడికైనా వెళుతుంది, ఏ పనైనా చేస్తుంది, ఎవరినైనా చేరుకుతుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది.
0: భీమ డస్ నాట్ నెసెసర్లీ మీన్ మైటీ అండ్ జైజాంటిక్ హెఫ్టీ పర్సనాలిటీ. నో, భీమ హ్యాపన్స్ టు బి ద సన్ ఆఫ్ ఇన్ గాడ్, సో పవర్ఫుల్, కెన్ రీచ్ ఎనీ కార్నర్, can accomplish any task given and achieve success.
1: కానీ ఈ భీమరథ శాంతికి కొన్ని నిబంధనలు ఉంటున్నవి.
0: భీమరథ శాంతి has certain stipulations, regulations.
1: అయితే దీనికి ఒక వయస్సు అనేటువంటిది ఏమాత్రము పరిమితం లేదు.
0: There is no age restriction to perform this.
1: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల ఏజ్ కూడాను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
0: God's will is always sacred and highly auspicious.
1: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
0: వీ నో ద సెలబ్రేషన్ ఆఫ్ 60th బర్త్డే, ఎస్పైరింగ్ ఫార్, ప్రేయింగ్ టు బి పీస్ఫుల్.
1: 70 తర్వాత 80, 90, 100 దీనికంతా కూడా భీమరథ శాంతి అని కూడా పేరు పెట్టారు.
0: ద సెలబ్రేషన్ ఆఫ్ 80th and 90th 100 ఈస్ కాల్డ్ భీమరథ శాంతి.
1: కానీ ఈనాటి పిల్లలు దానిని గుర్తించుకోలేక పెళ్లి చేసుకున్న తర్వాత 60వ సంవత్సరం దాటిందంటే వాళ్ళను బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
1: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి.
0: దే షుడ్ నాట్ లివ్ యాజ్ హౌస్ హోల్డర్స్ ఫ్యామిలీ బాండేజ్ ఎనీ లాంగర్. దే షుడ్ బి రినన్షియన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఇన్ వ్యూ.
1: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: ద చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ ద ప్లై టు ద పేరెంట్స్ హూ క్రాస్డ్ 60 ఇయర్స్ అండ్ కండక్ట్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ వే.
1: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
0: ది మోడర్న్ పీపుల్ కన్సిడర్ that the parents who reach 70, they are helpless and cannot do anything for themselves.
1: కానీ 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు ఉచ్చేటువంటి యొక్క ఉత్సాహము ప్రోత్సాహము, తగినటువంటి యొక్క బలము, పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
0: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనమిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
1: కానీ అప్పుడే మానవుడి యందు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతూ ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఆత్మిక్ పవర్ ఆర్ విల్ పవర్ మేనిఫెస్ట్.
1: అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
0: ప్రయర్ టు దిస్ దే బిహేవ్ ఇన్ అన్ ఆర్డినరీ వే అండ్ నో లాంగర్ డెమోన్స్ట్రేట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది విల్ పవర్.
1: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్పశక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దే క్రాస్ 70, దే విల్ హ్యావ్ దర్ మెంటల్ ఫ్యాకల్టీస్ దట్ ఆర్ సో షార్ప్ అండ్ ద విల్ విచ్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులు అయినటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ అడ్వాన్స్డ్ ఏజ్ దే విల్ బి పాండరింగ్ ఓవర్ ద ఇన్నర్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: యువకులందు కూడా రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధులు యందు అనేక రకములుగా కూడాను, అనేక కారణముల చేతను, అనేక కర్మల చేతను ఆవిర్భవించుకుంటూ వస్తుంటాయి.
0: ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ యాక్షన్స్ దే హావ్ డన్ ఎర్లియర్, ద కైండ్ ఆఫ్ లేటెంట్ పవర్ దట్ దీస్ సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ హ్యావ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ద యూత్.
1: ఈనాడు మనము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూచి మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంటాం.
0: అండ్ టుడే వాచింగ్ ద సీనియర్ సిటిజన్స్ ది అడల్ట్స్ ది యంగ్స్టర్స్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: కానీ అది చాలా పొరపాటు.
0: ఇట్స్ రాంగ్ టు డూ సో.
1: అప్పుడు మనము కొన్ని మనోశక్తిని కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పనికులను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ డిటర్మినేషన్ ఇన్ ద మెంటల్ పవర్ విత్ అటెన్షన్ విల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ దే హ్యావ్ ఈజ్ ఆఫ్ జైజాంటిక్ డిమెన్షన్.
1: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి ఎందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ యూత్ షుడ్ స్టే విత్ దీస్ ఎల్డర్లీ పీపుల్ అండ్ ఇంబైబ్ ఎమ్యులేట్ దేర్ క్వాలిటీస్ అవుట్ ఆఫ్ ద రిచ్నెస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్.
1: నిజంగా ఆ 60 దాటి తర్వాత 70 ఏళ్ల నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడా చేయలేరు.
0: In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైన మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
0: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
1: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రాండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ స్టార్ట్ రికగ్నైజింగ్ ద లేట్ అండ్ గ్రేట్ క్వాలిటీస్ అమంగ్ దీస్ ఎల్డర్లీ పీపుల్ యు ఆర్ బౌండ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ వృద్ధులైనటువంటి వారు, పనికిరానటువంటి వారిని మనం పక్కకు నెట్టేస్తున్నాం.
0: వి నెగ్లెక్ట్ ద సీనియర్ పీపుల్ థింకింగ్ దట్ దే ఆర్ హెల్ప్లెస్ and no longer useful.
1: Kaadu kaadu vaari endu unnatundi shakti samarthyamulu ye yuvakulu endukodunu ledu.
0: It's not so, really speaking, the strength they have, the will power they have is not noticed anywhere else.
1: Edaina nootaramainatundi yokka karmalu aacharinchavallanna aa vruddulainatundi vaarini nirupinchukoni vaari yokka pranu endu manam nadchinappude ee satyam anetundi gurtinchadaniki veelavutundi.
0: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
1: ee 65 daatin tarvata varini government kudanu varaku retire chesinattuga pettukoni vaadiki inta pension anni isthuntaru.
0: The government also grants them pension at the age of retirement, 60.
1: అది కూడా నువ్వు గవర్నమెంట్ చేసేటువంటిది చాలా పొరపాటు.
0: ఇట్ ఈస్ ఆల్సో ద రాంగ్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్.
1: వాళ్లకు 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
0: వై డూ దే నీడ్ పెన్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ 60?
1: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఇవ్వాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బి పెయిడ్ మోర్ ఇన్ ఫుల్ ఆఫ్టర్ రిటైనింగ్ 60.
1: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవునే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But they are not able to understand themselves.
1: మానవుడు మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ ఇన్ హూమ్ ద హ్యూమన్ క్వాలిటీస్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
1: ఇది ఏ విధంగా వస్తుంటే భీముని యందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటారో అదే విధంగానే ఈ వృద్ధాప్యం నందు వీరికి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, దీస్ అడల్ట్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ పొటెన్షియాలిటీ.
1: భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధి బలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు, కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు.
0: వి జస్ట్ లిమిట్ భీమా టు ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్. నాట్ సో.
1: తెలివితేటలు చాలా గొప్పవి.
0: Bhima is highly intelligent.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క యోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి.
0: The thoughts that seniors have are noble and exalted.
1: వారు పిల్లలకి ఇచ్చేటువంటి యొక్క ఆదర్శాలు ఎంతనో గొప్ప విలువైనటువంటివిగా ఉంటుంటాయి.
0: In fact, they set highly valuable ideals to their children.
1: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
0: But these words are not paid heed to any longer by youngsters. They consider that neglect the words of senior people.
1: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడా ప్రపంచంలో చూసినప్పుడు ఈ రిటైర్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువైపోయింది.
0: But today in this world you find a senior scientist is highly valuable.
1: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా కానరావు.
0: A senior scientist who is highly intelligent, no one can ever equal him.
1: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
0: This scientific attitude in them is really great.
1: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
0: In fact, they have not been properly fostered, encouraged.
1: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
0: We are neglecting the thoughts of the senior people.
1: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
0: We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in toto.
1: కనుక ఈ యుద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు పాస్ ఆన్ టు ట్రాన్స్మిట్ ద పవర్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫ్ అడల్ట్స్.
1: వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవర్ ఎవరి ఎందుకు కూడా కనిపెట్టడానికి వీరు కాదు.
0: ద పవర్ అమంగ్ ది ఏజ్డ్ ఈస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్ అండ్ అండర్స్టాండింగ్.
1: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవర్ వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు.
0: We cannot estimate the latent power among these adults.
1: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుడు యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
0: Today, the meaning behind the performance of this holy occasion is to see that the power of the seniors is manifested and would be an ideal to youngsters to emulate and copy.
1: ఏనాడో మర్చిపోయినటువంటి విషయాలంతా కూడాను ఆ వృద్ధులు యందు అంత తేలుతూ వస్తుంటది.
0: దీస్ ఎల్డర్లీ పీపుల్ గో ఆన్ రికాలింగ్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పాస్ట్ మెమరీస్.
1: కనుక వీరిని మనం అంత ఆలస్యంగా చేయకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఫ్యూచర్ యొక్క ఆనందం అంతా కూడాను ఆ వృద్ధులు యందే ఇమిడి ఉంటున్నది.
0: ఆల్ ద బ్లెస్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ దెమ్.
1: ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్లు కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి.
0: అండ్ ఆల్ ద ప్లాన్స్ డిజైన్డ్ బై దీస్ పీపుల్ ఆర్ రియల్లీ మార్వెలస్.
1: దీన్ని మీరు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేట్నెస్.
1: కానీ ప్రాచీన పరిశుద్ధులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి అందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
0: ఏన్షియంట్ సేజెస్ అండ్ సీయర్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లేటెంట్ పొటెన్షియల్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ దీస్ సీనియర్ పీపుల్ అండ్ ప్రొపగేటెడ్ ద సేమ్ టు ద హోల్ వరల్డ్.
1: ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి థాట్ కూడాను దాన్ని ఎంతో విలువైనటువంటిగా తీసుకుంటున్నారు.
0: Every thought from every senior citizen is noblest and highly valuable.
1: Kani dan lopala veyyinte oka bhagamaina kudunu ee yuvukulainatundi vaari endu e maatramu kanipinchatam ledu.
0: The youth, they do not show even 1/1000th of their will power.
1: Kanuka manamu prachinulainatundi oka vidyullu manu entaina kudunu poshinchali.
0: You have to take care of these seniors, these adults.
1: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీడ్ దెమ్ ఈవెన్ వన్స్ పర్ డే అండ్ యూ టర్న్ వీక్.
1: కాదు కాదు, వారికి ఒక పూట పెట్టినట్టు నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫీడ్ దెమ్ వన్స్ ఎ డే యూ విల్ బి ఫెడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
1: కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవరికి నీ కనరాదు.
0: The kind of enthusiasm noticed among these adults in bringing up the children is not noticed anywhere.
1: Kani puramu elanti goppa goppa maharushulantaru kudanu ee oka rushulantaru kudanu bayata pilichuni vaari oka taratamyamnu vaari oka yochananu vaari oka buddhi oka kushalatanu vicharistukuntu vacharu.
0: But the ancients have fully cognized the greatness, the intelligence and their design and the planning and started respecting them.
1: Inaati gudanu chaala mandi yogulnu ivi vaaru raasinaatvanti grandhalu teeskoni parishilam chestu vastunnaru.
0: Even this day people go on investigating, examining the compositions of the aged people.
1: Kaani andulo teleetvanti oka satyamu veyyinte oka bhagam kudanu inaati yogulu daniki adipettalekapothunnaru.
0: The modern youth would not be able to understand, cognize even 1000th of the depth of the compositions of the ancients.
1: Kanukane ee naatu nundi kudanu vimrita shanti aneetundi chappaga manam abhirudhi parchali.
0: Therefore we should encourage the performance of this sacred ritual bhimrita shanti.
1: Ee bhimrita shanti lopala vayu chetala abhirudhi cheyatundi oka manchi gunamulu ennaina kuda untunnavi.
0: There are many virtues and noble qualities that you can notice from the wind god vayu.
1: కానీ చర్చిల్ అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును, చాలా తెలివితేటలు గలవాడే చర్చిల్.
0: యు నో యు మస్ట్ హావ్ హెర్డ్ ఆఫ్ చర్చిల్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ అతనికి కూడాను ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు.
0: బట్ హిస్ థాట్స్ కుడ్ నాట్ గో అండ్ రీచ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఆ చర్చిలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
0: హౌఎవర్ at the end Churchill recognized the greatness of the sages and seers and started following and adopting methods suggested by them.
1: Churchill vicharinchutuntu raavatam valle ee naadu bharatiyulu yokka dinto Churchill lo jarigeetundi yokka vishayamulanta kudanu moolapadutunnayi.
0: Therefore what all those things suggested by Churchill by following the sages and senior people of this country is charcha, is discussed by modern people.
1: కనుక ఇది ముందుకు రాబోయేటువంటి ఒక యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒకది.
0: దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్.
1: ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమ శాంతి అనేటువంటి భీమ అనగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: సో భీమా సింపలైజెస్ the physical strength, the mental strength and ability to discuss and deliberate.
1: Okanoka samayalopala Draupadi Bhimudu iddaru kudunu nadi oddina kurchoni unnaru.
0: At one time Draupadi and Bhima happened to sit by the river bed side.
1: Appudu Bhimuniki ee Draupadi bharya
0: and Draupadi is the wife of Bhima.
1: Kanukane Dharmajudu Nakula Sahadevulu andaru kudunu bayata vellaru.
0: Dharmaja, Nakula, Sahadeva left that spot.
1: ఈ సమయంలో చూచి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
0: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమ.
1: ఆత్మ ఆత్మ ఆత్మ అంటున్నాడు. నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: హి వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్ ఆత్మ ఆత్మ ద సెల్ఫ్ వేర్ ఇస్ ఇట్.
1: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
1: ఆత్మ అమృతోసక్త.
0: దిస్ ఆత్మ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
1: అది అమృతమైనటువంటి.
0: ఇట్ ఇస్ నెక్టరైన్.
1: అటువంటి అమృతమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు?
0: How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self?
1: Kanuka taan cheyataniki veeli kaakunda taanu nooru musukunnadu Bhimudu.
0: As Bhima could not say anything about this, he remained silent.
1: Appudu Draupadi cheppindi.
0: Then Draupadi said,
1: ee vidhamainatundi aatma tattvanni gurtinchukoleinatundi oka magavarulu emiti magavarulu?
0: You call yourself man and you do not understand what self atma is.
1: Dhanamunna danitunu garamuga apagilina pudamiyandithunta puttiyadu.
0: You may be proud of all your affluence, plenty and prosperity, but you cannot be meritorious.
1: Vishasthutudu chakrasurudu mahavirundu ghorasachi asattama sarajjumuntadi gochiranta maharatnaman సశత్కీర్తి వెరింగిపుచ్చుకుని బాషవురాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరో విభాగమును బాసిపోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు చక్రసూర్యుడు ఘోరాజుచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నమును సశత్కీర్తి వెరింగిపుచ్చుకుని బాషవురాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరో విభాగమును బాసిపోను అన్నాడు.
0: ఫర్ ఆల్ ది అట్రాసిటీస్ కమిటెడ్ బై అశ్వత్థామ, the worst punishment that could be meted out to him was to just leave him, let him go with a shaven head instead of killing him. That's what Draupadi said.
1: Appudu kevalamu aa Draupadi korindi sirachedanam chesaram anedantundi kevalamu dharmadini oka sirachedanam cheyatam kaadu.
0: It was also clearly declared it is not so as to behead him.
1: Vishasthuchudu chakrachoorudu.
0: And he has got the weaponry with him.
1: Asyattama sirojamul tarigi.
0: And better you leave
1: Pugantar Maharatnaman.
0: And then the precious jewel out of him.
1: Vishyatkriti veringapuchukone pasavurata bandhamulan vishyasamulan nurchi drubbu sivirovar vibhagaman vaspunnanar.
0: Better you leave him with a shaven head and leave him so. That's what Draupadi suggested.
1: Ee Draupadi ki yukti ee vidhanga vachindi?
0: How could she be so intelligent?
1: Drupada Raja putri.
0: She is the daughter of Drupada Raju.
1: Drupada Raja anaga emti? Dhrudamainatundi shakti kaligina yokka atma tattvame.
0: Drupada means the most powerful principle of the self.
1: Aa principle yokka tattvame ee yokka Draupadi.
0: Draupadi symbolizes all the power, the principle of the self.
1: Aame muttini dantai kudanu golde.
0: And whatever she touched turn into gold.
1: Ame chusinadanta kudanu satyame.
0: Whatever she noticed is nothing but truth.
1: Ame vicharinchinadanti kudanu atma tattvame.
0: Whatever she inquired into it relates to the self.
1: Itvanti Draupadi yokka drushtini inta appuruga pettukovadam enta parapaatu.
0: We are mistaken if we do not understand Draupadi in depth.
1: Anaga tava sirasunu tenchinattuga sirasunu unnatundi yokka kurvanu druvvesesi ఆ చూడంత మహారత్నాన్ని తీసుకుని తన దోవ నుంచి బయటికి నెట్టివేయటమే ఈ ద్రబ్బటము అన్నారు.
0: ఇట్ ఓన్లీ మెంట్ బెటర్ బి విత్ ద షేవెన్ హెడ్ అండ్ కలెక్టింగ్ ద ప్రెషస్ జ్యూవెల్స్ విత్ హిమ్, లీవ్ హిమ్ అసైడ్, దట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ కుడ్ బి గివెన్ టు హిమ్.
1: ద్రౌపది యొక్క ఆ చిరంజీవి యొక్క ఆస్తియే ఆమె సర్వస్వులకు కూడాను ప్రపంచానికి అందిస్తూ వచ్చింది.
0: And in fact, she has sacrificed everything for the prosperity and the glory of her husbands all along her life.
1: Manavuni endunnatvanti yokka goppa shakti ee gunamul cheta meeku navinchadu.
0: And you cannot be merely powerful with the possession of the qualities.
1: Manavuni endunnatvanti aatma shaktini okka thuri laagatam anetundi chaala easy.
0: In fact, it is quite easy to draw in the power of the self.
1: Ee shariram naadi anukuntunnavu.
0: You consider the body as yours.
1: Ee shariram naadi annu ee reethiga cheppagalavu.
0: How can you own and claim your body?
1: Nee dharinchinavu kanaka ee shariram naadi antunnavu.
0: Because you have put on the vesture of the body, you claim it.
1: కానీ ధరించినటువంటిది దేహం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ మియర్లీ ద బాడీ,
1: దీన్ని వరించినటువంటిది దేహము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఈస్ ద వన్ దట్ హాస్ గివెన్ ఫార్మ్ టు ది సెల్ఫ్.
1: దేహం కాని, మనసు కాని, బుద్ధి కాని, చిత్తం కాని, ఇంద్రియం కాని, అంతఃకరణ కాని, ఏది కూడా ఆత్మ కావు.
0: బాడీ, మైండ్, సెన్సెస్, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెల్ఫ్.
1: కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ.
0: ఆత్మ ద సెల్ఫ్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెరీ ఎనర్జీ.
1: ఒక మల్లె పువ్వుల తోట దగ్గరికి నీవు వెళ్లి నీవు నిలుచుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
0: ఇఫ్ యూ అప్రోచ్ క్లోజర్ టు ద జాస్మిన్ బుష్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఈ పుష్పం యొక్క సుగంధము మల్లె పువ్వు నుంచి వచ్చిందా?
0: Do you think that the fragrance is out of the flower?
1: Kaadu, kaadu, kaadu, no. Kaadu. Bhagavantudu andinchinatuvanti yokka aa puvvu yokka shaktiye ee malle puvva.
0: It is the power gifted by God to the jasmine flower.
1: Kanuka ilanti vanni kuda nu enno teliyakunda manavuniki artham kaakunda marugupadi untunnayi.
0: There are many mysteries beyond comprehension to mankind.
1: Kanuka ilanti danni Draupadi entano బయట పెడుతూ వచ్చింది.
0: ద్రౌపది కుడ్ రివీల్ ఆల్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ నాట్ నోన్ టు ఎనీ.
1: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది చివరి ఆడవారి మాటల కింద నిండిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama.
1: ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి.
0: Therefore you should strengthen the faith in your heart.
1: కనుకనే మనము అనేక విధములుగా దీనిని ఉల్లంఘిస్తూ ఉంటున్నాము, దూషిస్తూ వస్తున్నాము.
0: But today we are not following these principles, we are disobeying these important doctrines.
1: ఒకానొక సమయంలో పద అశ్వత్థామ చాలా ఆనందిస్తూ వస్తున్నాడు. ఒకనాడు
0: at one time it so happened Ashwatthama was delightful.
1: అశ్వత్థామ నీ ఆనందమునకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
1: అయ్యా నేను దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాం.
0: అండ్ హీ సెడ్ వి ఆర్ సో ఎంథూజియాస్టిక్ క్లీన్ కీప్ అవర్ సెల్స్ వెరీ క్లీన్ బై హావింగ్ డైలీ షేవ్.
1: కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ నీవు ఒక్కొక్కనాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు.
0: ద క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్ యాజ్ యూ షేవ్ ఎవ్రీ డే How many of the hair that you lost, how much of hair that you lose?
1: Chikipoyadu, cheppalekapoyadu.
0: And he could not respond.
1: Appudu idi naa chekku nunchi puttinatvanti okka ventrukalu, naa chethu nunchi teesetvanti ventrukalu, nenu tellavaratapudike kadigeetvanti okka ventrukalu, nenu cheppalekapothunnanu.
0: And the reply is this, I could not say anything about the hair that is lost. Because of the daily shave, though that belongs to me.
1: Enni pranamalu nivu teestunnavo chusukomani cheppindi Draupadi.
0: Draupadi said, just think of the kind of loss that you are put to this hair.
1: Okkokka ventruka okkokka goppa pranam vantidi.
0: In fact, every hair, every part of it is highly powerful.
1: Kanukane prachina rishulandaru kudanu ventrukalu teesukuneetunte varu kaadu.
0: Ancient times the sages and seers had long hair, they didn't shave.
1: Kaani inka kontha mandi karpinchukoni ekkade ekkado techinatundi bankato gari ee vidhanga kodi natakam aadutuntaru.
0: But some people act and will have false hair.
1: Kaani adi kaadu mukhyam.
0: That's not important.
1: Tana yokka deham nundi puttinatundi ventrukulu chaala pavitramainatundi.
0: In fact the original hair out of the body
1: అది మహాశక్తివంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది.
0: ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్ కెన్ డూ ఎనీథింగ్ పవర్ఫుల్.
1: కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం.
0: దేర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హెయిర్.
1: మీరు తిరుపతికి పోతుంటారు, తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నామంటారు.
0: యు గో టు తిరుపతి అండ్ ఆఫర్ హెయిర్ టు వెంకటేశ్వర.
1: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
0: దేర్ నథింగ్ గ్రేట్ ఇన్ ఆఫరింగ్ హెయిర్.
1: ఆ ద్రౌపది చెప్పింది, నీవు వెంట్రుకలు ఇస్తున్నావు కాని దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
0: యు ఆఫర్ హెయిర్ బట్ యు డూ నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది హెయిర్.
1: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ లాట్ టు బి నోన్ బిహైండ్ దిస్ ఆఫరింగ్ ఆఫ్ ది హెయిర్.
1: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడా కత్తిరించి దాన్ని ఎత్తినారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ హెయిర్ ఇస్ ప్లగ్డ్ అవుట్ విచ్ కుడ్ లిఫ్ట్ ఈవెన్ ఎ మౌంటైన్.
1: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసేస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
0: వి జస్ట్ ఎంజాయ్ అండ్ స్మైల్ వెన్ స్వామి జస్ట్ అడ్జస్ట్ హిస్ హెయిర్.
1: కాదు కాదు, అది తెగదు.
0: నో దే ఇస్ నో హెయిర్.
1: ఇంత కాలం అయిపోయింది, దరిగా 80 సంవత్సరం ప్రవేశిస్తుండాలి.
0: And 80th birthday of Bhagwan is fast approaching.
1: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
0: Bhagwan wanted to take out, pluck out every hair.
1: తునగటము లేదు.
0: No, it's not possible.
1: నా చేతికి రావటము లేదు.
0: And he could not catch hold of
1: it. ఆ వెంట్రుకు యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
0: Bhagwan will tell us the power of his halo of hair.
1: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్లి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
0: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
1: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
0: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
1: ఇలాంటివి కోరటం లోపల మానవుడి యందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
1: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
0: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
0: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
1: Tana sirasu nunchi okka ventruku teesindi.
0: And she has taken out just one single hair.
1: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
0: chanting many mantras.
1: Aa neetilo vadalindi.
0: She dropped the hair in water.
1: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
0: But that single hair could arrest, could bind all the mountains around.
1: ఇవంతా కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
0: This was investigated later by many of the sages.
1: అది ద్రౌపది యొక్క కురుడు కుస మాత్రమే అన్నారు.
0: They could only understand it is only the single hair of Draupadi.
1: ఇలాంటి యొక్క హెయిర్ యొక్క తత్వము ఎవరినూ గుర్తించలేరు.
0: No one can understand the power of the hair.
1: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో కలిగినటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: Being a human being, the man, we are not able to understand the human qualities.
1: మానవత్వమునందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Having been born as a human being, he has forgotten the humanness or human quality.
1: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాడు.
0: We have lost the human qualities and we have cultivated demonic qualities.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు మర్చవలసినటువంటి మానవత్వం కాదు.
0: You should never forget humanity.
1: దానవత్వాన్ని మర్చాలి.
0: You should give up the demonic.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the humanness.
1: ఈ మానవత్వాన్ని నుంచి దివ్యత్వాన్ని పోషించాలి.
0: This humanness will take you to the divinity.
1: కనుక ఇదంతా కూడా యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
0: ఆల్ దిస్ కెన్ బి సెడ్ ఇన్ 3 words, యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము.
0: యూనిటీ ఈజ్ ద వన్ దట్ కీప్స్ ది హోల్ హ్యూమానిటీ టుగెదర్.
1: కానీ అందులో ఒక విధమైన ప్యూరిటీ దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్యూరిటీ దట్ డివినిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్.
1: మీరు ఎవరినైనా కొంచెం గొప్పవారిని చూసి పండుకొని నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
0: యు జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్ నోబుల్ సోల్ వైల్ హీస్ రెస్టింగ్ వాచ్ ద నేవల్ వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: నేను కొడైకెనాల్ లో ఉంటుంది, అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
0: స్వామి ఆన్ హిస్ వే టు కొడైకెనాల్ హీ గాట్ డౌన్ దేర్ నియర్ బండిపూర్ ఫారెస్ట్.
1: బండిపూర్ ఫారెస్ట్ నుంచి
0: ఫ్రమ్ బండిపూర్ ఫారెస్ట్
1: నేను ఒక ఋషితో చేరి
0: స్వామి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ ఋషి
1: కానీ ఒక నది దగ్గరికి వెళ్ళాను.
0: దే వర్ వెరీ క్లోజ్ టు ఎ రివర్.
1: మీరు అందరికి తెలిసినటువంటిది ఇప్పుడు బయట పోయి చేరాలనుకుంటే ఇక్కడ నుంచి మన హిందూ దేశం నుంచి ఆ నదిని దాటాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది అదర్ షోర్ యూ హావ్ టు క్రాస్ ద రివర్
1: సింధు నది.
0: ఇట్ ఈస్ ద రివర్ సింధు.
1: సింధు అనేటువంటి
0: సింధు
1: ఈ సింధు అనేటువంటి పదమనే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: దిస్ రివర్ సింధు వాజ్ లేటర్ కాల్డ్ యాజ్ హిందూ.
1: కనుక సకారమునకు హకారము
0: అండ్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్
1: ఈ కన్నడం లోపల కూడా చాలా మందికి పకారమునకు బకారము
0: బట్ సమ్ స్పెల్ అవుట్ యాజ్ బా ఫర్ ద లెటర్ పా.
1: ఇప్పుడు చూడండి మనం ఏదో పుష్పము అనుకుంటాం.
0: వి సే పుష్పము ఫ్లవర్
1: కానీ దీన్ని ఆ కన్నడం వారు పుష్పము అని అన్నారు.
0: బట్ దోస్ కన్నడిగర్స్ డు నాట్ సే పుష్ప
1: పువ్వు అని మనం అంటాము.
0: వి సే పువ్వు పుష్పం
1: కాదు
0: ఫ్లవర్
1: పువ్వు పువ్వు
0: బట్ ఇట్ ఇస్ ఊ
1: పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం.
0: వి సే ద స్నేక్ పాము
1: కానీ అది హావు అంటారు.
0: బట్ దే సే హావు.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థమంతా కూడాను దేశంలో అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
0: దాట్స్ వాట్ ద నామెన్క్లేచర్ ద లింగ్విస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
1: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
0: దర్ ఇస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అట్ ద టైమ్ హూ హ్యాపెన్ టు బి డివోటెడ్ టు స్వామి.
1: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
0: అండ్ సంబడి ఇన్ఫార్మ్ ద వైఫ్ ఆఫ్ ద గవర్నర్.
1: ఆమె పేరు హిందూ.
0: అండ్ హర్ నేమ్ ఇస్ హిందూ.
1: ఆమెకి ఎవరో చెప్పారు.
0: సంబడి టోల్ హర్.
1: నేను పండుకున్నాను ముందు హాల్ లోపల.
0: భగవాన్ వాజ్ రెస్టింగ్ ఇన్ ద ఫ్రంట్ హాల్.
1: ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు.
0: ద గవర్నర్ అండ్ హిస్ వైఫ్ వర్ రెస్టింగ్.
1: కానీ ఇది చాలా గోప్యమైనటువంటి విషయమని ఆమె ఎవరికి తెలపలేదు.
0: She did not reveal this secret to anybody.
1: ఆ కిటికీ నుంచి చూచింది.
0: She watched through the window.
1: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
0: She could observe the radiance, light out of the navel of Bhagavan.
1: ఇంకా తాను భరించుకోవడానికి వీలు లేకుండా లెగండి లెగండి లెగండి అని నకులుసేను.
0: She could not bear the intensity of the light and she made her husband Governor Nakul Sen to get up.
1: Nakul Sen cheppadu niku buddhi ledu panduko annadu.
0: And Nakul Sen said, you seem to lose your brains, take rest, he said.
1: Chudandi meeru buddhi ledu matalu maatladutunnaru.
0: And she said, you are equally a fool and speak like that.
1: Swami yokka naabhi nundi vastunnatundi aa tejasu ekkadaina meeru chusara.
0: And she went on pleading with him, have you ever noticed that effulgence coming out of the navel?
1: అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కన్నులు తెరిచి
0: హి వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: ఆ నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ ద నావెల్ ఆఫ్ భగవాన్ దేర్ హాస్ అరిసెన్ లైట్ బీమ్ ఆఫ్ లైట్.
1: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆల్సో వి కమ్ అక్రాస్ కరణం సుబ్బమ్మ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
0: ఇస్ ఎ గ్రేట్ డివోటీ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
1: ఆనాటి పరిస్థితి లోపల పుట్టవర్తి లోపల బ్రాహ్మణ్ అంటేను లేకపోతే మానవుడు అంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద లోయర్ కాస్ట్ అండ్ హయ్యర్ కాస్ట్.
1: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు అలౌ చేయరు.
0: The lower caste people from those communities are not permitted to walk along the streets where okay. higher caste people
1: okay. live. Okay. Nenu Subbamma cheppan Subbamma nenu Harijan vaadiki pothunnanu annadu.
0: Bhagavan told Subbamma that he was proceeding to Harijanwada where people of lower caste
1: live. Ayyo Swami akkade enduku velutaru?
0: And she said, Swami, why do you go there?
1: Enduku pokoodu
0: భగవాన్ సెడ్ వై నాట్
1: వాడు మనుషులు కాదా
0: ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్
1: ఎందుకు వాడు వెంటికి పోకూడదు
0: వై నాట్
1: ఎందుకు వారు వండినటువంటి అన్నం తెలియకూడదు
0: వై నాట్ ఐ టేక్ దేర్ ఫుడ్
1: కనుక నేను వెళ్తున్నానన్నాను
0: భగవాన్ సెడ్ ఎస్ ఐఎమ్ ప్రొసీడింగ్
1: ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది
0: అండ్ కళ్ళం సుబ్బమ్మ వితౌట్ ఇన్ఫార్మింగ్ స్వామి స్టార్టెడ్ ఫాలోయింగ్ భగవాన్
1: కానీ వారు పాపం మాలయ్యుండు చాలా ఏక వస్తుతలు లేవు
0: అండ్ దే బిలాంగ్ టు ది లోయర్ కమ్యూనిటీస్ దే డోంట్ హ్యావ్ ఎనీ కన్వీనియన్సెస్
1: ఏదో పాత పంచి వేసేశారు
0: దే హావ్ గాట్ ఎన్ ఓల్డ్ క్లాత్ ఓవర్
1: నౌ అక్కడ నన్ను కూర్చోమన్నారు
0: అండ్ మేడ్ భగవాన్ సిట్ ఆన్ దట్
1: కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది
0: అండ్ జస్ట్ స్వామి ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి వాస్ టు గో టు స్లీప్
1: నాభి నుండి ఆ మిద్ది ఎంత కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది
0: అండ్ దే ఆల్ హావ్ నోటీస్డ్ ఎ లౌడ్ సౌండ్ కమింగ్ టు ది నావెల్ ఆఫ్ భగవాన్
1: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు
0: ద రెసిడెంట్స్ ఆఫ్ ది హౌస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ రన్ అవే
1: కనుకనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది
0: సో దేర్ ఇస్ పవర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్
1: ఇవన్నీ కూడా వెంట్రుకల యొక్క మహాత్మ్యమే
0: దట్ ఇస్ ఆల్ ద మిస్టరీ బిహైండ్ ది హాలో ఆఫ్ ఎయిర్
1: కనుకనే ప్రాచీన ఋషులందరూ కూడా వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు
0: దట్స్ ది రీజన్ వై ది ఏన్షియంట్స్ సేజెస్ సీయర్స్ హాడ్ లాంగ్ హెయిర్
1: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయిన పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదివో గంతవో గంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి అర్పించుకుంటారు
0: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఆడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్
1: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు
0: దేర్ఫోర్ వీ కెనాట్ డిసైడ్ అండ్ అండర్స్టాండ్ రైట్ నౌ ద మిస్టరీ బిహైండ్ ఇట్
1: కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను
0: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us a small happening
1: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది
0: అండ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ భగవాన్ షుడ్ హ్యావ్ హెడ్ బాత్
1: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు
0: అండ్ స్వామి సెడ్ వై
1: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను
0: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్
1: సత్యజిత్ వచ్చాడు
0: సత్యజిత్ కేమ్
1: తనకు నీరు పోశాడు
0: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
1: హెల్ప్ ఒక్క వెంట్రుకు రాలేదు
0: అండ్ హి కుడ్ నాట్ కలెక్ట్ పికప్ ది హెయిర్
1: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు చెప్పలేదు
0: హి కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి డిడ్ంట్ టెల్ ఎనీబడీ
1: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటది నీళ్లు పోవడానికి
0: దెన్ యు నో ఫర్ ది వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్
1: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి
0: And he could notice some hair being caught there in the filter.
1: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
0: And he collected that hair.
1: కాని జోబులో వేసుకున్నాడు.
0: And he has put it in his pocket.
1: జోబు ఎంత కాలినట్లయిపోయింది.
0: And he could find the whole pocket being burnt.
1: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
0: Like this, సత్యజిత్ రాధాకృష్ణ, they are very much afraid of Bhagwan's hair.
1: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు
0: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్
1: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది
0: ద పవర్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ కాంప్రిహెన్షన్
1: కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్
1: నేను ఇంకా దూకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అడిగి ఉంటున్నాను
0: Swami is not combing his hair, therefore that's
1: just a mistake.
0: He has no comb whatsoever to comb his hair.
1: Kani, puram nenu, Africa poyinappudu,
0: when Bhagavan visited Africa,
1: Africa poyinappudu, African santa kudanu, ee oka inupavichi, oka kurulu dookunnetundi, oka tayaru chesukoni undetundi vaadu.
0: And those Africans, they make use of the iron brush to brush the hair.
1: అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు
0: దే గివ్ దిస్ ఐరన్ బ్రష్ టు భగవాన్
1: అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకుని నేను ఆ యొక్క బ్రష్ తీసుకుని నేను వచ్చాను
0: అండ్ స్వామి రిటర్న్ విత్
1: ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు
0: బట్ హి హస్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ బ్రష్ టిల్ దిస్ డే
1: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్
1: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు
0: ది హెయిర్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ స్టిఫ్
1: లాగినా కూడా రావు
0: యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్
1: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క కురుల యొక్క తత్వము.
0: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ ఋషిస్.
1: ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు చోచుకుంది.
0: ద వరల్డ్ కెన్ నో ద పవర్ ఆఫ్ దీస్ ఋషిస్.
1: ఈ యొక్క ఋషిస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైన వారంతను కొన్ని శక్తులు నేర్చుకున్నారు.
0: ద ఆర్డినరీ పీపుల్ ఆల్సో కుడ్ కల్టివేట్ సర్టన్ క్వాలిటీస్ ఫ్రమ్ ది ఋషిస్.
1: కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
0: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ అండ్ నో ద రియాలిటీ.
1: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడా అంతా ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
0: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్, వాట్ ఎవర్ హీ విల్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.
1: నేను ఒక నోట్లోకి పోతుంటారు ఈ యొక్క వెంట్రుకలు.
0: సమ్ టైమ్స్ ద హెయిర్ వుడ్ బి గెటింగ్ ఇన్ హిస్ మౌత్,
1: కన్నుల్లోకి పోతుంటారు హెయిర్.
0: And some hair gets in the eye.
1: నేను పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు.
0: స్వామి కెనాట్ ప్లక్ ఇట్ అవుట్, నో ఇట్స్ నాట్ పాసిబుల్.
1: తప్పని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు.
0: ఇట్ జస్ట్ మేక్స్ ఎ సౌండ్ బట్ ఇట్ కెనాట్ బి కాట్ హోల్డ్ ఆఫ్.
1: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికే అర్థం కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మిస్టరీ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
1: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
0: The divine power is so vast, beyond inexplicable, beyond comprehension.
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, everyone should make every attempt to safeguard their potential.
1: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
0: Youngsters are spoiling so much of energy.
1: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
0: You are wasting so much of energy every day.
1: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటున్నాడు.
0: Because as you lose energy, you age advance.
1: ఇప్పుడు నాకు 80 వస్తుండాలి.
0: Bhagwan is 80 year old.
1: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
0: Can you say Bhagwan looks like that 80 years? No.
1: ఎవరు చెప్పలేదు.
0: Nobody can say so.
1: ఒక్కటేమైనా కూడా వెతికి వెతికి వెతికి వేసినప్పుడు ఒక తెల్లని వెంట్రుకో ఒక్కటి కూడా నా ఆలోచిక్కదు.
0: There is not even single white hair, though Bhagwan is 80 year old.
1: Kanuka, meer ye vidhanga cheppinappudiki neneem danni taginatunte reethiga pettukovatam ledhu.
0: Therefore, whatever you say, whatever you may feel,
1: nijamga nenu kaapadukuntune poyitattu untunte ee ventrukulu entaina gaani perigindetuntive.
0: And in fact, if you concentrate your attention, they would grow much more.
1: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ హెడ్.
1: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెడ్, ద సెంటర్ ఆఫ్ ద థాట్.
1: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: ద హెడ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: అండ్ హెడ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ వేరీ ఫార్మ్స్ ఆఫ్ పవర్.
1: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు లెట్ యు నో ద పవర్ వెన్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆడియన్స్ విత్ హిమ్.
1: కనుక మీరు ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
1: చాలా మంది
0: మెనీ
1: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయి అంటారు.
0: మెనీ సే స్వామి యు ఆర్ లూజింగ్ హెయిర్.
1: ఎక్కడా పోలేదు.
0: నో నథింగ్ ఇస్ లాస్ట్.
1: అక్కడే ఉన్నాయి.
0: ఎస్ దట్ రైట్ నౌ హియర్.
1: మీ కంటికి అట్ట కనిపిస్తున్నాయి.
0: ఇట్ అపియర్స్ సో టు యూ.
1: ఎందుకంటే నేను బ్రషింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
0: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
1: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ లూజింగ్ హెయిర్ ఎట్ ఎనీ టైమ్.
1: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
0: దే కెనాట్ బి లాస్ట్ బై ఫోర్సింగ్ దెమ్ అవుట్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
1: మీరందరూ కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు.
0: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
1: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్పక దాన్ని పెరిగిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యు విల్ బి మోర్ పవర్ఫుల్.
1: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు
0: brushing, you will see the long hair.
1: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
0: One is not losing hair at any time.
1: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ

0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యుల్ బి మోర్ పవర్ఫుల్.
1: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బ్రతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
0: ఫర్ ఎవ్రీ 12 అవర్స్ వీఆర్ లూసింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎనర్జీ.
1: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
0: వాట్స్ హ్యాపెనింగ్ వెన్ యూ లూజ్ యువర్ ఎనర్జీ?
1: శక్తిహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ సో వీక్.
1: మీ శక్తి ఏమైనా కూడా తనపట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు విత్ హోల్డ్ యువర్ పవర్.
1: నేను ఒక పిటికని పట్టిందంటే ఈ పిటికని 10 మంది వచ్చి లాగినా కూడా విధించలేరు.
0: వెన్ స్వామి హోల్డ్స్ హిస్ గ్రిప్ టైట్లీ ఈవెన్ 10 పీపుల్ కెనాట్ అన్ఫోల్డ్ ఇట్.
1: కనుక నా శక్తి అనేటువంటిది అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది.
0: యూ విల్ కమ్ టు నో వెన్ యూ ఆర్ ఫేస్ టు ఫేస్.
1: కనుక దైవశక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ us anybody to describe.
1: దాన్ని అనుసరించండి.
0: ఫాలో ద డివినిటీ.
1: అనుసరించి ఆనందాన్ని అనుభవించండి.
0: ఫాలో గాడ్ అండ్ బి హ్యాపీ.
1: ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
0: ఇఫ్ యు ఆర్ సో యు విల్ బి హైలీ పవర్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నాడు.
0: You will understand the divinity latent in everybody, which is so powerful.
1: Ganam kani, ragam kani.
0: Either music or rhythm or the beat.
1: Entaina goppadi.
0: It's really mighty great.
1: Alanti deenini manamu waste chestunnaru.
0: And we should not misuse it.
1: Kanuka meeru devarpitam gavinchi dani dhanyam cheyandi.
0: Offer your art and the talents to God and be happy.
1: మానవుని అందున్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: ద పవర్ ఆఫ్ మ్యాన్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
1: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
0: వి ఫైండ్ వన్ బాయ్ యానింగ్ దేర్.
1: ఆ ఆవరించ లోపల ఎంతో శక్తి పోయింది.
0: వెల్ యాజ్ హి యాన్స్ హి ఇస్ లూజింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
1: ఈ ఆవరించ చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
0: యూ విల్ బి పుట్ టు గ్రేట్ లాస్ బై యానింగ్ లైక్ దాట్.
1: దీనికి ఒక చెప్పారు.
0: భగవాన్ సే
1: ఆవలింతకు అన్న లేదు.
0: ఆవలింత యానింగ్ హ్యాస్ నో ఎల్డర్ బ్రదర్.
1: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
0: స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
1: కనుక ఈ రెండింటి ఎందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యానింగ్ అండ్ స్నీజింగ్.
1: ఆవలింతకు అన్న లేడు.
0: And this yawning has no brother.
1: తుమ్ములకు తమ్ముడు లేడు.
0: And this sneezing has no younger brother.
1: ఈ రెండు లేనటువంటిది మానవ నిత్యందు దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
0: And you will understand this principle, important one in man.
1: కనుక మీరు దినదినానికి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Make your effort to know more and more every day.
1: కనుక ఈనాడు
0: today
1: నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి, మీకు ఇంత గుర్తును కూడా మీరు బట్టమని పెడుతున్నాను.
0: భగవాన్ ఈజ్ జస్ట్ ఎక్స్పోజింగ్, షేరింగ్ విత్ అస్ ద సీక్రెట్స్.
1: ఇది చెప్పాలంటే ఎవరి తరము కాదు.
0: నో వన్ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్.
1: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
0: భగవాన్ బీయింగ్ అవర్ గాడ్ is talking to us so as to make every one of us to realize and experience the divinity within.
1: Kani,
0: but
1: idi inka meer artham chesukodaniki prayatnam cheyadu.
0: You are not making sincere effort to know in depth.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimaratha Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilayam.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: White hands are born with a humble beginning in a small scale, but gradually they will eat away the entire wood. Likewise, if the bad behavior, bad thoughts arise in the mind, it will destroy, it will put to ruin any great man for that matter.
0: Pogaku moolamu నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ there is a driver. Automatic light has got its own area. Like that, don't you find a creator who creates the entire creation?
0: Vidyarthulare,
1: students,
0: drishyamuku gocharamayi ee charachara roopam antai kudanu panchabhutamato kudinatuntidi.
1: All this apparent world comprises the five elements.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచం.
1: The full blossoming of the five elements is this world.
0: దీనికి విశ్వము అని కూడాను మరొక పేరు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ విశ్వము యూనివర్స్.
0: వి ప్లస్ ష ప్లస్ ఇది విశ్వం.
1: వి ప్లస్ ష ప్లస్ ఇస్ విశ్వము.
0: అనగా అనేక రూపములతో, అనేక అంగములతో, అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ విత్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: This world is the result of this cause and effect.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువు నందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is very subtle. Smallest of the small.
0: ఘనమనందు ఘన స్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తోయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: So also fire, the fire god.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: There in the space you find శబ్ద బ్రహ్మం sound.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: Therefore all the five elements are the divine forms.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనము కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ ఉత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called Prabhava.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: Dharma dharmamulaku garshana jarugutune untadi.
1: There is a fight between the righteous and unrighteous.
0: Idi tappinadi kaadu.
1: One cannot escape.
0: Oka vaipana kauravulu maroku vaipana pandavulu okati dharmamu rendavadi adharmamu ee rendintikini nirantaram kodanu garshana jarugutune untundadi.
1: Kauravas and Pandavas they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world అన్నారు.
1: Next position is given to the world.
0: Last God అన్నారు.
1: And they kept God in the last.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: This is the order of priority given by Kauravas.
0: పాండవులు అది కాదు.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world. Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava.
0: శుక్ల రజోత్పత్తి ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తుంటూ వచ్చారు.
1: The names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు.
1: హీఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్పెసిఫికలీ.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: అండ్ హీ హాస్ అనదర్ నేమ్ నౌ.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: హీఈస్ కాల్డ్ అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఏమిటి?
1: What do you mean by that?
0: Pratyakshanga parochanga anumanani ee pramanamulaku ye matram kuda chikkanatunti vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatunti vaga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence.
0: Anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Intiye kaadu.
1: Not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all.
0: అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరీ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు.
1: ది లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే.
1: బట్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu vereddi yeluga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadgunaganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ అప్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: Some basing on their intellect considered it small or more.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: Our intellect is like a mirror.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యు కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దం చేతిలో పట్టుకొని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యు జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యు విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is
0: reflection
1: present within
0: of the inner being.
1: Everything is reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: That's what is within you, you are able to see outside.
0: బయట ఏ మాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను, అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: అద్వైత నాన్ డ్యూలిజం ఇస్ ఆఫ్ త్రీ టైప్స్.
0: భావాద్వైతము,
1: వన్ ఇస్ ద ఫీలింగ్ లెవెల్.
0: కర్మాద్వైతము,
1: ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: వస్తువాద్వైతము,
1: అండ్ దెన్ ద మెటీరియల్ లెవెల్.
0: ఏమిటి అద్వైతం ఒక్కటే కదా, మూడు విధములుగా ఎందుకు ఉంటుంది?
1: వెన్ నాన్ డ్యూలిజం ఇస్ జస్ట్ వన్ ప్రిన్సిపల్, హౌ డు యూ కన్సిడర్?
0: అయితే ఈ ప్రకృతి యందు మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్నాము.
1: బట్ హౌఎవర్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ డే
0: భావాద్వైతం.
1: One, non-dualism at the level of feeling.
0: Emity.
1: What is this?
0: This is butter.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: కాబట్టి cotton, thread, cloth, మూడు ఒక్కటే.
1: Therefore, cotton, thread and cloth are one and the same.
0: దీని వినియోగము, దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: Its utility and the name of form differ.
0: పత్తి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది ఏ భావము?
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుక ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
0: రెండుగా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్డ్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet, as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టకమునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు. భోజనం పెట్టావు. ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టకమునుపు ఇది పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో
1: హియర్
0: ఆ దేహములు అన్నింటి యందు కూడాను
1: అండ్ దోస్ బాడీస్
0: ఆర్ పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you. Then why should you ask for it?
0: ఎందున్నటువంటి యొక్క పంచభూతములే ఎదుటివాణి ఎందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీవు ఎందు ఆశించాలి?
1: Then why do you expect others?
0: అది ఏ ద్వైతము.
1: That is dualism.
0: అరే నా ఎందు ఉన్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. Rindu I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థాద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert, he will redeem his life.
0: ద్వైతము నుంచుకొని
1: keeping dualistic mind
0: జీవితమనందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: అండ్ లీడ్స్ లైఫ్ ఇన్ నాన్ డ్యూయల్
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ హిస్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: దర్ ఈస్ ఎ రిచ్ మ్యాన్.
0: ఆ శ్రీమంతుడికి ఏమీ పని లేదు ఇంకా.
1: హీ హాస్ నో అదర్ వర్క్ టు డూ.
0: లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ తినటం కూర్చోవటం తినటం కూర్చోవటం.
1: హీ హాస్ నో అదర్ వర్క్ టు డూ అదర్ దాన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: ఎ స్పెషల్ డాక్టర్ వాస్ బ్రాట్.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: హీ జస్ట్ ఆస్క్ వాట్ మెడిసిన్ ఇస్ టు బి టేకెన్.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సేడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇట్ లెడ్ టు ఇండైజెషన్. చిన్న
0: శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: యువర్ పవర్ ఆఫ్ డైజెషన్ ఇస్ లెస్.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
1: హియర్ అరైజెస్ ఇండైజెషన్.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: సో ఐ విల్ ప్రిస్క్రైబ్ గుడ్ మెడిసిన్.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ బౌల్ ఆఫ్ సాల్ట్.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: యు ఫైండ్ ది సాల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాల్స్ ఎర్లియర్.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నారు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription. And that rich man suffering of indigestion was chewing this salt. After some time he got complete relief.
0: At that time,
1: he was celebrating his birthday. As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. So he visited every shop, sweet shop. I want to test which
0: sweet
1: is. And he picked little and tested. And it is fully salted. He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: That's
1: the 6th shopkeeper could understand his position. And he went to the 6th shop and said, let me taste. The shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు క్లీన్ గా వచ్చాడు
1: అండ్ లైక్ వైస్ హి వెంట్ దేర్ క్లీన్ హిస్ మౌత్
0: రుచి చూచాడు తీయగా ఉంది ఆ ఈ లడ్డు బాగా ఉంది అన్నాడు
1: దెన్ హి టేస్టెడ్ లడ్డు సో స్వీట్ దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్
0: అప్పుడు ఆ లడ్డంగిడి వాడు చెప్తున్నాడు
1: దెన్ ది షాప్ కీపర్ టెల్
0: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకొని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది ఆ ఉప్పుగానే ఉంటుంది
1: ది షాప్ కీపర్ సెడ్ హావింగ్ salt there on one hand in your mouth
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ And they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి ఉప్పగానే ఉంటాయి
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ఈ తప్పు పదార్థములదా?
1: Does the mistake lie in the matter?
0: కాదు కాదు.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగదోషము
1: ద మిస్టేక్ లైస్ విత్ us
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్
1: ఏ డయాబెటిక్ పేషెంట్ అటెండెడ్ ఎ మ్యారేజ్
0: అంత మ్యారేజ్ లో అందరూ భోజనానికి కూర్చున్నారు
1: ఆల్ సాట్ దేర్ ఫర్
0: అంత లడ్డు లడ్డు జిలేబీ జిలేబీ జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబీ స్వీట్స్
0: అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి వద్దండి అన్నారు
1: 5-6 పీపుల్ సెడ్ వి డోంట్ వాంట్ స్వీట్స్
0: కానీ వారికి తినాలనే ఆశనే
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వారిలో
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు
1: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్
0: అందులోపల ఈ ఆస్తికులనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలీజ్ దే లైక్ ఇట్
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్
0: మంచి మధురంగానే ఉంటాయి
1: ఎవ్రీథింగ్ సో
0: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్
0: ఏమిటి
1: వాట్ ఇస్
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలు అనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది
1: ద మూమెంట్ This disease of worldly
0: desire.
1: The spirituality leaves you, then you will be confused.
0: And
1: there's no cure for such a
0: disease. భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: There is a cure for cancer, but not hatred for God.
0: చదువు తక్కువన
1: Is it that you don't take
0: a భావం తక్కువన
1: or feeling?
0: రావణాసుడు 24 విద్యలు చదివాడు, శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హి బికేమ్ స్లేవ్ టు ఎవరీబడీ. ఆశకు
0: దాసుడైన జగమంతటికింతను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire, the whole world will serve him. Everybody will become his slave.
0: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
1: But he becomes a slave to the desire. He
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: Be a slave to God, then the whole world will come to you.
0: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: Therefore we should never forget God.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: Three things are pointed out.
0: వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: There are precious words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: Never believe this world.
0: దైవమును మరవవద్దు.
1: Never forget God.
0: మరణమును మరవద్దు.
1: And never forget death.
0: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
1: These three are essential.
0: దైవాన్ని మరవవద్దు.
1: Never forget God.
0: లోకాన్ని నమ్మవద్దు.
1: Never believe this world.
0: మరణానికి భయపడవద్దు.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణక్షణములకు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మోమెంట్ టు మోమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమునకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశమునందో ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
1: If you just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi leni sthaname ledu.
1: There's no place without him.
0: Adi kaani roopame ledu.
1: There's no form without
0: adi
1: him.
0: Adi kaani padarthame ledu.
1: There's no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It's present in mobile and immobile.
0: Lokamulo scientist anta prati okati anu.
1: Scientists call it everything is of I made up of atoms.
0: Atoms అంటారు.
1: Atoms they say.
0: కానీ లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
1: That the whole world is full of these atoms.
0: ఈ చెక్క ఉందంటే ఇది కూడా అణువు ప్రభావమే.
1: The wood is also full of atoms.
0: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణువు ప్రభావమే.
1: So also the speaker.
0: అంతా అణువు యొక్క శక్తిని చేరికనే.
1: Everything is atomic power combination.
0: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: బట్ spiritualists call it as power.
0: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
1: Spiritualists call it power.
0: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
1: They call it energy.
0: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
1: There is difference in the name, but
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: Wherever there is an atom, there is divinity.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: Every atom has a definite form.
0: రూపం లేని అణువు లేదు.
1: There is no atom without a form.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: To have full faith in God, we should know God dwells in our heart.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: God has many forms.
0: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
1: God is cosmic with varied
0: forms. మన దేహం ఉంది.
1: We have a body.
0: కాళ్ళు ఉన్నాయి.
1: Legs.
0: చేతులు ఉన్నాయి.
1: Hands.
0: రేళ్లు ఉన్నాయి.
1: Fingers. Nose.
0: కన్నులు ఉన్నాయి.
1: Eyes.
0: చెవులు ఉన్నాయి.
1: Ears.
0: నోరు ఉన్నాయి.
1: Mouth.
0: కడుపు ఉంది.
1: Stomach.
0: అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: All together make a body.
0: ఇందులో ఒక్కోటొక్కటి వేరువేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: We can't cut off fragments of the various limbs.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: So what all you find in this world, they're all the limbs of the divine.
0: కొండలంతా ఒక రాయమయము.
1: The whole mountain is made up of rock.
0: Bhoomanta mrunmayamu.
1: The earth is made up of mud.
0: Uchchamanta kashtamayamu.
1: Tree is made up of wood.
0: Dehamanta maamsamayamu.
1: Body is made up of
0: anta kudanu
1: flesh.
0: Okkoka dani panchabhootamulu yokka mayame.
1: So everything is combination of the five elements.
0: Shilamayamu parvatamu.
1: The mountain is made up of rock.
0: Kashtamayamu adavulu.
1: And the forest is
0: shilamayamu samudramu.
1: And ocean is of water.
0: Bhoomi.
1: And earth is of mud.
0: Dehamu.
1: Human body is
0: anta panchabhootamulu yokka prabhuvame.
1: So everything is a combination of the five elements.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: So everything is the manifestation.
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: The five elements are the divine form.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: God is not a separate form.
0: అయితే ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
0: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
1: Incarnation doesn't come separate.
0: ఎందుకోసము?
1: Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: All creatures on earth discharge their own duties.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
0: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: But it's only man who has forgotten his responsibility.
0: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకని ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అండ్ డ్రైవ్ ఇట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నువ్వేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూర కట్టెతో కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీప్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
0: కనుకని ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు.
1: వన్ ఇస్ జ్ఞానదేవ.
0: ఇంకొకడు భక్తి దేవుడు.
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహ వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తి దేవ జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదు.
1: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాం అన్నాడు.
1: లెట్ us be in search of wells if there are available anywhere here.
0: పోతుడికి పాత బావి ఒకటి కనిపించింది.
1: They could see a well which is an old one.
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: They could see water in depth.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ,
0: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
1: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన, ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
0: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam jnanam.
1: The non-dualism is real wisdom.
0: Kanuka akkada ye matram kuda idi ledu.
1: So there is no difference
0: whatsoever. Ee dharinchavachu.
1: He can assume any form.
0: Kani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in possession of that
0: power. Bhavagattuna kucchunnadu.
1: He sat along this
0: gate. Daivanni premistu premistu premistu smarinchadu.
1: He just chanted the name of God with
0: intention.
1: After some time, he could notice water collecting under his feet.
0: When he opened his
1: eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettustu.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhakti ki minchinatvantidi marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Yeman rasadu.
1: What did he write?
0: ఏమి రాశాడు?
1: వాట్ హీ రోట్,
0: ఒక తెల్లటి ఒక కాగితము చుట్టి కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, put it in an envelope and sent to Jnanadeva.
0: Jnanadevudu chuchadu.
1: Jnanadeva read it.
0: Aksharalu unte beginning nunchi end varaku manam chudavachunu.
1: If there are letters,
0: oh priyamaina sodara ittini namaskaramuto tammudu ani modatu enda chudavachunu.
1: One can see the beginning and the end if the letter is written.
0: Aksharale levu dantu.
1: There are no letters there at all.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
0: Life anta parishodanatone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilane eppudu jarigedi.
1: There is a matter of investigation when do you experience.
0: Ee scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodana parishodana experimental experimental experimental no experience.
1: The scientist spent all the time in experimentation process, no experience.
0: ఈ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటి,
1: what is it that you get out of this?
0: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
1: Yesterday's look new today.
0: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of it.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
0: మీ యందున్నటువంటి ప్రేమను పెడమార్గము పట్టించుకోకుండా,
1: see that it won't go in the wrong way,
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ మేక్ ఇట్ చీప్,
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
1: సీ దట్ యూ ఓంట్ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ,
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ యాక్ట్ అగెన్స్ట్ ద విషెస్ ఆఫ్
0: సొసైటీ, సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
1: మీరా వాస్ సింగింగ్ సేయింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: షీఈస్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్
0: ఇంట్రెస్ట్. ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం నే చింతిస్తూ ఉంటుంది.
1: ఎట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: ఆ కోపం చేత భరించుకోలేక,
1: out of fury and anger,
0: తన కొప్పు బట్టి బయటికి ఈడ్చి తలుపు వేసేశాడు మందిరానికి.
1: She caught hold of her hair and she was driven out of the temple.
0: తక్షణమే కొంచెం షాక్ వచ్చింది పాపం.
1: Immediately she was shocked.
0: అయ్యో కృష్ణ, నిన్ను వదిలిపోవటమా, నేనెట్ట సాధ్యమవుతుంది, నేను ఉండలేను నిన్ను వదిలి అని కొంత బాధపడింది.
1: She felt so sad saying, Krishna, can I leave you? I
0: can't go. భగవంతుడు సర్వత్రా ఉండేటువంటి వాడు.
1: God is everywhere.
0: కృష్ణ, హమారా దిల్ తుమారా మందిర్,
1: my heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు,
1: నాట్ దిస్ టెంపుల్,
0: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
1: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
0: పర్మనెంట్
1: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: యు కెనాట్ గివ్ అప్ మై,
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాగకునికి టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ పెట్టి రిజర్వేషన్ చేసుకోవద్దు టికెట్.
0: Don't purchase a ticket and reserve your ticket to Prayaga.
1: Ganga Yamuna
0: the place of merger of Ganga
1: and Yamuna. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములు రెండు ఒక ముక్కుతో తీసుకోవటం ఒక ముక్కుతో వదలటము, ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ they are
1: at the center of Prayaga. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is Prayaga.
1: Ganga భక్తి.
0: Ganga is devotion.
1: Yamuna నానం ఒక కర్మ.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమున తీర్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమున నిర్మల పాని. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్.
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: Akkadiki velli nee
0: go there.
1: Maraka chotu neeku vellavaddu.
0: Don't go anywhere.
1: Adi kuda ekkada undi?
0: Where is it?
1: Neelone undi.
0: It is within you.
1: Baita prapancham kaadu.
0: It's not the outer world.
1: Baita pradesham kaadu.
0: Outer place.
1: Daivamanta kuda nu nee hrudayamunde nindi untunnadi.
0: God is in your heart.
1: అయితే అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యు విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబాం జిలేబీ బర్ఫీ అనేటువంటి అంత రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకును ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకనే
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, O Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. నీవు నేను పుష్పంగా పుడితే నేను బీగా పుట్టాలి.
0: If you are born as a flower, let me be born as a bee.
1: చేరేంత వరకు తిరుగుతూ నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తుని నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుకుపోతాను.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Ruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina ruchamatti nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకోనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యూఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యూఆర్ అన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ
1: క్లీన్ గా చెప్పు. నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ యాజ్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: If you are a meru mountain, I'll be a waterfall.
1: Falls ani dunkedi kaadu dani karchukoni raavali.
0: Falls, they just start running, touching that.
1: Ananta aakashame neevaina.
0: If you are infinite sky,
1: chinna chukka nenai neelona chelaguchundu.
0: Let me shine there as a tiny star.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ స్కై లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ అండ్ ఆల్ ఆఫ్
1: us. జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి నియర్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య ఐ షుడ్ హావ్ యువర్ ఫామ్.
1: సాయుధ్యము నీను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య ఐ షుడ్ మర్జిన్ యూ.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
1: పరమ భక్తి అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: ఎన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యూ స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes zero.
1: Maripothuntai.
0: They change now and then.
1: Kani neevu aa yokka parama tattvanni matram vadalakoodadu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyadu.
0: Take every chance to be near God.
1: Idiye manavuni yokka pradhanamaina sadhana. Daivanni matram maravakandi.
0: But never forget God.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా

0: అవకాశం చిక్తే అంత సమీపానికి అంత సమీపానికి పోవడానికి ప్రయత్నమే చేయకూడదు.
1: టేక్ ఎవ్రీ ఛాన్స్ టు బి నియర్ గాడ్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దిస్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
0: జంతునాం నరజన్మ దుర్లభము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేర్.
0: తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం ఇంత మాత్రం మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
0: ఇవన్నీ పశువులు చేయటం లేదా.
1: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
0: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
0: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
1: స్పెషాలిటీ
0: ఉంటుండాలి?
1: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
0: ఈ యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: What is that sanctity behind
0: anta okate
1: everything is
0: what one. Is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
1: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
0: Dying. ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుంటాయి, పాములకు వస్తుంటాయి, అన్నిటికి దోమలకు వస్తుంటాయి.
1: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
0: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
1: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
0: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
1: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
0: అది భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
1: And you should be close to God.
0: Bhagavat anugrahaniki paathulu kavali.
1: And you should enjoy God's love.
0: Bhagavat aanandanni anubhavinchali.
1: You should also enjoy.
0: Ee aanandam katti minchinatundi marokati ledu.
1: There's nothing beyond bliss.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land, bereft of love.
0: Premaankuramunu pempunda.
1: And we sow the seeds of love.
0: Prema vesemuto.
1: With all the feeling of love.
0: Prema sudha varshamu varshimpaga. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసేయగదే కృష్ణ గానముసేయగదే మురళి గానముసేయగదే ప్రేమ రహిత మరుభూములలో
1: ద బ్యారెన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాటకూదు, ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
1: వీ షుడ్ నాట్ సో ఎనీ ప్లాంటేషన్స్ ఆఫ్ బుషీ ప్లాంట్స్ ఆర్ ఎనీథింగ్.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
0: రెయిన్ ఫాల్స్ లవ్ డ్రాప్స్ రావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ డ్రాప్స్ ఇన్ దిస్ రెయిన్ ఫాల్.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసేయగది
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ. కృష్ణ,
0: ఈ గానం ఎవరితో చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు?
1: హౌ ఆర్ యూ ప్లేయింగ్ ఆన్ యువర్ ఫ్లూట్?
0: ఈ గానం చేసేది మురళి.
1: ఇట్ ఈస్ ద ఫ్లూట్ ఆన్ విచ్ యూ ప్లే.
0: ఆ మురళి అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ మురళి?
0: 9 త్వరలుండేటువంటి మురళి.
1: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్.
0: మన దేహములకు 9 త్వరలున్నాయి.
1: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
0: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
1: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
0: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
1: This body of flute is fully packed with the desire.
0: కానుకనే స్వరాలు రావటం లేదు.
1: So we don't get proper tune.
0: దానంతా మంచి హాలోగా చేసినప్పుడు, ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
1: When once it is made hollow, free from worldly
0: అది
1: desire.
0: అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
1: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
0: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
1: Then he will pick it up and play on
0: that. ప్రతి త్వర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
1: And you will also find the touch of the fingers of the Lord.
0: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
1: And this flute will be on the lips of
0: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
1: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
0: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
1: So we should shape ourselves into two.
0: ఒకటి పావుకోళ్ళు, పాదరక్షలు.
1: వన్ స్లిప్పర్స్.
0: రెండవది మురళి.
1: సెకండ్ ఫ్లూట్.
0: ఇందులో ఏది నాకు కావాలి?
1: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
0: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవచ్చు.
1: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్.
0: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు, అన్నిటికీ భరించుకోవాలని.
1: And the slippers should bear everything around.
0: Kaava badalakunu bharinchukovasinatundi padarachalu.
1: Only slippers should bear your weight.
0: Idi maha kashtam.
1: It's very difficult.
0: Idi ye vidhanga untundo emito.
1: What's the way?
0: Kaani muraliga tayaru kavatu chaala sulabham.
1: To become a flute is so simple.
0: Ee towel itta pattukoni enta sepa aina undalante chey noppu avutundi.
1: To hold the towel in the grip is so tough.
0: Kaabatti towel ni gattiga pattukovatam goppatanam kaadu.
1: To hold it in the grip is not great thing.
0: Chaala sulabham.
1: Drop it, it is so simple and easy.
0: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
1: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్.

0: ఓ డిజైర్స్ నథింగ్
1: మొదలటమే చాలా సులభమైనటువంటి
0: డ్రాప్ ఇట్ డౌన్ ఇట్ సో ఈజీ
1: అది ఏ వైరాగ్యము ఉన్నారు
0: దట్ ఈస్ రెనన్సియేషన్
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ నాట్ దట్ సింపుల్
1: నా కొడుకు నా బిడ్డ నా భార్య నా తల్లి నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా
0: వి గోన్ క్లెయిమింగ్ మై వైఫ్ మై సన్ మై డాటర్
1: ఈ పదములోనే కనిపిస్తుంది అది నీది కాదని
0: ఇన్ ద వెరీ వర్డ్ వి సే దేర్ ఇస్ ఎ మీనింగ్
1: నా కొడుకు కొడుకు నాది కాదు నా కాదు కొడుకు కొడుకు నాది కాదు
0: నా మైన్ సన్ నో మై నా మీన్స్ నో నెగేషన్
1: నా తల్లి తల్లి నాది కాదు
0: నా నో
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతారు
0: సో ఇఫ్ యు నో ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి
0: బట్ వి షుడ్
1: నా అనగా కాదు
0: నా మీన్స్ నో
1: నా ఇల్లు ఇల్లు నాది కాదు
0: నా ఇల్లు దిస్ నాట్ మై హౌస్
1: పదమునందే ఉంటుంది అది అర్థము
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయ్డ్
1: కనుకనే మొట్టమొదటి నాది నాది నాది నాది దీనిని వేదాంతం నేతి నేతి నేతి నేతి నేతి నేతి అన్నారు
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్ నేతి
1: వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు
0: ఇట్ ఈస్ నాట్ ది నేతి
1: కాదు
0: నెగేషన్ నో
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ హ్యావ్ దట్ ఫెయిత్
2: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ

Then I do not, because I'll be like.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi Vidyatri Lara. భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకంను ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sangha vajjitudaina sangha sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi yetku sampraptamagunani manam sandehinchavachunu. Paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క ద్వీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగాని తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband, she would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani ee vidhavatvanni pondanatvanti streeni prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu kani nenu vidhavani matramo aaveku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvuru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvam nandu ee pravutti takshaname త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti on the other hand keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatnu, Shavunakudanetvanti Shishudu, Angirasulanetvanti Mahajnani anetvanti Guruvunu Prasnistu Vachadu.
0: It is about this in the Mundakopanishad, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite ee Mundakopanishattu paravidya aparavidya rendu vidyala yokka tattvani taanu prabodhistu kevalam swarabaddhamainatundi yokka rugvedamani kaani ఇంక సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rigveda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya, but as aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వము నందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మరణమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తుల యందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు.
0: The meaning of this in this context is, once you are able to
2: turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aite janakudu kudanu tana yokka kartavya karmalanu nirvartinchutu rajya paripalana saluputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
2: We know that King Janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
1: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
2: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యెట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్డ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఒక్క ఉదాహరణము.
2: ఫర్ దిస్ అండ్ ఫర్ హిస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ది వన్నెస్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సుఖ మహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
2: ది గ్రేట్ రిషి సుఖ ఎట్ వన్ టైమ్ in a forest quite close to Mithilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani itti suvartha janakudu kontha varakunu telusukoni taanu kudanu aa shishyakotilo cheri sukamaharshula vaari yokka prabodhalu taanu aalakinchalani bhraminchadu.
2: The king of Mithilapura, Janaka, came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
2: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anaati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu kaani okanaadu sukula varu జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకును వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
2: ఫ్రమ్ దాట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుకా వాజ్ టీచింగ్. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani, aa migilinatvanti vidyarthulu emiti? Sukha maharshulu varu sarvasanga parityagulani memu aashinchamu, viswasinchamu. Kani, maharajainatvanti yokka janakudu, dhanavantudugano, maharajugano undatam cheta, అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
2: వెన్ ది రిషి told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble. and murmur amongst themselves and tell themselves, we joined this great rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka karma baddulainatvanti okka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantulanu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటది.
2: వెన్ దేర్ ఆర్ డిజర్వింగ్ పీపుల్, పీపుల్ హూ ఆర్ ఫార్చునేట్, సచ్ పీపుల్ ఆర్ టేకన్ నియర్ గ్రేట్ రిషీస్ అండ్ వెన్ సమ్ teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించకూడను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: When once the fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramuna kudanu mantalu prakinavi, neevu velli nee antapravasamunu kaapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకుడును ఏమాత్రం కూడాను అంగీకరించక చిరునవ్వులు నవ్వాడు.
2: జనక డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్. హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunaku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ooramta kaarinittuga kanipinchindi kaani akkadiki vellithe ee maatram kudanu agni ledu kaani janakudu ikkade kurchunnadu itani enta sthirachittudu ani aa shishyulati ee guruvunku cheppadaniki poonukunnaru.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు, ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలమును కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపలచిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatunte varandai kudunu eemi rani kada stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: కానీ రాసుమణి కూడాను తాను ఏమీ తెలియనటువంటి రీతిగా నాలో ఏమి తప్పున్నది, నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
2: రాసమణి ఆల్సో వాస్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహిస్తూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
2: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidam gane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థలు ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
2: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu yetti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ, లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
2: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni Shankaru yokka shishudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
2: It is in this context, and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
2: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku dooramai ఏ కొండ గుహలయందో, ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడా అభివృద్ధి పరుచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
2: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind, and they are able that way to realize the Atma Tattva.
1: Marikontamandi, Sangamulopala, Mahabhaktulavale Natinchutu, Kunni Rakamalaina 20 Veshamulu Veichu, Yekkada Padimandi Cherutuntaro, Padimandi Chuchutuntaro, Atti Pradeshamulandu Kurchoni, Janam Chesinattuga Natistu Kurchuntaru.
2: There are others who are in the society, who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
1: Ittivi yematram kudanu adhyatmika margamunaku sariyainatvanti okka krutyamulu kaneravu.
2: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు కాని ఏదో బజార్ లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
2: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone, irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని పది మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరైనటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
2: జప ధ్యాన and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి మూడు రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
2: In order to have an unwavering mind, there are three kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish. The other, like the animal. And a third one, like the tortoise.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదేవిధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప పది మందిలో సాధన చేయటానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
2: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatuvanti sthiti endu maatrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
2: To be unable to have concentration when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudanu uppukodu. కదుకునే పది మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
2: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. you cannot go outside the earth and do it. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana laga. ఏకాంతంలో ఉండని జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన. కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
2: ది టార్టాయిస్ కెన్ లివ్ either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
2: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. But today, there is no first step. You are not developing equal-mindedness. You are only developing what you can in the Sangha or in the society.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడము అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండేటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
2: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
2: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ or something happens contrary to your wish, or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనము సంఘముతో చేరినప్పటికీ సంఘసేవ సలిపినప్పటికీ సంఘజీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
2: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
2: ఇఫ్ యువర్ ఫెయిత్ షేక్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ షేకెన్ లైఫ్.
1: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు గాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడు కూడాను కాగలవు.
2: if your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana, Vidyarthulara, meeru mukhyanga ee nela dinamulu kudanu అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అందించేటువంటి విషయములు మీరు ఎంత శ్రవణం చేయుచున్నారో, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో, ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటిని వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
2: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి.
2: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ అండ్ టు హావ్ ఎ నోట్ బుక్ ఇన్ విచ్ యు హావ్ టేకెన్ డౌన్ ఆల్ ది నోట్స్ ఫ్రమ్ వాట్ ది టీచర్స్ హావ్ సెడ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ మచ్ పర్పస్ ఫర్ యూ. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, konni noorla pantlu untuntai, inka konni vandala panchulanta untuntai, kavalsina colors gaanu kavalsina rakamainatvanti yokka dustulu chakali intilo undavachunu. కాని అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి, రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
2: ఇన్ ఏ వాష్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఎ టైమ్ 100 బుష్కోట్స్, దేర్ మే బి 100 ట్రౌజర్స్, దేర్ మే బి 100 ధోతీస్. And all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: Ade vidhamgane mana yokka burra oka chakali illu antidi. అందరి ప్రబోధలనేటువంటి రకరకమైనటువంటి యొక్క శాస్త్రము ఉపనిషత్తు కళలు ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి, మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది, అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది. కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
2: If you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. మనము దానిని ఆ స్పూనును ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
2: దేర్ ఇస్ నో యూస్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు అస్ బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా అదే ఆచరణ.
2: దేర్ ఇస్ నో యూస్ అవర్ ఇంటెలిజెన్స్ like a spoon go on moving about in all the lectures and the good things that are being told to us by various lectures.

0: చిట్టించుకుని దానిని భద్రపరుచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. డూ నాట్ వేస్ట్ దిస్ సేక్రెడ్ ఆపర్చునిటీ. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
0: Bharatamunandu meeru oka chinna katha vini untaru.
1: There is a small story in Bharata which you may have heard of.
0: కృష్ణుణ్ణి వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదు దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుణ్ణి ప్రార్థించింది.
1: విత్ ఎ వ్యూ టు గెట్ కృష్ణ ఆన్ హర్ సైడ్, సత్యభామ, ఎ వెరీ సెల్ఫిష్ ఉమన్, వెంట్ టు నారద అండ్ ప్రేయ్డ్ టు నారద, టెల్ మీ సమ్ ట్రిక్, టెల్ మీ సమ్ మంత్ర, ఆర్ టెల్ మీ సమ్ షార్ట్ కట్ బై విచ్ ఐ కెన్ గెట్ కృష్ణ ఆన్ మై సైడ్.
0: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో, ఇంత స్వార్థం అనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా, ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
1: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance, and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then, when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
0: Daivatattvamunu teliyinatuvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకుని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
1: సత్యభామ did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
0: ఒక వైపున కృష్ణుని కూర్చోనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కానీ కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
1: In one pan of the balance, she made Krishna to sit. In the other pan, she has been putting all her wealth, whatever she has by way of riches, but Krishna would not move up at all.
0: ఈ సమయంను పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మం నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
1: నారద saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away.

0: విత్ మీ.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయం నందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయం నందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకుని ఉంది.
0: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ నౌ ఐ మస్ట్ ఫైండ్ సమ్వన్ హూ విల్ కమ్ టు మై హెల్ప్. షీ థాట్ ఆఫ్ రుక్మిణి అండ్ షీ ర్యాన్ టు రుక్మిణి అండ్ ఫౌండ్ దట్ షీ వాస్ దెన్ ఎంగేజ్డ్ ఇన్ తులసి పూజ.
1: ఆ యొక్క అవస్థను చూచి రుక్మిణి, చెల్లెలా నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది.
0: రుక్మిణి సా దిస్ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ సత్యభామ అండ్ సెడ్, సిస్టర్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐఎమ్ కమింగ్ విత్ యూ. షీ టుక్ ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ఇన్ టు హర్ హ్యాండ్స్ అండ్ షీ ఫాలోడ్ సత్యభామ.
1: కానీ అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడా నువ్వు చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరియైన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: శ్లోక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశనమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణునికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: కనుక నీవు చిత్తశుద్ధుడై ప్రేమతో భగవంతుని పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టిటివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి.
0: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
0: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahmavit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

ఇంద్రియ సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను ధ

0: ಇಂಡಿಯನ್ ಭಾರತೀಯ ಆರ್ ನಾಟ್ ಮೇಕಿಂಗ್ ಎನ್ ಎಫರ್ಟ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಸೇಕ್ರೆಡ್ ಕಲ್ಚರ್ ಆಫ್ ಭಾರತ್ ವಿಚ್ ಇಸ್ ಫುಲ್ ಆಫ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ದಿ ಹೈಯೆಸ್ಟ್ ಮೋಸ್ಟ್ ಎಲಿವೇಟೆಡ್ ಫೀಲಿಂಗ್ಸ್ ಅಂಡ್ ಥಾಟ್ಸ್ ವಾಟ್ ಗ್ರೇಟ್ ಬ್ಯಾಡ್ ಲಕ್ ಅಂಡ್ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ಥಿಂಗ್ ಕ್ಯಾನ್ ಹ್ಯಾಪನ್ ದ್ಯಾನ್ ಭಾರತೀಯರ್ ದೆಮ್ಸೆಲ್ಸ್ ನಾಟ್ ಟ್ರೈಯಿಂಗ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದೇರ್ ಓನ್ ಕಲ್ಚರ್ ವಿಚ್ ಇಸ್ ಸೋ ಸೇಕ್ರೆಡ್
1: ಜೀವ್ಯಾಕ್ಟ್ ಸರ್ ಪುಲಾರ
0: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಡಿವೈಡ್ ಆತ್ಮ
1: ಭಾರತೀಯರು ಸ್ವತಂತ್ರವನ್ನು ಪೊಂದಗಲಿಗಿರಿ ಕಾಲಿ ಐಕ್ಯತೆಯನ್ನು ಸಾಧಿಸಲೇಕಪೋತುನ್ನಾರು
0: ಭಾರತೀಯ ಹ್ಯಾವ್ ನಾಟ್ ಬೀನ್ ಏಬಲ್ ಟು ಅಟೈನ್ ಅಂಡ್ ಅಚೀವ್ ಯೂನಿಟಿ
1: ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯವು ಕರೆಂಟು ಲೇನಿ ವೈರು ವಂಟಿದೆ
0: ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ವಿಚ್ ಈಸ್ ನಾಟ್ ಸಪೋರ್ಟೆಡ್ ಬೈ ಯೂನಿಟಿ ಈಸ್ ಲೈಕ್ ಎ ವೈರ್ ವಿಚ್ ಡಸ್ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಕರೆಂಟ್
1: ಭಾರತೀಯರಲ್ಲಿ ಪವಿತ್ರಮೇನ ಸನಾತನ ಧರ್ಮವು
0: ದಿ ಕಲ್ಚರ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಈಸ್ ಬೇಸ್ಡ್ ಅಪಾನ್ ಸೇಕ್ರೆಡ್ ಈಕ್ವಾಲಿಟಿ
1: ಇದು ಉತ್ಕೃಷ್ಟಮೈನಟುವಂತಿದೆ ಸೌಜನ್ಯಮೈನಟುವಂತಿದೆ ಸೌಶೀಲ್ಯಂತೋ ಕೂಡಿನಟುವಂತಿದೆ
0: ದಿಸ್ ಈಸ್ ಫುಲ್ ಆಫ್ ಸೇಕ್ರೆಡ್ನೆಸ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್
1: ಅವತಾರ ಮೂಲಕ ಇದು ಆಟಪಟ್ಟು
0: ದಿಸ್ ಈಸ್ ದಿ ವೆರಿ ಬೇಸಿಸ್ ಆಫ್ ದಿ ಡಿಸೆಂಡೆಂಟ್ಸ್ ಆಫ್ ಅವತಾರಸ್
1: ಋಷಿಲು ಮುನುಲು ಯೋಗುಲು ವೀರುಲು ಧೀರುಲು ಸೂರ್ಯನು ಅತಿವ್ರತ ಮತಲ್ಲು ಕೂಡ ಇದು ಪುಟ್ಟಿನಿಲ್ಲು
0: ಭಾರತ್ ಈಸ್ ದ ಬರ್ತ್ ಪ್ಲೇಸ್ ಆಫ್ ದ ನಾಟ್ ಮೇರ್ಲಿ ಅವತಾರ್ ಋಷಿಸ್ ಮುನೀಸ್ ಸೇಕ್ರೆಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಗ್ರೇಟ್ ಚೇಸ್ಟ್ ವಿಮೆನ್
1: ಮಬ್ಬುಲು ಕಪ್ಪಿನ ಸೂರ್ಯುಡು ಕೊಂತಕಾಲಂ ಕನಿಪಿಸಕಪೋವಚ್ಚುನು కానీ సూర్యుడే ఇంతకు వీలు కాదు అదే విధముగానే కొన్ని సాంప్రదాయములు కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది కానీ దీనికి ఏనాటికి నాశం లేదు
0: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్ సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఐట్ హావ్ బీన్ కవర్డ్ బై dark clouds but it can never be
1: yugamanandu kudunu itti mahapurushulu avataristhune unnaru
0: even today you can come across such great souls and great human beings
1: itti mahapurushulu avatarinchinatundi yugame ledu bharat deshamunandu
0: in the history of bharat there is no time when such great people are not born
1: videshilu bharati desham paina sahasra netramato kallu petti chustunnaru
0: foreigners are watching bharat with all concentration with 1000 eyes
1: kevalamu bharatiyokka siddhantame kaaka aadhyatmika tattvam paina aneka vidhamulainti aasalu kalpinchukoni videshilu deenini aashrayistu ostunnaru
0: foreigners are entertaining great hopes about the spirituality and the cultural content of bharat and they are approaching with reverence
1: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు
0: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
1: ఐడెంటిటీ యొక్క వైచిత్ర్యం
0: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్
1: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు
0: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్
1: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు
0: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్
1: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం
0: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హావ్ టు బి అక్వైర్డ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వి కెన్ హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్
1: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు
0: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే
1: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
0: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
1: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టి అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
0: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
1: గొప్ప దురదృష్టము.
0: దిస్ ఈజ్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
1: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్ వై డు యూ గోయింగ్ సర్చ్?
1: గోమిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
0: When you are having a wish-fulfilling tree right very near you, why should you go in for such of fruits and flowers elsewhere?
1: Adigina palichu kamadhenu yunda dhanamichi aavunu konaganeela.
0: When you are having kamadhenu itself which can give you the nectar and milk, why should you pay for and buy the milk?
1: Enna bharate tanna bharatani భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వ శక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము భారతదేశాన్ని ఆశాశ్వతంగా చూసుకోవటము భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
0: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture which is full of spiritual wealth and all ideas and start imitating the other cultures and other civilizations.
1: Nijamuga Bharatiyulu yokka mahabhagyam anekuntadi inta antane cheppataku veelu kaadu.
0: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
1: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
1: పాండిత్యం ఉండవచ్చును.
0: స్కాలర్షిప్ మే బి దేర్.
1: విద్యావంతుడు కావచ్చును.
0: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: శక్తివంతుడిగా ఉండవచ్చును.
0: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్
1: కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
0: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
1: వేద శాస్త్రములు వివరించి బుధులు చెప్పించవచ్చు చదవవచ్చు.
0: One may read scriptures and make great scholars repeat those scriptures.
1: Yajnayadikta pambulu adhikaru dhanu cheyinchavachu ta cheyavachu.
0: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
1: Illalonaga teerthamulakegi punyamu sadhinchavachu ta sadavachu.
0: You may go to various pilgrimages and may earn the merits of visiting
1: Ashtanga yoga vidyalanu aryulaku upadeshinchavachu ta cheyavachu.
0: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లేర్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
1: కానీ దేహేంద్రియములని కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వం పొందేటువంటిది ఎవరికీ సాధ్యము కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్ టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
1: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
1: భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: దేశ భాషలు వేరు కావచ్చును.
0: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
1: దేశ భాషలు వేరు కావచ్చును.
0: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
0: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మనది భారతీయులందరిది కదా ఒక్క మానవ జాతి అని.
0: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్.
1: భగవంతుడు.
0: దాట్ ఈస్ గాడ్.
1: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రకు కావాలంటే నీ పదవులు నీ విద్య నీ యుక్తి నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
0: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్ వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్
1: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
0: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్ బై లవ్.
1: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
0: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
0: గాడ్ హూ ఇస్ ద ఫారమ్ అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
1: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
0: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమమయుడుగా తాను జీవించాలి.
0: By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
1: కేవలము ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
0: బై అండర్టేకింగ్ వేరియస్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ వీ మే అర్న్ మనీ.
1: ఈ ధనం అన్ని కూడా అనిత్యమైనటువంటిది.
0: దిస్ మనీ ఈజ్ ట్రాన్సిటరీ టెంపరీ.
1: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడా మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును మనం సంపాదించుకోవాలి.
0: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్ బై గివింగ్ హిమ్ లవ్.
1: ప్రేమ ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: లవ్ మే బి కంపేర్డ్ టు ఎ కాంపస్.
1: దిక్సూచక కాంపస్ అయితే ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
0: It always shows north or direction wherever you keep and whichever side you turn.
1: అదే విధంగానే పరమ భక్తుడైనటువంటి యొక్క మానవుని యొక్క దృష్టి ఏమి చేసినా ఏమి చూసినా ఏమి చెప్పినా ఏమి తలిచినా అది భగవంతుని వైపునే పనులుతుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ డివోటీ హీ షుడ్ వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ లుక్స్ టు ఇట్ టర్న్స్ టువర్డ్ గాడ్.
1: ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అయినటువంటి కత్తి వంటిది.
0: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
1: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ వర్డ్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
1: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం లవ్.
1: ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడా కొంత ఒక శక్తి కావాలి.
0: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
1: దానికి అర్హత ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
1: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
1: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
0: హీ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
1: దివ్యమైన ప్రేమతత్వం వ్యర్థమైనటువంటిది కాదు.
0: ది సేక్రెడ్ లవ్ కెన్ నెవర్ బి నెవర్ గో ఎ వే.
1: ఈ ప్రేమనే అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది. ఇది ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
0: ఇఫ్ ది సేమ్ లవ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ వుడ్ బి గోయింగ్ ఇన్ ఎ క్రూకెడ్ వే. ఇఫ్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక మానవునికి అత్యవసరము.
0: ఎవ్రీ పర్సన్ దేర్ ఫోర్ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
1: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు.
0: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
1: Anveshana cheyavalasinatundi kaadu Atma.
0: Atma is not such which will have to be encountered.
1: Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka atma swaroopamai unnadi.
0: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
1: Anatma anetundi padartham marokati ledu jagatlo.
0: There is nothing like anatma which is not atma.
1: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundadi.
0: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
1: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
0: You have to correct your own vision. There is nothing else.
1: Drishti anaga kevalamu netramulato chuseyatundi drishti kaadu.
0: When we say vision, it is not the vision of the physical eye.
1: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
0: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
1: కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
1: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా నువ్వు మానసికంగా చేస్తున్నాము.
0: All the spiritual exercises we are doing only with the help of the mind.
1: Samasta sadhana kudunu manase deeniki oka adhipatiga untundani.
0: Mind is the master of all the exercises undertaken by us.
1: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kudunu veedu gamyani ye matram kudunu artham chesukoledu cheraledu.
0: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
1: Donga enaatikainanu tanantanu pattinchukuntada?
0: Can a thief మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ కాట్ బై సమ్వన్ ఎల్స్.
1: మనసు ఒక దొంగ వంటిది.
0: మైండ్ మే బి కంపేర్డ్ టు ఎ థీఫ్.
1: ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా?
0: ఇఫ్ యూ టేక్ షెల్టర్ విత్ సచ్ ఎ థీఫ్ కెన్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్?
1: కనుక మనసును మనం ఆశ్రయించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ విత్ అండర్ మైండ్.
1: మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి?
0: దెన్ హౌ కెన్ ఐ గెట్ ఎ విజన్ ఆఫ్
1: మనసును మరిస్తే ఉన్నది ఆత్మనే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ద మైండ్ దెన్ వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ ఆత్మ.
1: కనుక మనోనిగ్రహం కాదు మనం చేయవలసినటువంటిది.
0: Therefore, it is not controlling of mind.
1: ఆత్మదృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
0: We have to develop a vision.
1: మనసు అదృశ్యమైపోతుంది.
0: A vision of atma, then mind disappears.
1: కీర్తి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
0: For getting this good fortune, many people go to preceptors for teaching, ఉపదేశ.
1: ఉపదేశం అనగా ఏమిటి?
0: What do you mean by ఉపదేశ?
1: ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి ఒక్క పదములు మాత్రమే ఉచ్చరించినంత మాత్రం ఉపదేశం అవుతుందా?
0: బై మియర్లీ చాంటింగ్ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఆర్ వి గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్?
1: ఉపదేశం అనగా స్వస్థానములకు సమీపించటమే ఉపదేశము.
0: రియల్ మీనింగ్ ఆఫ్ ఉపదేశ ఈజ్ గోయింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఫ్రమ్ వేర్ యూ హావ్ కమ్.
1: తన స్థానములకు సమీపంగా చేర్చటమే ఉపదేశము.
0: Going closer and nearer to the place from where you have originated.
1: కేవలం నామముల చేత ఉచ్చరించినంత మాత్రం ఆ సమీపానికి మనం చేరలేము.
0: By merely repeating the name, you are not going to reach the goal.
1: ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము.
0: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
1: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
0: ఆల్ దీస్ నేమ్స్ ఆర్ క్రియేటెడ్ వన్, దే హావ్ బీన్ గివన్, దే ఆర్ నాట్ నేచురలీ ఎగ్జిస్టింగ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటివి కాదు.
0: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
1: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
0: ద వన్ విచ్ హెస్ టేకన్ ఇస్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
1: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
0: The one which has taken its birth in the very first instance is I. This is ego.
1: Kanaka mottamota ee nenu aneetundi sankalpanni gurtinchukodaniki prayatnam chesinappudu sarvam kuda nu gurtinchukunna vaadu avutadu.
0: If we can understand the real meaning of I, then we will have understood everything.
1: Pranavam kuda nu nenu aneetundi sankalpam puttina tarvatane puttinadi kaani pranavam modati shabdam kaadu.
0: Even pranava has taken its origin only after I have taken its origin.
1: అన్ని సంకల్పములకంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్, దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ, షీ, దే, ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
1: కనుక తనంతాను మొదలు నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.
1: నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
0: You may come to the conclusion that I am Brahma, I am Brahma.
1: Aithe akkada kuda nu nenu Brahma, akkada kuda nu oka nenu unnadu kada.
0: Even there, when you say I am Brahma, there is I and Brahma.
1: Aa nenu evaro telusukunnappudu Brahma sahajanga artham avutundi.
0: If you can understand I, they, then you can understand who Brahma is.
1: Ee naadu భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
1: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
0: Worldliness is only one limb of spirituality.
1: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
0: All these things are like sparks from the fire of
1: ee jwalane daivamu.
0: This flame may be compared to God.
1: Adhijwalanundi yokka kadamule ee jeevulu.
0: From this flame have emerged all these jeevis and as sparks of flame.
1: Agni ye gunamulu untunnamo aa jwalalu kuda ade gunamulu untunnadi kadamulaku.
0: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
1: కనుకనే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
0: We can understand the correct meaning of Brahma విత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
1: తత్ త్వం అసి, ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
0: దేర్ ఇస్ అనదర్ గ్రేట్ వాక్య తత్.
1: ఏది నీవుగా ఉన్నావు?
0: వాట్ ఆర్ యూ దే?
1: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్, దెన్ ఓన్లీ యూ కెన్ సే హూ.
1: విత్తనం ఉన్నది.
0: there is a seed.
1: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
0: దట్ హాస్ బికమ్ ఎ సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా మారింది.
0: దట్ హాస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
0: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
1: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
0: ఆల్ దీస్ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ branches and limbs of the tree declare that we are the same as the seed.
1: Vrikshamu, pushpamu, phalamu, kayalu, anni kudanu yerpadalante edi aadharamu, adhe oka beejamu.
0: What is the basis for these branches, these leaves, this tree and all the
1: beejamu beejamuga undinanta varaku vrikshamuga maaradaniki veelu kaadu.
0: As long as seed remains a seed, it cannot be called a tree.
1: Beejamu tana roopanni tyagam chesinappude adi oka మొక్కగా మారి వృక్షంగా మారుతుంది.
0: ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఇట్స్ ఫార్మ్ దెన్ ఇట్ కెన్ బికమ్ ఎ సాప్లింగ్ అండ్ ఇట్
1: కనుక సర్వ దుఃఖములకు అనర్థములకు ఈ దేహభ్రాంతియే మూల కారణము.
0: ఫర్ ఆల్ దిస్ సారో అండ్ ఆల్ దిస్ సఫరింగ్ ఇట్ ఈస్
1: ఈ దేహభ్రాంతి అనేటువంటిది ఒక బీజం యొక్క భ్రమ.
0: ఇట్ ఈస్ ది బాడీ కాన్షియస్నెస్ విత్
1: దాని ఎందే సర్వము ఉంటుంది.
0: అండ్ ఇన్ దిస్ మే బి కంపేర్డ్ టు ఎ సీడ్.
1: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహప్రాంతిలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
0: సో లాంగ్ యాస్ వీ డెల్యూడ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ ద బాడీ వీ కెన్ నెవర్ రీచ్ ది గోల్ ఆఫ్ బ్లిస్.
1: దేహప్రాంతిని త్యాగం చేయాలి.
0: గివ్ అప్ ది బాడీ కాన్షియస్నెస్.
1: జీవరుచ్ఛంగా అభివృద్ధి కావాలి.
0: డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ది ట్రీ.
1: జ్ఞానఫలంగా రూపొందాలి.
0: అండ్ దెన్ వీ నాట్ రీచ్
1: అప్పుడే ఆనందం అనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ బ్లిస్.
1: కనుక మనము న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకే అమృతత్వ మానసం అని కేవలం ధనం వల్ల కాని లేక సంపద వల్ల కాని ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కాని కర్మల వల్ల కాని ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
0: ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్డ్ ఎయిదర్ బై మనీ బై యాక్షన్ బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
1: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వారు అజ్ఞానియే.
0: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
1: తనకు తాను పెట్టుకున్న పేర్లే కాని మరొకటి కాదు.
0: Whatever he thinks of himself is the name given to him by himself.
1: తాను తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని.
0: He is the wisest person who recognizes who he really is.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు.
0: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
1: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
0: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
1: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
0: Therefore, we have to follow the sacred path of devotion.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ కెనాట్ బి ఎన్ ఈజియర్ పాత్ దాన్ ది పాత్ ఆఫ్ డివోషన్ అండ్ లవ్.
1: అందరినీ ప్రేమించాలి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైన శక్తి అది.
0: దట్ ఈస్ ది గ్రేట్ స్ట్రెంగ్.
1: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
0: లవ్ కెన్ బ్రింగ్ అబౌట్
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్
1: ఈనాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే.
0: All this diversity which you see in the world is only a manifestation of that unity.
1: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
0: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఈస్ అండర్లైన్.
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దిస్ నో ప్రాబ్లం వాట్ ఫైవర్ విచ్ విల్ ఫేస్.
1: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
0: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most
1: important. ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
0: Without unity we cannot achieve anything.
1: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
0: There are 78 crores of people. But there doesn't seem to be mutuality and love between one another.
1: ఏ వ్యక్తి చూసినప్పటికి స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
0: Whomsoever you see is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
1: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గభేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
0: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
1: ఎవరి ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
0: Everyone belongs to the religion of humanity. There is nothing like different religion.
1: నేను బ్రాహ్మణుడు. నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివి కదా.
0: We call ourselves, I am a Brahmin, I am a Kshatriya, I am a Vaisya, based upon the physical body and attachment.
1: Nenu evaranu, nenu vruddhulanu, nenu streeni, nenu purushunu anukovatam kuda nu dehabhrante kada.
0: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body and
1: attachment. Nenu akkada purushulu ikkada untunnaru.
0: There are women and men here.
1: మీరు నేను పురుషుడును అని నీవు ఉచ్చరిస్తున్నావు.
0: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
1: ఈ పురుషుడు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
0: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
1: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్స్
1: దేహాలతో అంటగట్టుకునేవే కానీ సరైనటువంటి సత్యములు కావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ సో.
1: ఉన్నటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడా అతన్ని అరికట్టుతూ ఉన్నవి.
0: Only a person who is swayed by the physical bodies and
1: Bhagavantuni varaprasadamainatundi panchabhutamulaku ekulam untundadi.
0: What caste do you ascribe to the five elements given by God?
1: Neeti ekulamu, nippu ekulamu.
0: What caste do you call for water? Air.
1: Gaali ekulamu, gagana ekulamu.
0: And similarly to the fire and to other elements.
1: Ivi andariki samaname kada.
0: They are all common for everyone.
1: Ilanti ekatvanni manam enduku bhavinche roju kudadu, abhirudhi gavinchukokudadu.
0: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
1: Kanaku mana jeevitam antai kudunu dehabhrantilone deha aashanatone manamu ankitam gavistunnamu.
0: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
1: Devamulu ennaina pettukovachu kaani సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు అనే సత్యభావాన్ని గుర్తించాలి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్సెస్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్ వీ బిలాంగ్ టు వన్ నేషన్.
1: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
0: ఇఫ్ వీ షుడ్ రియలీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్ వీ షుడ్ అండర్టేక్
1: ఇట్. వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
0: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్?
1: దీనిని చక్కగా విచారించాలి.
0: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
1: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
0: లైఫ్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
1: ఆ విస్తరాకు పైన రుచికరమైనటువంటి పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
0: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ థ్రో అవే దట్ లీఫ్.
1: అదే విధంగానే ఈ దేహమనేటువంటి విస్తరియందు సద్గుణములు సదాచారములు సత్వవర్తనలు అనేటువంటి యొక్క ఫల ఫలహారాలంతా పెట్టుకుని దాని మనం అనుభవించి ఆనందించి పది మందికి అందించి తదుపరి ఈ దేహమనే విశ్వమును నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్ గుడ్ వర్చ్యూస్ యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్ థ్రో అవే దిస్ బాడీ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్.
1: అయితే విస్తర కలగలిగిన కదా అని అసభ్యమైన పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
0: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆన్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్ జస్ట్ బికాస్ లీఫ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్ కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ
1: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్
1: రుచికరమైన పదార్థములే మనం ఆశిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్
1: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
0: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
1: కనుక మనం ఈ దేహం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
0: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్
1: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
0: సేక్రెడ్ క్వాలిటీస్ సేక్రెడ్ ఫీలింగ్స్
1: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇష్టం వచ్చిన పనులు మనం చేయరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
1: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్
1: థింగ్స్. కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్స్.
1: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
1: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
1: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్ సేక్రెడ్ డీడ్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
1: భారతీయుల యొక్క సంస్కృతి మూఢ నమ్మకంతో కూడినటువంటిది కాదు.
0: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
1: ఇది అనేక విధములుగా అయినటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు.
0: భారతీయ కల్చర్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
1: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
0: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హాజ్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
1: భారతదేశము మట్టి ముద్ద కాని మాంసపు ముద్ద కాని కాదు.
0: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
1: ఇది అమృతము ముద్ద.
0: వి మస్ట్ ట్రీట్ దిస్
1: ఆనందపు ముద్ద.
0: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: సారమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
0: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సెరిమనీస్.
1: విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము, ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్
1: కన్క్లూషన్. ఎందుకు ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు.
0: God has manifested himself in all these forms. He can
1: chestada adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
0: No one has the authority to judge can God do this, can God work through such and such a person and do this particular thing.
1: Bhagavantudu emaina cheyinchu.
0: God can do anything.
1: Kanneeru teppinchu, kanneeru tappinchu.
0: He may make you weep and cry. He may save you from the tears.
1: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
0: He can transform a yogi into an indulgent person.
1: Pichilu vattinchu, pichi pogottunu.
0: He can save you from madness and he can confirm
1: that. Pichinchu, rakshinchu, atamanchu.
0: He can create, he can protect, he can destroy.
1: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సర్చించాలనేటువంటిది దైవానికి తెలుసు.
0: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్ అండ్
1: దైవం ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
0: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ద అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
1: హిరణ్య కసిపుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ హిరణ్య కసిపుడు.
1: ప్రహ్లాదు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్య కసిపుడిని శిక్షించాడు.
0: హిరణ్యకశ్యపు వాజ్ పనిష్డ్, ప్రహ్లాద వాజ్ సేవ్డ్.
1: అతని ప్రారంభము, అతని యొక్క సంచితము, అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించి చేస్తాడు.
0: గాడ్ అండర్టేక్స్ టు డూ థింగ్స్ బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ యాక్షన్స్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ వేరియస్
1: విశ్వస్వరూపం.
0: వరల్డ్ ఈస్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
0: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హీ విల్ హావ్ టు
1: పే. భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
0: గాడ్ హాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పరార్థమే.
0: గాడ్ హూ డజంట్
1: హావ్ అది పవిత్రమే.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్.
1: అది ధర్మమే.
0: ఇట్ ఈస్ రైట్నెస్. ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
0: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ ఎ థింగ్.
1: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానులు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి తడపటికి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
0: Even the great Maharshis who have mastered Vedas and the other scriptures have gone to the extent of telling that this is not God, this is not God, this is not God.
1: Kani didi ani cheppanga kalaru kani satyam didi ani cheppanga ani evaru taramu.
0: It is possible for anyone to say that this is not God, but who can say that such and such a thing is God alone?
1: Jagat kanta ikunu patradhari sutradhari tane.
0: The director and the actor and the wire puller, everything
1: is God. Neeru kuda atanaku patradhariga natan chestunnadu.
0: Even in your forum, he has been playing the role of a
1: anedi tane anipinchukunedi tane.
0: He is the one who comments and who is commented upon.
1: Tane tikkichukunedi tane.
0: He criticizes and he is criticized.
1: Edchedi tane edipinchedi tane.
0: He cries and he makes the others cry.
1: Ilanti bhagavantuniki edi nindeyamani nirnayinchadaniki veelu avutundi.
0: God is like that, how can you decide what
1: aithe ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది.
0: బట్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
1: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీవన్.
1: సముద్రమునకే విశాలమైన, అనంతమైన, అగాధమైనటువంటి లోతు, ఎత్తు, పొడవు ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది వాస్ట్ ఓషన్ విచ్ హెస్ గాట్
1: ఇమ్మెజరబుల్. ఒక టమ్లర్ వాటర్ నీటికంత దాని యొక్క విశాలత ఉంటుందా?
0: హౌ కెన్ ఎ టమ్లర్ విచ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ ఓషన్ హ్యావ్ యువర్ ఫ్రేమ్
1: ఉండవచ్చును, కానీ ఈ నీటిలో ఈ ఆ నీరు సముద్రం కానేరదు.
0: ది వాటర్ మే హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ది ఓషన్.
1: జీవులుగా ఉండేటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము, వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని, సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
0: సిమిలర్లీ ఇండివిజువల్ జీవీస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
1: లక్ష్మి, సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు, లక్ష్మి, సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
0: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ, సీత అండ్ అదర్స్ దే బిగాన్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
1: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని, వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని, త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
0: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
1: Inni lakshana mandi, inni vela mandi, inni vidhamainatuvanti janamulanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kani adi lekapothe inni vela mandi raavadaniki avakasam ledu kada.
0: There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would we able to...
1: ఈ నాడు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు, ఎవరికైనా ఒక ఇన్విటేషన్ అందించామా?
0: టుడే
1: బ్రహ్మని జాబులు ఏమైనా రాశామా? లేక ఏ పేపర్లో అయినా ప్రకటన చేశామా?
0: టుడే సో మెనీ థౌజండ్స్ హావ్ గ్యాదర్డ్ హియర్, ఈజ్ దర్ ఎనీ ఇన్విటేషన్ సెంట్? ఈజ్ దర్ ఎనీ డిక్లరేషన్?
1: ప్రేమ యొక్క ఆకర్షణే దీనికి మూల కారణం.
0: The basis for people coming here is the power of attraction, love.
1: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు.

0: పొందుకున్న హ్యావ్ ఐ కమ్ టు యూ వితౌట్ హ్యావింగ్ అండర్స్టూడ్ దట్ యు ఆర్ ఎ చింతామణి అండ్ యూ కెన్ కన్ఫర్ ఆల్ ది
1: కరుణాసాగరమైనటువంటి చింతామణి నీ దగ్గర లేకపోతే ఇంతమందిని నీ ఆకర్షించేటువంటి ఒక ఇది ఉంటుందా? కనుక ఆ చింతామణి నీ దగ్గర లేకపోతే ఇందరూ చేరడానికి వీలవుతుందా రామా అన్నాడు.
0: హీ డిక్లేర్డ్ రామా would thousands of people gather if only you did not have the gem of chintamani with you.
1: prema chintamani ikkada undatam chetani inta mandi ikkada cheradaniki veelaindi.
0: because of the existence of such prema chintamani in swami so many people have been able to come here.
1: chinattu varu kaani evaraina sare inta mandi velaadi mandini aakarshinchetundi shakti choopinchavalandi.
0: many people may talk many things but is there anyone who has got the power
1: to harilo teeskunchi akkada jimpina undadaniki veelundadu parigetti potuntaru.
0: even people are carried in trucks and put them they would run away from there.
1: oddu oddu oddu ni chettu kuda stalam ledani cheppina kuda chetta kindaina untamantaru gaani venuku povadaniki em maatram angikarinchadu.
0: but on the other hand here when we say that there is no place not even place in shed
1: idi ee nijamainatundi hrudayaniki hrudayamiki sambandhinchina prema.
0: this is the love from heart to heart. this is the basis.
1: nirbandhanga evvarini kuda meeku raavadaniki veelundadu.
0: no one is compelled to come here.
1: ఆ ప్రేమ పాసమే వీరిని అందరినీ ఇక్కడ కట్టి వేస్తున్నారు.
0: ఇట్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ డ్రాగింగ్
1: పీపుల్. అది మనకు దైవ శక్తి.
0: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ డివినిటీ.
1: అందరు కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును.
0: యూ మే బి థింకింగ్ దాట్ దీస్ పవర్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ దీస్ పవర్స్ ఆర్ షోన్.
1: ఈ శక్తిలో ఇవి ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనం.
0: ఇన్ యువర్ అండర్స్టాండింగ్ దిస్ మే బి ఎ డెమోన్స్ట్రేషన్.
1: ఇది నాకు సహజము.
0: This is natural
1: ప్రదర్శన.
0: ఫార్ యువర్ ఓన్ రాంగ్ విజన్
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: ఐ ఆమ్ ఫాలోయింగ్ మై ఓన్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం.
0: అండ్ వాట్ ఈస్ న్యాచురల్ టు మీ ఈజ్ లవ్.
1: అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్
1: ఎన్ని శాస్త్రములైనా ఎన్ని వేదములైనా ఎన్ని ఉపశృతులైనా ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు సాధించి శోధించి అందుకోండి చూస్తాం ఏనాటికి ఇది సాధ్యం కాదు.
0: Whatever scriptures, Brahma Sutras, Vedas, Upanishads you study, can you
1: get this power? Prema matrame aadharam chestunna variki idi artham avutundi.
0: Only those people who have got love in their heart and who conduct themselves on the basis of love can understand
1: this. Prema paisa kachu ledu.
0: For love, you need not spend even a
1: pai. Sahajangane aa prema untunnadi.
0: You in your own heart there is love.
1: Aa sahaja premanu meeru anubhavinchadaniki sarishtu potunnanu.
0: I am following my own principle.
1: Adi ee divyamainatundi yokka prema sahajam.
0: And what is natural to me is love.
1: అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for any

0: రూపాయలు పైసా ఖర్చు లేదు.
1: ఫర్ లవ్ యూ నీడ్ నాట్
0: మీ సహజంగానే ఆ ప్రేమ ఉంటున్నది.
1: యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్ దేర్ ఇస్ లవ్.
0: ఆ సహజ ప్రేమను మీరు అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అదే మీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ ఇన్ ద నేచురల్ వే విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ యూ, యూ కెన్ అండర్స్టాండ్.
0: రామదాస్ చెప్పాడు.
1: రామదాస్ హాస్ డిక్లేర్డ్.
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్ ఈస్ ఎ కేక్.
0: వేద సారమను గోధుమ పిండిలో వేదవాక్యమను

0: You need not spend even a pi to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: దీనికి ఏ మాత్రము నయా పైసా ఖర్చు లేదు.
0: There is no expenditure of even a pi for
1: it. మీకు వచ్చి పోయే ఛార్జీలు మాత్రం ఖర్చు.
2: ఖర్చు కూడాను ఒక పవిత్రమైనటువంటి ఒక ఖర్చే. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
1: కనుక ఈ పుట్టపర్తి యాత్ర అనేటువంటి ఖర్చు కూడాను అదొక ఖర్చు కాదు, అదొక ప్రాప్తియే.
2: Whatever expenditure you incur in the pilgrimage,
1: ఖర్చు లేక ఈ ప్రాప్తి మీకు లభ్యం కాదు.
2: Without that expenditure, you cannot get this property.
1: ఒక షాపు అయినా మనం వెళ్లి ఒక హ్యాండ్ కర్చీఫ్ మనం కొనుక్కోవాలంటే వాడి ముఖాన పై 5 రూపాయలు కొట్టేస్తే వాడు మన ముఖాన ఒక కర్చీఫ్ కొట్టేస్తాడు.
2: Even if you have to buy a hand kerchief, you have to pay some 5 rupees and then only you can get a hand kerchief.
1: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
1: Adhe reetiga meeku ye kinchittaina kuda meeku tyagam chesi ikkada vachinappude ee vidhamainatundi yokka bhavam aneetundi meeku labhyam avutundi.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
1: bliss. Bhagavat prema aneetundi ichi puchukuneetundi prema.
2: God's love is such that it gives and receives.
1: Bhagavantudu emi chesina, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతకును ప్రజల నిమిత్తమే కాని తన నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఇస్ ఓన్లీ
1: స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ. దేర్ ఇస్ నో
1: నమ్మకం. నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
1: డిఫరెన్స్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
1: Samudramulo kavalsinta neeru untundali.
2: There is so much of unlimited water in the
1: world. Enta patra teesukotaro anta patrike aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
1: Ane vidhamga vari karmanusaranga vari praptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
1: Kanuka ee naadu manam sankalpalanu abhirudhi parchukovali.
2: Therefore, you develop good thoughts.
1: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
1: Karma valane sadhana.
2: Action leads to sadhana.
1: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
1: Seelamu valane prapti.
2: Character leads to
1: adi adrishtamu.
2: And that is
1: mana adrishtamulanta kodanu sankalpam paina aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
1: Yatti sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
1: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
1: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ వీ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
1: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్, you are, you'll be deceiving
1: God. దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
1: గుణగణమును మనం పెంచుకోవాలి.
2: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ అండ్
1: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
1: అనేక అనుకుంటారు, నేను సర్వము శరణాగతి అయినాను, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై హావ్ ఐ సఫరింగ్ సో మచ్.
1: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: ఏ పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్ శరణాగతి.

0: ఉన్నప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక ఈ శరణాగతి ఎక్కడొచ్చింది?
1: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్
0: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
1: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్
0: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమని.
1: ఎ పర్సన్ హూ హాస్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకొని దానిని పవిత్రం గావించుకొని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
1: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: Swachama. Whether you read scriptures, you do worship, you go to forest, you do tapas. Is it possible to transcend and escape the fruits of action?
1: ఈ కర్మను దాట వచం.
0: But it is possible to escape the fruits thereof and transcend.
1: దైవానుగ్రహాన్ని సాధిస్తే కొండలంతా పిండిగా మారిపోతాయి.
0: But if you can earn the grace of God, you can destroy the mountains of sin.
1: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవి ఉంటుండాలి.
0: Such grace can be conferred only by divinity, by God.
1: అణు మాత్రమైన అగ్ని పర్వతంలో నుంచి పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
0: Just as a spark can destroy mountains of cotton,
1: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: But how can you get that spark?
1: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
0: Only through love we can get it.
1: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Develop such love.
1: ప్రేమతోనే సేవలు చేయాలి.
0: Serve with love.
1: ఏ సేవలు చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
0: Whatever service is done, do it with chanting the name of the Lord.
1: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
0: Without the mind being tied to name, it runs hither and thither.
1: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనస్సుకు.
0: Mind is full of unsteadiness and wavering nature.
1: కనుక మనము ఇతర చింతలకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్
1: జన్మదినోత్సవనందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
0: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్ రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
1: పరులను విమర్శించడం మానుకోండి.
0: Stop criticizing others.
1: పరదూషణమైనటువంటిది మహాపాపమైనటువంటిది.
0: Criticism of others is a very great sin.
1: పరులను దూషించడమే మహాపాపం అనగా పరమాత్మను దూషించడం మరింత పాపము.
0: If criticizing others itself is a sin, criticizing God, what a great sin.
1: కెట్టను కాని ఇతరు యొక్క దోషమును కాని మనం ఏమాత్రం కూడా విచారించరాదు.
0: Don't find fault with others. Don't
1: judge. అందరినీ ప్రేమతో మనం స్వాగతం చేయాలి.
0: Welcome everyone with love.
1: కర్మలలో మనం ప్రవేశించాలి.
0: Enter into action.
1: అనగా విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
0: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
1: నేను చెప్పాను పురమే.
0: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్.
1: గ్రామ సేవ అన్న రామ సేవ యసుమా.
0: సర్వింగ్ ది విలేజెస్ ఈ
1: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
0: అండ్ ది రూల్ ఆఫ్ రామ మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
1: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
0: Offer service, accept love from
1: me. ఈ సేవను యందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
0: We have to take a vow of service.
1: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
0: Service of society must be considered a service of God.
1: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి యందు ఉంచుకోవాలి.
0: One more thing you should remember.
1: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
0: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
1: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
0: Let government do what
1: it wants. ఇది మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి గాని ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
0: The activity undertaken by us is for our own sake.
1: మనకు ఎంత శక్తియో అంత శక్తి చాలు.
0: Let us do according to our capacity.
1: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
0: We need not do beyond our own capacity.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: It is enough to have a spoonful of cow's sacred water, milk or
1: that. సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
0: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity, and not criticizing others.
1: పిల్లలు ఎందు కానీ, పెద్దలు ఎందు కానీ, ఎవరి ఎందైనా కూడా సరే ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడి అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
0: Be he an elderly person as a youngster. When he indulges in criticism of others, give him 2 blows.
1: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
0: Tell him that, oh mad cap, I have not beaten you. అందరూ only bad qualities in you.
1: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు.
0: If
1: వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణను అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
0: If you go on hearing to such criticism, they get encouraged and go on criticizing.
1: మానవుడు,
0: you are a man.
1: శున్వంతుడి స్త్రీ అమృతస్సు పుత్ర అని అమృత పుత్రుడిగా నీవు పుట్టావు.
0: You are the child of immortality.
1: నీవు కాదు,
0: you are not an animal.
1: రాక్షసి కాదు,
0: you are not a demon.
1: దానవుడు కాదు,
0: you are not a
1: మానవుడు.
0: యువర్ మ్యాన్.
1: మానవుడై పుట్టి మానవులను తిరస్కరించడము, మానవులను దూషించడము ఇది మహాపాతకము. ఈ మానవత్వానికి సరైనటువంటి యొక్క సహజమైన గుణం కాదు అని వాడికి బుద్ధి చెప్పాలి.
0: యు టెల్ హిమ్ ప్రాపర్లీ టు రిమెంబర్ దట్ యువర్ మ్యాన్ అండ్ యువర్ రెస్పెక్ట్ మ్యాన్ అండ్ షుడ్ నాట్ థింక్ ఇట్ ఇస్ నాట్ యువర్ నేచర్.
1: నీవు ఇతరులను ఎంత దూషించినావో అంతకు పదింతలు నీవు దూషింపబడతావు ముందు. అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ యూ విల్ బి సఫరింగ్ టెన్ ఫోల్డ్ బై సచ్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్. యూ విల్ క్రిటిసైజ్ ఎనీ
1: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. అది కూడా నువ్వు జాగ్రత్త.
0: యూ డిజైర్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఫర్ ఎనీ వన్ టెన్ ఫోల్డ్ విల్ బి సఫరింగ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఎవరిని మనము విమర్శించరాదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
1: ఎవరిని మనం దూషించరాదు.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
0: యు డెవలప్ లవ్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రేట్.
1: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
0: రిమెంబర్ గాడ్, ఎంటర్ ఇన్ టు సొసైటీ, చాంట్ హిజ్ నేమ్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
0: ఈచ్ వన్ ఇస్ గాడ్.
1: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
0: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్.
1: నీవు దేవుడుగానే ఉంటున్నావు.
0: యువర్ గాడ్ ఫర్ యువర్
1: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవులను భ్రమిస్తున్నావు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ.
1: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
0: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూజన్ యు కెనాట్ సీ బ్రహ్మ.
1: బ్రహ్మను దూరం చేయడానికి, బ్రహ్మను దిగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
0: It is the deluded mind which is coming in the way
1: Brahmana
0: of vision of Brahma.
1: Brahma samipudai utadu.
0: Free yourself from the delusion. You get a vision of Brahma.
1: Kanuka, bhajanlato, bhagavantuni yokka namasmaranam chestu, kaalanni sarthakamga gavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
0: Don't waste even a moment thinking of useless things. Chant the name of the Lord every moment.
1: Rama chintana chesinatundi koti enta hanumantudiga maaripoyadu.
0: An ordinary monkey by chanting the name of Rama became Hanuman.
1: Aa chintalattam galinatundi koti enta shantaswarupudainadu.
0: Such a unsteady wavering monkey.
1: Andukosam Sita kuda hanumantudini varninchindi. Chantudu gunavantudu balavantudu hanumantudu anindi.
0: That is why Sita also described Hanuman as the very embodiment of peace and full of virtues, full of strength.
1: కనుక అలాంటి శాంత స్వభావం
0: డెవలప్
1: అటువంటి గుణమును అండ్ అటువంటి బలమును
0: సచ్ స్ట్రెంగ్త్
1: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో.

0: सब ही राम नाम
1: माता पिता
0: भक्त जन र जीवन घन।

0: ప్రాండమంతయు బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: He kalpinchina tundi dushyamanu emanipinchunnam manavu.
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుచురు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచం, is the combination of the five elements.
0: ప్రా అనగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulu anaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulu anaga jalamu vayu vedi ee yokka parichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: వి ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ షైనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్, ద ఎర్త్, ద ఫైర్, ద ఈథర్.
0: ప్రాణము, అపానము, జ్ఞానము, ఉదానము, సమానము.
1: ద ఫైవ్ ఆర్ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, జ్ఞాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: Is anyone, anything among these the everlasting or permanent?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ ఇస్ యూనిఫామ్, దట్ విచ్ is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti.
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Panchapranamudu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamunu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamulu shashvatamaina kaadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahma tattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahma tattvamu marchi edo domaru valle deenini bhavinchi chinna chinna bhavamuto manamu prarthistunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
1: Here also we find the three essential components anda pinda brahmanda.
0: Anda managa kevalamu padarthamuto pranato koodinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gabhamanandu janminchi ta janmamunu sarthakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ది ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: దేర్స్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: ఈ పంచభూతములు ఎందున్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచము చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ which is uniformly distributed in these five elements.
0: Kanuka ee prema tattvamunu manamu marachi ennintini manam poojinchinappatikini upayogam undadu.
1: Forgetting the principle of love, you may follow any mode of worship, it would be all in vain.
0: Kanuka prapanchamanaga kevalamu bhootamulato vastuvulato vahanamulato koodinatundi kaadu.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినను సర్వం కూడాను మనకు శూన్యమే.
1: Even one among them is missing, everything would be empty.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: యు వాచ్ విత్ యువర్ ఐస్.
0: కన్నులో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యు డోంట్ సీ you cannot decide any particular person or any particular object.
0: కరుగీ పంచభూతములను కూడాను ప్రపంచమును నిరూపిస్తున్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కాని మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మర్చి అల్ప తత్వమును చేర్చుకొని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: But man has forgotten this gigantic, magnificent principle. Go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్ట్?
0: కేవలము ప్రాణం మనుష్య రూపము.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: మనుష్య రూపం నరజన్మ దుర్లభము.
1: అండ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మనుష్య రూపమే దైవతత్వము.
1: అండ్ ది హ్యూమన్ రిప్రజెంట్స్ ద డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్, ద డిజైర్, ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhuvulu, shatruvulu, andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharya, bharyaga, putrulu, putruluga, bandhuvulu, bandhuvuluga, varini visheshinchi, varini gauravinchadame, varini kudanu poojinchadame, manavuni yokka pradhanamaina kartavyam.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీ ఈజ్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యు ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నారు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు,
1: ఫ్రెండ్స్,
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్. And they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం తర్వత శిరోముఖం తర్వత స్థుతిమధి తరుమా ఉత్తిష్ఠితది.
1: All feet are his, all ears are his, all eyes are his, he is present all over.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: Others may not watch, but God is a witness.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: Others may not hear, but God listens.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: But this truth is not recognized.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ?
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: ఆ శబ్దమే తన మిన్నికిడి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
0: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
0: ఆ కాంతియే ప్రకాశము.
1: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్.
0: ఆ ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ దట్ రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యూ థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: నీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి హెచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు, లోకేశులు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్, లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు, భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మ్ ఆర్ వన్.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే.
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu kodu Krishnudu kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kaani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు.
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అన్ని కలిసి తిరిగి మట్టియే.
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ.
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది.
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ద కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ అనిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్.
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ. వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్.
0: భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: సర్వత పాదం
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత స్థుతిమల్లోకే.
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం.
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు.
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopamulu cheyinade bhagavatvam.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamulo unnatundi oka parikalamulu anni kudanu prema swarupamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచంగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantunni enta cheap ga chusukuntavulle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantunni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamunu andistuntadu.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్.
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు. ఏది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది గాడ్స్ నేచర్.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: దేర్ ఇస్ నైదర్ pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటి గురించి తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents the divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావం చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: గాడ్ యువర్ వన్.
0: ఏకం సత్తి ప్రభావదంతి.
1: యువర్ వన్ విల్ స్కాలర్స్ ప్రైజ్ యూ ఇన్ డిఫరెంట్ స్టైల్స్.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badapettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హు హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీడిని భరించే.
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వాడిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీళ్ళు నేను చంపలేదా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation. All things happen for our own good.
0: They
1: are all for my ultimate good only. We should consider all of them for our own good.
0: అని భేదం చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు వ్రతములు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: ద గ్రీఫ్ విల్ నాట్ రిమైన్ లైక్ దట్ ఆల్
0: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: ద డిఫికల్టీస్ విల్ నాట్ బి సో ఆల్ త్రూ.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము విచారము కష్టము జాలి దయ అనేటువంటిది లేదు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ డ్యుయాలిటీస్ లైక్ కంపాషన్ ఆర్ కైండ్నెస్ ఆర్ యాంగర్ ఆర్ వాట్ ఎవర్ యూ సే.
0: నీవు ఏది చేసినా కూడా తథాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ, గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: And once you understand the nature of God, you'll never be grief stricken.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ మనకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties, and they're bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: You may see any firm, any form, any person, consider him as divine.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: Consider your enemies as your own people, so near to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
1: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినా కూడాను అది అన్నీ మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిదని అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think is good or bad?
0: భగవంతుని సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: The whole of God's creation is highly sacred.
0: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: There is no trace of misery or grief or difficulty or trouble.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: The feeling that he is in a human form is also a delusion.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what you
0: are. Manava annanu.
1: The three letters manava.
0: Na anaga.
1: Na means.
0: Kadu.
1: Denial, no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava. Manava anaga mayanu kadu. అని తెచ్చుకోవాలి.
1: మానవ మీన్స్ దట్ యు ఆర్ నాట్ మాయా, యు ఆర్ నాట్ ఇల్యూజన్.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు, మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: యు ఫైండ్ ఎ పర్సన్ యాక్టింగ్ ఇన్ ఎ సినిమా.
0: అక్కడ రౌద్రము చూపుతుంటాడు.
1: దేర్ యు ఫైండ్ హిస్ ఫెరోషస్
0: ప్రేమను చూపుతుంటాడు.
1: అండ్ యు ఫైండ్ ఆల్ హిస్ హీరోయిక్
0: ఆనందము చూపుతుంటాడు.
1: అండ్ యు ఫైండ్ హిమ్
0: ఆహ్లాదము చూస్తుంటాడు.
1: యు ఫైండ్ హిస్ లాఫ్టర్.
0: కట్టకడపటికి వాడు మానవుడే.
1: వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఇస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ
0: భ్రమించుకున్నటువంటి భ్రమలే.
1: All the rest is merely illusion.
0: ఊహించుకున్నటువంటి ఊహలే.
1: All your imaginations.
0: కనుక ఏ విధమైనటువంటి దీనికి భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: So nothing will help you to know God in totality.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: How did Kunti pray to God?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడిని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్, వీ థింక్ దట్ యు ఆర్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ అమిడ్స్ట్
0: అస్. త్యాగరాజు కూడాను అదే విధంగా భావిస్తూ వచ్చాడు.
1: త్యాగరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ ఫీలింగ్.
0: నీ మహిమను పొగడనే వరేకితరము, వాసుడైనా దివ్యాసుడైనా పునీంద్రుడైనా ఎవరు కూడాను దీన్ని గుర్తించలేరు.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ దిస్ వే. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Ni maya cheta pandaval cheta rachinchabadam.
1: Because of your own will, the Pandavas could be
0: protected. Kubja vajju vakramanu pogottinavu.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi, oh Krishna, annavatante tan rachinchavu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: Atuvanti divyavatvamante bhavamulu manave kani, cheddavi kani, manave kani, veru kadu.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: Kanuka nee bhavamulu neevu search chesko.
1: Therefore correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చే. ఇది నా యొక్క మానవత్వం అవమానమైనటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు. ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand, is only attracted. And in fact, the one that attracts everyone is God Himself. You can love all. And the very Son is your own form. In fact, all forms are His.
0: Nannu mohinchevadu, dushinchevadu, prahasinchevadu, preminchevadu, andaru okkare.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవతూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇది అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసు నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరు ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినను పంచభూతములే, కానీ మరొక ఆరో భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్, ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారం.
1: దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఆత్మ స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్ అర్త్.
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకని నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కీర్తి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం, ఇది కేవలం మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: దోచి దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
1: The days are short, the cool winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నోబ్లెస్ట్.
0: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
1: The Sankranti festival symbolizes the farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
0: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
1: The householders find this occasion joyful and blissful.
0: Sarasuralaina Sankranti pandugochi.
1: The festival of Sankranti is so important, so sacred. It is approached now.
0: Anni pandugalakante ati mukhyamainatundi Sankranti.
1: Sankranti is the most important festival of all.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను చూపిస్తుంది.
1: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
0: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ ఉంపచేస్తుంది.
1: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
0: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
1: ప్రీస్ట్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ బ్రహ్మముహూర్త అండ్ స్టార్ట్ వేద చాంటింగ్.
0: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈ సెడ్. ది అబ్జెక్టివ్ అండ్ ది అబ్జెక్ట్ పర్పస్ అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ వేదాంత.
0: బ్రహ్మముహూర్త కాలమునందు బ్రాహ్మణులు లేచి వేదమును అభ్యసిస్తూ వేద పఠన గావిస్తూ హృదయాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఈస్ అన్ అకేషన్ దట్ పీపుల్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ట్ లెర్నింగ్ చాంటింగ్ వేద అండ్ మేకింగ్ ఎవ్రీ లైఫ్ రిడీమ్డ్.
0: రైతులకు పంటలు పండించి అనేక విధములుగా కడుపులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూత లోగుతుంటుంది.
1: దిస్ ఈస్ ద టైమ్ వెన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద క్రాప్, బికాస్ ఆఫ్ ద హార్వెస్ట్ విచ్ దే కుడ్ గ్రో ఆఫ్టర్ టైర్లెస్ ఎఫర్ట్.
0: అన్ని పండుగల కంటే ముఖ్యమిది కాన అత్తవారింటికి ఏమో కొత్త పెండు కొడుక అని పిలుస్తుంటారు.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ద బ్రైడ్ గ్రూమ్స్ ద న్యూ సన్స్ ఇన్ లా ఆర్ ఇన్వైటెడ్ టు స్పెండ్ దేర్ టైమ్ విత్ దేర్ ఇన్ లాస్.
0: అక్కడ ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటకి వరుసలాగుడు, ఊరి వారం నిన్ను అతి గారాభమున్న మనల్ని సల్పుతుడు ఇది మామ కూడా. అనగా ఈ పండుగకు కొత్త పెండు కొడుకులను అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
1: దిస్ ఇస్ ఎన్ ఒకేషన్ ద న్యూ బ్రైడ్ గ్రూమ్ ఇస్ ఇన్వైటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఇన్ లాస్.
0: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధంగా ఉల్లాసపరుస్తుంటారు.
1: దిస్ ఇస్ ఎన్ ఒకేషన్ వెన్ ద న్యూ క్లోత్స్ ఆర్ ప్రెసెంటెడ్ అండ్ టు మేక్ హిమ్ హ్యాపీ.
0: ఇంతే కాదు, గంగరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
1: దిస్ ఆల్సో ఒకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
0: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
1: దిస్ ఎన్ ఒకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ, ద అదర్ ఈస్ డెసిగ్నేటెడ్ సీత అండ్ ద వెడ్డింగ్ ఈస్ అరేంజ్డ్.
0: ఇట్టి ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ఆల్ వుడ్ ఫైండ్ దిస్ జాయ్ఫుల్ ఒకేషన్, ద ఫార్మర్స్, ద హౌస్ హోల్డర్స్ అండ్ ద ప్రీస్ట్ యాజ్ వెల్.
0: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు.
1: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversation. The sister-in-law also converses with all
0: love.
1: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with the sweet conversation.
0: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
1: దిస్ ఇస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములను కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
1: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and animals.
0: పశువులు మొదలుకొని పక్షులు మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
1: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
0: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికీ చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
1: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
0: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
1: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma the mother.
0: Kanuka pasupachimulu gadalu modalukoni manavula varaku kudanu ee sankranti utsahanni aanandanni andischeetvantidi.
1: Therefore Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts and society.
0: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా పీదతిగా వస్తుండదని భావిస్తుంటారు.
1: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే
0: ఈ సంక్రాంతి పండుగ అంతయకుడును మధురమైనటువంటి యొక్క మాధుర్యము చేకూర్చేటువంటిది.
1: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
0: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్తూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొప్పుతుంటారు ప్రజల్లో.
1: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్, విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
0: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
1: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
0: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్, సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
0: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
1: దిస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
0: చెరక పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
1: people also get the sugar cane and also it gives sweetness everywhere.
0: ప్రతి బీదవారి మొదలుకొని సావుకారి వారు కూడాను తమ తమ ఏడు లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ద నేబర్హుడ్ యాజ్ వెల్.
0: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుమ్మికు చేర్చేటువంటి పండుగ కాదు.
1: Therefore, సంక్రాంతి stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
0: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మానవులందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
1: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
0: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
1: Such an important festival, సంక్రాంతి, how are we celebrating it?
0: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదైవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
1: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
0: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
1: Today, among people, that enthusiasm is lacking.
0: ఒకరికొకరు ద్వేషాల చేతను, ఈశ్వరు చేతను ఈ ఆనందమును ముందించి, ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
1: వీఆర్ అవే ఫ్రమ్ దిస్ జాయ్, హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ డిఫరెన్సెస్ హెట్రెడ్ అండ్ ఎన్వే.
0: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
1: దిస్ సంక్రాంతి ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్, నెక్టరైన్.
0: కొండల ఎందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహింపజేస్తుంటుంది.
1: ఆల్సో ఫైండ్ ద ఐస్ మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్వీట్ వాటర్.
0: సెలయేరు చిరికొండలు హిమశిలల్ చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యం వచ్చిన ఎంతేను విస్తృతను పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలల్ చిత్రాతి చిత్ర ప్రవచులు.
1: వీ ఫైండ్ ద హిల్స్ అండ్ ద హిలక్స్, వీ ఆల్సో ఫైండ్ ద రివర్స్, ద ట్రిబ్యూటరీస్ రన్నింగ్ కంటిన్యూస్లీ.
0: ధాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతను పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
1: దిస్ ద టైమ్ ఆఫ్ చారిటీ This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
0: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
1: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్.
0: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
1: దిస్ ద టైమ్ వెన్ ఆల్ డివోటీస్ ఆఫ్ ఈశ్వర వుడ్ బి వర్షిపింగ్ గణపతి అండ్ సుబ్రహ్మణ్య అండ్ స్టార్ట్ ప్లేయింగ్.
0: తలల నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
1: ది టేక్ దేర్ హెడ్ బాత్ ఇన్ ది డ్రై వే హెయిర్.
0: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ డబ్బైన పాలనేత్రంబుతోడ
1: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
0: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
1: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిన్స్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
0: పెడదారు గుంపెడ జడతోడ
1: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
0: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు
1: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
0: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు మెరుగు చామన చాయతోడ
1: And is the complexion that's blue and so beautiful.
0: Moodi kurukal chandra makkanda kalathoda.
1: With all the shining that is a moonlight.
0: Bedadaru gumpedu jalathoda.
1: With the four locks so close.
0: Jalallo pravahinchu chedareti jibutoda.
1: And we find the waters running through.
0: Ee vidhanga Eeshwarini yokka tattvamu varnimpa chestukuntu వారిలో వారు తనంతను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
0: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిదే ఈ యొక్క సంక్రాంతి.
1: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
0: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
1: దిస్ ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
0: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను ప్రారంభించేస్తుంటారు.
1: అలాంగ్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ద వేద.
0: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు.
1: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
0: Moodi kurukal chandra makkanda kalathoda.
1: And it is all the brilliant radiance of that of the moon.
0: Ee vedani chaala varnistu untuntaru.
1: The Veda is extolled.
0: Andro rudvegam chaala pradhanamainatundi.
1: Of all rudveda is most important.
0: Ee rudvegam lopra mantra swayam.
1: There we find mantras.
0: Bhagavantuni yokka ananda prabhavasamundu.
1: And it's also the teachings of God.
0: Ananda sarupamulu.
1: And the blissful form of God.
0: Nimpi.
1: They're full of these.
0: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: అండ్ ఆల్సో ఎన్ ఒకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
0: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
1: Even the bull also given a name of Rama and called.
0: కాని మన భారతదేశమందు ఇదంత మొరటుతనమని భావిస్తుంటారు.
1: But people do not consider in such a way.
0: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
1: That is all the reflection of the sacred inner feeling.
0: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
1: Sometimes even the bull is called Rama.
0: సీత గౌరీ లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
1: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
0: ఈ విధంగా పశువులు యొక్క దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
1: Likewise, animals are also treated in the human way.
0: ఆ పశువులపైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారు తీసుకెళ్తుంటారు.
1: They decorate all cows with all the clothes spread over them, decoration.
0: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులు కుర్తా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
1: Therefore this is an occasion when the human society and the animals also spend together in close association.
0: పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలాడుతుంటాయి.
1: But even this day we find the birds and bees joyful.
0: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
1: But most unfortunately man is not able to experience
0: joy. ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఇదంతా అమానుష్యంగా భావించుకుని,
1: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
0: ఇది కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తుంటారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
0: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
0: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే మనగా పశువులే మీరు చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
1: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ ఎనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
0: పశుపక్షులు గాదులు తమ స్థానమును వదలక,
1: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
0: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
1: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
0: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
1: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
0: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
1: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
0: పశువులోనే ప్రవర్తిస్తున్నారు,
1: బిహేవ్ లైక్ ఎనిమల్స్.
0: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
1: ఇస్ దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
0: కాదు కాదు.
1: నో,
0: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ఫాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
0: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు కోల్పోయి,
1: ఆనెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
0: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలము గడుపుతున్నాయి.
1: Animals have different reason and season and they are blissful and happy.
0: Kani idana idanu manavunaku ee neeti kudanu ledu.
1: But man has no conduct at all.
0: Ee nijayithi kudanu ledu.
1: There is no integrity.
0: Manushulanta pashulu vale maarutunnaru.
1: And men are behaving like animals.
0: Ee moolaku vellina, ee daariki vellina, ee gurtaku vellina, ee gompaku vellina, ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
1: You visit any resident, any home, any street, any place where money is the center of discussion and attraction.
0: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
1: For money man is struggling hard.
0: Manamu gauravanni aanandamunu kodunu bazaarlo ammukuntunnaru.
1: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
0: Kaani pasuvulu aa reetiga kaadu.
1: But animals are not like that.
0: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
1: దే హావ్ కంటెంట్మెంట్.
0: మానవుడు పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
1: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: పశువులు కడుపు నిండిన తక్షణమే పచ్చని గడ్డి కూడా వదులుతున్నాయి.
1: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
0: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
0: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
1: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
0: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
1: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
0: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
1: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది సిక్నెస్.
0: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
1: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
0: పస్తును పండిస్తాయి.
1: ఇట్ విల్ ఫాస్ట్.
0: మనుషులు చూస్తామా అంటే,
1: వేర్ ఇస్ మ్యాన్,
0: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే
1: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
0: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
1: అండ్ హీ టేక్స్ రెస్ట్.
0: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
1: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
0: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
1: దో మ్యాన్ ఈజ్ అడ్వైస్ టు అబ్జర్వ్ డైటరీ రెగ్యులేషన్ బట్ యెట్ ఈజ్ ఆఫ్టర్ స్వీట్స్, మైసూర్ పాక్, గులాబ్ జామ్, వాట్ నాట్ ఆల్ స్వీట్స్.
0: ఈ పథ్యాన్ని కూడా పాటించటం లేదు.
1: ఇట్ డజంట్ అబ్జర్వ్ ఎనీ డైట్.
0: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
1: వెరస్ కౌస్ హావ్ గాట్ రెగ్యులేషన్.
0: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
1: యు వాచ్ యువర్ పెట్ డాగ్స్.
0: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
1: If it has fever, it won't eat anything that you serve.
0: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
1: Not only they take medicine, they also observe diet.
0: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
1: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
0: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాజు పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
1: If there is any misbehavior on the part of a man, people will say, "What is that you are behaving like animal?"
0: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
1: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
0: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
1: దిస్ ఇస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప గొప్ప బిఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
1: But we are proud of our accomplishments with high degrees.
0: ఏం పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all the degrees?
0: బిఏ పెంచుకుంటున్నారు.
1: You have the degree BA.
0: దానికి డి చేరుస్తున్నారు.
1: And you add the letter D.
0: Bad.
1: BAD bad.
0: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
1: And this is the sign of all that is
0: dirty. దీనిగా దట్టి గుణములంతా పెంచుకుంటున్నారు.
1: Therefore we have got all dirty qualities.
0: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
1: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: సున్నితమైనటువంటి
1: ద సాఫ్ట్
0: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చిపెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
1: When his health is not good, he should not partake any food.
0: కానీ తనకు స్వీటే కావాలి.
1: బట్ హీ డిజైర్స్
0: ఏమిటి ఈ స్వీటు?
1: వాట్ ఇస్ ది స్వీట్?
0: ధనమే స్వీట్.
1: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్.
0: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
1: బట్ టుడే ది మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
0: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: character. భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we will develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవులు యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore, human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.
0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుని యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: The human behavior needs transformation.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: There is no unity in a family to begin with.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు, తల్లి తండ్రులు, బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
1: in ancient days there was joint families. The in-laws and the parents all stayed together.
0: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగినా ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
1: Though there was some small little difference of opinion, they decided, resolved them.
0: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
1: People obeyed the command of the in-laws.
0: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: When they asked them to cool down, to calm down, they strictly followed.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: There was no infights in the family circles.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: టుడే వెన్ దర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: When you get your son married, the daughter-in-law also would come home.
0: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దిన కోడలు ఆ ఇంటికి రెండు దోవాకండిగా పెరుగుతుంది.
1: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split. Because of this divisive temperament, there's more of fighting. Therefore, this age of Kali is called Kalaha, the fighting, conflict. And this Kali age is full of Kalmasha, pollution. No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: పీపుల్ స్పీక్ హార్ష్లీ.
0: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to question, put some question full of courtesy and etiquette. When did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us. That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today, even on the festival days, no one visits anybody.
0: మొట్టమొదటి ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతే కాకుండా ఎవండి భోంచేసిన వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలియుగములందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: Even children also have all perverted ideas and notions because of their parents.
0: చదువులు కోసమని పెంచుతున్నారు అంటారు.
1: This is all because of the education.
0: చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
1: What is this madness?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
1: You think that you'll have very high pay packet because of your education.
0: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికీ అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to education.
0: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ayahs, servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు, అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when ayah dies and never cries when mother dies.
0: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore, child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore, the child should grow.
0: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు.
1: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
0: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణంలో కారణం లేదు.
1: The modern education does not help us to grow human values.
0: MABA పాస్ అయి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
1: యు మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ BA అండ్ MA,
0: సంపదలను సద్ధానపరులైనా, పరమకీర్తిని గన్న పుణ్యులైనా,
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ,
0: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా,
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్,
0: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా,
1: యు మే బి ప్రీస్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్
0: విద్యావంతులు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: Education.
1: What is this education?
0: The agitation పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ,
1: యు హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్,
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద హార్ట్.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue,
0: హృదయ విశాలతను గావించుకోవాలి.
1: There should be expansion of love.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుంది.
1: With the high education today, we are narrow minded.
0: ఎందుకంటే తాను గొప్ప చదువు అని.
1: Because he thinks that he is highly educated.
0: ఈ చదువుల వల్ల ఇది మనం పిలిచేది
1: పవిత్రమైన
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ఎంకరేజ్డ్ ఇంటెగ్రిటీ ది ఆనెస్టీ అండ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడ కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్.
0: ఆనెస్టీ పోనీ అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు.
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan. అట్టి
0: గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then his parents visit you, you'll ask them to dine in a restaurant.
0: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గురుములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
1: This is not at all good by in any way.
0: మహా పాపకరమైనటువంటిది.
1: It is the worst of the sins.
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
1: You should take care of your parents.
0: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
1: You should spend time in their company.
0: వాళ్ళ వయసునంతా వచ్చే కొద్దీ వారి ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
1: As their age, as they advance in their age, they need your services.
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
1: You should not claim for your property and demand your own share from your parents.
0: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
1: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
0: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
1: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్.
0: అదే సుప్రీం గుడ్.
1: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
0: అట్టి సుప్రీం పేజీ మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
0: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
1: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ ఆయన చక్కని చెప్పేసేస్తున్నాడు.
1: హీ ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అన్ని పోతున్నాయి.
1: All things are
0: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ది గుడ్ లక్ అండ్ ఫార్చూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారిని దూరం చేసి
1: దే కమ్ ఫ్రమ్ అమెరికా, దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్.
0: ఇండియాలో కూడా సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నిర్మించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు.
1: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ దెమ్ హియర్ ఇన్ ఇండియా సో దట్ దే డెవలప్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ వాల్యూ.
0: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించడం లేదు.
1: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
0: అక్కడ సర్వ సదుపాయములు ఉన్నాయి.
1: We have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశంలో అప్పుడు
1: ఇన్ భారత్
0: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి
1: దేర్ వాజ్ ది గ్రేట్ హిందీ పండిట్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సన్స్ లోపల వారు ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏమి చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: What education they had, the modern education, no doubt.
0: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: The parents were on their way to Nainital.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారులిద్దరిని చూడాలని ఆశించారు.
1: They wanted to meet their two of their sons on their way to Nainital.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారము అన్నాడు.
1: The eldest son came and said, Father, namaskars to you.
0: ఈ చిన్నవాడు వచ్చి goodbye father అన్నాడు.
1: The young fellow came and just waved his hand and said goodbye father.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: Mother felt very sad.
0: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కానీ తల్లి తల కింది కొంచుకుంది.
1: సో షీ హ్యాడ్ టు బెండ్ డౌన్ హర్ హెడ్ ఇన్ షేమ్.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: అండ్ ఫాదర్ వెంట్ అండ్ ట్రై టు పాసిఫై.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: అండ్ వాంటెడ్ ద మదర్ టు పార్డన్ ద సన్ బికాజ్ హిస్ సన్ వాస్ సో యంగ్.
0: ఇంకా అక్కడ ఉండే కూడా ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్ అండ్ సో ఆన్. పెద్ద కుమారుడు
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: అండ్ అట్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: అండ్ దే సెడ్ వై డూ యూ వరీ దట్ వీఆర్ అవే ఫ్రమ్ యూ, వీఆర్ స్టడీయింగ్ వెరీ వెల్, డోంట్ వరీ అబౌట్ అస్.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents
0: about it. ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి అర్చిస్తున్నాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ డిమాండింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మనీ.
0: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: అండ్ వాజ్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ.
0: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: అండ్ ద రైల్వే బెల్ వాజ్ గివెన్ టైం.
0: టైం వచ్చేసింది, మేము ఇంక వెళ్ళిపోతున్నాము, నైన్టాలు పోతున్నాము, నైన్టాలు వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
1: ద పేరెంట్స్ సెడ్ వి ఆర్ లీవింగ్ ఆన్ అవర్ రిటర్న్ విల్ మీట్ యూ.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: ద పేరెంట్స్ వాచింగ్ దేర్ చిల్డ్రన్ త్రూ ద విండో.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ స్టూడ్ దేర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అంటిల్ ద ట్రైన్ లెఫ్ట్.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: వేర్ ఇస్ యంగ్ ఫెలో హస్ పుట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఇన్ ద పాకెట్స్ అండ్ స్టూడ్ విత్ ఆల్ ది ఈగో అండ్ ఎరగన్స్.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young, he
0: ఇంకా తెలిసేది వాడికి. ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
1: The mother said, he's already in the undergraduate course. When would he
0: learn? పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried saying that fellow is totally spoiled.
0: నీరు తుడుచుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: after a couple of days
0: పిల్లలకు చదువు ముగిచిపోయింది.
1: The boys completed their education.
0: వారికి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: And they got appointment at their native place.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ హై జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫర్ట్.
0: ఎందుకలా? వాడి ప్రవర్తనే దీనికి ఇంతకు మూల కారణము.
1: ద రీజన్ ఈస్ హిస్ బిహేవియర్.
0: తల్లిదండ్రులనే గౌరవించినటువంటి వాడు ఇంకెవరినేం గౌరవిస్తాడు?
1: ద వన్ హూ కెనాట్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ కెన్ నెవర్ రెస్పెక్ట్.
0: అలాంటి వాడిని ప్రొఫెసర్ గా చేస్తే పిల్లలు కూడా పాడైపోతారని ఒకరు ఎవరు కూడా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు.
1: If he says, a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: And a couple of days the parents were returning.
0: తిరిగి జాబ్ రాశారు.
1: And they wrote a letter this
0: time. మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయనా అన్నారు.
1: They said we'd like to meet you at the station.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
1: The eldest son came, touched the feet of his parents in reverence. The eldest fellow said, I could get very high post because of your blessing only.
0: రెండో వాడు దగ్గర కూడా రాలేదు.
1: The second fellow was not there in the vicinity.
0: వాడు ఎక్కడ పోయినాడు అంటే సినిమాకి పోయినాడు అన్నాడు.
1: That fellow went to cinema theatre.
0: నా జాబులు చేరినప్పటికీ వాడు ఏమి జాబులు లెక్క చేయలేదు.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: కానీ లెక్క చేయకుండా ఆ విధంగా చేరేటప్పటికీ మరి కొంతకాలమైన తర్వాత వాడి ఉద్యోగం కూడా ఊడిపోయింది.
1: బికాస్ ఆఫ్ హిస్ కేర్లెస్నెస్ అండ్ టోటల్ నెగ్లిజెన్స్ హీ లాస్ట్ దట్ జాబ్ ఆఫ్ ఎ క్లార్క్ ఆల్సో.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: ది సెకండ్ ఫెలో
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వెరస్ సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: Therefore, the one who never paid respect, namaskar to parents,
0: క్లర్కులు కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
1: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
0: కానీ పెద్ద కుమారునికి
1: తల్లిదండ్రులు
0: గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
1: బికాస్ హి వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అండ్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్
0: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
1: హి వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ.
0: కనుకని యద్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: దేర్ఫోర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రెసెంట్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ
1: They may go anywhere.
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ
1: They may be in any position.
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేదవాక్యం అందుకూడను మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములో మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివి మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి
1: First, respect your parents.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలో యువర్ పేరెంట్స్.
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్
0: సంక్రాంతి. సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేస్తుంది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటారు.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: చెడ్డ అభ్యాసమంత దూరం కావాలి.
1: We should not have any bad habits any longer.
0: సదభ్యాసమును అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good habits.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: Develop noble qualities.
0: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: This is the significance, the message of the observance of all festivals.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: We are not bothered with such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
1: బట్ గెట్ దిస్ సాక్రిఫైస్,
0: ఫస్ట్ పేరెంట్ కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియల్లీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్లు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi,
1: how do you expect the world to respect you?
0: America lo president ayinattundaru Lincoln.
1: The president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసు అయినప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్
0: సన్. ఒకనాడు మంచి శ్రీమంతులైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా చి వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying all along.
0: Amma naaki chaduvaddu.
1: He said, mother, I don't want to go to school.
0: Nenu ee pillalato nenu chaduvuku polenu.
1: I don't want to be in the company of my classmates.
0: Nayana atteedustunnav yechaddu.
1: Mother said, why do you cry? Don't cry any longer.
0: Enduku nayana yechustunnav?
1: Why do you cry?
0: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి,
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్
0: ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టలు నింపుతున్నాము.
1: I do the daily labor and earn.
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: You understand our family condition.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: Others may disrespect you, but yet you should respect others.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: If you respect everyone, you will be respected.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: Don't feel sad for the simple reason that others don't respect you.
0: Alli atti talli bodhana entanu chesindi.
1: And that was the teaching of the mother.
0: Aa yokka teachings e manasulo pettukunnadu.
1: And the teachings were there.
0: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatuvanti lakshanamu.
1: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
0: Self respect kavali naaku,
1: self respect I need.
0: Evaraina emanu chesukovali,
1: let anyone do act.
0: Ani aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu oka dinamlo poorthi pass ayin tarvata,
1: after completing his studies,
0: atani mitrulandaru cheri,
1: all his friends,
0: neevu kuchu elections nilchuko annaru.
1: All his friends wanted him to contest in the election.
0: Aa election lo nilchukunte nenu emaipothano, nenu sampadinchin dharmamanta kuda pothundemo.
1: What would happen if I am to contest in the election? I may lose the money on hand.
0: Ante andaru chaala protsaha parcharu,
1: but everybody encouraged him.
0: Aa vidhanga chestappudiki taanu pass ayinaadu, vote dandiga vachina athaniki,
1: and he won the election with absolute majority.
0: Appudu inta bidavaani ainappudiki naa talli bodhana valla nenu respect cheyatam valla andarni naaku inta gauravamaina sthanam chikkindi annadu aanandinchadu.
1: And he just declared that he could occupy the highest position in America because of the respect that he had.
0: Elections nilchuko annadu.
1: All his friends wanted him to contest in the election.
0: Aa election lo nilchukunte nenu emaipothano, nenu sampadinchina dharmamanta kuda pothundemo.
1: What would happen if I am to

0: And he just declared that he could occupy the highest position in America because of the respect that he had for his parents.
1: నిజంగా చూస్తే అతనికి చేతిలో కాసు లేదు.
0: In fact, he didn't have any money at that time.
1: గుణం మాత్రం ఉంటుండాలి.
0: It is only the character that brought him.
1: ఎవరు చూసినా గానీ బిచ్చగాన్ని చూస్తే గానీ గౌరవించేటువంటి వాడు.
0: Yet he was the poorest of the poor, yet he loved them.
1: వారు తాను తలుచుకునేటువంటి వాడు.
0: That's what his feeling.
1: అయ్యో నాకు భవనం లేదు.
0: I don't have a big building.
1: పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
0: All rich people live in mansions.
1: అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
0: He didn't have such comparisons.
1: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
0: I may not have a big mansion, but I have got a dwelling place.
1: నాకు గొప్ప గొప్ప కార్లు నాకు లేవు.
0: I don't have big cars.
1: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
0: I may not have a big car, but I have కాళ్ళు, the legs to walk.
1: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
0: That has been his sacred feeling, the high level of thought.
1: కట్టగలిపటికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
0: And he became the topper.
1: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
0: And he was elected to that position of people.
1: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
0: And he was helping everybody.
1: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
0: You know, the blacks, Negroes were kept away from society.
1: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క తన్నికన్ను చాలా గౌరవించి పెంచినారు.
0: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
1: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
0: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్, బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యు హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఇన్ దిస్ కంట్రీ.
1: దీనివల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
0: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ in society because of the contribution of Lincoln.
1: కనుక మానవుని గౌరవించేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్ట్.
0: Therefore that takes you to exalted position, very high position in society.
1: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
0: The self respect will protect you.
1: నీవు బీదవాడు కావచ్చును.
0: You may be poor.
1: దానివల్ల నీవేం వగచవద్దు.
0: You don't need to bother about it.
1: బీదవాడిని ఆనందించు.
0: You be happy for him.
1: పేదవాడిని గౌరవించుతూ
0: you respect all everybody.
1: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నారు.
0: And you will be revered and respected.
1: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
0: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
1: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవాడు చేయకపోతే చాలా హీనున్నో చూస్తే చి గెట్అవుట్ అంటారు.
0: Today we don't want any poor people to come close to us. We neglect them.
1: కాదు కాదు వారిని దగ్గరికి తెచ్చుకోవాలి.
0: It should not be. We should spend time with them.
1: వారిని మనం గౌరవించాలి.
0: We should respect them.
1: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
0: We should honor them.
1: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
0: Not for simple honor sake.
1: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
0: This respect should be your nature.
1: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
0: అండ్ దిస్ రెస్పెక్ట్ఫుల్ నేచర్ యూ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
0: యు నో దట్ లింకన్ హాస్ బీన్ వర్షిపింగ్ హిస్ మదర్.
1: తల్లియే నాకు నిజమైన దైవము.
0: మదర్ ఇస్ గాడ్.
1: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టాట్ బై మై మదర్ ఆల్ ద వర్చ్యూస్.
1: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
0: అండ్ దేర్ఫోర్ ఎనీవన్ హూ టీచెస్ యూ ద నోబుల్ క్వాలిటీస్ దే ఆర్ గాడ్స్.
1: కనుకని గాడ్ అంటే ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
1: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
1: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
0: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
0: Parents may be in any position, anywhere.
1: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
0: You should follow them, you should love them, serve them.
1: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
0: Whatever they say, you should listen to them.
1: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
0: Then only you will be honored in society.
1: అని చెప్పి,
0: so said.
1: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
1: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
0: ద మూమెంట్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ బెండ్ యువర్ హెడ్ ఇన్ రెస్పెక్ట్.
1: మన ప్రాచీన హిందువుల యొక్క ఆ పద్ధతులు ఎట్లా ఉంటుందో తెలిసిన,
0: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
1: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
0: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
1: కానీ చిన్న తలుపులు పెడతారు.
0: అండ్ యూ హావ్ గాట్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
1: ఈ డోర్లు ఎందుకోసం అట్లా

0: You know why the doors are so short.
1: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టాలి అని మనం చెడ్డ భావన పొందుతాం.
0: And we think that the doors are so small and short so that thieves would not go so
1: easily. కాదు అది కాదు వాళ్ళ దీనికి కారణం.
0: It's not the purpose.
1: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్
0: ఎనీ గెస్ట్ that might visit your residence
1: mana intiki vachinappudu tala vanchukoni raavallo
0: you have to necessarily bend down their head to get in
1: itti gauravani aanadu talupulto paatu windows tho paatu manam petti prajalnu poshistu vachavu
0: even the windows and the doors of every home teach the lesson of respect
1: atuvanti paddhatini inaadu bharatiyulu ekkada marchipoyinaru
0: that ancient tradition it is forgotten
1: inaadu kadapalu kuda pettatam ledu intiki
0: And we don't have the doorstep also there.
1: ఎందుకంటే కలపలు పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది.
0: Because you have to just go ahead crossing this doorstep.
1: అది కాదు మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
0: In ancient times they had big broad doorsteps.
1: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని పెట్టారులే ఈ పిచ్చివాళ్ళు అని ఈనాటి పిల్లలు అంటారు.
0: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
1: Kaadu kaadu.
0: It's not so.
1: Manam itarli intiki vellina manam talavanchukoni kindiki povali.
0: Even if you visit anybody, you have to bend your head and give over.
1: Itarlu mana intiki vacheste vaallu kuda talavanchukone mana intiki raavali.
0: Yes, from the neighborhood also have to bend their heads and get in.
1: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talapudu peddavi.
0: It's not simply to prevent thieves from getting in.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని
0: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్తు లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: See that you are honored, respected.
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: Make your parents happy.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: Let parents say that my children are following my words. Let them be happy.
1: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
0: If you get that good name, that is enough.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపులు చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: మరి ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents?
1: ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచవు.
0: It's not education.
1: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion.
1: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
0: Then only you will be future leaders of this country.
1: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
0: You don't need to be great.
1: మంచివారు కాండి.
0: You need to be good, not necessarily great.
1: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
0: The great name, big name you may get today and lose tomorrow.
1: కానీ మంచి నేము శాశ్వతమంతా వస్తుంది.
0: But the good name that you get will remain with you forever and ever.
1: Good పేరు తెచ్చుకోండి.
0: Get a good name.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మన గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాస్ని పెంచుతున్నారు.
0: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్ బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
0: యు నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
1: కనుక నేను గ్రాస్ మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
0: బికాస్ వి రన్ ఆఫ్టర్ ది గ్రాస్ వి ఆర్ లైక్ అనిమల్స్.
1: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
0: ఇఫ్ యు గాడ్స్ గ్రేస్
1: ఎంతటి మంచివారైనా అవుతారు.
0: యు విల్ బి సర్టెన్లీ గుడ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
0: సంక్రాంతి,
1: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
0: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: దిస్ ఈస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లెర్న్.
1: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ హిమ్ లవ్ హిమ్.
1: ఇంతమంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: ద ఫాదర్ ఈస్ బ్లెస్ఫుల్ బికాస్ హిస్ సన్ ఈస్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడీ హియర్.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: Parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
0: Because of the good name of this boy, the parents also have earned good name.
1: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: Therefore, we should see the parents get good name.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: That is the objective in beginning a son. Who will get a good name?
1: పేరును మనం సంపాదించుకోవాలి.
0: We should get a good name.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
1: అవంతా ఈనాడు వచ్చిన రేపటి పోతుంటాయి.
0: Today you may have them, you are bound to lose tomorrow.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: The good name you get, once you get it, it will be with you forever and ever.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: It will never leave you, it will never fade.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: Such a good name you should get it.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu.
0: You know this.
1: Vidyarthula valla oka naya paisa kuda nenu andukovatam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: Inka vaadiki emaina lekapothe nene inka pustakalu kolistuntanu kaani vaada daggara nunchi em puchukovatam ledhu.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నాపైన నా ప్రేమ వారికి వారిపైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
0: That even while leaving parents they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది ప్రేమ ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: Bhagavan's property does not comprise properties or mansions.
1: Biggest property, love.
0: Bhagavan's biggest property is love and love only.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: Bhagavan loves you and receives your love.
1: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: What Swami wants you is to give you love.
1: మీకు ఏది కావాల్సినా నేను ఇస్తాను.
0: And if you just give your love, I will give you whatever you want.
1: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys love Bhagavan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents, respect
1: them. తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినా సుఖ శాంతి.

Thank you.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కు లేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నీటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్ ఇన్ యూ ఆల్వేస్, దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి, మన గృహం గులధాన్య సంపదల నిల్పి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే

0: దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచునయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ది బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపులు
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the zodiac, fourth sign.
0: మూడవది తులా సంకరణ.
1: Third one is తులా సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the 10th sign of zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatunti sthanamane uttara disha antaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam, himachalam.
1: Meaning combination of two words, hima chalam, himachalam.
0: Anaga hima plus achalam, himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: Hima means all pure.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: Hima means that which is totally white.
0: అచలం అనగా సుస్థిరము.
1: Achala means that which is stable.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: Therefore the pure white brightness becomes quite steady.
0: ఏమిటి ఆ స్థానము?
1: What is that position?
0: అది ఏ హృదయ స్థానము.
1: That is the position of heart.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamulu cheyanakkaledu.
1: We don't need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directing intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు.
1: that which is external, physical or temporary.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
1: They are momentary.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally mortal.
0: మోక్ష సాధనము అన్నారు.
1: This is the center of liberation.
0: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
1: Journey towards that is aspiration towards liberation.
0: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
0: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
1: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నార్త్వర్డ్ మూవ్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
1: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: కనుక సంక్రమణమనగ కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
0: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు
1: వెన్ వీ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: January 13th, 14th yandu ee Sankranti prarambham avutundi.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: Idi oka vidhamainatundi oka sharira manasika shantanu kodanu vishrantini kodanu chekustundi.
1: It gives physical and mental rest also.
0: Ee nelalo raituku kani marevariki kani bhoomini aadharam chestunnatundi prati vyakti kodanu విశ్రాంతిగా ఉంటాడు.
1: ఎ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్, ఎనీ వన్ హూ డిపెండ్స్ ఆన్ హిస్ ఓన్ ఎర్త్ ఆర్ ద సాయిల్ విల్ బి ఎట్ పీస్.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్ట్.
0: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ది ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
0: సకల సంపదలను కూడా వారు గృహంలో చేర్చుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్.
0: ఇందులో నవధాన్యములు కూడా పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: దే విల్ ఫిల్ their houses with all 9 types of grain.
0: ఈ నవధాన్యములు చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: With all their grain they will have mental satisfaction.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: Therefore in this season of Sankranti there will be physical and mental rest.
0: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
1: The very word Sankranti conveys you the inner meaning a lot.
0: అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి
1: ది ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి
1: ది ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంతకాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: In spite of long period of happiness in this physical world, it will never remain permanent.
0: Yendu vetikinappatikini ee aanandam manaku labhyam kaadu.
1: You may search anywhere, you never get bliss.
0: Vetiki vetiki vetiki kadaku tana yende taanu artham cherchukunnappude aa nijitattvam manaku artham avutundi.
1: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
0: Mukku pai pettukunnatundi addamulu illanta vetiki కట్టకడపటి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవి అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
1: The glass is present right on the nose, one forgets. But in such a the glass is everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere.
0: Kanuka manam aashinchetvanti aanandamu ye paradeshamunando ledu.
1: Therefore the bliss that we want.
0: Ye pradeshamunando ledu.
1: The bliss we want is not present in a foreign land.
0: Tarayende atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudaneetvanti vaadu ye deshamunando ledu.
1: God is not present.
0: ఏ పర్వతములు ఎందో లేదు.
1: Not in a mountain.
0: ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు.
1: Not in Vaikuntha Kailas.
0: సర్వమునకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము.
1: A pure heart is the temple of God.
0: కనుక మీ బహిర్దృష్టినంత కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు.
1: Therefore one would be redeemed if he diverts his external vision in
0: word. ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then man cannot be free from attachment.
0: మోహము ఉన్నంతవరకు మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment you cannot have liberation.
0: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహక్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha. Or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: నవవిధమైన మార్గములందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
1: He takes to 9 paths of devotion.
0: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి ఒక స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
0: Vashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
1: External endeavors give you temporary happiness.
0: Bhajanalu chese samayalo vineyanta varaku aanandanga untundi.
1: As we listen to bhajan, so long you listen, you'll be happy.
0: Bhajanalu mudigane తన ఆనందం కూడా నుంచి పోతుంది.
1: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియంట్.
0: కనుక బదలను చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యు షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ ఎవర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
0: చేస్తారు ధ్యానము చేస్తారు యోగము చేస్తారు ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
1: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా.
0: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
1: Every spiritual path is followed at the mental level.
0: Manasu sthiramainadi kaadu.
1: Mind is not steady.
0: Chanchalam hi mana krishna pramadi balavadrudam. Idi maha chanchalamainatundidi maha pramadamainatundidi maha drudamainatundidi ee yokka manasu.
1: Mind is wavering, it's dangerous and so strong.
0: Itti manastu chesinatundi sadhanalanniti kudanu hrudayamuni ee reetiga cheyagaru cheragaradu.
1: All the spiritual pursuits followed by mind, how does it take you to the heart?
0: Kaani tatkalika triptini matram andinchi aa yokka tanalo aaveshinchinatundi veedini చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
0: ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం.

0: ఛేదనం
1: సరెండర్
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు
0: ఆత్మ నివేదనం,
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: ద మూమెంట్ యూ సరెండర్ నథింగ్ యూ హ్యావ్ విత్ యూ,
0: సర్వం అందులోనే మిళితమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఓన్లీ.
0: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి,
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ టీచింగ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ విచ్ ఇస్ ఇన్
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
0: నిజమే, ఇది ఫ్యామిలీనే.
1: ఎస్ ట్రూలీ
0: వసుదైక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: ఇట్స్ రిలేటెడ్ ది ఎంటైర్ వరల్డ్.
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలో.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్
0: గావించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: ఆల్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ వుడ్ బ్లాసమ్ ఇట్ ఇస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and
0: nature. ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: మనసు యొక్క ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there's no mind, there's no world.
0: కనుకనే సర్వం కూడా మనోమయంగా ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనఃప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ ద హార్ట్ అండ్ దట్ షుడ్ మార్చ్ టువర్డ్స్ ద డివినిటీ అండ్ బీ ఇన్ దట్ స్ప్లెండర్ ద లైఫ్.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: హౌఎవర్ ఐదర్ ఇన్ ద మైండ్ ఆర్ ఇన్ అవర్ థాట్స్ వాట్స్ ద కాజ్ బిహైండ్ ఇట్.
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: వన్ మై కాంకర్ ఈవెన్ ఇంద్ర ఇఫ్ యూ కెనాట్ కాంకర్ హిస్ ఇంద్రియస్ ఆర్ సెన్సెస్.
0: ఇంద్రుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఇంద్ర?
0: ఇంద్రియములకు అధిపతియే ఇంద్రుడు.
1: ఇంద్ర ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనస్సే.
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్?
0: కాబట్టి మనస్సే ఇంద్రుడు.
1: సో మైండ్ ఇస్ ఇంద్ర.
0: అటువంటి ఇంద్రుణ్ణి మన యందే ఉంచుకుని ఎక్కడో బయట ఉండేటువంటి ఇంద్రుని పైన మనము యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్ర ఇస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ ఎ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ది అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతనలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో దిస్ క్లియర్లీ.
0: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
1: Who is responsible for the bad thoughts?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: Who is responsible for these
0: bad feelings? ఎవరు కారణము?
1: Who is responsible for
0: these దురాలోచనలకు ఎవరు కారణము?
1: For menopause.
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: Bad actions.
0: చక్కగా మీరు విచారించి లోతుగా ఆలోచించండి.
1: You inquire well, go deep into the matter.
0: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
1: For everything the main cause is the food.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: As is the food, so is the mind.
0: ఈ మనస్సు బయట ఉన్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: Mind attracts the outer world as stated by Subbarao.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు,
1: if you want a good example for
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందు కూడా ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: If they are still more rich enough, they will have star TV.
0: ఇది కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: They will install color TVs not only in the drawing room, they will have it in the dining hall and the bedroom.
0: ఈ ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునుపు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీస్
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ది మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కనీ విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ
0: ఒక్కరో కోటికి ఒక్కరో జరుపుతుండేటువంటి వారు.
1: వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ క్రో.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్.
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: What exactly they eat is the dirt there. All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుండాలి.
1: Because of that the whole thing that will be achieved.
0: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్డ్.
0: అది నీకు తెలియదు.
1: యూ డోంట్ నో దాట్.
0: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యు మే ఫీల్ దట్ యు నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యు హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజంలే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
1: We should never think of agitated matters.
0: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
1: As we dine, we should not argue with each other.
0: భోంచేసే లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
1: We should eat observing silence.
0: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విద్యమైన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore we should see that such vibrations do not originate within us, nor we entertain, receive them.
0: TV లంతా వచ్చాయి.
1: then we have starved
0: him. మనిషిని పూర్తి కొడును మసి చేస్తుంటుండాలి.
1: That is ruining man totally.
0: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
1: The gem of human life is just sold like
0: gold. ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
1: They think that it confers peace.
0: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుందని నీకు చూచి ఆనందిస్తున్నావు.
1: It gives you temporary happiness and
0: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలను నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
1: Later as these things get into you, to which direction you go you don't.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
0: తేనె ద్వారా నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్ ద టంగ్ విల్ బి కట్.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు ఎందు యువతలు ఎందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
0: అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు. కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: దే స్మైల్
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: దే స్మైల్ అండ్ సే
0: ఆర్ యు. ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడ కనిపించడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: గ్రీఫ్. ఎలాంటిది ఒక దుఃఖం కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగా నేను పొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది.
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ full of spines. How
0: do
1: you find happiness?
0: పులుపుతో కూడినటువంటి చెట్టు.
1: It's one of full of all
0: చింతలతో కూడినటువంటి భగ్గములు.
1: It's one of all worries and problems.
0: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Living there full of problems, how do you expect to be happy?
0: వీలే కాదు.
1: It's not possible.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: So what should we change today? We should properly direct all our vision, listening at the word.
0: అది సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like
0: సంక్రాంతి? లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed. You will enjoy.
0: అది చేదుగా మారిపోతుంది.
1: Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: Is not the happiness that you get out of arisha.
0: పరమానందంతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: wrath. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: Every festival has inner meaning.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
0: ఏదో చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుండాలి.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పచ్చి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుండాలి.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుండాలి.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్ మానవుడు ఎందుకు స్వతంత్రంగా ఉండకూడదు? వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్లీ?
0: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి?
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీలీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము అనే సంచరించటము ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి
0: ఇండిపెండెంట్? మనిషి అనే స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being.
0: స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: Do not experience
0: స్వతంత్రం అనేటువంటి చాలా ప్రమాదము.
1: ది అనిమల్ ఇండిపెండెన్స్
0: ఏదో మృగాలు అనిపిస్తున్నాయని మనము అనిపిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
1: ఇఫ్ యు ఫాలో ది పాత్ ఆఫ్ అనిమల్ యూ టు బికమ్ అన్ అనిమల్.
0: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: దేర్ఫోర్ ది ఇండిపెండెన్స్ వీ షుడ్ హ్యావ్ ఇస్ దట్ ఆఫ్ హ్యూమన్ ఇండిపెండెన్స్.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ ఇండిపెండెన్స్?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: మ్యాన్ హ్యాస్ సర్టన్ లిమిట్.
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: ఇస్ టు గో అలాంగ్ ద
0: పాత్. ధర్మాన్ని అనుసరించాలి.
1: ఫాలో రైట్స్.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: శాంతితో జీవించాలి.
1: లివ్ ఇన్ పీస్.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: అండ్ యూ షుడ్ అబ్జర్వ్ నాన్ వయలెన్స్.
0: ఈ ఐదింటితోనూ నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: హ్యావ్ ఇండిపెండెన్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్.
0: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేనిని చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్స్.
0: వృక్షములంతా కష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము.
1: దేహమంతా
0: మాంసమయము.
1: ద హోల్ బాడీ.
0: కానీ ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: మన ఆనంద నిమిత్తమై,
1: for our joy,
0: కర్రను డోర్ గాను విండోస్ గాను టేబుల్ గాను బెంచ్లు గాను మనం మార్చుకుంటున్నాం.
1: యూ మే మేక్ దిస్ వుడ్ యాజ్ ఎ టేబుల్ ఆర్ ఎ విండో ఆర్ లైక్ దాట్.
0: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోరు, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాస్తవే.
1: యూ మే కాల్ ఇట్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్ ఆర్ విండో, బట్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఎనీవే.
0: ఇంకా పర్వతంలో ఏంటున్నటువంటి యొక్క శిల.
1: దెన్ ద రాక్ ఆన్ ద మౌంటైన్.
0: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్క్.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఒబేసాన్స్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండా.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఇస్
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్ ఐడల్.
0: రాయి చచ్చౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this.
0: ఇవన్నీ చేసినా కానీ ఇది కేవలం శిలామయమే.
1: Everything, all of them is nothing but this.
0: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
1: These are all the changes as per your convenience.
0: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
1: So in this world, five elements are present.
0: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: Beyond the five, you don't find.
0: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
1: If you say there is sixth element, there is only one exists
0: anyway. అదే అంతఃకరణ.
1: That is inner senses.
0: ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Aa antakaranam yokka swaroopame aatma tattvam.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantranni thana anubhavinchalante ee aidintiki ni minchi manam pokoodadu.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he'll be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he'll have happiness.
0: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
1: Therefore, because simply act, don't imitate.
0: ఈనాటి ఆధునిక యుగమునందు,
1: in the modern age,
0: ఈనాటి విద్యా ప్రభావములందు,
1: because the effect of education,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: There is a deadly disease of imitation.
0: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
1: That person has put on a drainage pipe like pant.
0: Idi fashion anedi nenu kutichukunedi.
1: I take it as a fashion, I too will have it same time.
0: Okadu oka retta erupu, oka retta nalupu.
1: One fellow will have the shirt on one side red, other side black.
0: Idi oka kaliyuga fashion.
1: That is the fashion.
0: Nenu kuda idi enta enta imitation.
1: It's just imitation.
0: You are man, nu manishivi.
1: You are man,
0: nu blind ga aadhunika yugamunandu.
1: In the modern age,
0: ఈనాటి విద్యా ప్రభావములందు,
1: బికాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: అనుకరణ అనేటువంటిది ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: దేర్ ఇస్ ఎ డెడ్లీ డిసీజ్.

0: ఫ్యాషన్.
1: దట్ ఈ ది ఫ్యాషన్.
0: ఇది ఎంత ఎంత ఇమిటేషన్.
1: ఇట్స్ జస్ట్ ఇమిటేషన్.
0: యువర్ మ్యాన్, నువ్వు మనిషివి.
1: యువర్ మ్యాన్,
0: నువ్వు బ్లైండ్ గా అన్నింటినీ అనుసరించవద్దు.
1: నెవర్ ఇమిటేట్ బ్లైండ్లీ.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్.
0: ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము.
1: హి హ్యాస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV, and
0: radio. పవిత్రత అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
1: All the sacred qualities latent within him are polluted.
0: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
1: Therefore the divine power within has become weak.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: Supposing an ant just stepped on your nose.
0: Mosquito.
1: A mosquito on the nose.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదటి అట్టంటాం.
1: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరీ వచ్చి అదే వాల్తుంది.
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: ద మస్కిటో విల్ బి టెస్టింగ్ యూ హౌ ఫార్ యువర్ పేషెంట్ ఎనఫ్.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
1: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మూడవ తూరు వచ్చినప్పటికీ యుద్ధం చేస్తాము.
1: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: When a small mosquito falls on you, you are not able to bear it. You are not patient. You become so weak.
0: కేవలము నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి.
1: You are not able to fight with the mosquito that has come there to test you.
0: ఇంత బలహీనుడా నీవు కావటము.
1: Should you become so weak?
0: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: Our ancients did.
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around. There you find all kinds.
0: మృగములంత సంచరించాయి.
1: Animals moved around.
0: మృగములంత ప్రవేశించాయి.
1: The snakes there.
0: కానీ ఏ మాత్రము చలించలేదు.
1: But he didn't have any kind of fear. He didn't move.
0: ఇంత దృఢ శక్తితో ఉండినటువంటి మానవత్వము.
1: That humanity is full of strong will. Today he has become weak.
0: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
1: If anyone says,
0: నేర్చుకోలేము.
1: If anyone says anything, you can't bear.
0: శాంతం నీకు లేకపోతుందది.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు?
1: If we don't have that much of patience, what is the
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: A youth need patience today.
0: నీవు భరించుకోవాలి.
1: You should be able to
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: You should be peaceful.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: Without peace you cannot be happy.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: Therefore preserve peace.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: How do you get peace?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Because of divine feelings you will have peace.
0: నీవు అదానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడు నన్ను దూషించాడు?
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడిపైన నీవు ఎందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించే నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లవుతాడు. వాడు చెడ్డ అనేదానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకొని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హి ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడక వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి.
1: ఇఫ్ హి షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హి క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హ్యావ్
0: ఈనాడు ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడా ఒక పార్టీ.
1: టుడే రైట్ ఫ్రమ్ ది విలేజ్ టు సిటీ యూ ఫైండ్ పార్టీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ది డిసీజ్ యూ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: That which is not in me, even if it is there, why should I bother? I am not related to
0: that. Our self-confidence pain manam nichali.
1: We should have that spirit of self-confidence.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Naaku nene cheppukuntanu.
1: Bhagavan speaks of himself now.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటుంది, ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది, ఓ బుట్టుతల సాయిబాబా, బుట్టుతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: Let them be anybody, their village or a city, if he says, సాయిబాబా, I have map of hair, it will come to me.
0: ఎందుకంటే అది నాలో ఉంది.
1: Because I have it.
0: అది ఎక్కడ అనుకున్నా నాదే.
1: Doesn't matter if it is
0: anywhere. కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.

0: If anyone stands in front of me and says, you are bald headed Sai Baba, well, I don't care.
1: Bald head ledu.
0: Because I am not bald.
1: Nenu vaadipen jeeganam iyali.
0: Then why should I fight with him?
1: This is satyamaina margam.
0: This is true path.
1: Neelu edaina dosham unte వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
1: అవుట్, దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
0: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
0: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
1: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింటెడ్ అవుట్ విచ్ నాట్ ఇన్ యూ. People talk like crows.
1: కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ థింగ్.
1: శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
1: ఎందుకు మూడు పర్యాయంలో శాంతి అనాలి?
0: వై షుడ్ వీ సే థ్రైస్?
1: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
1: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే థ్రైస్?
1: నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
0: వై కాంట్ వీ సే ఫోర్త్ టైమ్?
1: మూడు పర్యాయంలో మనం అనాలి.
0: వై త్రీ టైమ్స్?
1: అనగా
0: వాట్స్ మీనింగ్?
1: ఆది భౌతికము.
0: ఫస్ట్ ఆది భౌతిక.
1: ఆది దైవికము.
0: దైవిక.
1: ఆధ్యాత్మికము.
0: దెన్ ఆధ్యాత్మిక.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
0: సో పీస్ ఇస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
1: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
0: మైండ్ అండ్ స్పిరిట్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది మైండ్.
1: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
0: ద వన్ యు రియలీ ఆర్.
1: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
0: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
1: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
0: సో వీ సే థ్రై.
1: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
0: ఇట్ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
1: నాలో శాంతి ఉందా?
0: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
1: ఎవరితో పోట్లాడాడు?
0: With whom have you fought?
1: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
0: He returns with
1: anger. చేశాడు, భజన చేశాడు.
0: He did bhajan.
1: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
0: He did bhajan in all agitation.
1: శాంతి పదం వచ్చింది ఇంకా.
0: Ultimately he had to say peace.
1: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
0: Then he says this word shanti peace so harshly.
1: పదములోనే శాంతి లేదు.
0: Even the
1: శాంతి ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
0: Then how do you expect the real peace?
1: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
0: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
0: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వరీస్.
1: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం పెంచుకుంటున్నాము.
0: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
1: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
0: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
1: ఇదంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
0: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
1: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
0: లిసనింగ్.
1: మనం పలికేటువంటి పలుకు దోషము.
0: అండ్ అవర్ టాక్.
1: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
0: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు వాచ్.
1: అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
0: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటి దాన్ని చూడకండి.
0: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
1: ఆ భోజనం కూడా ఏమవుతుందని ఆతృతో ఆతృతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
0: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
1: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
0: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
1: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ ఉండాలి.
0: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
1: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: వెన్ యూ అండర్టేక్ వర్క్,
1: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్,
1: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్
1: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
0: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
1: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
0: Therefore, the one who talks can act.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
0: The one who does cannot talk.
1: కనుకనే మనము ప్రతి పని ఎందు కూడాను ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
1: యాక్షన్. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
0: సో దట్స్ మెయిన్ లైట్.
1: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
0: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
1: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
0: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్
1: క్షణం కుణంలో. ఈ సంక్రాంతి రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
1: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ కాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
0: యూ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
1: చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటుంది,
0: యు నో ద మ్యూజిక్,
1: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి,
0: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
1: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
0: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హి విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
1: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
0: బట్ నోబడీ అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
1: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
0: ఈవెన్ ద సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
1: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము, శృతి, రాగము.
0: Because he may miss the beat or the tune.
1: ఇదే మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
0: In fact, music is the very biggest art in Bharat.
1: Bhava, raga, taala, sammilitam Bharatam annaru.
0: Bharata has got these three bhava, the feeling, raga, the tune,
1: bhava,
0: the beat.
1: Bhavamu.
0: Bhava, feeling.
1: Ra, ragamu.
0: Tune.
1: Ta, taalamu.
0: Beat.
1: ఇదే భారత.
0: This is Bharata.
1: అనగా ఏమిటి? మనస్సు, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకి.
0: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
1: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
0: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యుల్ అండర్స్టాండ్ ద మీనింగ్.
1: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
0: నో వన్ కాగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
1: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాఠం లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
0: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యూజ్ బై త్యాగరాజు.
1: తెలుగు తెలుసు వాళ్ళకి.
0: Because they know Telugu language.
1: Telugu తెలియనటువంటి తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
0: But the Tamilians who don't know the language Telugu, but they're
1: experts. అర్థం తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు. కర్ణాటక మ్యూజిక్
0: ఆంధ్రాస్ though they know the meaning but they don't know music.
1: అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్ళకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు.
0: Tamilians though they don't know the music, they are experts in Carnatic music.
1: రెండు తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది.
0: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
1: త్యాగరాజు చెప్పాడు ఒక సమయంలో.
0: త్యాగరాజు said at one time.

0: త్యాగరాజ్ సార్, ఓ రామా, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్? నిన్ను
1: పొగిడేటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, నథింగ్ యు
1: లూజ్. కనుక నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము, అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: వాళ్ళ తప్పు కాదు, అది
0: ఇస్ నాట్ దేర్ మిస్టేక్.
1: వాళ్ళు పాడుతూ నే పకోడ తింటే నీకేమి కొర, నే పకోడ తింటే నీకేం కొరత, నే పొగడకుంటేనే దానికి, నే పకోడ తింటేనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ పొగడా ద ప్రైజ్ దే సే పకోడా ది ఈటబుల్ దే.
1: పొగడకుంటే ఏంటి, వర్ణించుకుంటే నీకేం తక్కువ, నే పకోడ తింటే
0: పకోడా మీన్స్ ఎక్స్టోల్ ప్రైజ్ యూ పకోడా దట్ విచ్.
1: కనుకనే భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు బ్రింగ్ ఇన్ ద హార్మనీ.
1: విద్యార్థులుగా ఉంటున్నారు,
0: యువర్ స్టూడెంట్స్,
1: మీరు చదువుకుంటున్నారు,
0: యూ స్టడీ.
1: చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: వాట్ ఫార్ యూ స్టడీ హియర్?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్, యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అదే సంస్కృతి,
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, the day when TV and radios are introduced here,
1: aithe vaatilo tappu ledu,
0: become bad.
1: Vaatilo tappu ledu,
0: no mistake there.
1: Aa program veseetundi varlo untundadi malinyam.
0: But the mistake lies with those people who are responsible for the program.
1: Ee prabhutvam kodunu deeni sarayina rithilo artham chesukovatam ledu.
0: The government also don't have proper understanding.
1: Science and technology, chesistunna technology,
0: it's all the gimmick of the science and technology.
1: Yemiti ee technology?
0: What is this technology?
1: Manasunu chelapadaniki technology.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ యూ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. వై షుడ్ యూ రెస్పెక్ట్?
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చే.
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్ వాళ్ళ
1: పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukunnu chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mi nanu chudalani mi nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యువర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడు మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణాన్ని ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురలీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahirtrupti neeku automatically labhistundi.
0: Then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevithamlo opana sukha shantulu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: jagatlo ennu jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnam, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Nee vadi cheddadi anukunnappudu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidani bhavisthunnavo aa manchi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యు హావ్ గాట్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ నిర్ణయ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలవు?
0: వితౌట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యు డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యు హావ్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటిని డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యు డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము,
0: దట్ ఈస్ ది స్పిరిచువల్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: నీవెవరో నీవు తెలుసుకో.
0: నో యువర్సెల్ఫ్.
1: కాని అది మర్చిపోతున్నాడు.
0: బట్ వీ ఫర్గెట్ దట్.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: నీవెవరో నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్కుము కరణే, డుక్కుము కరణే, డుక్కుము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్, డుక్కురుం కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: He said, boy, what are you reading?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: He saying, I am going through పాణి గ్రామం.
1: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you get out of this reading?
1: నేను గొప్ప వ్యాకరణ సూత్రధారి అయిపోతాను.
0: I'll be an expert in grammar.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: I'll be a master.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: Then what is it you get out of it?
1: రాజసభలో చేరుతాను.
0: I'll be in the court.
1: సన్మానాలు పొందుతాను.
0: I'll be
1: గొప్ప బహుమానాలు అందుకుంటాను.
0: I'll receive gifts.
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: Then what is the result of getting
1: out? నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
0: Everybody in our family will be happy.
1: ఎంతవరకు జీవిస్తావు?
0: How long?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: So long we live.
1: మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: After death what will happen?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: Said I don't know thereafter.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: He knows what will happen.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: He knows what will happen so long he's alive. Then

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యూ కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్ దెన్?
0: మూసి పెడితే పాసిపోయా, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్.
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము, ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్
0: గో బాబు, వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హౌ యు గెట్ వాటర్,
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలము గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ ఆక్సిజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్.
0: నిత్య జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: new oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa potti water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is greatness.
0: So we should know the method to make proper use.
1: Manufacture. So along education, culture is needed. So students, in this world you listen to many of the things and you
0: watch. ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ట్రేడ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ rectify this pollution
0: work. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు,
1: నథింగ్ గ్రేట్.
0: దేశానికి శాంతి అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
1: That is the duty of students
0: today. విద్యార్థులు ఈనాడు భయంకరమైన దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్ స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ద పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్ యువర్
0: స్టూడెంట్స్ పెరిగినప్పుడే,
1: వెన్ యు ఆర్ యూత్ ఆఫ్ ద కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి ఎట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిలు కావాలి.
1: ఫస్ట్ బి ఎట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఎట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ద విలేజ్.
0: గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ద విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: మీ ఇంట్లోనే నీకు శాంతి లేదు,
1: you have no peace at home,
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: Then how can you?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు,
1: యూ రీడ్ న్యూస్ పేపర్,
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యు ఆల్సో ఫైండ్ న్యూస్,
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యు ఆల్సో గో త్రూ ది న్యూస్
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యు సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot
0: accomplish.
1: With all the five fingers joining together you can do anything.
0: A father
1: has five sons.
0: ఐదు మంది కొడుకులు నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన ఆ కట్టెల మోపును ఒక్కరు దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood.
0: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: కానీ కట్టెల మోపును తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: ఆల్ ది ఫైవ్
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాట్ and gave one
0: కొడుకును చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేసాడు.
1: ఎవ్రీవన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ద ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సెడ్,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: బ్రేక్. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగా మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యూ విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యూ ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్ స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటుంది.
1: ఇఫ్ యూ రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారములను చేరడం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్ మేక్
0: ఒక్కొక్క రెడ్డి చూడండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ టూ ఫింగర్స్.
0: కనుకని ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇస్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై ది స్ట్రీట్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
0: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: Are the students or rowdy gang?
0: మనం విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: జాతీయత బలము.
1: దట్ ఈస్ ది నేషనాలిటీ.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: ఐ షుడ్ ప్రొటెక్ట్ మై
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్
0: టంగ్. ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుగొక్కండు వసడం గలడా.
1: డోంట్ యు ఫైండ్ ఎనీబడి.
0: ఇది నా దేశము. ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏంటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
0: వస్తే కుటుంబంగా మారిపోవాలి.
1: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
0: ఇలాంటి పరివర్తన తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్.
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: నెవర్ షేర్ యువర్ ఇండివిజువల్ డిస్సాటిస్ఫాక్షన్.
0: నీ అసంతృప్తిని, నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: నెవర్ షేర్ యువర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ యాంగర్.
0: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ సీ దట్ యు విల్ కంట్రోల్ ఇట్.
0: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: నెవర్ హర్ట్ అదర్ అదర్.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: యూ మే బి యాంగ్రీ విత్ పీపుల్ ఎట్ హోమ్.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి.
1: బట్ సీ దట్ యు విల్ హావ్ ఎ
0: చెక్. విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: హావ్ ద పేషెన్స్.
0: అదే ముందు.
1: దట్స్ నెక్స్ట్.
0: దానివల్లనే త్యాగరాజ్ శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ది పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటిది ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు సహనాగునక్తు సహ బీజం కరవావి సహనాభవతు. అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: Everybody should live together.
0: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's move together. Let's live together. Let us develop our friendship. Let us live in friendship without any conflict. Without any conflict or
0: infight.
1: Without any conflict or infight.
0: ఈ వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: This is the first teaching of Veda.
0: అందరూ మనం కలిసిమెలిసి ఉండాలి.
1: So we should all be united.
0: అన్న తమ్ముల ఎందైనా ద్వేషం రావచ్చును.
1: There may be hatred among brothers.
0: విద్యార్థులు ఏమాత్రమూ రాకూడదు.
1: Among students there should not be hatred.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: స్టూడెంట్స్ షుడ్ గో టు ద వరల్డ్.
0: ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిత భాషను పెంచుకోండి.
1: Develop the limited talk.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: Never talk excessively.
0: అతి భాష మతిహాని.
1: If you talk more,
0: మిత భాష అతిహాయి.
1: If you talk
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: Eat less. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికి కడుపు నిండుకుని ఎంతవరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: If you eat too much, you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వు ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకు? కానీ భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతి పెంచుకోవాలి.
1: Let there be peace within
0: us. మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ.

సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు

0: వెర్రి మనస, అదియు నీలోననున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వరల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వరల్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: Bharat desham yokka bhavishyattu yokka manchi cheddalu yuvakula payane aadharapadi unnadi.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: Desham yokka aunyatyamu, desham yokka bhinnattamu, desham yokka cheenattamu యువకుల యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వములకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: అనేక మతముల వారికి, అనేక దేశములకు ఆదర్శాన్నించి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నం అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
1: This country Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.
0: దీనికి కారణం ఏంటి?
1: What is the reason for this?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికే.
1: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై in their education and in their methodology of teaching we should bring about some changes.
0: Totallo dongalu cheri palapushpanni apahincharante deeniki edi karanam?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: Deeniki kancha lekapovatamu, kapala lekapovatame deeniki moola karanam.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
0: Durachara durgunamulainatundi dongalu ee hudaya brindavanamundu chorabadi tadwara deenini apaharinchadaniki prayatnistu vastunnayi.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: Kalukani kramashikshanaainatundi kanchanu manam kattukoni నిత్యాధరణైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ అ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్ దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ దేర్ ఇస్ సమ్వన్ హూ హాస్ క్రియేటెడ్ దట్ నేమ్ అండ్ ఫామ్.
0: ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ న్యాచురల్ అట్రిబ్యూట్స్ బట్ ఇట్ టేక్స్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
0: ప్రతి కర్మ కూడా ఒక కర్త లేకపోలేదు.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఎ సబ్జెక్ట్.
0: కర్త లేని కర్మ నిర్మాణం కాలేదు.
1: దేర్ కెన్ బి నో యాక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో యాక్టర్ ఆర్ సబ్జెక్ట్.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి ఒక మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఫర్ ఆల్ దట్ వి సీ దేర్ మస్ట్ బి ఎ కాజ్ ఎ బేస్ విచ్ హాస్ కాజ్డ్ దిస్ క్రియేషన్.
0: అయితే లోకమునందు కొందరు నిరాశాపరులు కొందరు ఆశపరులు ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
1: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
1: Others are always dejected and disappointed.
0: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింప చేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: వాట్ హీ సీస్ వెన్ హీ లుక్స్ డౌన్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్.
0: పైన చూసేటువంటి ఆశపరునకు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్లపైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ అట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ అట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రేడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: Aashaparudu ardham neerunu chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
1: The one who has hope of learning will only look at half the full of the tumbler and says the tumbler.
0: Niraashaparudu ardham khalini chustadu.
1: The other man will only look at the empty half of the tumbler.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing.
0: కాని అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: But the one who says that the tumbler is half empty, he is always looking down.
0: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరుచుకుంటాడు.
1: He who says that the tumbler is half full has the hope of filling the other half.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశా నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవడం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజా వేయడానికి వీలు కాదు.
1: Without such care or శ్రద్ధ, man cannot put forward even
0: one. శ్రద్ధ వలననే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: It's only by such శ్రద్ధ one can
0: become. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got శ్రద్ధ, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాలి.
1: దిస్ అటెన్షన్ ఆర్ శ్రద్ధ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్, ఇంపర్మనెంట్ థింగ్స్, థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆన్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, వీ షుడ్ ప్రమోట్ దిస్ కేర్ అండ్ అటెన్షన్.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
0: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడా ఈ జగత్తునందు కాని మరే జగత్తునందు కాని జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
0: జీవితమునందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హావ్ బిలీఫ్ దట్ వీ కెన్ డూ ఇట్
0: టుమారో. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో,
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 అడుగులు 200 అడుగుల వరకు త్రవ్వినాడు. కానీ అక్కడ ఏ మాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
1: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
0: ఇది కేవలం త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది పలాని స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
1: Before starting to dig for gold he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ee apadammakam cheta durasa cheta prarambhinchinatundi ee srimantudu 200 adugulu maatrame travvi nirasa cheta vadale petti poyadu.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: Kaani daivavaani yenaadi kudanu అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong, dig for gold, he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ఈ అపనమ్మకం చేత దురాశ చేత ప్రారంభించినటువంటి ఈ

0: some small amount and purchase this area.
1: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. మూడు అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
0: On the first day, he had only two laborers and dug beyond the 200 feet and found an enormous amount of gold.
1: తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు మూడు అడుగులేకు మూల కారణము అన్నాడు.
0: He came out and said that for victory and failure, only 3 feet are responsible.
1: చూసారు, విశ్వాసం చేత మూడు అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
0: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
1: ఇంతే కాదు, తిరిగి 1914 సంవత్సరం లోపల ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసేస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం.
0: నాట్ ఓన్లీ దిస్, ది ఫస్ట్ వరల్డ్ వార్ కమెన్స్డ్ ఇన్ 1914.
1: ఆ సమయం లోపల ఒక స్టీమర్ లో ప్రయాణమై వస్తున్నారు సిపాయి.
0: At that time, in a steamer, some soldiers were traveling.
1: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
0: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
1: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి, తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
0: Some people used life boats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore.
1: Andulo okadu, ayyo na antikalam aarambhamaindi, nenu ikka ee konni nimishala lopalo nenu munigipothunnanu, ee timingalala vaatana padipothunnanu ani nirashaku guri ayyutu vachadu.
0: One of them felt that the end of his life had come and that he was going to be drowned and his body will perhaps be eaten up by some crocodiles and so on.
1: Rendo vaadu antunnadu, ayyo nenu inti daggara aina kuda yerpaatu kuda chesi raledu, naa aalu biddalu gati em avutundo, naa bhavishyattu aneetundi intatho antyam ayipothundadi, naa kutumbanni pochinche vaaru evari, aa kutumba chintanchone kallu moosadu samudramlo.
0: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
1: Inka moodo vaadu yetin chestunnadu, ayyo naa insurance patralanta naa pettalone untunnaye, naa bharya biddalku adi kuda dakkaneyemo, ideyina nenu nammichalekapoyanane nirasha guri ayipoyadu.
0: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and
1: children. Inka iddaru vyaktulu maatramo dhairyanga untundi భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కాని నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు. నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
0: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
1: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసింది.
0: While with this courage they were thinking,
1: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రోప్ ఫోన్ చేశాడు. ఇట్లా పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది. నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
0: ఈవెన్ యాజ్ ది 2 ఆఫ్ ది 5 పీపుల్ వర్ థింకింగ్ లైక్ దట్, ఏ హెలికాప్టర్ కేమ్ అండ్ రెస్క్యూడ్ దెమ్. ది రీజన్ ఫర్ ది హెలికాప్టర్ కమింగ్ ఈజ్ దట్ యాజ్ ది బోట్ వాస్ సింకింగ్, ఏ రేడియో మెసేజ్ వాస్ సెంట్ టు ది షోర్ that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
1: Kaluka jayapajayamunu bangaragani variki moodu adugullo telipoyindi. Nadilo pravahinche nadivilo kottukoni poyi samudramlo munigipoyetunte variki 5 nimishallo jayapajayamulu yokka vishayam telipoyindi.
0: Between success and failure, for one who dealt with the gold mine, it was a matter of 3 feet. Between death and life, for these 2 people, it was a matter of 5 feet.
1: ఈ జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
0: What is the reason for this success or failure? It is faith and lack.
1: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
0: So those who are youth today should regard faith as their very

0: ఆఫ్ లైఫ్. ప్రతి పదార్థమైన కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి. ఫర్ ఎవ్రీథింగ్ దర్ మస్ట్ బి అ కాజ్. ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి. ఫర్ ఎవ్రీ లివింగ్ వన్ టు లివ్ దర్ మస్ట్ ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తును సృష్టింపబడినాడు. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ అ పర్పస్. కనుక ఈ కారణకార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్థెన్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
0: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూపనామములు క్రియారూపములో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by action.
0: అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form, there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: The form which has resulted.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: Without silver there is no plate.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారము శూన్యంగా ఉంటున్నది, కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మము స్వరూపాన్ని ధరించింది.
1: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material.
0: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందా, ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: Mattilo kunda untundali.
1: Yes, pot is present in the mud.
0: Kaani adi karana swaroopani dharinchindi.
1: But it has not taken the
0: kumara daggariki poyetappudiki adi karya swaroopani dharinchindi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kanuka karya karanalu rendu kudano avinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each
0: other. Kundaku matti etti karanamo, ప్లేటుకు ఎండి ఎంత కారణమో, అదే విధముగానే మానవత్వానికి కూడా ఒక దివ్యత్వం ఒక కారణంగా ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ది మడ్ ఇస్ ది బేస్ ఫర్ ది పాట్, యాజ్ ది సిల్వర్ ఇస్ ది బేస్ ఫర్ దిస్ ప్లేట్, సో ఆల్సో ఫర్ హ్యూమానిటీ గాడ్
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము, ఆయా యొక్క క్రియలు, ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: So, for every effect, because there is a specific cause, that particular effect with that form is coming out of the cause.
0: Aithe matti nundi kunda puttindi kada, ee kunda sarvatra untundadu anukunte neela nunchi enduku puttakoddu, visaga nunchi enduku puttakoddu kunda.
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi కార్యరూపములు ధరించినప్పుడు స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఇది ఏ ధారైతీతి ధర్మ, ధర్మము ధరించినటువంటిది కనుక ఇది ధర్మాకారము అన్నారు.
1: సో వెన్ ది కాజ్ గివ్స్ రైజ్ టు ఎన్ ఎఫెక్ట్ ఇట్ గెట్స్ ఎ ఫార్మ్. వాట్ యు వేర్ ఈస్ ది ధర్మ, ధారైతీతి ధర్మ.
0: ఏ పదార్థములకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుండాలో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, if the cause for that item is not present, then it cannot take that form.
0: ఇది ఉప్పు.
1: This is salt.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధనము, దీనికి ఒక ధర్మం.
1: This is salt. For salt to taste sour is a natural quality.
0: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
1: If it has not got that quality, it will not be called salt.
0: నిప్పుకు దహన శక్తి ఒక ధర్మం.
1: For fire to be able to burn is a natural
0: thing. దహనమే శక్తియే అందులో లేకపోతే దహించేటువంటి శక్తి అది బొగ్గు అవుతుంది కానీ నిప్పు కాదు.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: మిరపకాయకి కారము దాని యొక్క ధర్మం.
1: For a chili, pungency is its natural quality.
0: ఆ కారం అనేటువంటిదే ధర్మము లేకపోతే అది మిరపకాయ కాదు.
1: If the chili is not pungent, it won't be called a chili.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంటుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఆల్ మ్యాటర్ ఈచ్ కైండ్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ నేచురల్ క్వాలిటీ.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు బి ఏబుల్ టు.
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: Nakarmana nat prajaya dhanena tyageneke amrutattamanasu. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవుడు ధర్మస్వరూపాన్ని ధరించింది.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth or.
0: ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి ఒక తన ధర్మాన్ని కోల్పోయినాడు.
1: Today man has lost this natural quality of being able to
0: sacrifice. ఈ విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: On the other hand, he has acquired a contrary quality.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: When he has acquired this selfishness, he has lost his
0: మరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: When his ability to sacrifice, the natural quality,
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation, man is
0: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకులు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయంలో పర బుద్ధాలకుని తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
0: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహంలోకి కారణం ఏమిటి అన్నాడు.
1: He asked the father, "O father, tell me the reason for the creation of this body."
0: ఇది కేవలం క్రియా స్వరూపం.
1: This body is simply the result.
0: దీనికి ఏదైనా కారణమనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: Unless there is a purpose, this form cannot come.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన, ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్ధారక then said, "The reason for this body is the food."
0: తండ్రి, దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు. అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించాడు.
1: The son said, "This body has got two important qualities, growth and decay. The body grows, the body decays. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of..."
0: అనగా ఏటవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి, కారణమైనటువంటి పదార్థములకు ఉత్పత్తి వినాశములు ఉండకూడదు అని దీని అర్థం.
1: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay and growth.
0: దేహమనేటువంటి యొక్క భూతమునకు క్రియారూపానికి అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
1: The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also...
0: తదుపరి ఉదాహరణ చెప్తాడు, నాయన, అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న, జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుండాలి కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: The son said, "No, water also has got a birth and decay. It cannot be called the base."
0: తదుపరి ఉదాహరణ చెప్పాడు, నాన్న, దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, "The main cause for this is the power."
0: Shetaketu cheptunnadu, "Tandri, idi kudanu sarainatti kaaranam kaadu. Tejasthu kudanu utpatti vinasam untunnadu kanuka idi kudanu deeni kaaranam kaadu annadu."
1: The son again said, "No, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth."
0: Tadapari tandri enikuttu Uddalaka cheptunnadu, "Deeniki vinasamaina vinasam kaanatundi, anaga naasamu lenatundi. నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు.
1: Then the father said, "Yes, the only reason for this also is the indestructible truth, which neither grows nor is born."
0: దానిక ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థమనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
1: ఫర్ ఫుడ్, for light, for water, for everything there is something which we would call divine.
0: ఏదవాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పరార్థము.
1: In that context we come to the conclusion that for all the five elemental substances in this world, the indistinct
0: అదే దైవత్వం,
1: that is divinity.
0: దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామములు ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఇస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు, నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ oneness in me has been manifesting itself in a diverse variety of ways.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమస్త పదార్థములకు కూడాను కారణ స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
0: దీని అభివృద్ధి నుండేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకొనలేక కేవలం అర్థ నాలెడ్జీ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని, మన శాస్త్ర విశ్వాసాన్ని, మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చెల్పాలి.
1: కీపింగ్ సచ్ వీక్నెస్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సెల్స్, వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ డే ఆఫ్టర్ డే అండ్ బిలీఫ్ ఇన్ గాడ్, బిలీఫ్ ఇన్ శాస్త్రస్ అండ్ బిలీఫ్ ఇన్ అవర్ ఓన్ ట్రెడిషన్.
0: మతము చెడ్డది కాదు, ఆధ్యాత్మికం చెడ్డది కాదు.
1: Religion is not bad. Spirituality is not bad.
0: మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు.
1: Our culture of Bharat is not bad.
0: అన్ని చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి.
1: All bad things are contained in our own ideas.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది? వినుడు భారతీయ వీరసుడా, మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
1: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ బ్యాడ్, విచ్ రిలీజియన్ కెన్ బి కాల్డ్ బ్యాడ్? లిసన్ టు దిస్ యంగ్ సన్ ఆఫ్ భారత్.
0: మనము దురాశలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ బికమింగ్ సబ్జెక్ట్
0: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్,
0: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ, తద్వారా మనం ఈ దురాశ అనేటువంటిది క్రమక్రమేణా పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take a wrong path.
0: కపటము కాని, మోసము కాని, అన్యాయము కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, దాంభికము కాని ఏమాత్రం కూడా జరగకూడదు.
1: In the minds of students, any kind of deceit, any kind of unjustness or ego should not enter.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
0: సూర్యుని యొక్క ప్రసాదం.
1: ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, సన్ గాడ్.
0: కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు.
1: హీ వాస్ దేర్ఫోర్ అన్ ఎక్స్ట్రా
0: శక్తి సంపన్నుడు.
1: హీ వాస్ ఎ వెరీ స్ట్రాంగ్.
0: అతన్ని జయించేటువంటి వారు ఎవరు కూడా లేరు.
1: నో వన్ వాజ్ ఏబుల్ టు గెట్
0: ది సూర్యానుగ్రహం చేత పొందినటువంటి వరప్రసాదం.
1: దిస్ ఇస్ సమ్ గిఫ్ట్ విచ్ హీ గాట్ ఫ్రమ్ ది గాడ్ సన్.
0: ఈ వరప్రసాదం కూడాను ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక వరము శాపంగా మారడానికి కాని, శాపం వరంగా మారడానికి కాని కారణం ఏమిటి?
1: For a gift to become a curse or for a curse to become a gift.
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: The reason for this is man's intrigue.
0: దీనికి కర్ణుని యందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
1: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురాము.
0: అయితే పరశురాముని తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: ది క్షత్రియస్ had humiliated Jamadagni, father of Parashurama, on many occasions, so Parashurama took a determination that he will take vengeance against all Kshatriyas at all times.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాముని దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడిని కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాముని దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాముని దగ్గరకు వెళ్లి, నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర, సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్, ఐఎమ్ అ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
0: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు.
1: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
0: ఈ అన్ని విద్యను కూడా నువ్వు బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా నువ్వు బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్, హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
0: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హీ లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ అ క్షత్రియ అండ్ నాట్ అ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రమూ లేకుండాగాక అని శాపం చేశాడు పరశురాము.
1: రియలైజింగ్ దట్ హీ వాజ్ వేరింగ్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్, పరశురామ గేవ్ ఎ కర్స్ దట్ దిస్ బ్రహ్మాస్త్ర షాల్ బి ఆఫ్ నో యూస్ టు యూ అట్ ఆల్.
0: కనుక మనం గురువు చెంత చేరే సమయంలో కపటాన్ని ఏమాత్రం కూడా మనం చేకూర్చకూడదు.
1: Thus, when we go to the feet of a guru, we should never...
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: There's no room for ego.
0: ఇంకే విధమైనటువంటి ఆడంబరాన్ని ప్రదర్శించకూడదు.
1: There should also be no pride exhibited.
0: Humble. వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: One must go with humility and be humble and learn from a guru.
0: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్, బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: But we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్, ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్,
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్,
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్.
0: ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంధీ.
1: యాజ్ భీష్మ, హిస్ నేమ్
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉంచడం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు.
1: He had strength of all kinds.
0: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: He was a hero and a very wise person.
0: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పాపం పాండవులకు కౌరవులకు కూడాను అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు.
1: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
0: ఇరువురు ఎందు కూడా ఇన్ని విధమైనటువంటి ఒక మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ, ధర్మ ప్రబోధన గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రము తెలియని ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసన అదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: Dharmam telisi kudanu aa samayamlo oka dharmanni bodhinchaleinatundi oka vyaktittamu dharmam telisi prayojanam ayyindi.
1: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
0: ee sariyainatundi karma kaadu ani cheptani satyanni telisi kudanu ఆ సత్యాన్ని సరైన రీతిగా అరికట్టలేనటువంటి వాడు సత్యం తెలుసుకుని ప్రయోజనం ఏంటి?
1: నోయింగ్ ది ట్రూత్ దట్ వాస్ నాట్ ది రైట్ కాండక్ట్ యట్ హీ వాస్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ సత్య ధర్మములు రెండు కూడాను ఒకదానికొకటి ఆధారంగా పెనగవేసుకున్నటువంటి.
1: హియర్ ట్రూత్ అండ్ ధర్మ ఆర్ థింగ్స్ విచ్ విల్ ఇంటర్ట్వైన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడి ఉండేటువంటి.
1: Dharma is like a wall built on the base of truth.
0: Yeta vata dharma satyamu rendu kudanu avinabhava sambandham.
1: In fact, truth and dharma are
0: satyamu enta nashanam kaanatundi do dharmam kudanu attu nashanam kaanatundi.
1: Just as truth is not decay,
0: amritvam ainatundi yokka satya dharmamu yendu taanu viruddhamainatundi margamulo telisukodanu ta varu sariyainatundi yokka margaanni anubhavinchalekapovatam chetani bhishmunaku dronunaku apakirtulu palaipoyadu.
1: Because they knew what was right and what was dharma, since they could not put it into practice, Bhishma and Drona were both had subjected to ill
0: repute.
1: What is the reason for this?
0: Kevalamu akkada kudanu oka swartame.
1: Here also there is an amount of selfishness.
0: Duryodhanadulu yokka pulusannam bhujistunnam anetunte oka abhimanam cheta ee Duryodhanulu anetunte oka kauravulu paina kontha abhimanam nirupistu vacharu.
1: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
0: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
1: For this impermanent body is the food and the salt that we eat.
0: Tikalamuni endu kudanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamuni endu ee maatram kudanu taamu sariyainatundi yokka aadarchari nirupinchalekapoyaru.
1: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of act.
0: Kanuka manam satya dharmamulu jarigi దాని ఆచరణ ఎందు ఉంచకుండా మనము సత్య ధర్మములో ద్రోహులవుతాము.
1: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కనుక ఈనాడు మనం సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
1: What we should proclaim to the community today is the greatness of truth and right conduct.
0: Sagatamulo rendu rakamulaitundi margamulu undunnavi.
1: In proclaiming this to, there are two parts.
0: Okati prabodha valla kaatakamu, rendavadi aacharana valla kaatakamu.
1: One is to proclaim by teaching, the other is to proclaim by practice.
0: Prabodha valla kaatinatundi anta bhadranga nichcheyatundi kaadu.
1: To proclaim by teaching is not a such
0: a tatkarikamainatundi oka phalitanni maatram andinchavachu.
1: It will only give temporary results.
0: Manam aacharinchi అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
1: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్ దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటి కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేర్చినప్పుడే అక్కడ పవిత్రమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యు మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యు కెన్ హార్మనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనినే వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మ ఏకం, మహాత్మనం మన.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
0: Heenadu manam talakedi okati cheppedi marokati chesedi inkokati.
1: Today our thought is one thing, our word is a different thing.
0: Kalpane emavuttam manamu manas anyat vaches anyat karma anyat duratmanam. Manam duratmulaga roopondipothunnam.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: Kanuka manam ee naadu anni jeevithamulanti sevalu chesukodanu ee moodintini ekam chesi daivattanga mana bhavinchi ee moodu kodanu trimurti swaroopamuga ee naadu yagnopaveta vishayamlo cheptu vachadu mana Subramanya Shastri.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us
0: manam yagnopaveta mani oka జంజివారం వేసుకుంటున్నాం.
1: త్రికాల సంధ్యా అన్నారు. This has also been said, sanjha,
0: prata sanjha, madhyana sanjha, sayam sanjha,
1: morning, afternoon and evening prayers.
0: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, నిత్యలోకము, అధోలోకము ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: రిగార్డింగ్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది త్రీ టైమ్స్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర వీ సే శాంతి శాంతి శాంతి త్రీ టైమ్స్
0: ఈ గాయత్రి కూడాను కేవలము సర్వాధారమైనటువంటి యొక్క సర్వదేవతా స్వరూపమైనటువంటి యొక్క సమస్త కారణ స్వరూపమే.
1: గాయత్రి ఇస్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ ది వెరీ బేస్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
0: కనుకనే దీనిని గాయత్రి చాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృస్వరూపిణి అని
1: చెప్పారు. మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ అస్ వన్ మహావాక్యం.
0: అసి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాలు తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దీస్ ఫోర్ మహావాక్యాలు.
0: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present
0: in Gayatri. Ki panchamukhi ani pilustu vachar.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu om, adhe oka mukhamu.
1: One face is om.
0: Rendavadi bhur bhuvasvaha.
1: The second face is Bhur Bhuvasuva.
0: Moodavadi Tat Savitur Varenyam.
1: The third is Tat Savitur Varenyam.
0: Naalgavadi Bhargo Devasya Dhimahe.
1: Fourth is Bhargo Devasya Dhimahe.
0: Diyo Yona Prachodaya.
1: The fifth is the Diyo Yona Prachodaya.
0: Ee panchamukhi ayinatundi oka gayatri mana pancha pranamula cheta, panchendriyamula cheta, pancha koshamula cheta, pancha pranamula cheta anubhavinchinappudu manam kudanu brahma vidyamai bhavati.
1: If we can experience
0: aa tattvanni manam pondadaniki avakasam untundi.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: Kalukane manamu adhyatmikamu adibhautikamu adidaivikamu annattuga ee Gayatri lopala kudanu Gayatri kudanu moodu perlu pettu vacharu.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati, ee moodu peru.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: Gayana anaga pranamulu ani meeku oka artham.
1: One meaning of the word Gaya is prana, life.
0: Anaga pranamulu kaapadeyukundi kabatti Gayatri annaru.
1: In other words, what protects life is called Gayatri.
0: Indriyamulu poshinchekundi kabatti Savitri annaru.
1: What protects the organs is called Savitri.
0: Vakunu rakshinchetundi kabatti Saraswati annaru.
1: What protects the world is called Savitri.
0: Kanuka pranamulu indriyamulu ee yokka vakku ee moodinti enduku em ayipoyindi ante trikaranamulu ani bodhisthu vachindi.
1: Our life, our senses and our speech have been called trikarana.
0: Deha indriya vakku ee trikaranamulu kudanu shuddhi gaavinchetundide Gayatri namam annaru.
1: The name of Gayatri is one which purifies these three, your body.
0: ఈ మూడు కూడాను శుద్ధి అయినప్పుడే మనము త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
1: When your body, when your senses and your life are all purified, then we do
0: our ఈ త్రికరణ శుద్ధికి ఆవిచ్చుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందుకు మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడా అవకాశం ఉంటుంటారు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను, కర్త ఒక స్వరూపంగాను, కార్యం ఒక మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
1: Then we regard the subject as one entity, the purpose as another entity, and the work itself as a different entity.
0: Vidyasi,
1: we cannot
0: Vidyasi
1: make success.
0: Mukhyamga, manam ye pari pattinappatiki, deento karananga daivattam untundadi, agocharanga untundadi, mana kriya roopamlo atanu gochiristundadi. Kanuka ee pratyakshamainatundi gariki parokshamainatundi yokka daivattam okati aadharanga undadi aneetundi vishwasanni manam drudanga penchukovali.
1: Boys and girls, whatever work we undertake, we should strengthen the belief that what is present to us as a form of work, behind that there is always a base, a divine base.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: Behind everything that is moving, that is changing, and that is growing or decaying, there is something behind all that which is common. You can find an example for this in the cinemas which you see every day. Some pictures come on the screen and go, they move
0: about.
1: For the pictures which move and come and go, there is a
0: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
1: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadow.
0: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
1: If there is no screen, we will not understand the story.
0: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్త్రీలుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్లిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఇస్ మూవింగ్, ది బస్ ఇస్ మూవింగ్, బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్, ది స్టేషనరీ.
0: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
0: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: విదౌట్ సచ్ ఎ బేస్ యూ కెనాట్ గెట్ ఎనీ రిజల్ట్.
0: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్, దిస్ అన్చేంజింగ్ ట్రూత్, వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి ఒక జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: Students, all that we have learnt can explain to you the visible world.
0: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: We can also proclaim and understand the behavior of matter.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: We can recognize the transformation in matter.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: We can also establish how each matter changes.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: But no one can decide that a particular form of matter has come for this purpose.
0: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
0: can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలంలో వ్యర్థం భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కారటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: వేమన హెస్ సెడ్ దిస్ బై విత్ స్మాల్ వర్డ్స్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తండ్రి మందమడు తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: Learning all kinds of things, you can become a very learned man, but he will not understand who he is.
0: Yanta sadhu chadivi ye niti unnanu heenuni gunambu manaledu.
1: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
0: Tarachi sadhu chaduva tarka vadame gani purna gnanam eppudu pondaledu.
1: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
0: Itti chaduvu chaduvu chadivi savanga netiki chaavuleni chaduvu chaduva vale untadu.
1: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
0: Mana chaduvulanni kodunu manam jeevitham undanta varaku untayi, tadupari mana chaduvulu manakante mundugane vellipothayi.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: మనం పోయినప్పటికీ కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా స్థిరమైనటువంటివిగా చరమైనటువంటివిగా ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
1: We should learn such things which will remain here even if you had gone.
0: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
1: Man should not think that somehow or other you go through the life.
0: జీవితమును జీవితమును గడుపుకోవడానికి మానవుడు గానే పుట్టాలా?
1: To go through one's life, should we be born?
0: కమికిట్ గాడు కూడా జీవించటం లేదా?
1: Even animals and birds, are they not living?
0: కాదు కాదు. మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
1: Man should be born to live as a high,
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించడానికే మానవుడు ఘోషించుకోవాలి.
1: He should see that he is living an ideal example life.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి మానవులుగా ప్రవర్తించి మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నేమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మే లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కండక్ట్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీఆర్ మేకింగ్ ప్రశాంతి నిలయం ఇంటూ ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రులపై ఆధారపడి ఉంటుందా?
1: The good and the bad of the country depends upon what is written.
0: మీరు కేవలం గ్రంథ పరిచయములు మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్ని మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you. Service to the community is service to man is service to God.
0: జనసేవనే జనార్థన సేవ.
1: Service to people is service to God.
0: కనుక మనము తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొనక పరార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
1: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
0: ee vidhamainatunte samaja sevalo meeru ekonmukhulai poi oka vidhamainatunte deekshanu pooni tadi vidhanga meeru sadhinchinappude samajanni kudunu mee marganiki kontha varakunu chechukovadaniki avakasam yetpadutundi.
1: If all of you have a united determination and face the community and serve them, then the community will
0: enter. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
1: It is not as if you do not know the country.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: It's a fearful situation in the country.
0: ఎక్కడ చూసినా కూడా భయప్రాంతంతో కుమిలిపోతున్నారు.
1: Wherever you go, there is fear and terror.
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ దిస్ సిచ్యువేషన్ యంగ్ పీపుల్, ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ అగైన్ రిసోసియేట్ ది గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వదేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది వేదిక్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ హావ్ గివెన్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ కంట్రీస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్
0: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఐందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మన యొక్క లక్ష్యం.
1: ఫ్రమ్ దట్ డే టిల్ టుడే వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ అవర్ హిందూ సిద్ధాంత అండ్ దట్ ఈస్ ఆల్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్
0: ఏ జాతి ఏ మతము ఏ కులము ఏ తెగ ఏ కాలము ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశముల యందు అన్ని తెగల యందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాలను అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా నువ్వు అడ్డుదొగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
0: ఉన్నది మనకు రెండు మార్గం.
1: స్టూడెంట్స్ వీ హ్యావ్ ఓన్లీ టూ పాత్.
0: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వన్ యొక్క స్వాతంత్రం.
1: వన్ ఇస్ ది పాత్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్.
0: రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికం యొక్క ధర్మం.
1: ది సెకండ్ వన్ రిలేట్స్ టు కమ్యూనిటీ.
0: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
1: You should not become selfish and talk only of individual freedom and get immersed in
0: it. విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే సింపుల్ లైఫ్, హై స్టడీ.
1: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
0: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
1: In these two, high thinking.
0: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
1: Here also we should be very cautious. Because of high thinking, you should not go on thinking too much and go
0: beyond it.
1: Too much of reading and learning will also destroy your mind.
0: Kanuka manam entha varaku avasaramo antha varaku cheskunte ee vayasu lopala mana energy ni kudanu mana yokka shakti ni kudanu kontha varaku battery charge cheskunnattuga abhiddhi gaavinchukovachu.
1: If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve
0: ee vayasu lo mana yokka energy unnatuvanti shakti ni amitanga mana upayogapetchukunte kontha vayasu vachetappudiki manam em kudanu panikraakunda potam.
1: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
0: Kanuka manaku enta avasaramo enni ye samayamulo avasaramo ye sthanamulo avasaramo aa sthanamulaku aa avasaramulaku anta shaktine manu upayog pettukovali.
1: To the extent necessary, where necessary and in what manner necessary, you should use energy.
0: Nenu chinna udaharana meeku telusunu.
1: There is a small example.
0: Manu drawing room lo pedda bulb vesukuntam, powerful light.
1: In a drawing room we put a very powerful light.
0: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: దేర్ యు విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ ఎ వెరీ హై వోల్టేజ్.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటారు.
1: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగపెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
0: ఏ విధంగానే మనలో దివ్యత్వమైన శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
1: So also the strength of divinity in us is present at all times.
0: Mana buhalu mana bhavamulu matramu aaya samayamuku tagineettuga balpulu maatridanna athikinchukovali.
1: But our thoughts and ideas which use this strength
0: and the current untundadu kada anukoni pedda uhalaga inda payin jattite ee current valla balpu kuda burn kavachchu.
1: Since you feel that there is this energy and if you use it in a manner,
0: bulb burn kavatame kaakunda mana energy ni kuda kontha varaku manam vrutha cheskovachu.
1: The bulb itself may burn out. Not only that, we will also be wasting the energy to
0: sadhu kani desha kala paatranu anusarinchi mana pravartanam untundali.
1: So our conduct should be attuned to the country, the circumstances.
0: In our western country ni manam anusaristuntunnam, aa desha kala paatranu adi saripothundi. కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ.
0: ఈ రెండింటిని మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
1: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and mind.
0: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రము సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
1: Today we are entering such modes of action which are
0: not only mana manavatvanni manam kolipothunnam.
1: That is why we are losing the human quality.
0: Manavuni endu enta shaktiyo untundali,
1: There is an enormous amount of strength in
0: him. ఈ మానవుడు సక్రమంగాగిని తన పని తాను చేయకోకుండా గెలిపోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటాడు.
1: Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్ కోసం కాచుకున్నాం.
1: We go to a bus stand and
0: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
1: Or a railway station.
0: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకు మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
1: The station master said the train will come at 7 o'clock, be ready.
0: కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
1: But it is 9 o'clock, 12 o'clock, 2 o'clock, the train has not come.
0: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
1: What do we do at that time?
0: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
1: Are we going to be silent?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: We begin to abuse that train.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
1: We abuse those who are responsible. దానికి
0: సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
1: All the departments connected with the railway.
0: ట్రైను ఏ పాడు గవర్నమెంట్ సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: In many ways we call the department and the train, everything is
0: bad. జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
0: ఏ పని అయినా కూడాను మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ దేహం అనేటువంటిది కానీ అన్ని విధాలు సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
1: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ది రైట్ టైమ్, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
0: ఉదాహరణ. ఒక వాక్యం ఉంటుండాలి. ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది.
1: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా పోతే తుప్పుపడుతుంటే చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: ఇఫ్ లైఫ్లెస్ మెషీన్స్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్ ఇఫ్ ఎ బాడీ విచ్ హెస్ గట్ లైఫ్ ఇన్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ హౌ మచ్
0: తుప్పుపట్టడం ఏంటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
1: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వి లూజ్ అవర్ స్టెబిలిటీ.
0: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమే నిర్మించాడు.
1: The purpose for which this body has been gifted to us by God.
0: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: You should jump into the society, do good service to the society and be an ideal. This is the ideal of the Satya Sai
0: Kanaka. Swarthani pakkaku netti ahankarani nirmulam chesi asuyanu dhvamsam chesi paramarthani mana penchukotani prayatinchinappude sarayina vidyarthulaga meeru rupondutaru.
1: Only when you can push away selfishness and ego in you and remove the jealousy in you, you will become the right type of students.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యత.

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు. పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: మనుజుడు బాగుపడినప్పుడే దేశము బాగుపడుతుంది.
0: When the human beings can be well, the country will be well.
1: వ్యక్తి మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది.
0: Only when the individual changes, the community will also change.
1: అయితే మానవుని యొక్క పరిణామము, ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: Without a change in the mental attitudes, whatever changes may come about in this world, they are not going to produce lasting results.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటుంది.
0: ఆఫ్టర్ ఎన్ ఇండివిజువల్ పాసెస్ అవే, హిస్ గుడ్నెస్ స్టిల్ రిమైన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: బీ దట్ యాజ్ ఇట్ మే, ది గుడ్ క్వాలిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్స్ లైఫ్ ఈస్ కౌంటెడ్ యాజ్ లివింగ్, యాజ్ ట్రూ లైఫ్.
1: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించిన బలము లేదని చెప్పుచుందురు.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu dhanamu kaani, vidya kaani, vijnanamu kaani, balamu kaani nirattakamainatundi.
0: In the presence of such good quality, wealth, education or scientific knowledge, they are useless.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: దిస్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ, యూనిటీ అండ్ వన్నెస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: సామూహిక కృషినే మానవ అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఈస్ ది కంబైన్డ్ ఎఫర్ట్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: 70 కోట్ల భారతీయులు యందు ఒకరికొకరు ఐకమత్యము లేక, అన్యోన్యత లేక, సహనభావము లేక, ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: Yenu A to hechinste A 2 avutundi.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: Adhe vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus plus plus plus ani hechinchukuntu pote bharata desame kaaka యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if among the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వం నందు స్వార్థము అహంకారము అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు తిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలయందు తన యొక్క కాయమును తన యొక్క కర్మను తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: ఎ కంట్రీ ఇస్ నాట్ జస్ట్ ది సాయిల్ అండ్ ది ఎర్త్ ఆఫ్ ది కంట్రీ విచ్ కెనాట్ స్పీక్ టు అస్.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: వాట్ ఈస్ ఎవిడెంట్ టు అస్ యాజ్ ఎ లివింగ్ కమ్యూనిటీ ఈస్ ది కంట్రీ.
1: సమాజం యొక్క క్షేమము నందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని నా యొక్క బుద్ధిని నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడాను దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యము.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక సమాజ సేవలు చేయక కేవలము సుఖముతో సోమ్మేరిపోతు వలె కూచోచుంటి చేత వాడు కేవలము తుప్పు పట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuyapaitamu manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchatamu idi manavattama.
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములనగా కరుణ సానుభూతి త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్ sacrifice, these are human qualities.
1: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిబిప్పు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
0: సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఫోర్త్ దీస్ డివైన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ వన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్.
1: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
0: సేక్రెడ్ డివోటీస్ importantly, life is a very valuable thing.
1: ఈ జీవితమునకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాయి.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రం తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ that he is satisfied by attaining just one
1: inka inka inka inno sadhinchali anetundi okka pranti tone manavudu untadu.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually
1: attained. Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi dani manamu abhiruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: The clouds, which have the feeling nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగ భాగము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: పొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే తన ఆనందమునకు మాత్రమే తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్ హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ బై హిమ్ అదర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అదర్స్ విల్ బి హ్యాపీ.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: కానీ ఈనాడు మానవత్వంలో కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: Today in human lives we do not find gratitude at all.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: By which individual we are having happiness, by which individual we are having satisfaction, we are ungrateful and we forget him.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: Without having any gratitude is the quality of cruel animals.
1: క్రూర మృగములు నిరంతరం కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: Cruel animals are always shaking and forgetting.
1: పిల్లి కోతి చిరుత పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్ మంకీ చీతా టైగర్ దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 ఫీట్
1: కారణమే
0: అండ్ లుక్ బ్యాక్ వాట్స్ ది రీజన్.
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ neither steadfastness nor being steady is present in them.
1: కనుకనే ఈనాడు మానవత్వం కూడాను అనేక విధములయందు అనేక రంగములయందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: This is the reason why today human beings, while participating in several spheres of activity, yet he is always subjected to lack of peace.
1: శాంతి లేకపోవట కారణం ఏమిటి?
0: What is the reason for this absence of peace?
1: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు కానీ త్యాగం చేసేటువంటి దాని యందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
0: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
1: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పొయ్యేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్ ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారము బ్రింగబోడు.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: విత్త మార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: kadaku dongala kitturo doralakavunu.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku tene yokka igalu aneka pushpamana nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki ఎవరో దానిని చంపుకుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటము.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైస్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: కనుకని మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatundi yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti ayinatundi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఎట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిట్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కానీ లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కానీ తనకు వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నం.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హ్యావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్స్ పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
0: ఈవెన్ వెన్ యూ
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: The main reason for ego in human life today is wealth.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: This ego and pride are taking the form of animal
1: humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: Humility and obedience are important qualities for man.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: Humility and obedience are not to be found anywhere today.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: When he looks at his father, the son is not humble.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
1: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేటువంటి దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: At all times in the field of lack of peace, lives are being wasted.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నియును గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబ్లీ.
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొలుతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిను అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ అ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, God will come to your help and will put you in the direction.
1: Sarvula yendu kudanu daivattam untundali.
0: Divinity is present in all people.
1: Ee vidhamainatundi yokka satyanni manam gurtinchi sarvulanu manam gauravinchali.
0: Recognizing such truth, we should respect everyone.
1: Okka chinna udaharanamu Bhagavad Gita yendu.
0: There is one small example from Bhagavad Gita.
1: Bhagavad Gita yendu bijam mam sarvabhutanam annadu.
0: In the Bhagavad Gita it has been said, I am the seed that is present in all beings.
1: Okka vittanamu okka maamidi vittanamu bhoomilo paatinaam.
0: One seed, one mango seed, we put it in the earth.
1: Okka 10 samvatsaramulaku pedda vrutshamaindi.
0: After 10 years it becomes a big tree.
1: Konni vandala kaayalu andulo kaachayi.
0: There will be hundreds of fruits on that tree.
1: Anni kaayalu kosi pandinchaamu.
0: We cut all the fruit from the tree and make it ripe.
1: ఒక్కొక్క పండు లోపల కూడా నువ్వు తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్?
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనము నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ from the seed of God, this entire creation is a big tree.
1: ee vrutshamanandu manavattam aneetundi jeevarasulu anni kudunu kaayalaga tayarainayi.
0: In this tree of creation, what we call the human beings are like fruits.
1: okkokka manavattamlo kudunu daivattam ane vittanam poi cheri undi.
0: In each human life there is the seed of divinity present.
1: kevalamu okkadu bidavaadu kavachu, inkoru kotishudu kavachu.
0: One may be a poor man, another may be a millionaire.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్ ఫ్రూట్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలిజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలిజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటినీ మనము చక్కగా నడుచుకోవాలి.
0: We should follow these two statements very well.
1: Aneka mandi dhanavantulu untunnaru jagattulo.
0: There are many wealthy people in the world.
1: Aneka mandi vidyavantulu untunnaru.
0: There are many educated people in the world.
1: Aneka mandi balavantulu untunnaru.
0: There are many strong people in the world.
1: Aneka mandi gunavantulu untunnaru.
0: There are many people with good qualities.
1: Kaani shantini maatramu nochukolekapothunnaru.
0: But none of them have peace of mind.
1: Kaaranam emiti?
0: What is the reason?
1: Nadatalo undinatvanti doshame.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes
1: looking up. He
0: feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: హీ ఫీల్స్ హిస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: హౌ లాంగ్ విల్ దే లాస్ట్?
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్
1: క్లౌడ్స్. కదిలిపోయే మేఘములే.
0: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్స్.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ స్టేషనరీ.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి స్వామి స్వామి స్వామి ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్.
0: దిస్ ఇస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే స్వామి స్వామి ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
0: ఐ టెల్ దెమ్ ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
1: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్. ఐ వాంట్ పీస్.
1: ఐ ఈగో.
0: ఐ ఈస్ ది ఈగో.
1: Want, desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడుంచి ఇంత పీసెస్ పీసెస్.
0: Today, with so much ego and with the desire full of your head, you want peace. How can you get peace? It's all pieces.
1: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
0: What is required and is essential is needed by man.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
0: Because acquiring things beyond all limits and need, the world is full of confusion.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది కానీ దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనం కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోవడం.
0: A man in trouble should create compassion in
1: you. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమ స్వరూపస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్.
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: Whatever you do, whatever you experience and whatever you say, you cannot escape.
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
1: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక యాస్తిక ఆస్తిక ఆస్తిక నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
0: It is inevitable that the result of your own work should be experienced whether you are a believer or a non-believer or a believing non-believer.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దము నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: లేక అద్దము ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will be
1: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందే be good, do good and see good. This is the way to go.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound of...
1: Yavaraina deenni prashna vesinappudu, ayya, ee gadiyaramuniki emaina vishranti unda anedi, abbe vishranti ledantam.
0: If anyone asks the question, has this clock got any rest? We say, no, the clock has no rest.
1: Chala porapatu.
0: This is very wrong.
1: Nirantaramu nirvirama krishte aacharinchutunnatvanti yokka ee gadiyaramu, enta pani chestundado, antakalam daniki rest kuda untundi.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tikkulaku madhyalo oka vishranti kaalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, ee tick anetundi daniki aa vishranti chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: అదే దానికి విశ్రాంతి.
0: That is its rest.
1: అదే విధముగానే మనం పరలోక చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: ఇదే నిజమైన సమాజ సేవ.
0: This is true service to the community.
1: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరి అయినటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: Uttama bhavamulache,
0: with great ideas,
1: aadarshavantamainatvanti yokka gunamulache,
0: with exemplary qualities,
1: pravartinchetvanti manavudu ee naadu karuvaipoyyadu.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditho koodi aacharinchinatvanti panulu yendi manaku aanandam labhistuntundali.
0: We get our happiness in the work that we do.
1: కష్టమును మర్చిపోతున్నాము.
0: We forget our troubles.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: There is an example for this.
1: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్లు వాక్ చేశాము.
0: On the bank of a river or on a seashore, we walk 5 miles.
1: ఒంటరిగా మనం 5 మైళ్లు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్లు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
0: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్ ఇన్
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
1: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతావు.
0: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
0: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
1: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
0: Are we not hearing many good words?
1: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
0: Are we putting them into
1: practice? ఏదైనా ఒక చెడ్డ మాట వింటేనే దాన్ని నమ్ముతాం.
0: The moment we hear something bad, we immediately believe it.
1: దీనికి కారణం ఏమిటి?
0: The reason for this.
1: నీవు పరమ చెడ్డవాడు కనుకనే చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
0: The reason is you are very bad person and so you follow bad.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: If there is good in us, we will follow good at once.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is an example.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: We put a seed in the earth.
1: దానికి నీ ఎరువు వేశాము.
2: వి గివ్ ఇట్ మెన్యూర్.
1: నీరు పోసాము.
2: వి గివ్ వాటర్.
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
2: వి ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్ బ్రీత్.
1: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
2: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు దర్?
1: లేక గాలిగా మారుతుందాదా?
2: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇన్ టు బ్రీజ్?
1: లేక నీరుగా మారుతుందాదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
1: లేక ఎరువుగా మారుతుందాదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
2: నో.
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు.
2: It is extracting the
1: essence.
2: It is taking the strength from the water.
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
2: It is the strength from the manure.
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
2: It takes the life.
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
2: It promotes its own natural quality.
1: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బానిస కాకూడదు.
2: In the same manner, whatever company you may go, you should absorb the good in that company and promote with the help of that good what is in you.
1: Inadu anukarana anukarana anukarana vaadini chusi veedu veedini chusi vaadu.
2: Today imitation looking at another man he imitates, looking at a third man
1: vaade evado konchi gaddam pettukunna ante veedu gaddam pettukovali.
2: If someone else has got a beard, you also want to grow a beard.
1: Ingode evado bell bottom vesukunna ante veedu bell bottom vesukovali.
2: If another person is wearing bell bottoms, you also want to wear bell bottoms.
1: Side burns. Burns pettukunna ante veedu pettukovali.
2: If one other person has side burns, you also want to have side burns.
1: Ee balahinata enta pirikitanama.
2: What weakness, what cowardice.
1: Ida manavattam yokka lakshanalu.
2: Is this the quality of human beings?
1: Nee swabhavani nee penchuko.
2: Promote your own nature.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: యూ బ్రాడన్ యువర్
1: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
2: హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
2: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
1: పరమ

0: Forbearance is our beauty in this sacred land of Bharat.
1: Pratamulanniti yandu vanne gaantina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: చెవులు కోసిపారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ ఎట్ ఇట్ విత్
1: యువర్ ఐస్. నీతో నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఐస్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్
1: ఐస్. ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైన బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైన మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైన దురాశకు మనము లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావంలో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దుర్హంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలం స్వార్థపరుడు.
0: A selfish person.
1: క్రింద చూపులో ఉంటాడు.
0: Will always be looking down.
1: ఎప్పుడూ చీకటే వాడికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాలి అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడేమంటాడు అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the water.
1: ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: this quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: Nenu tinali, nenu undali, inta varaku undachu.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: Kani mitimirinatvanti aasakapothe ee swartham kodanu pedamargam padtundi.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: Oka pashuvu leka oka mrugamulakaina kodanu oka season oka reason untundali.
0: An animal or a cattle has got some reason and some season.
1: Kani manishiki ee naadu no reason, no season.
0: But man today has no reason, has no season.
1: Ekkada undi mankind?
0: Where is mankind?
1: Manavattam, manavattam, manavattam antuntaru manam. Ekkada manavattam kanapadutundadi?
0: We talk of human nature. Human nature, where is human nature? Where do we find human
1: nature? Human nature antaru gani edi human nature ani kudanu vallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: బెటర్ దాన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇట్, ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్.
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ దట్ ఆర్ బోర్న్, టు బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ది మోస్ట్.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు,
0: మ్యాన్ ఈస్ అక్వైరింగ్ సో మచ్,
1: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తి.
0: But he is conducting himself worse than an animal.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణములో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ, మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో Sai's Sankalpa today is to establish educational institutions and promote what are called human qualities in that education.
1: Kevalam kontha mandi kavi viruddhanga kanipistuntai.
0: For some people they appear as if they are contradictory.
1: Karanam tana yokka background aa yokka paristhithilo pravartin.
0: The reason for this is his own background has taken such a path.
1: Manchi kuda variki cheddaga kanipistuntadi.
0: To them good also appears as if it is bad.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్, ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: వీ హ్యావ్ టు గివ్ సమ్ హార్ష్
1: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
0: వీ విల్ హ్యావ్ టు అప్లై వాట్ ఈస్ సూటబుల్ టు ది మ్యాటర్.
1: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
0: బటర్ కెన్ బి బ్రోకెన్ విత్ యువర్ ఫింగర్.
1: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
0: But an iron has to be beaten with a hammer to break.
1: Kanukani kramashiksha tappipoyinappudu deeniki oka vidhamainatuvanti oka cherya teesukovalsostundi.
0: So if one transgresses discipline, we have to take some action.
1: Satya samastali yandu discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
1: Deni paina devotion?
0: Devotion on what?
1: Nee duty paina devotion.
0: Devotion on your duty.
1: Nee duty paina discipline.
0: Discipline on your duty.
1: కానీ డ్యూటీనే లేకపోతే డివోషన్ ఎక్కడ వచ్చింది?
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ నో డ్యూటీ ఇట్ సెల్ఫ్, వేర్ ఇస్ డివోషన్?
1: డీప్ ఓషన్,
0: ఇట్స్ ఓన్లీ ఎ డీప్ ఓషన్.
1: మనం డివైన్ డివైన్ డివైన్ డివైన్ అంటున్నాం. ఎక్కడ డివైన్? చెప్పేదంత డివైన్ డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్, వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూస్ ఇట్.
1: ఇది ఆ నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది ఆ మానవత్వానికి తగిన గుణాలు?
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్?
1: కాదు కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
1: దిక్కులేనటువంటి వారిని, దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హూ ఆర్
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హూ ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హూ ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఇస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకూడను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: Simply to feed themselves and have
1: pleasure. Chepedi virakti.
0: but they teach detachment.
1: No, the proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్, అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్డ్.
1: దీనిని వేదాంతము మనస్సు ఏకం,
0: ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందు కూడాను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ ది ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.

0: చెప్తున్నాయి.
1: దీనినే వేదాంతము మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం అన్న.
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్. ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్, ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఇస్ స్టిల్ డిఫరెంట్, యు ఆర్ కాల్డ్ ఎ దురాత్మన.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుండాలి.
0: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా, కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోండి.
0: దివ్యాత్మ స్వరూప, రికగ్నైజింగ్ దిస్ ట్రూత్, అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
1: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి.
0: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: కేవలము నేను నీవు మానవుడు, మానవుడిగా బ్రతుకు చాలు.
0: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ఎనఫ్.
1: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు.
0: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ అవర్ కాండక్ట్.
1: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు.
0: దేర్ నో యూ సింప్లీ అథరింగ్.
1: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్, క్రియల్లో జీరోస్.
0: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్.
1: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి.
0: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్.
1: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడేకి టైం ఏమి ఉండదు.
0: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్.
1: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందంజ వేసుకుని నడుము గట్టి సమాజంలో దిగాలి.
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ.
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు.
0: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth will
1: bhagavantudu rendu chetulu andichadu.
0: God has given us two hands.
1: Rendu chetulu matram mudichukoni naaku potta nindali ante ekkada nunchi vastundi.
0: Holding both your hands and keeping them idle, if
1: rendu chetulato neevu baaga pani chesthe okka potta nindada.
0: If you work well with two hands, can you not feed one stomach?
1: Neevu pani cheyatam ledu kabatte potta nindatam ledu.
0: Since you are not doing the work, you are.
1: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
0: Today people who do not work are many.
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
0: Those who want to fill their stomachs are many.
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
0: This is the reason why economically the country is going down.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
0: Every human being should work hard.
1: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పని చేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం.
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ది స్వెట్ ఆన్ యువర్ బ్రౌ, యూ కెన్ ఎంజాయ్.
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్.
1: సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ.
1: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్ వర్క్.
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
1: దయ, ధర్మము, త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటురాయి.
0: కైండ్నెస్, గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man.
1: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya, ivanni kudunu lobhi yokka lakshanalu.
0: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities of a greedy person.
1: Parvanu eppudu kudunu manam nindinchakoodadu, idi maha paapam.
0: We should never blame others. This is the greatest sin.
1: Neelo unnatundi durgunanu neevu chakkadidduko.
0: You correct the bad qualities which are present in you.
1: నీ నుండి కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
1: నీ యొక్క దుర్గుణాలను నీవు చక్కచేసుకుని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధిపరచుకో.
0: Correct your bad qualities and promote your good qualities.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
0: Then human nature in you can prosper.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ. సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఈస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్.
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతుండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్.

0: being's life, the fruit of love is present.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడింది.
0: On this fruit of life, there is a skin which we may call the desire.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: We will have to remove the skin of desire.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైనటువంటి విత్తనాలు కూడా ఉంటాయి.
0: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి, అహంకారము అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోలు.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: దీనిని ఉపనిషత్తునందు రసోవైసహాన్.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishads, rasovaisaha.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐ ఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్. వై వైల్ వీఆర్ యంగ్?
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag
1: Bandhuul
0: you out,
1: dabadaba baitabettudi niklaapamu ledani cheppu veela.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
1: Aalubiddalun labalabayattu veela.
0: When your wife and children cry loudly,
1: appudu neevu tarama harinaamamu notanu balkai daram.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. Sari ainatvanti kaadu. Sharirikanga, manasikanga, anni vidhamulainatvanti yokka drudhatvamto undinappude manam service cheyali.
0: This is not possible. When your body is strong, when your mind is strong, we should do service.
1: Mana indriyalu nigrahapachukovali.
0: We should control our organs.
1: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారబోయాలి.
0: We should use all our strength in the service to the community.
1: కనుకని సత్యసాయి సేవలయందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దానిని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: Human nature also will become one single human.
1: అనేకత్వంగా ఉండినటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: ప్రేమ ముదిత మనసిక

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished or earned name and fame.
1: Unnata padavulu nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam lavinchavalananna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvagnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvagnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మై గెట్ a name of being a great
1: kalakarudu kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma jnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati shokamatmavit annadi upanishattu anaga శోకమును నివారణ గావించేటువంటిది నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మ జ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu Kevalamu Chitta Suddhi Kalainatunti Vyaktulaku Matrame Labhyamavutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta Suddhi Labhinchetunti Markam Emiti.
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yukta shaktulu, deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ హావ్ ఆర్ సేక్రెడ్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధియే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైన కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: Gnana adiyavatu kaivalyam ide mokshamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘ సేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కాని పవిత్రమైనటువంటి పఠనాలకు కాని విద్య అవసరం కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yatti vidyalu manamu laukikamainatuvanti vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నము గావించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith
1: and faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: Swartha sapriyojana nimittam yerpadeetunte vishwasamule adhikanga kanipistunnavu kaani paraatmamainatunti paramaatma sambandhamainatunti aatma sambandhamainatunti vishwasamulu chaala takkuvuga unnadu.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: ఈనాడు విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: ఇట్ ఈస్ డిక్లర్డ్ దట్ ద పర్సన్ హూ ఈజ్ మై డివోటీ అలోన్ ఈజ్ డియర్ టు మీ.
1: నీవే తప్ప నితత్తరం మెరుగ, అనన్య భక్తి అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం.
0: వేర్ దెర్ ఈస్ ఎర్నెస్నెస్ దేర్ యూ గెట్ విజ్డమ్.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానమో అక్కడ సాధన.
0: వేర్ దెర్ ఈస్ ట్రూ విజ్డమ్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన.
1: ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం.
0: వేర్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్.
1: ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: If you want to become such a devotee, it has nothing to do with the worldly type of education or the caste, the community, the nation, the religion, the sex, and nothing whatsoever.

0: ഗജരാജു ഏ വിദ്യ കലികിയുണ്ട്, വസുധ്രുവുണ്ടെന്ത വയസ്സു കലികിയുണ്ട്, ശബരി എന്തട്ടി ശക്തി കലികിയുണ്ട്, വിധുരുനിക്കെന്തട്ടി വിതരണമതിയുണ്ട്, തിമ്മനിക്കെന്തട്ടി തെളിവിയുണ്ട്, ഭക്തി കലികിന വാരിക്ക് വസുടയ്യ ഇന്ത കന്നനു വേരെത്തിയരുക പരത്തു സാധു സദ്ഗുണഗണ്യുലൗ സഭ്യുലാര, സാധു സദ്ഗുണഗണ്യുലൗ സഭ്യുലാര.
1: ടു വിച്ച് ലീനിയേജ് ഡസ് വാൽമീകി ബിലോങ്? ഇൻ വിച്ച് പർട്ടിക്കുലർ ഗ്രേറ്റ് ടൗൺ വാസ് നന്ദ ബോർണ്? ഹൗ മച്ച് ഓഫ് മണി ഡിഡ് കുചേല ഹാവ്? വാട്ട് ടൈപ്പ് ഓഫ് എഡ്യൂക്കേഷൻ the king elephant had, and how, what was the age of Dhruva? How much of capacity did Sabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
2: Bhagavantuni pondutaku ధనకనక వస్తు వాహనాదులు కాదు ఆధారము.
1: యు వాంట్ టు అటైన్ గాడ్ వెల్త్ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ
2: పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము.
1: ఇట్ ఈజ్ స్కాలర్షిప్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐదర్.
2: దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈజ్ ప్యూర్ అండ్ చేస్ట్ లవ్.
2: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము,
1: బట్ టుడే సెల్ఫిష్నెస్ అన్సేక్రెడ్నెస్.
2: ఈ కుంతి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంటెంప్లేట్ గాడ్ విత్ అ డర్టీ మైండ్.
2: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: గాడ్ విల్ నాట్ రివీల్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పొల్యూటెడ్ మైండ్.
2: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ వన్ హార్మనైజెస్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అండ్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోత్ విత్ ఆల్ ద త్రీ పుట్ టుగెదర్, దెన్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్.
2: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: టుడే మ్యాన్ థింక్స్ ఇన్ వన్ వే అండ్ మ్యాన్ డీడ్స్ ఆర్ డిఫరెంట్.
2: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు అలవలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
2: Ahankara aadambaramulaku bhagavantudu labhyam kaadu.
1: A person who is egoistic and who is showy, God will not reveal himself.
2: Kanukane chitta siddhi nimittamai manam aacharinchetundi karmalu palarahitamainatundiga manamu swartharahitamainatundiga ahankararahitamainatundiga manam roopandimpa cheskovali.
1: Therefore whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts, and with the sacred feelings.
2: Deepamulu veliginchutaku evarikaina kodanu adhikaram untundi.
1: To light a lamp, everyone has a right.
2: Purushudu veliginchavachunu, stree veliginchavachunu, buddhudu veliginchavachunu, yuvakudu veliginchavachunu.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
2: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్.
2: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
2: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: But for everyone, there are certain duties enjoined on him by the scriptures.
2: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
2: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
2: Nishiddha karma ani moodavadi.
1: The third one is nishiddha karma.
2: Prayachitta karma ani naalugavadi.
1: The fourth one is ప్రాయశ్చిత్త కర్మ.
2: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది. చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
2: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
2: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
2: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
2: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్
2: సూర్యగ్రహణము, చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహములను శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లునార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
2: సామాన్యమైనటువంటి యొక్క మానవులు, సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఎ ఫ్యామిలీ మ్యాన్.
2: ఇంకా కామ్య కర్మలు,
1: ద సెకండ్ వన్ ఈస్ కామ్య కర్మస్
2: అనగా సకాలములకు వర్షములు కురచాలి.
1: దట్ మీన్స్ గెటింగ్ ది రెయిన్ ఇన్ ది ప్రాపర్
2: పంటలు పండాలి
1: ప్రాపర్ టైం టు హ్యావ్ గుడ్ హార్వెస్ట్.
2: ఈ దుర్భిక్షము పోవాలి
1: టు సీ దాట్ ఫ్యామిలీ డజంట్ అక్క.
2: సుభిక్షము రావాలి
1: టు ప్రే ఫార్ హ్యావింగ్ ప్రాస్పరిటీ.
2: లోకమంతా కూడా శాంతిగా ఉండాలి.
1: ది వరల్డ్ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ వెల్ఫేర్.
2: తాను స్వర్గమును అనుభవించాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ హిజ్ లైఫ్.
2: ఇహం నుండి సుఖము అనుభవించాలి.
1: హి షుడ్ ఎంజాయ్ దిస్ వరల్డ్
2: అనగా ఇహ పరముల యొక్క సుఖము నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను కామ్య కర్మలే.
1: కామ్య కర్మ దేర్ ఫోర్ రెఫర్ టు ఆల్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫార్ ది వెల్ఫేర్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్ అండ్ ఆల్సో ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ అట్ లార్జ్.
2: లోక సమస్త సుఖినోభవంతు. ఇది యుగ యుగముల నుండి తరతరముల నుండి కూడాను హైందవ జాతి యొక్క సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది.
1: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ విషింగ్ వెల్ ఫార్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
2: ఈ విధమైనటువంటి విషయాల ఉదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైం రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
2: లోకమనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
2: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
2: మన లోకమంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై
2: యూ అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
2: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీ ఈజ్ లివింగ్.
2: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటి మనవి కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
2: మనోమూలం ఇదం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
2: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ విల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
2: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles విచ్ విల్ గివ్ ది గ్రీన్ కలర్.
2: కనుకనే దృష్టిని బట్టియే సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేమ్.
2: మన నేత్రమును బట్టియే శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
2: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
2: ఆప్తుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హ్యావ్ టు ప్రే.
2: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రే లైక్ దాట్ ఇస్ యజ్ఞాస్ యాగ ఆర్ ఇన్సిడెంట్లీ గోయింగ్ టు హెల్ప్.
2: ఈ స్వార్థము పరార్థము ఇషము పరము రెండింటి యొక్క చేరికగా ఉంటుంది.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ విచ్ ఫుల్ఫిల్స్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
2: ఇషమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: హేమతారక విద్య, ది ఎడ్యుకేషన్ అసోసియేటెడ్ వరల్డ్ విల్ గివ్ యూ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ బ్రహ్మ విద్య విల్ గివ్
2: లౌకిక విద్యలన్నీ కూడా నువ్వు ఇషమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ది వరల్డ్ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
2: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమును కూడా నువ్వు ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
2: కనుకనే కామ్యకర్మలనగా తనకు తన లోకమునకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము అని.
1: కామ్యకర్మస్ ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
2: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
2: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
2: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
2: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: యువర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ది ఫుడ్ దట్ యు టేక్.
2: కనుక ఈ సాత్విక ఆహారము అత్యవసరము.
1: దేర్ ఫోర్ సాత్విక్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
2: సాధకులకు రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారములు పూర్తి నిషిద్ధించాలి, అనగా వదిలిపెట్టాలి.
1: స్పిరిచువల్ ఆస్పిరెంట్ షుడ్ గివ్ అప్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఐదర్ రజోగుణ ఆర్ తమోగుణ.
2: మద్యపానము, మాంసాహారము ఇత్యాది మత్తు పదార్థములన్నీ కూడా వదిలిపెట్టాలి.
1: వన్ హ్యాస్ టు గివ్ అప్ టేకింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, మీట్ అండ్ మటన్ ఎట్సెట్రా.
2: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
2: కనుకనే మనము నిషిద్ధ కర్మలు అనగా మనం త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు గివ్ అప్.
2: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
2: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యావ్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
2: నేను చెప్పిన మాటకు తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
2: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
2: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: యూ మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ బట్ ద వన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
2: లోకాన్ని వంచవచ్చు.
1: యు మే డిసీవ్ ది వరల్డ్.
2: లోకాన్ని మరుగుపరచవచ్చు.
3: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
2: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
3: యు మే క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్.
2: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
3: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్.
2: ఏనాటికైనా కూడా ఈ ఫలము మనకు తప్పినది కాదు.
3: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
2: కర్మఫల సిద్ధాంతమును మాత్రము తప్పక విశ్వసించక వీలు కాదు.
3: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
2: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటి పవిత్రమైన భారతదేశము.
3: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
2: Kanukare bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamune vruddhi pondi karmamune chalu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
3: In Bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
2: Karanam, karanam, karma. Ee moodinti yokka sammilatame manavuni yokka jeevitam.
3: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
2: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhivruddhi parchukovali.
3: Therefore, man has to develop sacred thoughts.
2: Pavitramaina bhavamulanu abhivruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
3: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
2: Idi mitamu gaanu hitamu gaanu kuda undali.
3: The sattvic food also must be in proper
2: dosage. Aaharamulanu kudanu adhikanga manam bhujincharadu.
3: Even if it is sattvic food, you should not eat in excess.
2: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
3: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
2: జీవితం దీర్ఘ ప్రయాణం.
3: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
2: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
3: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
2: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
3: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
2: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఇస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
2: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
3: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్, యూ హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్.
2: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
3: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
2: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
3: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
2: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటిది.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మ యాక్షన్స్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
2: నాలుగవది,
3: ఫోర్త్ వన్,
2: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
3: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫార్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
2: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధములైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
3: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
2: అనుకుని వీటి పాప పరిహారార్థమై మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
3: In order to pay for and expiate these types of sins,
2: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
3: There are certain ways which have been experienced and which are by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what possible.
2: Aneka sadhanalo kuda nu vaalu sadhinchi sodhinchi
3: they have entered into certain spiritual exercises, they have inquired into
2: manulaku avasaramainatundi yokka margamulu kuda nu bodhinchinaru.
3: They have also taught the certain things which are useful for man.
2: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee paapa pariharathamai konni neemam neeminchutu poyaru.
3: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
2: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam aneetutti moodu margamulu puraskarinchukoni
3: do get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you would be able to
2: appudu manamu manavuni yokka manasika shanti nimittamai manasika pavitrata nimittamai konni vidhamainatundi yatralu kuda manam cheyali.
3: For the sake of the peace of mind and the sacredness of mental activity, you have to undertake pilgrimage.
2: Ee yatralu ee vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhito nischala bhaktito ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
3: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
2: కొంతమంది మొక్కులు కూడా కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
3: Some people would have taken vows in a very strange way.
2: ఓ వెంకటరమణ స్వామి, నా కార్యము, నా బిడ్డల పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయి తెగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తానని మొక్కుంటారు.
3: వన్ మేబీ దట్ హీ మే సే, ఇఫ్ ఐ గెట్ ఆల్ ప్రాస్పరిటీ, ఇఫ్ మై సన్ పాసెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ విల్ బ్రింగ్ మై సన్ టు యూ ఓ వెంకటరమణ.
2: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
3: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
2: పేపర్ లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుంది స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
3: Another type of vow is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
2: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
3: When one undertakes such vow, what type of feeling do they have towards God? This has to be examined by us.
2: నీ 100 రూపాయల కోసం భగవంతుడు అక్కడ కాచుకొని ఉంటున్నాడా?
3: Do you think that God is waiting for your 100 rupees?
2: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudiki nee vichetuvanti 100 rupayalu entadi?
3: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
2: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi anega chesedevaru bhagavantude. Taane 10 lakhalu taniki andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
3: Look at
2: ee enta telivu takkuva.
3: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God, who has got that capacity, where is the need for this 100 rupees?
2: Deshakala paristhitulu yokka prabhavanu puraskarinchukoni kalilo vichitramainatundi yokka buddhulu kudanu abhirudhi avutunnayi.
3: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
2: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
3: పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ద యూజ్లెస్ హెయిర్ టు గాడ్ అండ్ ఆస్పైరింగ్ టు గెట్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
2: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
3: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ప్రేయర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ డివోషన్ ఐదర్.
2: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
3: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ హ్యావ్ విత్ యూ.
2: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి. దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
3: ఇన్ ది కలి ఏజ్, డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద ప్లేస్.

0: నీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
1: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుయబుల్ థింగ్ విచ్ యు హ్యావ్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
1: దట్ ఈస్ ద వాల్యుయబుల్ హార్ట్, యు ఆఫర్ ఇట్ టు గాడ్.
0: దీనిని మీరా చెప్పింది, ఏ హృదయమును శక్తివో ఈశ నాకు మహిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును, ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను, ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
1: మీరా హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్, షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇచ్చింది ఎవరు?
1: హూ హ్యాస్ గివన్ యూ?
0: నీవే.
1: It is you who have given.
0: Need nee ki arpitam chestunnanu.
1: I can offer that which you have given to you.
0: Kaani intati vivekam andariki kaligatam ledu.
1: But unfortunately all people do not have this kind of wisdom.
0: Gangalo nilchukuntaru, Godavarlo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganganeelu gangake arpitam chestunnaru. Kaani edo veedu taatam sottu techi arpitam chesinattuga bhavistunnaru. Nenu chestunnanu aneetundi oka bhavame pedda chedda bhavam.
1: The greatest weakness is to think that you are the doer, you are doing it.
0: నీవు చేసేది ఏమీ లేదు.
1: You are doing nothing.
0: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
1: If you have a pure heart, it is he who does. Whatever is to be done will be done by him.
0: పసి బిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
1: Mother keeps the innocent small child in the cradle.
0: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
1: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
0: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
1: For an aspirant who has surrendered himself totally, God will look after him.
0: అయితే అందరికీ ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి మనకు లభించడం లేదు.
1: But all people are not able to attain this state of surrendership.
0: ఇది చేత కాదని కూడా మనము నిరుత్సాహంగా నిస్పృహకు మనకు గురి కాకూడదు.
1: There is no need for feeling desperate with the fact that you
0: have to do. మనం చేయాలి.
1: Whatever we can, we'll have to do.
0: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
1: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
0: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ప్యూర్ హార్ట్.
0: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
1: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
0: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: శాస్త్రముల యొక్క సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
0: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
1: The goal of everything is only God.
0: Margamulu veru veru,
1: the ways are different.
0: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
1: It is foolish to think that God is different because the paths are different.
0: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nanduchukoni dannilu kavadaniki tagina krishi manam cheyali.
1: Therefore we have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
0: Manam enno rakamulaina pushpamulato pooja chestunnamu.
1: We are worshiping the Lord with a different type.
0: Kontha mandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
1: Some people think that they'll have to worship the Lord with rose.
0: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
1: Some people think that they'll have to offer lotus flower.
0: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
0: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్

0: ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్. దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం జగత్ సర్వం ఈశ్వర సర్వభూతానాం. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
1: యూనివర్స్ ఈజ్ సర్వభూతాంతరాత్మ.
0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ సాచ్యురేటెడ్ అండ్ పర్మియేటెడ్
1: యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది ఓన్లీ ది సేమ్ గాడ్ ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్, హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్?
1: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
0: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
1: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
1: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
0: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్ బట్ సర్టన్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్, హీ ఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
1: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనం తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
0: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
1: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
0: Be it good or bad, whatever one does, he is doing it for himself.
1: Kanuka ikti satyanni gurtinchi manavudu samasta jeevuli yokka aanandamunu samasta jeevuli yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
0: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
1: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
0: The yagnas and the agas are performed for the peace of the world.
1: Anaga emi daivamunu prasannulu gaavinchinappudu prasannuni gaavinchinappudu jagattanta prasannata ga untadi.
0: The whole idea behind that is if you can please God, the entire world is pleased.
1: Kanuka daivamunu prasannulu gaavinchukuneetundi okka margame ee yagna yagadi kratavulu.
0: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
1: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
0: There is one more inner significance in this.
1: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
0: It is God who has given everything to this world.
1: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
0: The duty of a sadhaka is only to return what God has given him.
1: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
0: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
1: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
0: In the worldly view, we think that we are offering something to God.
1: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
0: We get the feeling as of joy and happiness only when we offer.
1: దీనిని పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందా అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యు బి ఏబుల్ టు గెట్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
0: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
1: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
1: సమాజంలో మనం ప్రవేశించాలి.
0: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
1: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
0: యూ హావ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
0: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the world, entire universe?
1: Vishya shanti samaja shanti pai aadharapadi unnadi.
0: Peace of the world depends upon peace of the society.
1: Samaja shanti vyakti pai aadharapadi unnadi.
0: Peace of the society depends upon peace of the individual.
1: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teerchi diddavachu.
0: Only when the individual is enjoying peace, he can మేక్ ది
1: శాంతి భద్రత ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రత నిండి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
1: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
0: ది ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ.
1: అన్యోన్య ఆశ్రయాలు.
0: They are mutually dependent.
1: Avinabhava sambandhalu.
0: There is integral relationship between them.
1: Kanuka vyakti yokka aanandanni motta mota manam abhruti parchukovali.
0: Therefore we have to develop the individual happiness.
1: Ee aanandanni manam samajamulato nimpali.
0: We have to fill the society with the joy which individual gets.
1: Samajamto nimpinatundi aanandamto లోకాన్నంతా కూడా మనం వ్యాపింపు చేయాలి.
0: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
1: ఈ సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
0: ఈవెన్ వెన్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యు షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
1: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ, లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
0: యు షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ సాలిటరీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ లైక్ a drop of oil in water.
1: Evarni deshinchakodadu.
0: You should not hate anyone.
1: Idi e Bhagavad Gita yokka saramsham.
0: This is the essence of
1: advesha sarvabhutanam.
0: Don't hate any living being.
1: Evaru deshinchina ninnu nevu deshinchukunna vaade.
0: Whomsoever you hate, you are hating your
1: na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalamu oka sankuchitamainatundi yokka chinna kutumbam ga nu bhavincharadu.
0: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
1: Ni vishya kutumbanga nivu bhavinchali.
0: You must have the concept of
1: hrudayanni vishalamaga chesukovali.
0: You should broaden your heart.
1: Appude aa vishala hrudayam nunde daivam nivasinchadaniki veelavutundi.
0: Only in such a broad heart God dwells.
1: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
0: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
1: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
0: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్, దే హావ్ టేకన్ ద షేప్ ఆఫ్
1: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
0: Words and mantras are not different from each other.
1: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swaroopanga roopondindi.
0: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
1: Taavu pettinatundi prati paadam kudanu oka punya kshetranga roopondindi.
0: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
1: Chuchina choopulu anni kudanu pavitramainatundi oka saundarya choopuluga maaripoyinayi.
0: Whatever looks are given, they all those looks will be sacred looks.
1: Kara sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
0: Everything becomes auspicious.
1: Sarvamunu sundaranga bhavistu vacharu.
0: Everything looks beautiful.
1: Sarvamunu kudanu nityanga bhavistu chucharu.
0: Everything becomes permanent.
1: Kalukane satyam shivam sundaram aneetundi swaroopanni pondinaru.
0: It is in this context satyam shivam sundaram emerge.
1: Kani mana yokka jeevithamu ee satyam shivam sundaram ఆత్మసత్యం.
0: We have to transform our life into satyam shivam sundaram.
1: Hrudayam shivam.
0: Atma is satyam.
1: Mana bhavam sundaram.
0: Heart is shivam.
1: And satyam shivam sundaram anta kodalu mana hrudayam nande untunnayi.
0: Therefore satyam shivam sundaram, they exist in our
1: heart. Deenini yantram mantram tantram annaru.
0: The same thing has been described as yantram mantram and tantram.
1: Mana dehame oka yantramu.
0: Our body is
1: మన శ్వాసమే ఒక మంత్రము.
0: అవర్
1: మన హృదయమే ఇందులో తంత్రము.
0: అవర్ హార్ట్ ఈజ్
1: తన్ శ్వాసాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సోహం ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
0: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సోహం ఐ ఆమ్ దట్.
1: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణక్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవం అని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
0: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
1: namma merigina maruni mishambulo manase variki gurudandi.
0: The mantra
1: kante pedda guruvu ledu.
0: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
1: కనుక సమస్త శాస్త్రములు యందు కూడాను చక్కని ఒక చిట్కాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
0: All the scriptures have declared that you should establish God in your own heart.
1: ఈ కర్మకాండ యందుండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణమవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
0: The secret of karma kanda associated with action and how this becomes gnana kanda, we will be spending time to understand these things. Without wasting time,
1: కాయమును నిరుపయోగపరచక,
0: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
1: కర్తవ్యాన్ని నిర్వర్తించి,
0: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
1: సార్థకం చేసుకోండి,
0: శాంక్టిఫై యువర్ లైఫ్,

0: మంచి పని చేసి కీడును గంచలేదు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it?
2: Mangoes
1: out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించినో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ. But it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ee money card vacheste aa yokka deenini money card kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: however,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్డ్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈస్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈస్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈస్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతప్పుడు వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతునికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ ఫస్ట్ స్టాండర్డ్, యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్, ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినా.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్ సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ది ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఏ విరేకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of
0: ద్రౌపది. శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువు మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి. భక్తులకి భగవంతుని కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడా పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: పత్రము.
1: ఏమిటి ఈ పత్రము?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, వారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి, సత్వరజోతము తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: పుష్పము. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్,
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: But the mind does not know the taste of the juice.
1: Paramuloni rasamu gandham aneetundi chettu erugudu.
0: The taste of the juice contained within the fruit is not known to the tree.
1: Pooloni makarandamu teegalu anubhavinchavu.
0: The nectar present in the flower is not experienced by the creeper.
1: Pavitramaina gandhamuloni madura rasamu ee prakrutamainatundi manushulu anubhavinchaleru.
0: All the sacred things mentioned in sacred texts is not known to the worldly people.
1: Kalukani Rukmini kudanu aa patrani arpitam chesindi.
0: Rukmini offered this leaf.
1: Inta tulasi dalani arpitam cheyatam chetane brahmana nayakudainatundi bhagavantudu okka turi thoogagaliyadu.
0: Because she could offer that small tulsi leaf,
1: yetti apekshanu lekunda nirapeksha bhavam chetane Rukmini krishnuni thoochutu vachindi.
0: Rukmini could do like that. With all devotion that is
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: మహావీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై, ద మెన్ ఆఫ్ వాలర్.
1: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: నో బడీ కుడ్ ప్రివెంట్ ది సిచ్యువేషన్.
1: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
0: షీ ప్రేడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ కృష్ణ హూ కమ్ టు రెస్క్యూ నన్ ఎల్.
1: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
0: బికాస్ ఆఫ్ ది సాక్రిఫైస్ షీ డిడ్ ఎర్లియర్ అండ్ హియర్ ఇస్ కృష్ణ.
1: వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్,
0: ఇట్స్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ ఇస్ ఎ బ్యాండేజ్.
1: అక్షయంగా మారిపోయింది చీర.
0: దట్ ఇట్ టర్న్ ఇంటూ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సారీస్.
1: కనుకనే ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ డూ లిటిల్ గాడ్ విల్ గివ్ యూ ఇన్ఫినిట్.
1: కనుకనే కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
0: The fruits of action you cannot escape, run away from them.
1: Aithe daivanugraham cheta elanti karma phalamaina kodanu tappinchukovachu.
0: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
1: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
0: But as per God's command it is written clearly it is inescapable.
1: Yetti karmano anti phalatam nivu anubhavinchali.
0: As is action you are bound to face the consequence, the result.
1: Karma daatavasama నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
0: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
1: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
0: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద డేవోటీస్ డైటీస్, బట్ యు మే బీ ఇన్ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్

0: with all the physical strength and intelligence.
1: భుజబలంబు
0: ఫిజికల్ స్ట్రెంగ్త్
1: మంచి బుద్ధి బలంబుండి
0: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్
1: ధర్మ బలము లేక దీనుడయ్యే
0: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ అండ్ గాడ్
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to
1: Karna? Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhibalamundi.
0: It's intelligent.
1: Astrasastra balamanta kuda untundadi Karnunaku.
0: Karna has got all the power of
1: Kani,
0: the archery.
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దుస్సంగం చేత దుర్భావమును పెంచుకొని దుష్ట చతుష్టయములో ఒక్కడిగా మారిపోయాడు కర్ణుడు.
0: కర్ణ happened to be one among the four wicked people because he was in the bad
1: దుర్యోధన దుశ్శాసన శకునితో చూడటం చేతనే కూడటం చేతనే ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడుగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ద ఫోర్ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన అండ్ శకుని.
1: కనుకనే మనం చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావంలో మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ విల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావంలో ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యూ విల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్స్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ
1: ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: యాక్చువల్లీ కర్ణ ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: యు షుడ్ ఆల్సో నో ది టెంపరమెంట్ ఆఫ్ కర్ణ.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హి ఫెల్ డౌన్.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: కృష్ణ డిటర్మిన్ టు ప్రూవ్ టు షో టు అర్జున ద పవర్ అండ్ ద వాలర్.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: అర్జున వాజ్ హైలీ ఎగోయిస్టిక్.
1: నాకంటే గొప్ప అస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: హి వాజ్ ఫీలింగ్ దేర్ నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దెన్ హిమ్.
1: కృష్ణుడు నా ప్రియ మిత్రుడు.
0: కృష్ణ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్.
1: నా భావమరిది.
0: ఈజ్ మై బ్రదర్ ఇన్ లా.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: యు నెవర్ డిసోబే మీ.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: ఈ కృష్ణ విల్ సెటిల్ ఫుల్ మై డిజైర్.
1: అని గర్వమును పెంచుకున్నాడు.
0: సో యు ఫీలింగ్ వెరీ ప్రౌడ్.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్ యువర్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task.
1: ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు. అంతేకాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైన యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్డ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puro kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those days.
1: Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru rekha cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సార్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: సార్, బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎట్టవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండును నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: Karna said, at least pick up 2 stones.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసి ఇచ్చాడు.
0: With these 2 stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: You are
0: Kshatriya.
1: How am I
0: to touch all this which belongs to
1: you? Oh,
0: it's quite against my
1: culture. He
0: picked up the arrow.
1: He shot into the
0: earth,
1: prayed.
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు, అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: ఈ క్లీన్ బోత్ ది టీత్ దేర్ ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ గ్యాంజెస్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు బ్రాహ్మణ. కృష్ణుడు
1: అర్జున్ వైపును చూస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వాజ్ లుకింగ్ అట్ అర్జున.
1: అర్జున్ శిరస్సును,
0: అర్జున బెంచ్ హిస్ హెడ్.
1: ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క దైవభక్తి, ఈ విధమైనటువంటి గురు యొక్క స్వభావము నేను ఎక్కడన్నా చూడలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulu anetundi nalo ye moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: krishna
0: are not present in me.
1: Nannu chaminchu unnadu
0: krishna. Pardon me, he said.
1: Appudu cheppadu krishnudu.
0: Then krishna said,
1: ee karnudu evaro telusna?
0: You know who is karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadi ee karnudu.
0: And karna is elder to dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: ఈ మాట ముందుగానే నీవెందుకు చెప్పలేదు?
0: Why didn't you tell me before?
1: నా సొంత అన్నయ్యపై కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: He is my own brother, but I had to hurt him, harm.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: In fact, Karna is greater than Dharmaja.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: In those days, people followed this dharma. That they were prepared to offer anything to God.
1: Kanuka prati karma kudanu oka vidhamainatundi oka phalitam anetundi bhaganga nunchi untari.
0: Therefore every action carries with it
1: prati karma kudanu oka vittaname.
0: Every action is a seed.
1: Prati vittanamu kudanu oka chette. Kanuka manamu karmalu anetundi pavitramaina karmalu aacharinchadaniki punukovali.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాం కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: But when we suffer, we shed tears.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి,
0: we should know before,
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Prior to that, we have to decide what are good actions, what are bad actions, and then resort to
1: action later.
0: The effects of nature today,
1: mundu venakala yochinchakunda karmalu aacharistam.
0: They don't think of pro and cons and they
1: mundu venakala vicharinchakunda maatalu cheptamu.
0: They don't inquire, they start
1: mundu venakala yochinchakokunda kuda karmalu aacharistam.
0: Without any thought, prior thought, they start acting.
1: Aa phalitam vachinappudu manam kungipothuntam.
0: When the time comes and when they had to suffer, they'll be frustrated.
1: Prapanchamulo prati okkati kudanu sahajamainatundi yokka prakrutamainatundi yokka cheryale.
0: Everything is natural action.
1: Varsham kurchindi.
0: It rains.
1: Okati kosam kurchinda?
0: Is it for anybody?
1: Kaadu.
0: No.
1: Prakruti endunnatundi prati manavuni kosam varsham kurchindi.
0: There is rain for everybody on earth.
1: Andariki chaladananni andistundi.
0: Gives you all the comfort.
1: Andariki dahanni teerustundi.
0: It quenches the thirst uniformly.
1: Malaya marutamu vichutundi.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely
1: అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం నందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కనుక పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
0: So all the 5 elements are there to protect the living creatures.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: They are not meant for a specific
1: individual. అదే విధంగా దైవం కూడాను
0: also God.
1: ఒక్క జాతి కోసము, ఒక్క దేశం కోసము, ఒక్క వ్యక్తి కోసము వచ్చినటువంటిది కాదు.
0: God has not descended on earth, not for any single person, not for any single
1: nation. అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: He has descended on earth for the emancipation of the
1: ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: So God will see to it that you cannot run away from the consequences of your actions.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action you should see that you should not put to anybody to any inconvenience.
1: అది జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటుంది.
0: దిస్ నేచర్ ప్రకృతి ఇస్ బేస్డ్ ఆన్ అవర్ దృష్టి. దేహాభిమానం
1: ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటుంది.

0: పోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
1: When once there are no worldly feelings, when once there is no attachment to the body,
0: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: Pain and pleasure, you cannot invite them.
0: కాననంబున రేగిన కారుచిచ్చు.
1: It is something like a bonfire
0: and
1: it will burn everything, it will not leave mangoes there.
0: అన్నింటినీ కాల్చివేస్తుంది.
1: It will burn everything around in the forest.
0: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
1: That day, when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
0: కనుక కలలో చూచిన మేడలు మిద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
1: సో ఉపనిషత్
0: ఈ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
1: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
0: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
1: Move about in the broad daylight of wisdom.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Know your truth.
0: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
1: Being the embodiment of the truth, still you move about in search of truth.
0: ఇది ఎక్కడనో బయట లేదు.
1: It's not present in the exterior.
0: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
1: That Satchidananda is yourself verily.
0: ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు.
1: There is a prime minister.
0: ఒక ప్రెసిడెంట్ ఉంటాడు.
1: President.
0: ఒక కింగ్ ఉంటాడు.
1: A king.
0: కానీ నిద్రావస్థ లోపల నేను కింగ్, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఒక ప్రెసిడెంట్ అనేటువంటి భావాలు ఏమీ ఉండవు.
1: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
0: కాని మేలుకున్న తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
1: The moment they wake up, they will understand.
0: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
1: So long we are in this ignorance of sleep and slumber, we will not understand that we are the embodiments of bliss.
0: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
1: వేక్ అప్,
0: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
0: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
1: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్, యూ డోంట్ నో యువర్
0: మేల్కున్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
0: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
1: వేర్ ఆర్ వీ?
0: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
0: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
0: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
0: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత, లెమ్ము లెమ్ము లెమ్ము, ఈ నిద్ర నుంచి లే.
1: అరైజ్ అండ్ వేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
0: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
1: You are bitten by a snake in sleep.
0: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు.
1: You shout there.
0: కాని నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
1: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
0: నిద్ర నుంచి లేపితిమా, పాము గర్చినటువంటి బాధ తగ్గిపోతుంది.
1: If you wake him up, he will not suffer the
0: pain. ఈ నిద్రలో ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటాయి.
1: So long he is in sleep, he is bound to suffer the
0: నిద్ర
1: pain.
0: నిద్ర లేపితిమా, ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
1: The moment you wake him up, there will be no trace of any pain or that of the
0: అనగా
1: fighting of the snake.
0: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: In the modern life, we are sleeping.
0: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: We are in the sleep of body.
0: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: The sleep of worldly attachment.
0: అనిత్యం అసుఖం లోకం.
1: This world is ephemeral and it's full of misery.
0: నిద్ర వంటిది.
1: It's a sleep.
0: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
1: We suffer a lot in this.
0: దీనికి ఔషధం ఏమిటి?
1: What's the medicine?
0: దీనికి అనుగ్రహం ఏమిటి?
1: What's
0: grace? దీనికి పరిహారం ఏమిటి?
1: What's solution?
0: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
1: If you wake up from the sleep of ignorance, the problem is solved.
0: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
1: All these come follow because we have body
0: attachment. కనుకనే క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: Gradually we have to reduce this body feeling.
0: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
1: Then the bliss will improve.
0: ఎంత అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
1: The more bliss you will have if you reduce the body attachment.
0: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా

0: ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్,
0: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
1: బికాజ్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
0: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
1: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
0: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
1: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
0: మేఘము లోపల నీరు నిండినప్పుడు
1: ద క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
1: దే డిసెండ్, దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
0: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
1: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
0: అయితే ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is it on which he relies?
0: చక్కగా విచారించి చూస్తే,
1: if inquire clearly,
0: ఒక చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
1: A small bird is resting on a tender branch.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
1: As this branch tosses on either way, the bird is not fear stricken.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాకు రెక్కల పైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
1: The bird knows that it depends on wings.
0: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
1: The branch may bend or even may fall, but the bird relies on the wing.
0: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
1: So man is not having that
0: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
1: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
0: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
1: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
0: ఆత్మవిశ్వాసం, తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
1: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి, కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
1: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్,
0: ఏ కించిత్ కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్,
0: ఏ కించిత్ బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
1: స్లైట్ సఫరింగ్, మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
0: దీనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
0: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
1: As birds and animals lead their life in a natural way,
0: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
1: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిజ్ ఇంటెలిజెన్స్, the physical strength and money, but not confidence in his
0: own
1: self.
0: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
1: When once he has got self confidence, he can achieve anything.
0: ఈ ధనబలం ఉంటుంటారు.
1: You have money.
0: కానీ ఎంతవరకు? ఇది passing clouds, వస్తుంది పోతుంది.
1: Money is like a passing cloud, comes and passes off.
0: కానీ జనబలము,
1: and the people,
0: ఈ జనులు ఎంతవరకు ఉంటుంటారు?
1: How long they will be there?
0: నీవేదైనా ఒక పెద్ద అధికారంతో, ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
1: So long you are in position and with wealth, people will surround you.
0: తదుపరి,
1: later,
0: ఇంక జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
1: When do you receive
0: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వ బలములు కూడా నువ్వు చేకూరుతుంది.
1: When you have got the strength of the spirit, you will have everything else.
0: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
1: Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of
0: Divine. ఆత్మను విశ్వసించి కర్మల లోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద స్పిరిట్ వీ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్టివిటీ.
0: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
0: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
1: యాజ్ ది ఫ్లోర్ సో ఇస్ ది బాన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్షన్.
0: సదానందాన్ని అనుభవించాలి.
1: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: సత్లోకంలో చేరిపోవాలి.
1: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
0: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
1: దిస్ ఇస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఇది ఏ ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
1: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
1: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
0: కనుక మంచిని చెయ్యండి.
1: డూ గుడ్.
0: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
0: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
0: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
0: రామ జయం రఘు రామ జయం రాఘవ జానమే లోకమయం రామ జయం.

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యలయందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కానీ మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: లయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire. We are full of regionalism. The caste and creed differences are going high day by day. We have forgotten the very human quality. Excepting textual knowledge, we don't have anything else.
0: ఈనాటి విద్య కేవలము ధన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కాని గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కాని మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనము రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమనందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: Manavuni endu enni shaktilu undinappatikini gunamu aneetvanti pradhanamainatvanti oka lakshanam lekapoyinappudu ee oka vidya dhanamulu rendu kodunu vyarthamulai potayi.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, it's also little.
0: Naitika dharmikamla netvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpa cheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamulaga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people.
0: Shambhuku shaurya sahasala adhikanga untunnayi gunam takkuvuga undedi Shivaji kumarudainatundi Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kanukane Shivaji vale Shivaji kumarudu కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: Therefore the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu emaatram kodanu thanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattakarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madesenu putrulu leni aa sukunakun pempondeni durgatu.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukhamu anubhavinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had.
0: ఏ పుత్రులు అయినటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు.
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక, దో హీ డిడ్ంట్ హావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రులు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ టు ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్స్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me later.
0: Antiye kaka nenu panchalini,
1: further I am panchali,
0: aidu mandi bhattaru naaku,
1: I have 5 husbands.
0: Andulo, nalguru bhartalu viruddhanga undi. Oka bharta maatrame oddinappudu idi nyayam avutunda?
1: When 4
0: ayidu mandi kudunu angikarinchali kada?
1: All the 5 should accept.
0: Idi nyayam enti margama ani prashninchindi.
1: She asked, is it justifiable?
0: Okkadaina nooretti palukaledu.
1: Not even one dare to open mouth.
0: Puraskarinchukoni vidudu chi. ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ దే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ నోబుల్ వర్చ్యూస్ షైన్డ్ లైక్ ప్రెషస్ డైమండ్స్ ఇన్ భారత్.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్. ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ and God.
0: కాని దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: If the matter in pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైక ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: కాని అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: ప్రాకృతమైనటువంటి దీనికోసం కాదు.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: Is for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: Bharata disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కాని హరినామాన్ని నేను విడువను అన్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కాని హరినామాన్ని నేను మరువను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: హి వాస్ ప్రిపేర్డ్ టు లీవ్ ద ఫాదర్ అండ్ మదర్ అండ్ హి నెవర్ డ్రాప్డ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: Tandri
0: Adyanu
1: Miri Daivam Kosam Chintinchu Vachadu.
0: He disobeyed father and started thinking
1: Karanam
0: of God. What's the reason?
1: Hari Priyudu Prahaladudu. Hari Dveshi Hiranyakaspudu.
0: Prahalada has intense love for God.
1: Ikkada Priyudu Dveshi ee rendintiki madhyalo galinatundi oka sambandha bandhavyamle ee visarjanaku moola karanamlu.
0: This is the relationship between these two factors, Prahalada and Hiranyakaspudu.
1: Kanuka tandri aina sariye త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్యుడు
1: మెత్తగా బలి చక్రవర్తి దగ్గర చేరాడు.
0: హీ కేమ్ టు బలి చక్రవర్తి ఎంపర బలి.
1: మహాప్రభు, వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
0: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
1: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
0: హీ సో షార్ట్.
1: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
0: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
1: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
0: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను మహావిష్ణు స్వరూపుడు.
0: హీఈస్ విష్ణు హిమ్సెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్. నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్. డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్. బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
0: మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, వాట్ మోర్ ఈజ్ లెఫ్ట్ ఫర్ మీ? హౌ లక్కీ ఐ యామ్.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఆస్కింగ్.
1: ఎవరిని అడుగుతాడు? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నాను.
0: గాడ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్ వెన్ హస్ కమ్ డౌన్ టు ద పొజిషన్ టు ఆస్క్ మీ, వెల్ ఐఎమ్ వెరీ లక్కీ.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు ఆలయం అలవియగునా.
0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanam bujeyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachya bojjamu tanaku.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి, ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా.
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా.
0: ఐ గివ్ మై లైఫ్ ఈవెన్
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: హీ డిసోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ది టీచర్ అండ్ వాస్ రెడీ టు సాక్రిఫైస్ వాట్ ఎవర్ ఆస్క్డ్ ఫర్.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: వై డిడ్ దే డూ లైక్?
1: ముగ్గురు స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
0: ఆల్ ది 3 నాట్ ఫర్
1: దైవం కోసమే చేశారు.
0: దే సాక్రిఫైస్ ఫర్ గాడ్.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కాని ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
0: But modern people consider charity and sacrifice synonymous.
1: పొరపాటు.
0: It's a mistake.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరులకు ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడాను కొంత అందించవచ్చు.
0: యు కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
1: తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము, ఇదే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్.
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ ఇస్ ఎండీరింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కాని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడి శ్రే అమృతస్య పుత్ర. నీవు అమృత పుత్రుడయ్యా.
0: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: బట్ ది స్పిరిట్
1: మారేది కాదు.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: ఊరేది కాదు.
0: ఇట్ డోంట్ ఫాల్.
1: ఇప్పటికీ ఒక్కటి.
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: రైట్ ఫ్రమ్ ది ఎన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
1: చక్రవర్తి. శిబి చక్రవర్తి
0: నాట్ ఓన్లీ బలి, ఈస్ శిబి ఎంపరర్.
1: శిబి చక్రవర్తి, దదీతి, ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
0: శిబి అండ్ దదీతి, దే ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: శిబి చక్రవర్తి ఒక డేగను, ఒక గరుడు తరుముకొని వచ్చింది.
0: An eagle was driven.
1: Kani ayokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the emperor Sibi.
1: Raja nannu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatuvanti natakam idantanu.
0: It's all the drama of Indra. Oh, it's all the drama to test Sibi.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా, నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవు ఏ విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
0: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరకు వచ్చి చేరింది.
0: బికాస్ ఐఎమ్ ఆఫ్టర్ దిస్ బర్డ్ దిస్ కేమ్ టు యు.
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: సో ఇట్ బిలాంగ్స్ టు
1: మీ. నీవు రాజువు.
0: యు ఆర్ ద కింగ్.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: యు ఫాలో ధర్మ.
1: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
0: యు అబ్జర్వ్ ఆల్ ది కోడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్.
1: నాకు తెలుసును, కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణించుచటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి 14 సంవత్సరములు అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this naravastra and spend 14 years confined there in the forest.
1: కానీ లక్ష్మణుడు ఏమాత్రం దీనితో సంబంధం లేదు.
0: There is no relationship with anything either.
1: కానీ రాములపై ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
0: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
1: రాములు ఒద్దరు ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: దో రామ సెడ్ నో బట్

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యువర్ శేషశయన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మైసెల్ఫ్ టు యు.
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైననే సర్వ విధమైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: యు ఆర్ మై లైఫ్. సో సేయింగ్ హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు రామ.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: దిస్ బర్డ్ ఆల్సో సాట్ సరెండర్.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: అండ్ హీ గేవ్ ప్రామిస్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్ దిస్ బర్డ్.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పినాడు శిపి చక్రవర్తి.
1: శిపి స్టార్టెడ్ సేయింగ్
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నాడు.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒక వైపున పెట్టాడు.
1: The bird kept on one.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not
0: equal. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్టు వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu marok pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: Tyagi neki amrutatvamanasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham leina kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anetundi vaadu ee Bharata deshamunandu entati manavantaku enta viluvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata desamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: మూడవ స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్.
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని.
1: Without considering that his uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: పిచ్చమడిగిన లేదనకిచ్చే బలయు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu bhuvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. Tarvata. Kaadu kaadu.
1: No.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by doctor.
0: Doctor cuts his kuntadu, nirdayaga kalpanu kosestadu.
1: Doctor takes the knife and cuts without any compassion.
0: Kani doctor ku nirdayana kaadu kaadu. Patient pain unnatundi daya chethane kalpanu kosadu.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: Okay, kani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmanu kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappatikini upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani saprayojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లవుతుంది? ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేదే తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుల యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆయొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ బోత్ భ్రమ అండ్ బ్రహ్మ
0: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాస్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take the somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of
0: useless
1: land?
0: Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukane manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: emiti aa manchi gunamu.
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatvanti gunamme manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: Danine lokamanta mechukuntundi.
1: The whole world will appreciate you.
0: Lokamanta itanu daiva swaroopudra daivam yokka gunam ga untunnadra antaru.
1: The whole world will say that you have divine quality.
0: Chaala mandi aneka mandi sahayam chestu daivagna prakaramu namasmaranam chestu సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సచ్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్ ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్
0: రావణుడు చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ అ లాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టు ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టు ఆ రావణుడు,
1: రావణ హూ హాజ్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: 20 సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్
0: ఆఫ్ 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు, 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ 36 వేరేస్ రావణ హాజ్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion. పెట్టలేదు. Because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ ఇక్కడను ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action and practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంత జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారము.
1: 36 whereas Ravana has learned 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to
0: కారణమేమిటి?

0: హెల్త్ ఈజ్ వెల్త్. అది
1: ఆదర్శవంత జీవితము.
0: దట్ ఈజ్ రెప్యుటేషన్, దట్ ఈజ్ ఐడియలిజం.
1: కనుకని సమాధి నిమిత్తమై రాముడు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ మైటీ పవర్ ఫర్ సొసైటీ.
1: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
0: వేరే రావణ యూజ్డ్ ఆల్ హిస్ నాలెడ్జ్ ఫర్ హిస్ సెల్ఫ్.
1: ఇది పరార్థము, అది స్వార్థము.
0: వన్ ఈ సెల్ఫ్లెస్నెస్, అదర్ ఈ
1: సెల్ఫ్. యథార్థము
0: దాట్ ఈస్ రియాలిటీ,
1: స్వార్థము అనర్థము.
0: సెల్ఫిష్నెస్ విల్ పుట్ యూ టు డిఫికల్టీ.
1: కనుక అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
0: రావణ ఇస్ పుట్ అనర్థ
1: యథార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
0: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ, యథార్థ.
1: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
0: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
1: ఎన్ని వేల
0: సంవత్సరం,
1: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
0: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand
1: the sacredness. చరిత్రలో ఎందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రం గావిస్తూ వచ్చి.
0: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
1: ఏమిటి ఈ హిస్టరీ?
0: What is this history?
1: His story is history.
0: What is this history? His story is history.
1: అది ఏ రాముని యొక్క చరిత్ర.
0: That is the history of Rama.
1: కనుక విద్యావంతులైనటువంటి వారు,
0: the educated people,
1: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
0: should make use of it for society.
1: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: They should make every effort to guide people along the right path.
1: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
0: We should make proper use of our knowledge in this world.
1: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
1: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
0: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
1: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః, లోకహితాన్ని మనం ఆశించాలి.
0: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
0: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వితౌట్ దీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: కానీ చదువులు చదవలసిందే.
0: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
1: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
0: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
1: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
1: కనుకనే
0: సో
1: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
0: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
0: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
1: మనీ. చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
0: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
1: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
0: వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
1: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
1: విద్య అడుక్కునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
1: విద్య పంచుకునేటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
1: ఒకరికొకరు పంచుకోవాలి.
0: వన్ హాస్ టు షేర్.
1: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
0: యాజ్ వీ షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
1: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి, ఆ విద్య విలువదేమి.
0: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
1: కనుకనే విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
0: ఆఫ్టర్ your studies do a job. Kani
1: aa udyogam tho paatu samajam yokka sukshemaanni kudanu manam aashinchali.
0: Along with your job,
1: samajam yokka sukshemaanni kudanu manam drishtilo pettukovali.
0: You should also keep in view the
1: samaja sevalo manam palgonali.
0: You should serve society.
1: Ee samaja sevalo palgonatam ante emiti?
0: What do you mean?
1: Nenu baaga chadukunnanu, nenu safari dress vesukunnanu, tellati bushkos vesukunnanu, tellati pant vesukunnanu, bazaar lo urchatama nenu. Ee service kaadu. ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
0: సర్వీస్ డజన్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
1: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
0: యువర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
1: నీ బిజినెస్ చేస్తున్నావు,
0: యువర్ ఇన్ బిజినెస్.
1: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
0: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ,
1: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
0: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
0: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది
1: ఫ్లైట్ ఆఫ్ ది.
0: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
0: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
1: భక్తి భక్తి భక్తి భక్తి.
0: We say devotion.
1: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
0: డాక్టర్

0: a lawyer, anyone for that matter.
1: Patient akkada baadha padutunte swami heart avutundadane parigetti raavatamu. ఇది ఏమైనా భక్తియా?
0: When patient is suffering there, we come here for
1: harapy.
0: It is not devotion, it is pitchy madness.
1: ఆ పేషెంట్ ను సక్రమంగా చూసుకో.
0: You should take care of the patient.
1: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
0: See that he will not help him.
1: అది నీ యొక్క సేవ.
0: That is
1: అది నీ కర్తవ్యము.
0: That is your duty.
1: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది. మూర్ఖత్వము లేక పిచ్చితనం.
0: You leave that place, keeping the patient there, and you come here for harati. It is madness, it is foolishness.
1: Foolishness.
0: It is foolishness.
1: Karu alanti vaadaki enta vinnappudiki nee bhakti kudaradu.
0: They may listen to many of the things, but devotion will never be steady.
1: Parichinnula paathramlo payasam poste anta kindiki kaalipothune untadi, eppudu empty ne adi.
0: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
1: Karu nee yokka హృదయం లోపల అన్ని చిల్లులే.
0: సో యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హోల్స్.
1: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే.
0: ది హోల్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
0: ఈవెన్ స్టఫ్ విత్ డివోషన్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా అసక్రమంగా చేయాలి.
0: సో ఎవ్రీవన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
0: దెన్ దేర్ థర్డ్ ఇంపార్టెంట్.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: వెరీ ఇంపార్టెంట్.
1: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో
0: depend the amount of salary we receive.
1: ఆ శాలరీకి తగినంత పని మనం చేయాలి.
0: We should work in tune to the salary we receive.
1: అప్పుడే మన దేశ సేవ చేసినట్టు వారం అవుతాం.
0: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ద కంట్రీ.
1: శాలరీ బాగా దండిగా తీసుకునేది, వర్క్ తక్కువగా చేసేది, అది జగత్తుకు దేశానికే ఒక మోసం చేసినట్టు అవుతుంది.
0: యు రిసీవ్ హై శాలరీ అండ్ యు వర్క్ లెస్, యూఆర్ ఎ ట్రైటర్ టు దిస్ కంట్రీ.
1: కనుక నీవు శాలరీని పెంచుకోవడానికి నీవు దృష్టిలో పెట్టుకోవద్దు.
0: సో డోంట్ కీప్ ఇన్ యూ ద శాలరీ.
1: ఇచ్చిన శాలరీకి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా?
0: యామ్ ఐ వర్కింగ్ అకార్డింగ్ టు ద శాలరీ?
1: అది ఏ గొప్ప సేవ.
0: దాట్ ఇస్ great service.
1: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
0: విత్ దీస్ గుడ్ క్వాలిటీస్ వీ షుడ్ సర్వ్.
1: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వర్క్ మోర్ ఈక్వల్ టు ద సాలరీ, వెల్ కంట్రీ వుడ్ నాట్ బి టు ఇన్ దిస్ పొజిషన్.
1: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి భిక్షాలు అడుగుతున్నారు. అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
0: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
1: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
0: వై షుడ్ వి టేక్ లోన్?
1: మీకోసమే.
0: ఓన్లీ ఫర్ యూ.
1: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
0: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
1: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
0: యు రిసీవ్ సాలరీ,
1: నయా పైసల యొక్క పని చేసేది.
0: యు డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైస.
1: న్యాయమా?
0: ఆర్ యు జస్టిఫైడ్?
1: న్యాయమే కాదు.
0: ఇస్ నాట్ జస్టిస్.
1: ఇది ధర్మమే కాదు.
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఇది త్యాగమే కాదు.
0: ఇస్ నాట్ సాక్రిఫైస్.
1: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
0: Therefore, for salary we receive, we should work equal
1: మన
0: to that.
1: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
0: We should work to the satisfaction of our conscience.
1: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
0: Then you will have peace.
1: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
0: Otherwise, how do you expect peace?
1: కేవలం చెప్పాల్సింది శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
0: We may simply repeat peace, peace, that's all.
1: ఏమిటి ఆ శాంతి?
0: What is that?
1: ఆది భౌతికము,
0: ఆది భౌతికము,
1: ఆది దైవికము,
0: ఆది దైవికము,
1: ఆధ్యాత్మికము,
0: ఆధ్యాత్మికము,
1: మూడింటి అందు శాంతి రావాలి.
0: In all the three realms there should be.
1: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
0: Therefore we repeat శాంతి thrice. This is the inner significance.
1: మన దేహరీతిగా శాంతి కావాలి.
0: At the point of the body.
1: మనసు రీతిగా శాంతి కావాలి.
0: Mental level.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: At the point of spirit.
1: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
0: Therefore we say peace thrice.
1: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
1: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
0: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
0: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనాభవతు సహనాభవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
0: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
1: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
0: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
1: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
0: ఆల్ ఆఫ్ అస్ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ద చిల్డ్రన్ ఆఫ్
1: సేమ్ చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
0: వీ షుడ్ టేక్ ఈక్వల్ షేర్ యాజ్ వీ వర్క్ టుగెదర్.
1: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
0: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
1: నీకెంతనో నాకంతనే,
0: ఐ గెట్
1: నాకెంతనో నీకంతనే,
0: యూ ఆల్
1: కష్టం కానీ సుఖం కానీ ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
0: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ, దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
1: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాడు తోచిందంత ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెట్టి వచ్చారు.
0: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
1: అది వారి దోషం కాదు.
0: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
1: వారికి తెలియదు పాపం.
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
1: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
0: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ద మీనింగ్.
1: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
0: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ యూస్లెస్.
1: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
0: They don't know the meaning, but yet they simply chant.
1: Meekandariki telusunu.
0: You all know this.
1: Ganakokila ani oka ayam undeetundi.
0: There's one Ganakokila.
1: Madras lo ippudu ledu paapam. Aame kantham etti paadindante kokali vale untundeetundi.
0: She is no more. When she starts singing, it will like
1: aame peri Ganakokila.
0: Her name is Ganakokila.
1: Aameku Tyagaraj kirtanalu chaala ishtamu.
0: She likes the compositions of Tyagaraja.
1: Aithe telugu teliyadu.
0: But she doesn't know Telugu.
1: Tyagaraja kirtan anni telugulone untundedi.
0: All songs composed by Tyagaraja are written in
1: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడ తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడ వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు దకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ
0: అదే విధంగా పొగడకుంటే తింటే పకోడా తింటే అన్నారు.
1: సో ఇస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాడు.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగా వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని భోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ ఫో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ద ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై
0: రికపిటులేషన్. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సెక్రెట్నెస్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
1: Dharati iti dharmaha. Jagatunu dharinchina 20-day dharmam.
2: Dharma is that which bears.
1: Ketho dharmas tato jaya. Ekkada dharmamu akkade vijayamu.
2: Where there is dharma, there is victory.
1: Dharmo rachyate rachitaha. Dharmamu rachimpabadinappude dharmam kudanu manalni rakshistundi.
2: When dharma is protected, it will be able to protect us.
1: Dharmam chara. Dharmamuni acharinchali.
2: Practice dharma always.
1: Satyam nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
2: For this dharma, truth is the very basis.
1: Suryuni yokka rasmi yandu yedu rangulu leenamainattuga samaja sreyaskaramunakai yedu vidhamulainatuvanti dharmamullo niyaminchavalasi vachindi.
2: For the welfare of the society, seven types of dharma have been laid down, just as seven colors are mixed in the rays of the sun.
1: Modatidi satyamu.
2: The first one is truth.
1: Rendavadi seelamu.
2: The second one is character.
1: Moodavadi dharmamu.
2: The third one is dharma.
1: Nalugavadi dhamamu.
2: The fourth one is dhamma.
1: Aidavadi tapassu.
2: Fifth one is tapas or penance.
1: Aarodi tyagamu.
2: The sixth one is renunciation.
1: Yedavadi ahimsa.
2: The seventh, non-violence, ahimsa.
1: Ivanni kudanu samajamanu rakshinchi samajika shreyaskaramunakai niyaminchinatuvantivi.
2: All these have been laid down for the protection and well-being of the society.
1: Agniki dahana shakti ye vidhamuga dharmamu.
2: Just as burning is the dharma of fire.
1: Manchu gaddaku challadanamu ye vidhamuga sahajamu.
2: Just as coolness is natural for ice.
1: Vichina gulabi pumunaku sugandhamu ye vidhamuga sahajamu.
2: Just as fragrance is natural for a well blossom flower.
1: Chakkareku teepi ye vidhamuga dharmamu.
2: Just as sweetness is natural for sugar.
1: Jeevunaku aa vidhamuga satyaseelamainatuvanti dharmame nijamainatuvanti okka gunamu.
2: In the same way, for a human being, dharma associated and based on truth is very important.
1: Ee satyam yokka swabhavamunu ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
2: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మొదటిది పవిత్రము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
2: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
1: మూడవది పట్టుదల.
2: ద థర్డ్ వన్ ఈజ్
1: ఇవే శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీ బి,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీలర్ హీ బి,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వారితో సమానమన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్,
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవునకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ న్యాచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ది బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హీ షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
1: సత్యమునకు భయపడియే జగత్తు నడుచుచున్నది.
2: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్, పర్సన్స్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ లివింగ్ లైఫ్.
1: సత్యమే మానవునికి అభయము.
2: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైన యొక్క జీవము.
2: క్యారెక్టర్ బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
1: మంచి గుణము అంటారు.
2: ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
1: మంచి నడత అంటారు.
2: గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
1: ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
2: హ్యూమానిటీ విల్ నాట్ షైన్ వితౌట్ గుడ్ బిహేవియర్.
1: గుణము, సంస్కారము, నడత మానవత్వానికి శోభను అందిస్తుంది.
2: వర్చ్యూ, గుడ్ క్వాలిటీస్, గుడ్ బిహేవియర్ విల్ లెండ్ స్ప్లెండర్ టు హ్యూమానిటీ.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము, శీలము, ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ, వీ హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వీ హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
1: బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
2: ఇన్ బాయ్హుడ్ పీపుల్ ఆర్ లైక్లీ టు కమిట్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: కానీ ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమో అని లేక శిక్షింతురేమో అని భయపడి అసత్యమాడతారు.
2: Fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
1: ఇవి క్రమక్రమేణా అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore while telling truth we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
2: Only when we tell truth we'll be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కాని రాబోయేటువంటి ఆదాయం కాని రాబోయేటువంటి సుఖం కాని మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రమూ వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it
1: avanamunaku punadi etti aadharamu.
2: Just as foundation is very important for man,
1: avanamunaku vedu etti aadharamu.
2: Just as the roots are the very basis of it,
1: jeevitaniki satyam etti aadharamu.
2: For life truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింప చేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: ఇఫ్ యు ఆర్ షేకెన్ ఇన్ ట్రూత్ there will not be protection and safety for our own life.
1: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: The direct proof for this is the life of హరిశ్చంద్ర.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యము నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
2: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
2: Ultimately, he had to sell his own wife and son.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
1: ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu, ikkade dharmamu, tana kartavyamu, sunkamu chellinchaka, dahana kriyalu cheyadaniki angikarinchaledu.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
2: హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది డిశ్చార్జింగ్ ఆఫ్ ది డ్యూటీ యాజ్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్.
1: ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు అని కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యమును ఏమాత్రమును వీడక ధర్మమును ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా రెండు నేత్రములుగా రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
2: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ హీ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
2: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఎ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
1: రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్లపైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
2: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
2: హీ హ్యాడ్ ఏ సిస్టర్.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
2: షీ వాజ్ వెరీ మిస్చువస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
2: She entered the room and took that gold coin.
1: అన్న ఏమిటి ఇది అని అడిగింది.
2: She asked, brother, what is this?
1: ఇది బంగారు కాసు అన్నాడు.
2: He told her that this is a gold coin.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
2: She asked, from where did you get this?
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
2: He said that this has been given by a tree.
1: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
2: How would this become a tree?
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్ధాలన్నీ వర్ణించాడు.
2: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: coin. ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటుంటే వెళ్ళిపో నాకు చదువుకోవటానికి టైం లేదని చెప్పి తాను చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు. ఈ సమయాన్ని పురస్కరించుకొని ఆ చిలుపు చేష్టలు కలిగినటువంటి చెల్లెలు ఆ కాసు తీసుకున్న లోపల వెళ్లిపోయింది.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
2: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
2: She put this gold coin into that pit.
1: Neellu posindi.
2: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppada anna.
2: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
2: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
2: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమో నీకు పలిచింది.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
2: He wanted to take the gold coin and ask mother to prepare a ring out of that.
1: అక్కడ లేదు.
2: He could not get the gold coin there.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదరించి అడిగాడు.
2: He went to the sister and asked her whether she saw it.
1: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికి కాసు లేదు.
2: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
2: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
2: On the birthday, when he should be very cheerful, he was to cry.
1: ఈ విషయము తల్లితో చెప్పాడు.
2: He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
2: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: When the girl was asked, she said, brother was explaining like this, therefore I did it.
1: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టిన దినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
2: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are not the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటి నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
2: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
2: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
1: Aina, nayana, nee gunamulu elantivi, nee pravartana elantidi, nee nadatha elantidi ani motta mota varini prashninchi aa nadathalaku taginatuvanti oka upadeshanni bodhinchetuvanti vaadu.
2: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
1: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
2: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
1: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
2: Then the great man asked him, "Well, child, what are your qualities? What is your daily life?"
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
2: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing things.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
2: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
2: He said that drinking is the second bad habit.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
2: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is a third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంత్రానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
2: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
1: యోచించాడు, దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
2: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
2: Only when the body is healthy and strong, I'd be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police war yeppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsinte maani vestanu annadu.
2: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
2: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
2: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
2: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
2: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
2: In those days there was no air conditioner, no fan, no air cooler.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
2: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on that terrace.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
2: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: Nemmadiga ee varshapu neeru padeyatundi doorunlu pattukoni terrace ki ekkadu ee donga.
2: This thief managed to climb the terrace.
1: Veeletappudiki aa yokka srimantudu melukunnadu.
2: As soon as this thief went to the terrace,
1: వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
2: The rich man could recognize that the person who came was a thief.
1: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
2: The rich man asked him, "Well, who are you?"
1: అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
2: He told, because he was to tell truth, that I am a thief.
1: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
2: In order to find out what this man's plans are, that rich man also said, "I am also a thief."
1: Aithe manam iddaru cheri ee srimanthuni intu lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
2: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: Ee yokka srimanthudu cheppadu, "Chudu, srimanthuni intlo manchi viluvainatundi anta untu untayi, aithe manaku taalam chevulu chikkadam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
2: This rich man told the thief, "Well, there will be quite a few valuables inside the house of a rich man, but it is difficult to catch hold of the keys. I will try to just go in and manage to get the keys."
1: నేను ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలి. అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు.
2: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్సైడ్. హి సెడ్ హి వెంట్ ఇన్సైడ్.
1: కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
2: హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్. హి టుక్ ద కీస్ అండ్ హి కేమ్ అవుట్.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు. ఈ దొంగ యొక్క చర్యలన్నీ, నేను ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఇనుప పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
2: Then this rich man said he has been watching very carefully this the activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: Aa pettilo moodu pedda pedda diamonds nu petti vachadu ee srimantudu.
2: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు.
2: దిస్ థీఫ్ వెంట్ ఇన్సైడ్, ఓపెన్ ది సేఫ్, బ్రాట్ దోస్ త్రీ బిగ్ డైమండ్స్.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
2: దీస్ త్రీ హ్యాడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్.
1: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
2: హౌ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ బిట్వీన్ దోస్ టూ, దే ప్లాన్.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
2: యాజ్ దిస్ థీఫ్ followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: Tammuda, oka vajram naaku, oka vajram neeku, inkoka vajranni pagalagotti deeni viluvanu lekunda chesukotam manchidi ka, idi rajuke pettestam, ee srimantudike pettestam ani aa vajram teesukoni aa pettalo betti rendu vajramlu maatrame teesukochchar.
2: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
2: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
2: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
2: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Palani gramamlo poi meer chudandi annadu.
2: This gentleman said, told the police, you go to such and such a village to
1: find gramamlo peru pondinatunte vaadu ee donga.
2: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
2: The police caught hold of him.
1: Itanni patti jamindar daggara teeskellaru.
2: They brought this thief to jamindar.
1: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
2: దిస్ జమీందార్ క్వశ్చన్ ద థీఫ్, వెల్ హౌ డిడ్ యూ ఎంటర్ ద హౌస్, హౌ డిడ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్.
1: జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పెట్టి తీశాను, మూడు వజ్రాలుంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
2: హీ నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి. మంత్రి, ఇదిగో తాళం చెవులు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
2: దిస్ జమీందార్ కాల్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
1: ఈ మినిస్టర్ ఏం యోచన చేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా కానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
2: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that particular diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరికి పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
2: This Jamindar called the thief and said, well, you have been able to tell truth to me. Therefore, from today onwards, you are going to be my minister.
1: Satyavantude mantriga untundani.
2: Only a person who is truthful should be a minister.
1: Appude rajunu raninpa chestadu.
2: Then only a king will be able to just get a
1: king. Yedo duradrushtavashattuga vaadu dongaga mari poyinadu kani itanu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aa naatu nunchi nayana neevu inka donga pani dongatanam kuda cheyanakkarledu neeku samsaram kavalsinatuvanta vanta nenu isthanani aneka bodhana chesi appati nunchi aa donga sariyainatuvanti margamlo praveshinchadu.
2: This jamindar told the thief, well, unfortunately you have become a thief, your nature is not like that.
1: Satyanni pradhana ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
2: As this person practiced telling truth, automatically and in the natural course, he gave up drinking and also thieving.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
2: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ద ఎండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
2: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
2: Truth is right royal road to the life.
1: Inka dharmamu da dharmanu sthapinchina tirigi maravachchu kada.
2: After establishing dharma, it might undergo a change.
1: Dharmamu maradu, dharma aacharana marutundi.
2: Dharma doesn't undergo change, but practice of dharma undergoes a change.
1: Kanuka bhagavantudainatundi krishnudu dharma samsthapana kosam kada avatarinchindi, dharma aacharana samsthapana kosam avatarinchadu.
2: Bhagavan Krishna has taken incarnation in order to establish practice of dharma, not
1: dharma mukutayugam nandunu tretayugam nandunu dwapayugam nandunu kaliyugam nandunu eppudu kudunu dharma untune untundali.
2: Dharma has been there whether it is in krita age, dwapara, treta or kali.
1: Krutayugam lopala kaliyugam untundali.
2: In the age of krita there was kali also.
1: Ee kaliyugamlo kudanu tretayuga krutayugamlo untunnayi.
2: Even in the present age of kali there is krita age.
1: Yugamulante okati okati marpu chendinatundi kaadu.
2: It is not as if there will be a change.
1: Krutayuga chanam, tretayuga yagnam, dwaparayuga archanam, kaliyugam namasmaranani ee naalugu yugamulu yendu kudanu naalugu pravartana roopamto idi vyaktam avutu vachindi.
2: In the age of krita meditation, in the age of treta sacrifice, in the age of dwapara
1: krutayuga dhyanam, tretayuga yagnam, dwaparayuga archanam, kaliyugam namasmarana.
2: In the age of dwapara archanam or worship, and in kali
1: kanuka aya yugamulaku aya parivartanalanta kudanu aya cheriyalanta kudanu dharmane daristhu vachayi.
2: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
1: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
2: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
2: దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు పెనన్స్
1: లేక కృతయుగం లోపల కూడాను నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
2: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: కానీ అంతర్వాహి అనేటువంటి ధర్మం ఒక్కటే.
2: But the inner flow of dharma is the same.
1: అది ఏనాటికి మారదు.
2: But that doesn't undergo any change.
1: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
2: As the truth is the very basis for that, it cannot
1: change. సత్యము మారేటువంటిది కాదు.
2: Truth will never change.
1: Truth is one, not two.
2: Truth is one. There are no two things.
1: కనుక ఎప్పటికీ త్రికాలములు యందు త్రిలోకములు యందు త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సత్యం.
2: ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఆల్ త్రీ సర్కమ్స్టెన్సెస్ అండ్ త్రీ గుణాస్ ఇట్ ఇస్
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిది సత్యం.
2: ట్రూత్ ఈజ్ వన్ అండ్ కామన్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ది టైమ్ రిలేటెడ్ టు ఫ్యూచర్ పాస్ట్.
1: ధర్మము అనేటువంటిది మారేటువంటిది కాదు.
2: Therefore, dharma does not undergo a change.
1: Manam duty anetuvanti madhya madhya maripothu untayi.
2: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్,
1: నాది ఉద్యోగం పురుష లక్షణం, ఇదే నా ధర్మము అంటాడు.
2: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
2: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
2: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ది ఆఫీస్. దట్
1: ఇస్ మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి, పట్టుకోవాలనే.
2: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
2: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్, నా ధర్మము అంటాడు.
2: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
2: అండ్ డూయింగ్ injustice and taking to wrong causes,
1: ee anyayam lopala dharmam sampadinchatam naa yokka dharmamu antadu.
2: By wrong means to earn money is my duty, he says.
1: Ujyogam cheyatam athana dharmamu, vyaparam cheyatam athana dharmamu, abaddham aadatam athana dharmamu, leka dharmam sampadinchatam athana dharmamu.
2: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
1: Ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
2: When so many changes come about in duty, how can it be called dharma?
1: Kartavyamuluga manam cheppavachchu.
2: This may be described as only duties, not dharma.
1: Dharmamu ante deeniki sariyainatundi arthamu okati untundali.
2: There is a proper meaning for this word dharma.
1: Edite vaani swatantramunaku addu tagalakunda nadicheetundi yokka kriyane dharmamu antaru.
2: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Oka pedda karra pattukoni neevu main road lopala dan ishtam vachinattu tipputu pothunnav.
2: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: Idi public road, naa ishtamu naa dharmamu antavu.
2: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: Neevu ee karranu tipputu pothunte adhe road lopala ediru vacheetundi vyakti ee karra nunchi తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయాలను పనుతాడు.
2: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలు నువ్వు ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
2: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దెర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితంలో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
2: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
1: ఇది మన నిత్య జీవితములు గృహస్థ ధర్మములో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపడుతున్నాం.
2: In the daily life, in the family life, we are using this as three words.
1: కర్తవ్యం ఒకటి.
2: One is కర్తవ్యం, duty.
1: రెండోది సంబంధం.
2: Second is సంబంధం.
1: మూడోది నిర్బంధం.
2: The third one is nirbandham, compulsion.
1: Sambandham, nirbandham, kartavyam.
2: Sambandham, association, nirbandham, compulsion, kartavyam, duty.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
2: One example for this.
1: నీవు రేపటి దినము సండే.
2: Tomorrow is Sunday.
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
2: Tomorrow is a holiday for you.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
2: యూ వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
2: సడన్లీ యూ డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడు ఏమనుకుంటావు?
2: సెకండ్ ఈజ్ సంబంధం.
1: మూడవది నిర్బంధం.
2: ద థర్డ్ వన్ ఈజ్ నిర్బంధం, కంపల్.
1: సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.
2: సంబంధం, అసోసియేషన్, నిర్బంధం, కంపల్షన్.

0: ఉండేటువంటి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
1: సడన్లీ యూ డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
0: అప్పుడు ఏమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
1: యు మే థింక్ దట్ ఇఫ్ యూ వాంట్ ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ది నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యూ మే క్యాన్సిల్ దట్.
0: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దానిని మార్చుకున్నావు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
0: ఇది నీకు సంబంధం
1: నెక్స్ట్ సండే.
0: దిస్ ఇస్ నీ చేతిలో ఉంటుండాలి.
1: దిస్ ఇస్ యువర్ ఫ్రీడమ్.
0: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యూ వాంట్.
0: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ వన్ ఇస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
0: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
1: In connection with examination, the vice chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
0: The examination committee kanuka oka tappadu.
1: As this is an examination committee meeting, one has to go.
0: Neeku jwaram vachinappatiki ee sadan pillo ee kodamino pechukoni neevu tirigi akkadiki vellaku tappadu.
1: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
0: Idi nirbandham.
1: This is compulsion.
0: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
1: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
0: ఇది నీ చేతిలో లేదు.
1: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ.
0: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ డ్యూటీ?
0: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
1: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
0: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడం వేసుకున్నారు.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: భార్యను రూములో చాలా తిట్టినాడు.
1: Inside the room, the husband admonished the wife very
0: severely. Chala kopanga untunnadu.
1: She was very angry.
0: Tiriki drawing room vachinappudiki oka friend vachesesinadu.
1: As soon as he entered the drawing room, a friend had come by.
0: Aa friend chuste ha hello hello hello ani navutu vachadu.
1: As soon as he saw the friend, he began greeting him hello.
0: Aa friend ni kurchomani cheppadu.
1: He asked the friend to be seated.
0: Ee friend daggara chala navutu unnadu.
1: With the friend, he was smiling.
0: Mari lopaliki poyadu, bari coffee kavala cheyi annadu.
1: Then he entered the house and with a serious tone he commanded,
0: rendu cups coffee tayar cheyi annadu kopanga.
1: Angrily he commanded her to prepare two cups of coffee.
0: Anaga mitrulu daggara aanandanga undinattuga baryaku teliyakoddu, barya daggara kotlaadinattuga mitruniki teliyakoddu.
1: The someone substance of it is he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
0: Idi kartavyam.
1: This is duty,
0: not duty.
1: Kartavyam. This is kartavyam.
0: Ee naadu ee kartavyamu kuntu padipoyindi.
1: These days this there is a defect in implementing
0: kartavyanni manam poshinchukovatame niji dharmam.
1: We have to develop this kartavyam. This is our
0: ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
1: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
0: ఈనాడు అది క్షీణించిపోయింది.
1: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
0: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకి మిత్రుడు చూసినప్పటికీ గెట్ అవుట్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
1: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
0: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరైనటువంటి కర్తవ్యం.
1: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
0: ఇదే గృహస్థునికి సరైనటువంటి ధర్మం.
1: This is an important duty of a family man.
0: మనగ గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి.
1: That means he has to
0: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
1: హ్యాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
0: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణము.
1: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
0: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్.
0: దీనిని కొంతవరకును ధమము అన్నారు, ధమ అన్నారు.
1: దిస్ హస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ధమ.
0: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
1: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
0: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా

0: Ama.
1: If one does not have sense control, as was explained the other day, it becomes Mada.
0: Dama అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
1: When Dama is turned the other way, it becomes Mada.
0: మదం అనగా ఏంటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
1: మదం రెఫర్స్ టు అరగెన్స్, ఇట్స్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
1: A person who has acquired this particular quality of Dama.
0: సంస్కృతంలో సాక్షరా అంటారు.
1: He gets the title of Satchara.
0: Satchara అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
1: The same word Satchara, if it is turned the other way, it becomes Rakshasa or demon.
0: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
1: Therefore, if we want to secure and protect dharma, we have to have sense control and would not
0: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
0: అర్జున, ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థిత ప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు.
1: అర్జున, స్టాండ్ యాజ్ స్థిత ప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
1: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
1: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: ఇంద్రియములకు దాసుడు కారాదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
0: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
1: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
0: నీవు గుడాకేశుడవు.
1: You are Gudakesha.
0: అనగా ఇంద్రియ నిగ్రహం చేయగలిగినటువంటి వాడు.
1: యు ఆర్ ద వన్ హూ హాస్.
0: అప్పుడే నీకు ఈ ఋషికేశుడు లభిస్తాడు.
1: ఓన్లీ బికాస్ యు ఆర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
0: నీవు గుడాకేశుడు కాక ఋషికేశుడు నీకు లభ్యం కాదు అన్నాడు.
1: వితౌట్ యువర్ హావింగ్ సెన్స్ కంట్రోల్ యూ కెనాట్ గెట్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: కనుకని ఈ సాంఖ్య యోగం లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడా నువ్వు బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
1: In this chapter of Sankhya Yoga, all the qualities have been explained, but it has been just said that sense control is the most important.
0: Satyamu, dharmamu, nyayamu, dhamamu, tapamu, jagamu, ahimsa. ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యము.
1: This truth may be compared to the one which has got seven colors like the rain.
0: కనుకని మొట్టమొదట మనము భగవద్గీత శ్లోకములు కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: బిఫోర్ వీ మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత, వీ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్, ప్రాక్టీస్ దెమ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక.
0: క్రమక్రమేణా ఈ శ్లోకములు మీరు ఎంత శ్రద్ధతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అదే విధంగానే అదే శ్రద్ధతో ఈ శ్లోకములు ఎందున్నటువంటి గుణములు కూడాను ఆచరించడానికి అంత శ్రద్ధతో మీరు ముందంజ వేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ విషింగ్ దట్ దోస్ ఆఫ్ అస్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ లెర్నింగ్ ఆఫ్ ది శ్లోకమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వీ హావ్ టు ఎవిన్స్ ది సేమ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాక్టీసింగ్ ది మీనింగ్ అండ్ ది గుడ్ క్వాలిటీస్ కన్వేడ్ బై ది శ్లోకమ్స్.
2: దాట్ వాస్ ద 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: सर्वत्र पंचभूतानां षष्टिं किञ्चिन्न विद्यते पातालं भूतलं वस्तः. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ యూ లుక్ టు యూ ఫైండ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్.
1: పాతాళం నందు కానీ భూతలమునందు కానీ ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఎవర్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: ఇన్ ది స్పిరిచువల్ టెర్మినాలజీ అండ్ డిస్కోర్సెస్ విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ త్రీ టైప్స్ ఆఫ్ ఎథర్ ఆర్ ఆకాశస్.
1: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది.
2: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatidi bhutakasham.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakasham.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakasham.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga పంచమహాభూతముల చేకూడినటువంటిది, అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ అర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ ఈజ్ వెరీ సటిల్.
1: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
2: దిస్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫారం ఎక్సెప్టింగ్ సౌండ్.
1: ఇక రెండవది వాయువు.
2: ద సెకండ్ వన్ ఈజ్ వాయువు ఆర్ ఎయిర్.
1: దీనికి ఒక ఆకారము లేదు.
2: This also does not have form.
1: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: This has got sound and touch.
1: ఇంకా మూడవది అగ్ని.
2: The third one is fire.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: This can be seen.
1: శబ్ద స్పర్శ రూపం.
2: This has three attributes: sound, touch and form.
1: నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఈజ్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, ఫార్మ్ అండ్ టేస్ట్.
1: భూమి, ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, ఫార్మ్, టేస్ట్ అండ్ స్మెల్.
1: మొదటి మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మెయిర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ యాట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరం ఉన్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములలో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్ ఇన్.
1: కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరం కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: ఇది అనిత్యము.
2: This is impermanent.
1: ఇది క్షణికము.
2: This is temporary.
1: ఇది నశ్వరము.
2: This is not
1: ఇది క్షీణము.
2: This
1: ఇది పరిణామము.
2: This undergoes change.
1: ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకునలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమైనందు ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
2: భూతాకాశం which is associated with these five elements,
1: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
2: There are lakhs of suns and moons.
1: ఇంకా గ్రహణములు ఉపగ్రహములు కోట్లకు ఉంటున్నాయి.
2: There are planets and sub-planets in crores.
1: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
2: Innumerable living beings are also existing.
1: దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయు కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: The entire phenomenal world is only a drop in భూతాకాశం.
1: ఈ విశాల జగత్తునందు
2: in the entire vast world
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము.
2: The earth may be compared to a small drop.
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము.
2: On this earth, this is a small country.
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము.
2: In this small country, there is a small place.
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా.
2: In this small state, there is a small district.
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము.
2: In this small district, there is a small village.
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు.
2: In small village, a small house.
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము.
2: In small house, a small body.
1: ఇట్టి చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకార పట్టం లోపల ఆశాస్పదమనే చెప్పవచ్చు.
2: It looks funny that such a small body should feel egoistic in the context of its smallness in the world.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమునే కూడి ఉంటుండాలి.
2: When we just think of this భూతాకాశ and our own place, it is something like a drop in the totality.
1: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
2: Such a small drop trying to just understand the totality is like and trying to measure ocean.
1: సముద్రము మార్పు చెందినటువంటిది.
2: The ocean undergoes change.
1: చీమా మార్పు చెందినటువంటిది.
2: Ant also undergoes change.
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి.
2: All the things undergo change.
1: ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో.
2: Just as it is impossible to see that in a woolen rug, when you are taking curds bath, to see that those small particles do not go into the bath or the food that you are taking.
1: Manavu bhujinchetvattidi ventrukala kammadi.
2: What we are just eating is something like the particles.
1: Indulo ventrukala raakunda chesukovatam anetundi asadhyam.
2: How can you prevent this small hair coming out into the food?
1: Kanuka manam nivasinchetvanti anta kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి.
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్.
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క, గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ, the one who is trying to understand is a small one and a temporary one.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular entity.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage.
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
2: whatever the however much you may take from the mirage, you will never be able to
1: do it.
2: No cloth gets wet by a mirage.
1: That
2: appears to be water, but there is no water in that.
1: Kanuka, ee bhutakasam yokka tattvam anetvanti kevalamu oka drishti kalpitamainatvanti gaane bhavinchavachchu.
2: The principle of bhutakasha may be something which you can see only.
1: Ee bhutakasam anetvanti chidakasamulo oka neeti bindu vale untuntadi.
2: This bhutakasha may be something like a drop in chidakasha.
1: Bhutakasamulo mana yokka deham elanti oka anusvarupamai untunnado ade vidhamgane చిత్తాకాశం అనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటాడు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్.
1: భూతాకాశము జడం.
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశం అనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అనే విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరీ అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్వెలర్ శరీరీ ఈస్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: just as we see our own reflection and image in the mirror,
1: addamulo pratibimbam kanipinchuchunnadi kaani pratibimbamunku etti chalanam kudanu ledu.
2: You have been able to see an image in the mirror, but it doesn't have an independent existence.
1: Bimbamu kadilinappude pratibimbam kudanu kadalutundi.
2: Only when the object moves, the reflection and the image moves.
1: Kanukani bimbamu aneetvantide idi oka chidakasam.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా,
2: the effulgence of sun gets reflected in moon.
1: ఈ చిదాకాశము యొక్క చైతన్యము కేవలం భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunku manaku enni vidhamuluga alankaram cheyavalannappatikini ee pratibimbamunku sadhyam kaadu.
2: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo mana mukham chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్.
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాము.
2: బట్
1: అద్దం పైన
2: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్.
1: అద్దము కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
2: సపోజ్ ది మిర్రర్ మూవ్స్, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadu.
2: You put a point or a dot on the bimbam that is the object itself, you turn the mirror whichever you want.
1: పడికొక చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ ఫేమస్
1: పెయింటర్, ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
1: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
1: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పని ఆశపడ్డాడు.
2: హీ వాంటెడ్ టు జస్ట్ పెయింట్ ద ఇమేజ్ అండ్ ది ఫిగర్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుడు చిరునవ్వులు చంద్రుడు దొక్కుచూ, నాయన నీ ఉద్దేశానికి నేను ఎందుకు అడ్డు రావాలి, తప్పక నీకే విధమైనటువంటి చిత్రం చిత్రించాలంటుండదో అది తప్పక నీవు చిత్రించమన్నాడు.
2: విత్ ఎ బీమింగ్ స్మైల్ కృష్ణ సెట్, వెల్ చైల్డ్, ఇఫ్ యూ వాంట్ జస్ట్ పెయింట్ మై ఫిగర్ యూ కెన్ డూ ఇట్, వాట్ ఎవర్ వే యూ వాంట్ యూ కెన్ జస్ట్ డూ ఇట్.
1: స్వామి దయచేసి ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిత్రించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ వన్ అవర్ ఇన్ వన్ ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు, కూర్చున్నాడు. కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ అట్ ఆల్.
1: తనంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: మై లింక్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
1: మరి వెనక్కి వచ్చి నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: థ్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్.
1: మంచి మొకుమల్లు బట్టం కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెరిచేటప్పటికి కృష్ణు రూపం వేరే మారిపోయింది.
2: వెన్ దట్ వాజ్ ఓపెన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండర్వెంట్ ఎ చేంజ్.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటర్, కృష్ణుడు చూచాడు పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు.
2: దిస్ పెయింటర్ కెప్ ద ఫోటో బిసైడ్ కృష్ణ అండ్ సో హ్యాడ్ ఎ లుక్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ అండ్ అనదర్ లుక్ ఇన్ టు కృష్ణ. దెర్ వాజ్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ.
1: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దెర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: హి సెడ్ పార్డన్ మీ స్వామి, యూ జస్ట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
2: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ షేమ్ఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: వెన్ హి వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనుక్కు వెళ్లిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్డ్ ది పెయింటర్ ఇట్ సీమ్స్ యూ సీమ్ టు బి వరీడ్ అండ్ యూ ఆర్ గెటింగ్ బ్యాక్.
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: The painter explained to Narada all that has happened.
1: Ore pichivada leela maharshi vigrahudu bhagavantudu natana sutradhari bhagavantudu ee daggara kavalsinanni natakalu aadanaadu kaani ee natakalaku neevu poorthi jayinchalanukunte ee natakalanu sampurnanga sadhinchalanukunte nenu cheppinattu cheyamannadu.
2: Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture. But if you want to really do it, please follow me, my words.
1: Sare, Narudu, em cheppinado dannu tappaga sirsavahistanani painter oppukunnadu.
2: Painter agreed to implicitly obey Narada's command.
1: Vellinadu, Narudu yokka aadeshanusaranga tirigi rendo roju, Swami, tama saatchat picture nenu teesukoni vacchanani mukamallu pattam kappukoni teesukochadu.
2: The next day, according to the words of Narada, he went to Krishna with a particular photo covered with a fine cloth and he told, Swami, I have brought exactly your picture.
1: Yedruga nilchukunna tachaname deenini battana teesivesadu. Idi parishuddhamaina addamu, nee ishtam vachinattu maruko, nee marinappudike adi kanipistundi, etta marite etta kanipistundi annadu.
2: The painter brought on that day a clean mirror and then he removed the cloth and just said, Swami, now you just have a look. Whatever changes come in you, the changes are reflected in the mirror.
1: ఏ మార్పులు జరిగినా ఈ అర్థంలో మార్పు గానే కనిపిస్తుండాలి, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: Whatever changes come about in your face, they are reflected in the mirror. Therefore, this is a beautiful
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో క్షణికమైనటువంటి యొక్క కుంచెలతో క్షణికమైనటువంటి యొక్క పెయింట్ తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: If you want to paint the picture of the Lord, who is permanent, with all the temporary materials like the paint and the brush, etc., you would not be able to succeed in that.
1: Nassaramainatundi ee bhutakashamlo sarvamu nassarame aipothayi.
2: In bhutakasha, which is transient, everything is temporary only.
1: Kanuka పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యు వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటం అని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్
1: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్ గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళుతుంటాం.
2: వీ గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యు ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు. గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ది ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మచిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ హావ్ టు జస్ట్ ఇంట్రవర్క్ యువర్ నేకెడ్.
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించటము అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఎ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రం చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యము ఒకటి.
2: One is మిథ్య ఇన్ మిథ్య.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్య విచ్ ఇస్ ఇన్ సత్య.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్ మిథ్య ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్
1: భూతాకాశంలోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Chidakasham.
1: దాన్ని నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
2: ద సేమ్ థింగ్ స్వామి విల్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ అండ్ దట్ ఈస్ యు ఆర్ నాట్ ద వన్. ద వన్ దట్ యు థింక్ దట్ యు ఆర్ ఇస్ వన్. ద వన్ అదర్ థింక్ దట్ యు ఆర్ ఇస్ అనదర్. ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ద థర్డ్.
1: ఈనాడు మనము జీవించటం కాని అనుభవించటం కాని సర్వం కూడాను నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే, దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ద ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావము.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
1: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: ఇఫ్ యు వాంట్ టు కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్ హ్యాండ్, ఇది
1: క్షణమునకు కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutakasmi yokka tattvanni manam gurtinchatamlo kontha varakunu antarbhutamainatundi yokka aatmakashanni kuda koncham vicharam cheyali.
2: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
1: idi kevalamu stoolamainatundi jagrataku koodinatundi.
2: Bhutakasha is gross and is true in waking state.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృశ్యము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
2: The same thing in a subtle form you experience in the dream state.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: Just as it was explained the other day, sun and moon are giving light through fire which will reflect in the world.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ we have been able to see all the objects on account of the light which emanates from sun and moon.
1: అది స్వప్నస్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
2: It is only the light which emanates from chittakasha which helps you to see the
1: real. స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside.
1: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
2: During the day you would not be able to see stars.
1: కనిపించకపోయినంత మాత్రమే లేవని చెప్పడానికి వీలు కాదు.
2: Just because you cannot see, you cannot deny their existence itself.
1: నక్షత్రములు పగటి ఎందు కూడా ఉంటున్నవి.
2: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
1: అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
2: Because the sun's effulgence is so grand, you have not been able to see the stars.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యు బి ఏబుల్ టు జస్ట్ సీ
1: బాల్యం నందే వార్ధక్యము.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఈస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
2: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలం నందు సూక్ష్మము.
2: ఇన్ గ్రాస్ దేర్ ఇస్ సటిల్.
1: సూక్ష్మం నందు స్థూలము.
2: ఇన్ సటిల్ దేర్ ఇస్ గ్రాస్.
1: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
2: in an inert way both of them are
1: manaku gocharam avutunnayi.
2: We have been able to see them in that
1: way. Aithe ee rentintikini atheetamainatundi marokatu untundali.
2: There is something which transcends both these.
1: Adhe chittakasham.
2: That is chidakasham.
1: Adhe chidakasham.
2: That is chidakasham.
1: Ee chidakasham anetundi e maatramu charanamu lenetundi.
2: Chidakasha does not have any movement.
1: Elanti maarpu chendinatundi.
2: It doesn't undergo any
1: change. Ee chakti nirmalamainatundi yokka aatma tattvame.
2: It is the very principle of atma which is true and eternal and permanent.
1: Adhe parabrahmam.
2: That is parabrahman.
1: Adhe aatma.
2: That is atman.
1: Adhe paranjyoti.
2: That is paranjyoti itself.
1: Aye swayam jyoti.
2: It is also swayam jyoti.
1: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
2: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యం నందుంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశం దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
2: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
1: ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
2: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఈజీ వే, దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
1: అలలు వేరు, జలం వేరు కాదు.
2: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఈ జలం వేరు, నురుగు వేరు కాదు.
2: The foam and the waves are also not different.
1: Nurugu jalamu alalu moodu ekamai untunnayi.
2: The foam, waves and water, they are the same.
1: Aithe ee moodinti endukudunu jalam okati gaane untundali.
2: Water is common among all these three objects.
1: Nurugu veru gaanu, ala veru gaanu, jalam veru ga undinattuga manaku kanipistunnayi.
2: But it appears as if foam is different and waves are different and water is different.
1: Kanukane ee drishtikalpitamainatti ee jagattunandu bhutaakasham చిత్తాకాశము చితాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము మనము దర్శించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఆల్సో విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ఏ యూనియన్ విచ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ చిత్తాకాశ చిదాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ మూడింటి ఎందు కూడాను విభాగము చెయ్యాలి.
2: వీ హ్యావ్ టు డివైడ్ దీస్ త్రీ ఇంటూ త్రీ ఆకాశ.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
2: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది వేకింగ్ స్టేట్ యాజ్ భూతాకాశం.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు బిలీవ్ డ్రీమ్ యాజ్ చిత్తాకాశ.
1: సుషుప్తి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ వీల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
2: But there is a difference between sushupti and
1: sushupti anetundi poorthi jagratta swapnamu kaanatundi oka deep sleep gaada nidra ga roopondutundi.
2: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్ స్టేట్
3: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు
2: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ దేర్
3: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలో పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము
2: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్
3: అయితే ఈ యొక్క తురియావస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు
2: తురియావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్
3: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు
2: డ్యూరింగ్ ఇన్ తురియావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ తురియావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద
3: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు
2: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి
3: ఈ సమాధి అనగా ఏమిటి
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి
3: కేవలము తన్మయత్నంతో పడిపోవటము లేక ఇమోషన్తో మనం కూలిపోవటము ఏదో ఒక విధమైనటువంటి భావంతో భావ సమాధిని పొందటము ఈ విధంగా మనం భావిస్తుంటాము
2: సమాధి ఈజ్ ఆర్డినర్లీ మిస్టేక్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా
3: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము
2: వీ థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్
3: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటారు
2: సమాధి ఇస్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్
3: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం
2: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్
3: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు
2: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్ సమ్ పీపుల్ సే హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి
3: ఇది ఒక ఇమోషన్ కావచ్చు
2: దిస్ మే బి ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్
3: కావచ్చును
2: ఇట్ కుడ్ బి ఎక్సైట్మెంట్
3: లేకపోతే హిస్టీరియా కావచ్చును
2: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ హిస్టీరియా
3: లేక బలహీనత కావచ్చును
2: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ వీక్నెస్
3: లేక ఫిట్స్ కావచ్చు
2: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్
3: కానీ ఇది సమాధి కాదు
2: దిస్ ఇస్ నాట్ సమాధి
3: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ అండి చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి
2: సమాధి రియలీ మీన్స్ ఈవెన్ ఇన్ ద వేకింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టింగ్ అవర్ ఓన్ మైండ్ అండ్ థింకింగ్ ఇట్ ఈక్వల్ మైండెడ్
3: సమాధి
2: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్ సమ అండ్
3: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం నిందాస్తుతలను సర్వమును సమానంగా చూచుకోవటం లాభ నష్టములు కూడా సమానంగా దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి
2: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్సర్
3: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి
2: దేర్ఫోర్ ఎ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇస్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ
3: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు
2: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి
3: దీనికి అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి
2: ఫర్ దిస్
3: సాధన సల్పాలి
2: ఎ లాట్ ఆఫ్ సాధన
3: దైవానుగ్రహం పొందాలి
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్
3: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి
2: To earn the grace of God, we will have to undertake a number of activities.
3: కనుకని కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు
2: While describing the qualities of Sthita Prajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
3: నా ఆజ్ఞను అనుసరించు.
2: You follow my command.
3: నా చింతన చేస్తు. కర్మల్లో నీవు మునుగు
2: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్
3: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది
2: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్
3: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు
2: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
3: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుందన్నాడు
2: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ
3: మార్పు చెందినటువంటి చిత్తమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం
2: ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
3: ఎట్టి విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణము
2: Whatever be the state, an unwavering attitude will have to be developed.
3: సహజలక్షణంగా భావించుకోవాలి.
2: All these things should be considered as very natural.
3: దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
2: Would anyone be surprised if fire has got the capacity of
3: burning? చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
2: Would anyone be worried if one comes
3: to చల్లదనము దాని స్వభావము
2: Coldness is natural state of ice.
3: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
2: Burning is natural state of.
3: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటి దీని స్వభావము.
2: Everybody that is born will die.
3: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖదుఖములకు ఏమాత్రం కూడా గురి కాదు.
2: A person who recognizes this truth will not undergo, will not be subject to any.
3: కనుకని
2: సారో
3: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
2: Therefore he just said, all places develop equal mindedness.
3: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నుండి ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
2: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this భూతాకాశ చిత్తాకాశ.
3: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
2: After taking food for after a few minutes,
3: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
2: We get a number of dreams while sleeping.
3: ఈ కలలగన్న తర్వాత తిరిగి మేల్కొంటే ఏదీ లేదు.
2: After getting up from sleep, you don't find anything.
3: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
2: Within 24 hours, so many changes come about.
3: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
2: There are a number of differences between dream state and waking state.
3: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
2: In a such a state of affairs, what to believe and what to
3: have. వేదాంతమునందు నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
2: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
3: ఏది లేదనుచుంటిమో అది కలదు.
2: Whatever you are denying that is existing.
3: ఏది కలదనుచుంటిమో అది లేదు.
2: Whatever you are thinking as existing is really not existing.
3: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
2: There is only one which is eternally true.
3: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
2: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది.
3: కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కునకు కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
2: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
3: కనుక మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
2: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
3: దీని ఆధారం చేసుకుని,
2: basing your own life on this,
3: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: You have to try to achieve the goal.
3: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
2: The same thing has been described as savikalpa and nirvikalpa.
3: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
2: What is savikalpa, what is nirvikalpa?
3: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu, nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
2: People who take to the path of yoga describe savikalpa as
3: gunamulu te cherinatundi des savikalpam.
2: Savikalpa is associated with attributes.
3: Gunatitamainatundi nirvikalpam.
2: Anything that transcends this attribute.
3: త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
2: Obtaining a state of transcending beyond these three gunas, that
3: is vikalpam. కలగనది నిర్వికల్పం.
2: A thing which doesn't undergo a change is nirvikalpam.
3: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
2: A changeless entity is nirvikalpam.
3: చలనము కానటువంటిది నిర్వికల్పం.
2: A unwavering and unchanging thing is nirvikalpam.
3: కనుకని అట్టి స్థితిని పొందటమే చిత్తప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
2: Attaining that particular state is the goal and the attribute of.
3: Aithe Arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandehinchavachchu.
2: We may question whether Arjuna was in such state of sthita pragna.
3: Atti sthiti yendu Arjunni unchi sarvakarmalu kuda atam cheta aacharimpa chesadu.
2: Krishna made him go to that particular state and made him do everything.
3: Jnani ainatunti vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham anetundi chikkadu.
2: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
3: Oka chinna udaharanam.
2: One small example.
3: Physical exercise, oka drill master untuntadu.
2: There is a physical instructor and a drill master.
3: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni ee aadandante vaallu em aadtaru.
2: That physical instructor, if he himself keeps quiet and asks them to just under
3: anni telisinatunte vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
2: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
3: అదే విధంగానే సితప్రజ్ఞుడైనటువంటి వాడు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
2: లైక్ ది డ్రిల్ మాస్టర్ స్థితప్రజ్ఞ షుడ్ సెట్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
3: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
2: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటూ ఎన్ ఐడియల్ మ్యాన్.
3: అనేక పర్యాయ నిమిత్త మాత్రం భవిష్యత్ సాక్షి నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
2: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
3: Kanuka, Arjunudu nirantaramu Krishnunlone untunnadu.
2: Arjuna was always living in Krishna.
3: Athana parishuddha hrudayudu galakane athaniki Arjunudu ani peru.
2: He has got a name Arjuna because he is a man with pure heart.
3: Ani pariyamulu Bharata, Bharata, Bharata annadu.
2: A number of times Krishna Arjuna addressed him.
3: Bharata ante Bhagavat rati kaliginattu vadu Bharatudu.
2: Bharata refers to the one who has love of God.
3: Bha prakasham.
2: Bha means effulgence.
3: Prakashanni rachinchinatundi vaadu Bharatudu.
2: The one who loves effulgence is Bharata.
3: Kanuka atani peru yunte anni vidhamainatundi antarathalu kudi untunnayi.
2: All the inner significance and meaning is incorporated in the name itself.
3: Kevalam Krishnudu yokka aagnanu sirisavinchatam taanu cheppinatundi margamunu anusarinchatame.
2: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
3: Kanukani mottamodatini కరిష్యే వచనం తవ అని శరణాగతి అయినాడు.
2: దేర్ఫోర్ అర్జున సెడ్ దట్ ఐ విల్ ఓబే యువర్ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ బీస్.
3: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు ఇంకా వేరే మార్గం లేదు.
2: వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ ఐ విల్ డూ ఇట్ స్వామి. ఐ డోంట్
3: కలిగినటువంటి వాడు భారతుడు.
2: భారత రెఫర్స్ టు ద వన్ హూ హాస్ లవ్ ఆఫ్ గాడ్.
3: బా ప్రకాశము.
2: Bha means effulgence.
3: Prakashanni rachinchinatundi vaadu Bharatudu.
2: The one who loves

0: command, whatever it be, Swami.
1: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు వేరే మార్గం లేదు.
0: Whatever you ask me to do, I'll do it, Swami. I don't undertake anything else, Swami.
1: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం.
0: This is the true attribute.
1: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు.
0: A స్థితప్రజ్ఞ will not have the feeling of I and
1: mine. ఈ మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు.
0: He will not be having egotism and attachment.
1: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకొని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
0: Ruining and destroying the entire principle of ahankara and mamakara and accepting the commands of the Lord, this is the quality of a sthitaprajna.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
0: That is the reason why the qualities of sthita prajna are explained at length in the second chapter.
1: చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
0: By merely describing the qualities of sthita prajna, there may not be much of use. Therefore he began explaining these.
1: చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: As Arjuna was one who was able to recognize the inner significance of this
1: Vishwa Virata Swarupam ante emti ide bhutakasam ide chittakasam ide chidakasam moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu.
0: What is the meaning of Vishwa Virata Swarupa? That is a union of chitta bhutakasha chittakasha
1: kanukani Virata Swarupanni chuchinatunte Arjunudu కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి.
0: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
1: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
0: When eyes are wide open, whatever he has just seen is bhutakasha.
1: Kannulu moosukunna tarvata kuda kanipinchetundi chittakasham.
0: After closing the eyes, whatever he experienced and saw is chittakasha.
1: Ekkada poyinappudu kuda aa drishti lopala hrudayamlo print ayipoyinattu ayipoyindi adi chittakasham.
0: Wherever he went in his heart, this particular impression
1: chittamu kadigina poledu ee yokka drishyamu.
0: The vision made such an indelible impression that
1: kagitham paina kottinatundi print kagitham pote kudanu aa print podu.
0: It is something like a print on a paper. Even if the paper is
1: ee print nu kagithanni veru cheyadaniki sadhyam kadu.
0: It is impossible to separate print from the paper.
1: Kanuka Arjuna yokka chittamu lopala Krishnudu yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
0: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
1: anti adarshavantamainatundi Arjunudi enni rakamulu ayinatundi into aina pravesh pettatamlo em tappu undadu.
0: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
1: Samanya manunu vale anni rangallo kodunu praveshistunnadu Arjunudu.
0: Arjuna already took all ordinary activity like an ordinary person.
1: Kani chittamu Krishnu yokka padamula paina.
0: But he kept always his heart at the lotus feet of Krishna.
1: Krishnu yokka aagya lopala.
0: Physical body was to obey the command of Krishna.
1: Idi chitaprajna yokka pradhanamainatundi aadarshanga nirupinchadu.
0: Krishna held out this as an ideal quality of a sthitaprajna.
1: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
0: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్ త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిస్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యంగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పసిపచ్చి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీఈస్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: దేర్ఫోర్ ద గుడ్ క్వాలిటీస్ విల్ యాడ్ టు యువర్ స్ట్రెంగ్త్.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: ద లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్లెస్.
1: మానవతా విలువలు ఎందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: ద హ్యూమన్ వాల్యూస్ దట్ కాన్స్టిట్యూట్ ద క్యారెక్టర్ ఈజ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: ఈనాటి విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: కనుక మానవత్వాన్ని గుర్తింపచేయాలనుకున్నప్పుడు ఈ శీలము అత్యవసరము.
0: To recognize a true human character is very essential.
1: ఇదియే మానవతా ప్రధానమైనటువంటి గుణం.
0: This is the chief human quality.
1: ఈనాడు నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: அடையும்.
1: ஸ்டூடெண்ட் ஹேஸ் டு லேர்ன் தீஸ்.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
0: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ, కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ ఫర్ ఎ మూమెంట్ ద సాంక్టిటీ అండ్ ద డివినిటీ ద నోవెల్టీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవింప నేర్చియుండా, ఇంత తెలివియు కలిగియు మానవుడు తెలివిలేక ఆ గుణములను నేర్చుకోలేకపోతున్నాడు.
1: బర్డ్స్ అండ్ యానిమల్స్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ దే అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ డజన్ ఫాలో దట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్ ఆఫ్ ఆల్ ద
0: క్రియేషన్. దుర్లభం.
1: హౌ డు యు సే దట్?
0: ఆహార నిద్ర భయమైనదులందు పచ్చిపచ్చి మృగాదులకు మానవులకు ఎట్టి వేదములు లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమానిటీ.
0: జ్ఞానం నరాణ అధికం విశేష, జ్ఞానేన శూన్య పశుభి సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
1: విజ్డమ్ ఇస్ ది మెయిన్ ఐ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
0: ఈ జ్ఞాన నేత్రమే లేకుండినా పశువుతో సమానం.
1: Without this eye of wisdom, he is just an animal.
0: Kanuka manavuniki moodava netramu vidya.
1: Therefore the third eye is this knowledge.
0: Itti pavitramainatunti okka vidyendu seelame pradhanamainatunti pranamuga bhavinchali.
1: In this sacred knowledge we should consider character most important.
0: Enni vidham nenatunti okka vedamulu chadivinappatikini shastramulu uchcharinchinappatikini ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి మే చాంట్ అండ్ రిపీట్ ద వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది హ్యూమన్ వాల్యూస్ అబౌవ్ ఆల్.

0: O foolish man, pray to God for help.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడాను కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
1: ఈనాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేయనప్పటికీ స్వార్థం లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థం లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done, he keeps the self-interest.
1: ఈనాటి మానవుడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore, you have to give up the selfishness and self-interest.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయం నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థం లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకెళ్ల చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరాక్తంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైన విద్యను మనకు అభ్యసించిన వారమవుతాం.
0: దట్ డే వెన్ హీ ట్రాన్స్ఫార్మ్స్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానస సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీన్డ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: ఎ రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైన సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: హీ థాట్ దట్ టు క్యారీ టూ మచ్ ఆఫ్ లగేజ్ ఇట్ వుడ్ బి ఎ సార్ట్ ఆఫ్ ఎ బర్డెన్. దేర్ఫోర్ హీ ప్యాక్డ్ అప్ ఇంటూ సింగ్ వన్ బండల్.
1: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort.
1: నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు.
0: Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
1: కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశీ, మధుర, వృందావనము
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: He spent all the day time visiting those temples and involving himself in good activities.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: But during the night time when he wanted to take rest and sleep, well he couldn't sleep at all.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: He was very much tired.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore, in the daytime, he started visiting temples and involving in auspicious activities, and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం,
0: the reason,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు సంతోషములు ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ
1: లోపల దుర్గుణములు దుర్భావములు దుష్టేష్టలు దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విత్ ఇన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్
1: అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్ సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్
0: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్
1: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
0: ద పీస్ విదిన్ ఈస్ ద ట్రూ పీస్
1: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
0: Peace is not the one to be acquired.
1: లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: You can't get it by study.
1: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
0: You cannot receive from anybody.
1: నీవే శాంతి స్వరూపుడవు.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should know this eternal truth.
1: కనుక శాంతి అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు ఎందు లేదు.
0: Either peace or bliss are not noticed outside.
1: బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
0: When these two are present in the outer objects, how is it that we don't experience them? ఉంటున్నాయి
1: కదా ఈ వస్తువుల వల్ల మనకు ఎందుకు ఆనందం లభ్యం కావటం లేదు?
0: So much of material available outside, why don't we experience?
1: కావలసిన వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉంటున్నారు కదా వ్యక్తుల వల్ల కూడా ఆనందం లేదు శాంతి లేదు.
0: We have many persons as friends, but we don't get peace or bliss.
1: వల్ల కానీ పదార్థముల వల్ల కానీ విషయముల వల్ల కానీ మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you'll never attain bliss either through a person or a material object.
1: ఆనందం ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందమున కోసం కానీ శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడనో మనం ప్రయత్నించకూడదు.
0: You don't need to search for these two twin principles, peace
1: and bliss. ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: You cannot search for them.
1: ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది.
0: You have to see that they are born within.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: It can't be sought after.
1: తెలుసుకోవాల్సినటువంటిది.
0: It has to be known.
1: కనుకనే మనము మన ఎందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమం మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
1: ఈ భ్రమను పారదోలేసే బ్రహ్మని ఎందు ఆవిర్భవిస్తుంది.
0: Drive out this illusion, then Brahma, God will be there.
1: Brahma అనేటువంటిది ఏకతత్వమే.
0: Brahma is the point of unity. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: God is not two.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is one, which is referred as many by scholars.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is only
1: one.
0: Not
1: two, only one.
0: Not two, only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరియందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
0: హీ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
1: ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
0: గాడ్ ఇస్ లవ్.
1: ప్రేమనే ఈశ్వరుడు ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: The sacred love is the divine form.
1: కనుకని ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ది ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ద లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొట గుర్తించాలి విద్యార్థులు.
0: నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ allow this love to be diverted in different directions.
1: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: The stage of youth is not permanent.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds.
0: It's like a passing cloud that has come in between.
1: కనుక ఈ యవ్వనము అనేటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోకూడదు.
0: Don't pride yourself because of the stage of youth and spoil your life.
1: ఈ యవ్వనం మహా పవిత్రమైనటువంటిది.
0: This stage is highly sacred.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనంను పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: You are spoiling this stage of youth which is sacred.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: For momentary happiness you are wasting simply the highly valuable things behind.
1: దీనినే శంకరులు కూడా చెప్పాడు.
0: This is stated by

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అణుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, the intellect is the sun that shine.
0: Indulopala mana thoughts anetunte clouds vastuntai.
1: We find the clouds of thoughts
0: amlo ee yavanam lopala thick thoughts vastuntuntai.
1: In the stage of youth
0: chala dattamainatunte meghamunu kurutuntai.
1: You find thick thoughts appear.
0: Ee dattamaina meghamulu vachinappudu ee suryudu chandrudu kanipinchadu.
1: Because of these clouds you don't see sun and moon.
0: Enta kaalam kanipinchadu?
1: How long?
0: Enta sepu kanipinchadu?
1: To what extent?
0: Ee clouds anta kadiripoyi meghamule.
1: Clouds come
0: and go. Passing clouds.
1: They are passing clouds.
0: Kontha sepu opiki pattuko.
1: Be patient for some time.
0: Adiye patience.
1: That is patience.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: You have to be patient.
0: తొందరపాటు ఉండకూడదు.
1: Don't be in a hurry.
0: Waste makes worry, so do not be in a hurry.
1: Haste makes waste, waste makes worry. తొందరపాటు
0: ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: Never be in haste.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond
0: peace. సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు, దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
1: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఈ దేహం నుంచి
0: వచ్చేటువంటి అంతకుడును ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: no,
1: of the inner being.
0: No, reflection of the inner being.
1: They are the reflections of the inner being.
0: కనుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంతకుడును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore, we have to put under check all those present within.
0: అది ఇంద్రియ నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనిని క్రియాయోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియాయోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is
0: yoga. దీనిని అరికట్టినప్పుడు పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆది ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age, you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: మీరుండి కూడా నువ్వు సమాజాన్ని మరింత ఉన్నత స్థితికి తెప్పించాలి.
1: You should see that the society will progress to a noble height.
0: ఈనాడు సమాజం అనేటువంటిది చాలా అస్తవ్యస్తంగా ఉంటుండాలి.
1: The society present day is full of confusion.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను ఒకదానితో ఒకటి పోలికగా జరుగుతుండాలి.
1: Because there is a contentious comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
0: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈ సమాజం అనేటువంటిది అంత ఇమిటేషన్, ఇమిటేషన్, ఇమిటేషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్.
0: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో చేరిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకున్నామంటే ఉద్యోగ నిమిత్తమై మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ, యోగ ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే, యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: Udyoga. You should enter, step into the field of yoga,
0: spiritual
1: practice. And you should achieve success. What is this yoga?
0: Sevane yogamu.
1: Service to society is yoga.
0: సమాజ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond service.
0: ఆదర్శవంతమైనటువంటి సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
1: While serving society you lose all your ego.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ యు విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్ట్.
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా.
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్.
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: The bliss is the result, consequence to your
0: action. What
1: more you expect?
0: Adiye Bhagavat Swarupamu.
1: That is divine.
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: It's the one of wisdom.
0: Dvandvatitam.
1: It's non-dual.
0: Gagana sadrusham.
1: It's ethereal.
0: Yogi Yutyanagamyam.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Trigunarahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: Idiye yoganandam.
1: This is the bliss
0: Idiye
1: of yoga.
0: Idiye advaitanandam.
1: Non-dual.
0: Idiye atmanandam.
1: This is the bliss of this self.
0: Itti atmanandam yavartonu puchukuneetundi kaadu.
1: Such bliss you cannot receive from
0: Adini
1: anybody.
0: Adi sahajamainatundi.
1: It's quite natural.
0: Adi nee swantamainatundi.
1: It is your own.
0: Adi nee own property.
1: That's your own property.
0: Ee own property ni vichipetti.
1: You give up your own property.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు?
1: You want others' property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: Don't bother about others'
0: property. మనది మనకు చాలు.
1: It's enough. You have this property.
0: మనకు ఉంటుండాలి.
1: You have got a lot of it.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: There's no shortage.
0: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
1: The whole world is in you.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: Then why do you want anything else from outside?
0: ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడాను నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: All the scenario in the world is just out of you only.
0: కన్నును మూస్తే ఏమీ కనిపించదు.
1: When once you close your eyes,
0: కన్నును
1: you
0: తెరిస్తే సర్వము కనిపిస్తుంటుండాలి.
1: When you open your eyes,
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
1: So all the scenery outside is just out of your eye.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know his own nature.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హి అండర్టేక్స్ ట్రావెల్ టు ద లక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హి డజంట్ గో విత్ హిమ్.
0: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
1: హి డజంట్ గో
0: బయట ప్రయాణాలు జరుపుతున్నాడు.
1: హి మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
0: నీవు అరే ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
1: గో విత్ హిమ్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంతా ఎక్కడ నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ వేర్ డస్ ఇట్ కమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ యు
0: సీ ఎన్నో అనుభవిస్తున్నాం మనము.
1: ఎక్స్‌పీరియన్స్
0: కానీ మేలుకొన్నప్పటికీ ఏది లేదు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది నైట్ డ్రీమ్.
1: That is the night dream.
0: ఇప్పుడు పగలపూట మనం అందరినీ చూస్తున్నాము.
1: డే టైమ్ వి సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వి డు ఎవ్రీథింగ్.
0: అన్నిటిని అనుభవిస్తున్నాము. కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వి డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్. దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ఇస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ది నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అయితే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు. నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్. దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీవు ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యు ఆర్ దేర్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
0: హం సో హం నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాడు ఎంతో బోధిస్తున్నాడు.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచర్స్ యూ దాట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
0: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
0: టీచర్. పౌలు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
1: యు ఫాలో అదర్స్.
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఫస్ట్ టు బిలీవ్ ఎనీబడీ? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దాట్ దీని వల్లేషన్
0: జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్.
0: ఈ ప్రేమను నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అపవిత్రంలో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్ ది
0: సీక్రెట్ పాత్. అపవిత్రంలో ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ది రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే.
0: తుచ్చమైనటువంటి ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమ తత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్
0: ఒక్క దైవ ప్రేమ అణుమాత్రమైన మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
0: కుచేలుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యూ
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: ఆల్ ద పావర్టీ ఆఫ్ కుచేల వాస్ కంప్లీట్లీ టేకెన్ అవుట్ బికాస్ ఆఫ్ ద ఫిస్ట్
0: భగవత్ ప్రేమ. కణ మాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: విత్ డివైన్ గ్రేస్ ఎ లిటిల్ యూ కెన్ అచీవ్.
0: మాత్రం ఉంటే చాలు.
1: ఎ ఫ్రాక్షన్ ఇస్ ఎనఫ్.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఏమీ లేదు.
1: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అచీవ్.
0: శత్రువు కూడా మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్. దూరం
0: వారు సమీపులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ ఎట్ ఎ డిస్టెంట్ కమ్
0: క్లోజ్. యోగులు కూడా సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాజ్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ మిజరీ.
0: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love
0: among the children. ప్రేమ లేదు.
1: There's no love among the brothers.
0: భార్యలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ఈ ప్రేమ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలం ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our
0: అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything is artificial.
0: Art is outside. Heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: Therefore, art has come out of heart.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: Students should observe this truth.
0: Art will be coming from art.
1: The art comes from the heart.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: So everything should come out of the heart.
0: దాంతోనే ఉంటుంది భగవంతమైన బలమైన ప్రేమ.
1: There you find the strong love.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to achieve everything with this love.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. హి అడ్వానిస్డ్ అర్జున విత్ ద వర్డ్ కల్మషమిదం వెరీ వెహెమెంట్లీ. కల్మషమిదం అనగా తిరిగితనం అని కానీ లేక శోకమని కానీ మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్మషమిదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు. హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా, అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క

0: అన్య దోష అనగా సుపర్ణుడి యొక్క భావమే తాత్పర్యం. తాత్పర్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ నేచర్ ఆఫ్ సుపర్ణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థం ఉంటున్నారు. ఈ మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఏ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అనేటువంటివి కావు.
1: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
0: కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
1: ది రీజన్ ఈజ్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్.
0: లేక దరిద్రుడు కాదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్.
0: కనుక ఈ లోభి అనేటువంటి యొక్క అర్థం కాని దరిద్రుడు అనేటువంటి అర్థం కాని అర్జునుకు సరైన సంబంధమైనటువంటి కాదు.
1: ది వర్డ్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ స్పీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్.
0: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకుని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
1: ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్ ఇట్ మీన్స్ దట్ హీ ఇస్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
0: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
1: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిలిటీ.
0: సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
1: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
0: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
1: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
0: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
1: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరీన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్ఫ్.
0: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
0: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యయందు చేరినటువంటిది భారతీయ యుద్ధం.
1: ఈవెన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర ఆల్సో వాస్ వన్ థింగ్ ఇలస్ట్రేట్ దాట్.
0: ఇది సంధి స్థానం.
1: ఇట్ వాస్ ఎ పాయింట్ ఆఫ్ సంధి.
0: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
1: సంధి రెఫర్స్ టు ఏ టైమ్ వెన్ టూ డిఫరెంట్ టైమ్స్ జాయిన్ టుగెదర్.
0: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి సంధి.
1: సంధి రెఫర్స్ టు ఏ పాయింట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సారో అండ్ జాయ్.
0: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
0: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
1: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
0: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
1: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
0: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు.
1: బట్ మ్యాన్ ఆస్పైర్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
0: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
1: సిస్టమ్ ఇన్ ద పాస్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
0: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృషి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
1: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
0: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
0: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
1: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
1: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
1: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద

0: ఈ ఇరువురికి మధ్య ఏంటి ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
1: క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
0: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
1: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
0: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
1: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
0: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
1: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
0: ఈ దేహతత్వం లేకుంటే కేవలము జడంతో కూడినటువంటి.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనర్ట్నెస్.
0: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ పుట్ ఆన్.
0: ఇది కేవలం వస్త్రం వంటిది.
1: దిస్ విల్ బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ ఏ క్లోత్.
0: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవ సహజం.
1: ఇట్ ఈస్ నాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
0: ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనము విచారించవలసినటువంటి విషయం.
1: వీ హ్యావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
0: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
1: లీవింగ్ డర్టీ క్లోత్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఏ న్యూ బాడీ.
0: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హ్యాస్ ప్రూవ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఏ వోర్ అవుట్ క్లోత్.
0: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
1: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎక్కువ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
0: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
1: ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఇస్ సంథింగ్ లైక్ ఎ వర్న్ అవుట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యూ మే సే దట్ ఇస్ ఎ వర్న్ అవుట్ క్లోత్ అండ్ దిస్ వుడ్ బి లెఫ్ట్.
0: ఇట్టు పాత పడక పూర్వమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా.
1: If in the during the youth or during the man who before old age itself, if people die, would it could amount to leaving the new cloth itself, isn't it?
0: Oka 20 samvatsaramu yokka dehamu pranamunu vadalinappudu idi paata vastramu vadalinattani ettanukodaniki feel avutundi.
1: Suppose a body of 20 years leaves this and how can you just describe this particular one as a worn out cloth?
0: ఇది కొత్త వస్త్రమే.
1: దిస్ ఇస్ ఎ న్యూ క్లోత్.
0: ఇది మన దృష్టిలో.
1: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
0: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
1: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక పట్టును మనం తీసుకుని వచ్చాం.
1: సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
0: Aa kutane dechi manam ekkado veeravulu padavesam.
1: We have brought it and kept it in a bag.
0: Edo oka sandarbham lopala 5-6 samvatsaram lain tarvata ee battalu sadhyaku samayalo ee vastamunu kanti kanipadindi.
1: After 5 or 6 years you when you were just putting the clothes away, you came across this particular piece.
0: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. మరియు నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ తెప్పించి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
1: ఇమీడియట్లీ రిమెంబరింగ్ వెన్ యూ బ్రాట్ దిస్ పర్టికులర్ క్లోత్ 5 or 6 years ago, you took this particular piece of cloth to the tailor and gave the measurement, got a shirt stitch.
0: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
1: You wore that new shirt.
0: ఇదిగో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
1: హీ కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హీ బెంట్ ఇట్
0: పీప్ పై చిరి
1: ద బ్యాక్ షర్ట్ వాస్ టోర్న్.
0: కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
1: థింకింగ్ కైండ్ ఆఫ్ ఎ న్యూ షర్ట్ బట్ ఫీలింగ్ ఆఫ్ స్టోర్.
0: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
1: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిచ్డ్ ఆన్ న్యూ.
0: మనము కాలర్ ఆర్మ్స్ పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
1: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ ఆన్ న్యూ.
0: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది.
1: బట్ ద క్లోత్ వాస్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
0: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
1: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ యు కెన్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ.
0: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
1: బట్ ది యాక్చువల్లీ ఇట్ వాస్ ది ఆఫ్ ఓల్డ్ టైమ్.
0: ఇది జన్మాంతరంతో జన్మ జన్మములు ఎందుకు దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
1: This has come down from birth after death, taking the life as a continuous principle.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
1: One more small example for this.
0: ఒక పెద్ద మనిషి,
1: quite a grown up person,
0: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
1: Another youth, there are these two people.
0: మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
1: The youth who is in his 25th year has struck 25 times on a stone.
0: 20 times on a stone. Kani aa rai pagalaledu.
1: But that did not break.
0: Kani kasturi chayalu ayana vachi rendu sutriye katle vesadu adi pagalipoyindi.
1: A person like kasturi came and with a hammer he gave two strokes that was broken.
0: 20 samvatsaram yuvakudu 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 20 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేటే పగిలిపోయింది. ఇది ఉండేటువంటి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతర బలవంతుడా అని మనం విచారించాలి.
1: వీ హావ్ టు ఎన్క్వైర్ వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ నాట్ బ్రేకింగ్ ఫర్ 20 strokes ఆఫ్ ఎ యూత్ ఆఫ్ 25 ఇయర్స్ బట్ ఎ పర్సన్ ఆఫ్ 80 ఇయర్స్ అని గేవ్ 2 strokes అండ్ బ్రోకన్. వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
1: విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 strokes విచ్ ఆర్ గివెన్ బై
0: ఈ 2 దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ వే ఓన్లీ ఫర్ 2 strokes.
0: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
1: బట్ ఇట్ హస్ గివెన్ వే ఫర్ 22 strokes.
0: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
1: ఆఫ్టర్ బీయింగ్ గివెన్ 20 strokes బై ద యూత్ ఇట్ వాస్ perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
0: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
1: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
0: ఈ జన్మములో ఈ విధమైన ఉద్దార్థం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
1: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
0: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
1: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటూ అకౌంట్.
0: కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
1: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్ పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
0: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణ వైపునేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
1: These bodies will come to ruin and this has happened for a number of ages and number of births and for a long time this has happened.
0: Kanuka, ivi jeevinchipoyinatundivi ee vidhanga kuda jeevinchipothayi.
1: These are worn out and suddenly they will be ruined.
0: Iti sharirah annadu.
1: This body is one which comes with
0: జీవించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
1: దిస్ ఇస్ ది వర్న్ అవుట్, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శరీరం.
0: మొదలు ఒక మాంసపు వృద్ధంగా పుట్టింది.
1: When it is born, it forms as a lump of flesh.
0: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
1: During the growth, it becomes a beautiful body.
0: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
1: Becomes attractive and grows.
0: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
1: Ultimately, it becomes ugly also.
0: ఇది అనేక రకములుగా మార్పులు చెంది క్షీణించిపోయేటువంటి.
1: This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
0: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
1: This will be subject to a number of changes.
0: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు అన్నాడు.
1: This is full of changes and an inert thing.
0: అయితే మాట్లాడుతుంటాది, పెరుగుతుంటాది, పనిచేస్తుంటాది, పెరుగుతుంటాది, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం
1: కలగవచ్చు. Well, this is talking, this is doing work and this is living. How can you call this as inert?
0: గడియారానికి కీ ఇస్తే మూడు ముట్లు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగీ గంటలు అయితే చెప్తుంది.
1: Can you wait the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
0: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణము తగిన మనం చెప్పడానికి వీలవుతుంది.
1: Just because these hands move, watch works, can you say that this has life?
0: కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
1: On account of the power of winding, this watch works and it functions properly.
0: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోన పాల్గొంటుండాలి.
1: On account of the life energy given by the God, this body also works, talks and performs.
0: ఈ లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
1: Without being worn, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
0: కానీ జరుగుతుండాలి, నడుస్తుంటాది, గంటలు చెప్తుంటాది, కానీ పెరుగుతుండాలి ఈ దేహము, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
1: Then the next question is, well, this body is growing, watch will be only working.
0: But ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
1: If this is inert, how can it grow? Inert things do not grow.
0: ఇచ్చివాడ నిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
1: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
0: కనుక దీనికి దిన్నము కూడాను ఈ నీ దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
1: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్,
0: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
1: వీఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
0: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగా ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
1: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
0: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
1: The basis for this particular body is divinity, which is full of chaitanya.
0: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: Remembering this principle of life, you discharge your duty.
0: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటారు.
1: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
0: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము ఇతను వెనుకబడిన వాడే.
1: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
0: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu ఒక్కొక్క మార్గంలో దానిని స్పెషలైజ్ చేస్తుంటారు.
1: ఈచ్ పర్సన్ మే బి స్పెషలైజింగ్ యూజింగ్ ఆల్ హిస్ కెపాసిటీస్ ఫ్యాకల్టీస్ అండ్ పవర్ ఇన్ స్పెషలైజింగ్ ఇన్ వన్ పర్టికులర్ ఫీల్డ్.
0: మానవీయ శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
0: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
1: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్
0: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
1: సిమిలర్లీ సమ్ పీపుల్ మేబీ ఇన్ రైటింగ్ బుక్స్ అండ్ ఇన్ రైటింగ్ పోయట్రీ,
0: చిత్రీ శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్యశక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటుంటారు.
1: సిమిలర్లీ ఇన్ పెయింటింగ్ అండ్ కల్చర్ ఎక్సెట్రా మేబీ డెవలపింగ్ దేర్
0: ఓన్ మనం పోనక్కర్లేదు. మన ఇన్స్టిట్యూట్ అంటే అనేక మంది సంస్థలు చూపిస్తారు.
1: వి నీడ్ నాట్ గో దట్ ఫార్. టేక్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రొఫెసర్.
0: ఒకరు ఫిజిక్స్ లోపల చాలా అభ్యర్థిస్తారని అనుకుంటారు.
1: వన్ పర్సన్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఫిజిక్స్.
0: ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు.
1: ది అదర్ పర్సన్ మై బీన్ కెమిస్ట్రీ.
0: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
1: ద థర్డ్ పర్సన్ మై బీన్ మ్యాథమెటిక్స్.
0: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
1: ఇన్ అదర్ పర్సన్ ఇన్ బయాలజీ.
0: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత
1: తెలియదు. అచీవ్ ఎక్స్ట్రాడినరీ అకాంప్లిష్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా బట్ నాట్ దే డోంట్ నో ఎనీ అదర్ థింగ్.
0: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
0: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
1: సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్.
0: ఈ వేదమును వల్లించట లోపల మనకు కావడానికి సాటి మేటి మరొకటి లేదు.
1: ఇన్ నరేటింగ్ అండ్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ ప్రమోదాని ఈజ్ యూనిక్. ఇట్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
0: వేదములో మహాపాండిత్యం తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
1: అచీవ్డ్ ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అండ్ ఒకటి.
0: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో పెట్టి కృష్ణుడు భార్య అంటాడు.
1: బట్ ఇన్ ది వర్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత యు వుడ్ సే హీ ఇస్ ది వైఫ్ ఆఫ్.
0: లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
1: ఇన్ వర్లీ నాలెడ్జ్ హీ డజంట్ హావ్ ఎనీ.
0: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
0: అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఆర్చర్.
0: మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
1: ఇన్ ది అదర్ ఏరియా హీ డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
0: అన్ని రంగముల యందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
1: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ ఇట్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
0: అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
1: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
0: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
1: ఓన్లీ ఏ పర్సన్ హూ ఇస్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
0: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
1: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
1: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ దిస్ గాడ్.
0: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
1: కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అస్ యువర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
1: ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యువర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఈ మోహము చాలా ప్రమాదం ఉపయోగించేటువంటి.
1: దిస్ అటాచ్మెంట్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
1: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
1: దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: ఒక చిన్న కథ. వన్ స్మాల్ స్టోరీ. ఒక సమయంలో దేవేంద్రునకు శాపవశత్తు భూలోకంలో ఒక పత్తిగా వచ్చి పుట్టాడు.
1: Unfortunately, at one upon a time, Devendra was to be born as a fifth on earth.
0: అయితే ఇతను ఈ భూలోకము లోపల పత్తిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు.
1: Being born as a pig, he was spending all his time in washing water.
0: ఈ బురద లోపలనే తాను ఒక భార్యతో ఇద్దరితో కాపురం చేస్తున్నాడు.
1: He was living a family life in this muddy water in Arad.
0: ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు.
1: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హి హ్యాపెన్ టు జస్ట్ సీ
0: నారదుడికి జాలి కలిగింది.
1: టు పిటీ అపాన్ హిమ్
0: అక్కడికి తిరిగి తెలి ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ, ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
1: నారద స్టాప్డ్ దే ప్రొవైడ్ అండ్ అడ్రస్ దేవేంద్ర, దేవేంద్ర వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ
0: టు దేవలోకములు సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడు బురదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదు.
1: Walk very sympathetically, telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
0: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు.
1: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ నారద వై ఆర్ యూ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
0: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
1: He was telling, the joy that I get in this muddy water, I don't think I will be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
0: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
1: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
0: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుపడినటువంటి దేవేంద్రునకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి
1: దేవేంద్ర స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
0: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
1: వన్ హూ ఇస్ అండర్ ద స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ హి వుడ్ నాట్
0: ఏ పెద్ద మాయాశక్తి.
1: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
0: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకున్న వలన ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యు మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుక నీ మొట్టమొదట అర్జునుకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
1: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
0: Atma Vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
1: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
0: Atma Vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamulo bodhinchatam cheta ivi sakkamuga thanu chesukoledu nirvartinchaledu.
1: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
0: Kanukane deeni yokka keelakamu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka gnanopadesham cheyadaniki unukunnadu.
1: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
0: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
1: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెన.
0: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
1: When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that
0: ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
1: బట్ వెన్ వి అండర్టేక్ ప్రాక్టీసింగ్ వాట్ వి హావ్ లెర్న్డ్ ఇన్ భగవద్గీత, ద రియల్ ప్రాబ్లమ్స్ అండ్ రియల్ డిఫికల్టీస్ కమ్.
0: మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వీ హావ్ హర్డ్, వాట్ ఎవర్ వీ హావ్ రెడ్, వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు దాట్.
0: కృష్ణ చైతన్య తాను యాత్ర తరపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు.
1: కృష్ణ చైతన్య వాళ్ళు పిలిగ్రిమే బీచ్ శ్రీరంగపట్నం తీసుకున్నాం.
0: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
1: ఈ శ్రీరంగపట్నం ఇన్ ద టెంపుల్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అసెంబ్ల్డ్.
0: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
1: ఏ పర్టికులర్ పండిట్ వాస్ స్పీకింగ్ అండ్ ఎక్స్పోనింగ్ భగవద్గీత.
0: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆలకించటము జరుగుతూ ఉంటుంది.
1: దిస్ పండిట్ వాస్ రీడింగ్ భగవద్గీత, ది డిసైపుల్స్ వర్ రిపీటింగ్ ఇట్ అండ్ ది పండిట్ వాస్ గివింగ్ కామెంటరీ. దిస్ వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్.
0: నేను ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
1: వన్ పర్టికులర్ డిసైపుల్ వాస్ ఫౌండ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ షెడ్డింగ్ టియర్స్ ప్రొఫ్యూజ్లీ.
0: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
1: ఆల్ ది అదర్ పీపుల్ కీపింగ్ ఎ స్మాల్ బుక్ ఆఫ్ భగవద్గీత విత్ దెం, దే వర్ రిపీటింగ్ ఇట్ అండ్ దే వర్ లిజనింగ్ వెరీ అటెంటివ్లీ.
0: భగవద్గీత పుస్తకాన్ని అత్తమునందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
1: పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ భగవద్గీత ఆన్ ద డిసైపుల్, దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వర్ డిఫరెంట్, దే వర్ లావింగ్, దే వర్ బికమింగ్ సీరియస్ అండ్ ఇట్ వాస్ చేంజింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ వాస్ రెస్పాండింగ్.
0: ఒక మూలను కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారులు కారుతున్నాయి.
1: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
0: ఇది కనిపెట్టాడు చైతన్య.
1: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
0: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణము, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
1: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్, I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
0: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్ని విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
1: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
0: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడ నొప్పి ఉండించేది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
1: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐఎమ్ క్రైయింగ్.
0: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
1: కృష్ణ చైతన్య దట్ దిస్ ద ట్రూ డివోటీ.
0: కృష్ణుడిలో ప్రవేశించాడు.
1: He has entered into principle of
0: Krishna. Krishna ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
1: He has been traveling in the principle.
0: మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
1: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
0: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
1: He is experiencing all that.
0: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
1: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
0: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది.
2: బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది. ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు.
1: Even now, when it is being expounded, some people go on writing something in the books, and some people will be having their books. And if you come
2: to Jemuga, Hudiyani, Chertagini Kuntivadu, Chertavas Nakuntivadu, you Ratapotalo Prevision Chet.
1: The one who wants to get his heart, they completely exposed to the.
2: ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
1: It is a devotion which is external, not a devotion which is full of feeling.
2: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని 100 రాసుకుని ప్రయోజనం ఏంటి?
1: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
2: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రము ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
1: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
2: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ హియర్ print them on your
2: ఈ హృదయంలో ఒక్కటైన నిష్ట చాలు. ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
2: అందువల్లే మొన్న చెప్పాను తల ఒకటి హృదయం ఒకటి.
1: దట్స్ వై ది అదర్ డే స్వామి సేడ్ హెడ్ ఈజ్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈజ్ అనదర్.
2: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనూ విద్యతోనూ తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
1: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: కనుక అర్జున నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
1: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
1: You introvert your mind.
2: అప్పుడు నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
1: Then only you'll be able to understand all the things which I'm expounding.
2: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
1: You are grieving for people for whom you should not be.
2: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
1: అశోక్యం అన్యశోచః హేసే
2: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
1: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో యూ ఆర్ జస్ట్ గ్రీవింగ్.
2: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
1: యూ షుడ్ యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
2: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండదు నీ హృదయం.
1: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
2: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నీ హృదయంలో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానము ఉనిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యూ విల్ బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
2: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
1: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: మొదటిది వాసన.
1: వన్ ఈస్ వాసన.
2: రెండవది అగ్ని.
1: సెకండ్ ఈస్ ఫైర్.
2: మూడవది రుణము.
1: థర్డ్ వన్ ఈస్ డెత్.
2: నాలుగవది రోగము.
1: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
2: ఐదవది ద్వేషము.
1: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
2: ఆరోది రాగము.
1: Sixth one is attachment.
2: ఏడవది విచారము.
1: సెవెంత్ ఈస్ వరీ.
2: ఎనిమిదవది విషము.
1: ఎయిత్ ఈస్ పాయిజన్.
2: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్
2: రిఫ్రెష్. అంతా ఆరిపోయింది. కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. Fire is extinguished almost excepting for a small portion of it.
2: ఆ చిన్న అగ్ని గాలి విచ్చటం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
1: Even if it is small to start with, on account of breeze, it may develop into a big.
2: కనుక ఆ చిన్న శేషం కూడాను ఉండకూడదు.
1: Therefore, there should not be any remnants of it.
2: రోగం అంతా నయమైపోయింది.
1: This is almost cured.
2: ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి.
1: There is a little on the legs.
2: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరుకుంటచ్చు.
1: After coming back from hospital to house, if you give up diet, then it may become...
2: కనుక రోగ శేషము ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
1: There should not be any remnants of either disease or fat.
2: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
1: Then the next one is the debt.
2: అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
1: Discharge all my debt, but there is only 1,000 rupees. But on that interest starts accumulating.
2: కనుక ఆ 1,000 రూపాయలు కూడా నువ్వు పూర్తి తీర్చేసేయాల.
1: You should discharge that 1,000.
2: అదే విధమని శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
1: In the same way, if there is any balance of any one of these things, it is likely that it tends to grow.
2: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Therefore, if there is any remnants of ignorance and attachment in your heart, whatever I teach becomes useless.
2: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
1: Therefore, completely destroy the ignorance in your heart.
2: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
1: Therefore, I am teaching this సాంఖ్య to you.
2: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: In భగవద్గీత, this chapter సాంఖ్య యోగ is extremely important one.
2: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
1: If one can understand this particular difference between ఆత్మ అండ్ అనాత్మ, all the other chapters become very easy for understanding.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
1: Therefore, you have to take stanza by stanza and spend, if need be, 2 or 3 days in understanding from the core of our heart. And thus if we do it, if we completely understand Sankhya Yoga, we have understood Bhagavad Gita in full.
2: Okkoka padani kudanu okkoka ratnanga manam bhavinchali.
1: Each word in the slokam will have to be considered as a gem.
2: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ డైరెక్ట్
2: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
1: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
3: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikam Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inavadu Vismarinchi, పొట్టపూటికై నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచమునందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ అస్ ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచమునందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to the a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనము.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: Meeru anubhavinchavalsindani anubhavinchavachchu.
0: You can enjoy, experience all you want.
1: Aithe adi manchi kani chedda kani.
0: Whether good or bad.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్
1: అది నిత్యము కాని సత్యము కాని
0: మే బి ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి ఎట్టి మార్గంలో ప్రవేశించాలి ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి ఒక దీనిని మీరే నిర్ణయించుకోవాలి
0: కీపింగ్ ఇన్ యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ యూ రీప్
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sown.
1: ఒకటైనా వేరైనా ఫలములు సమకూర తెజిట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాలా.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడే మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాచిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కాని ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnalaharamu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace, around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtamu.
0: If you want to do bad, go on as you
1: manchini chestunte hu chey idi manchide.
0: If you do good, yes, it is.
1: Kaani
0: what
1: chesina manchi cheddani yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalu.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
2: హి హాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
2: దిస్ రిచ్ మ్యాన్ హాస్ హిస్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా ఎక్కడను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
2: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్య భర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
2: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
2: The young couple thought like this. Why should this old man be at this residence? He's a kind of nuisance. Better he be there in veranda and one could expect elders, the aged in particular.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
2: The aged old people are sent to home for the aged.

0: ఉన్నారు.
1: ద యంగ్ కపుల్ థాట్ లైక్ దిస్, వై షుడ్ దిస్ ఓల్డ్ మ్యాన్ బి ఎట్ దిస్ రెసిడెన్స్, ఈజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూసెన్స్, బెటర్ హీ బి దేర్ ఇన్ వరండా ఇన్ వన్ కార్నర్.
0: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
1: దే హ్యాడ్ ఎ సన్ లేటర్.
0: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
1: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్స్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
0: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
1: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
0: పట్టి తట్ట లోపల ఏదో వండినది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
1: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
0: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
1: This young boy, and with his all tender heart, came to know all this happening.
0: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
1: Whose property it is enjoyed by my parents?
0: నా తాత యొక్క సొత్తే.
1: The property belongs to my grandfather.
0: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
1: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
1: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
1: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్, my parents are enjoying the property of my grandparents but they are putting them to suffering, what an injustice it is.
0: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
1: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
0: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
1: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
0: Pillavaadu vachadu.
1: The boy came.
0: Naanna amma emiti meeru vetukutunnaru?
1: Father, mother, what for are you searching?
0: Emiti ledura mee taata gariki veseyatvanti matti mukkadi okati kanipinchaledu annaru.
1: Oh, nothing in particular, that earthen plate which we make use of every day is not seen.
0: Petti atanu tinamani pettunnamu.
1: We serve food on that earthen plate.
0: Ee naadu aa tatta kanipinchaledu.
1: Today we don't find that.
0: అన్నారు ఈ తండ్రి తల్లి.
1: That's what the parents said.
0: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
1: The boy picked up courage and said,
0: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
1: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
0: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
1: The father reprimanded him, why have you kept it up?
0: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టానన్నాడు.
1: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
0: చూసారా, ఈనాటి పిల్లలు ఎందు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్రాణం వేస్తుంటారు.
1: The children also plan today likewise.
0: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
1: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
0: నీవు ఏ స్నేహితుని వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
1: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
0: నీవు నీ సోదరులను ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
1: The way how you respect your elder brother, you'll be respected by your younger brother in
0: turn. కనుకనే యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
1: What we do, we must necessarily face the reaction.
0: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడాను సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడాను అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడాను వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
1: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
0: భగవంతుడు దేనికి కూడాను వద్దు అని చెప్పడు.
1: God never says no to anything.

0: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
1: Whatever you want, proceed in the direction.
0: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని, లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
1: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
0: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
1: Then you will never go along the wrong direction. పాప కార్యములకు
0: పూనుకోవు.
1: You will never proceed in that way.
0: నీవు మంచి కార్యమునందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
1: You will sanctify your time by entertaining good actions and work.
0: కనుకనే ఈనాటి చదువులయందు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
1: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
0: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
1: They don't understand what morality is.
0: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
1: Righteousness is totally gone.
0: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
1: Spirituality, in which direction
0: వాళ్ళ చింతనే లేదు.
1: We don't think of it.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
1: What sort of help you get, you expect out of this education?
0: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
1: However you study, you must get a job to earn your daily bread.
0: నేటి విద్యలు పొట్టకూటినే పెంచును.
1: The modern education will help you to carry out a living.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: It will not help you to foster virtues.
0: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
1: Why do you need that education which will not help you to grow in virtues?
0: విద్యల కొనకను వెర్రి వీడి.
1: Give up that foolish idea that education is to get the degree.

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up yourself. You have to recognize the truth that you study only to render service to society. We live in society.
1: సమాజం నందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజం నందే అంత్యమవుతాము.
0: We end in
1: society. అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: ద డివైన్ పవర్ లేటెంట్ విదన్ us షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్
1: త్రూ దిస్ సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: యు నో ది మోడర్న్ సొసైటీ ఇస్ పుట్ టు సఫరింగ్
1: ప్రాబ్లమ్. సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది పీపుల్.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద పీపుల్ ఆఫ్ అన్‌రైచియస్నెస్ falsehood and bad conduct, they occupy exalted positions. On the other hand, those that adhere to truth and righteousness, they are nowhere.
1: కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
0: That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: But God will grant you something beyond, more than what you
1: fear. మనం సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: We should never give up. Truth and righteousness
1: at the point.
0: That is the teaching of Mother Veda, that you should speak truth and follow righteousness.
1: ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ, అక్రమ, అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనం అను ముసుళ్ల పండగ.
0: Today we give up the truth, we don't follow dharma, but we lead an unrighteous act in all complete falsehood, but there lies ahead the old age.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead waiting at the doorstep the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What's this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What's this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దాన్ని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: యు కెన్ నెవర్ ట్రావెల్ ఇన్ ఎ బోట్ ఆఫ్ రాక్, యు ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ట్రావెల్ ఆన్ ద బోట్ ఆఫ్ ట్రూత్, ది ఎటర్నల్ ట్రూత్.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బోట్ దట్ విల్ టేక్ అస్ టు కంఫర్టబుల్ వాయేజ్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: in society.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today, as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు.
0: The son sits on the sofa set in the veranda.
1: తండ్రిని వచ్చినాయంటే సోఫా నుంచి కూడా లేయడు.
0: As father comes, he won't even get up.
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
0: Further, he will ask, why are you here? Why have you come?
1: Idiya kumarudu ichetvanti gauravamu
0: is the sort of respect one has to show.
1: Ee naadu itti gauravanni ichinappudu repadidiri nee kumarudito nee vetti gauravanni pondutavo.
0: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
1: kanuka ne tindi kotti trepu pindi kotti rotte.
0: So as is the food, so is the bilge. As is the floor, so is the barn.
1: Ee vayasunande manamu పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: Therefore, at this age, we should know the value in respecting the
1: elders. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
0: Bhagwan tells us repeatedly.
1: నీ బ్లడ్ నీ ఫుడ్
0: your blood
1: నీ
0: head
1: నీ దుడ్డు
0: and దుడ్డు money
1: parents gift
0: their parents gift.
1: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation of your body. కనుక
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తాడు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores
1: ప్రపంచమంతా చేరితే.
0: The whole world population.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical.
1: Antavarku
0: kodakkaledu
1: aa chettunu chudandi.
0: Look at
1: adi oka vepa chettu.
0: You see that neem
1: anta aakulu vepa aakule.
0: You find the neem
1: dani okka aakundinattu inkoka aaku ledu.
0: No, any not even one leaf looks like another leaf exactly.
1: Rendu aakulu meeru teeskunrandi chudandi dantlo yinlu vere unte deentlo yinlu vere untayi.
0: Bring two leaves, you observe them, veins are different there.
1: Idi bhagavantuni yokka chitramu vichitramainatundi yokka srushti.
0: This is the mystery of God's creation, wonder.
1: Inta vichitramainatundi yokka srushtini srushtinchi
0: having created
1: inta vikaramainatundi buddhulu meeru andukovatam anetundi idi kevalamu thala విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Having been born in this beautiful world of wonder and awe, to have this perverted brain is
1: unfortunate. We should
0: also develop the sacred virtues.
1: ఏనాడు ఉంటాడు ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world,
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years lifespan, you cannot go by
1: that. Leka prayamando leka mudimiyando leka musaliyando.
0: As a boy, who knows? At the tender age or in youth or in old age.
1: Adavino udakamadyambuno eppudu vidachedi erukaledu.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: Maraname nischayamu.
0: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody who are you, but I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్, ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెక్క మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్ మాస్టర్.
1: ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ది స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: దిస్ వర్డ్ మాస్టర్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
1: మాస్టర్ అంటే అధికారేని.
0: మాస్టర్ మీన్స్ ద వన్ ఇన్ అథారిటీ.
1: మరి నిజంగా మనం మాస్టర్ అనే పదములు దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ మాస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: అనగా
0: మీనింగ్
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: బికాస్ గాడ్ సర్వ్స్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: ఓన్లీ గాడ్ హు డస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకనే మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండదు జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్స్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినం అయిపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి బ్రీత్.
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజంట్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజంట్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nen aapi vestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina raatrantha verugutune untuntadi.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలప్పుడు చేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హి ఇస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్ ది
1: ఫైవ్. వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకెంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యు వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనట్టు తీసుకో.
0: టేక్ ఇట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఇట్ ఫర్ దట్.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ people spend a lot to be the president of students union there.
1: Union leader entha kaalam unde moodendlu.
0: After all he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుకనే ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసు?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years 6 months.
0: 70 years 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హి ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కానీ లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: ఇక్కడ భజన అయిపోతానే వెళ్తాను అక్కడ పోస్ట్.
0: తూ నాటర్ భజన్ హి గో దేర్
1: పోస్టు పోస్ట్ పోస్టు అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటి కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్ బట్ టు సాటిస్ఫై యూ హి విల్ ఓపెన్ ద లెటర్
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను చూసి తర్వాత పెట్టి వస్తుంటాను
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు చక్కగా ఉంటున్నాయి ఎంత దూరమైనా నేను చూడగలను
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్
1: ఇది దివ్య శక్తి కాదు సహజ శక్తే
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్
1: కనుక ఏదో దగ్గర చూపు దూరపు చూపు మధ్య చూపు ఎన్నెన్నో చూపులంతా అవంతా నాకు ఒక్కటి లేవు
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్ నథింగ్ లైక్ దట్
1: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా నువ్వు వినిపిస్తుంది నాకు
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్ హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్ హ్యాండ్
1: నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్
1: పిల్లలు చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16 దే వేర్ గ్లాసెస్ వై
1: మన బ్లడ్ దోషమే
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్
1: అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అంతా పవిత్రమే అయిపోతుంది
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా నేను చేసిన పని చేయమని చూద్దాం
0: Let a boy of 16 come here. Let him compete with Bhagavan in doing work.
1: నేను సులభంగా చేయగలను.
0: Bhagavan will do it easily.
1: ఎందుకంటే అంత శక్తి ఉంటుంది.
0: Because Bhagavan is so powerful, so strong.
1: కానీ ఈ దివ్యమైన శక్తి కాదు. నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు. నా సహజ శక్తి.
0: It's not the divine power nor acquired. It's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: What is that he eats?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: He will be taken by surprise.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి
0: హి విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్
1: రాగి మాల్ట్
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా కుర్మాలు బర్మాలు ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు
0: వేరే
1: తింటారు అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు
0: వీ ఈట్ నెక్ డీప్ హౌ యు డైజెస్ట్ భగవాన్
1: తినవలసింది ఎంతని కాపాడుకోవాల్సింది కానీ మితిమీరి తినకూడదు
0: ఎస్ యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్ ఒక టైమే లేదు
0: యూ డోంట్ యు ప్రిస్క్రైబ్
1: టైమ్ లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు సాయంకాలం భోంచేస్తారు
0: వీ కెన్ ఈట్ ఇన్ ద మార్నింగ్
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఏమేమో తిండి తిండి పెంచేస్తుంది
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten
1: ఎక్కడంటే అక్కడ ఏది తిక్తే అది తినకూడదు
0: we should not eat what all that is available
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి
0: you know eating habits we should have different procedure
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను
0: bhagwan will tell us about food on one day
1: కనుకనే ఆ ఫుడ్ అనేది మన హెడ్
0: the food is our head
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్
0: as is the food so is the
1: head ఎలాంటి హెడ్ అలాంటి గాడ్
0: as is the head so is god
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా
0: Don't waste time.
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా తక్కువమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ
0: We should read in appropriate
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు
0: Some students keep టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు
0: There at the center they keep bad novels.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్
0: Outside టెక్స్ట్ బుక్
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత దాన్ని ఎవరైనా చూసేపటి మూసేస్తారు
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్
1: చూడకూడదు మనం
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు
0: యాజ్ వీ బై దే రైట్
1: మనం అలాంటి బుక్కులే కనుక కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యు డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్
1: మెడ్రాస్ లో నేను చూచాను,
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్,
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్,
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: They wear the shirts, red and black stripes.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: Watching the dress of these fellows, even the animals will run away, cows will run away. They will be fear stricken.
1: Your white, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: Your white, how nice.
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: How beautiful it is.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pant and black shirt
1: appudu vaadu chuchinappudu vidam sabarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimale.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ
1: షుడ్ బి క్లీన్. డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారు, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో అట్టి వారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈస్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishya sakti undinatuvanti vyaktike dukkham anna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, niyu samyak drishtini abhiruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drishti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drishti or integral vision also refers to sudarshana or good vision.
1: Inadu manavunaku moodu vidhamulainatundi drishti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drishti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu matrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడుగును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu kontavarakunu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatvanti nitvanti satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasunandu unnatundi bhavamule cheriyalu endu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee bayata cheriyalu.
2: The outward action is only
1: a reflection of inner being. ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: This proves the inner unity of the Atman which is pervading in all, although there may be differences in the name, form, beauty and such other factors.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integral vision does not develop any liking and interest in the external deeds and such other thoughts etc.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: It also has been proved that a person who has got such good and sacred vision has oriented towards divinity.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనమనేటువంటి చక్రం ఉన్నదని దీనికి ఒక గాథ.
2: There is a story which says that Mahavishnu has this disc which we described as
1: a samyakshti kalinatunte vaadu bhagavantuni hastamlo untuntadu ani dini yokka antarartham.
2: The inner meaning of this is that a person who has integral and wholesome vision will be in the hands of God.
1: Kevalam bhagavantuni yokka swadhinam nande maatrame kaakunda bhagavantudu kudanu kaagaladu aneetundi kudanu dini yokka prabhavam.
2: The effect is that not merely will he be in the hands of God, he can even become God himself.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: It is said that the one who realizes Brahma becomes Brahma itself on the basis of the fact that a person who gets the nature of divinity becomes divine.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthitapragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
2: The unifying nature has been there only for atman and
1: nothing else. Drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ee rathamulaku munduga aneka nrutyamulu aneka pradarshanalu kudanu jarupthu velluthu untaru.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: Janulu veladi velu gumi kodutuntaru.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథములకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమర్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దేర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఏ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు యందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఏ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కానీ లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ.
2: There are very few people who turn their concentration towards God.
1: కేవలము దేహం యొక్క రూపరేఖలను
2: only towards the physical appearances of the body,
1: deeniki amarchetunte yokka alankaramulanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunte dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhiruddhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి యొక్క చర్యలను మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo prathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murthini chudadaniki addanga untundadi ee alankaralu cheyatam valla murthi kanipinchatam ledi ani paritapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: Aithe idi edi ratham enni rathamulu.
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్ ప్రొసెషన్.
1: ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing who is this particular person.
1: ఇతని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహం మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఇస్ ఏ
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: శివ ఈజ్ రైడింగ్ ఓవర్ నంది యాజ్ అ వెహికల్.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: వీఆర్ జస్ట్ సీయింగ్ ఓన్లీ దిస్.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: వీఆర్ నాట్ కేరింగ్ టు సీ శివ.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుక. కూడాను ఒక రథమే.
2: రాట్ ఈస్ ఆల్సో ఎ వెహికల్.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ 9 గ్రహాస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము, ఇలాంటివంతా కూడా సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట, కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
2: దేర్ ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ ద హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి ఒక అలంకారములు ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా మనం వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇండివిజువల్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: Therefore, Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots. Guru,
1: Tatanu aneetundi yokka ee rathamulanni kuda nuvu darshisthunnamu.
2: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: Neeku desha drishti maatrame abhivruddhi parchukuntunnavu.
2: You are developing the vision of the external body alone.
1: Nee boti vaadu ee desha drishtini ema కూడా లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫర్ ద ఎక్స్టర్నల్ బాడీ.
1: నీ అందరి యందు ఉండినటువంటి ఒక దేహిన్యాలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: దేర్ ఫోర్ అర్జున, ఆల్ దోస్ పీపుల్ హూమ్ యూఆర్ సీయింగ్ ఆర్ ఓన్లీ చారియట్స్.

0: నీ ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకూడదు.
1: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫార్ ద ఎక్స్టర్నల్ బాడీ.
0: ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
1: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
1: Then only your vision becomes a sacred vision.
0: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
1: Such a sacred vision alone can become the basis of your victory.
0: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
1: A person who does not have a sacred vision cannot achieve victory.
0: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
1: అర్జున, are people giving the same value to the human being as much as they are giving to the shadow?
0: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
1: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
0: బింబము ఆత్మ.
1: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
0: ఈ దేహచర్యలు దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
1: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
0: ప్రతిబింబములకు విలువ ఇచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
1: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ద రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
0: అర్జునుడు మహాజ్ఞాని.
1: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
0: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
1: హీఈస్ నాట్ ఎ పూర్.
0: లోభి కాదు.
1: హీఈస్ నాట్ ఎ మైజర్.
0: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
0: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
1: He has described him as krupana.
0: The krupana anaga emti ikkada?
1: What is the meaning of the word krupana?
0: Aneka arthamulu untunnayi.
1: There are a number of meanings for this word.
0: Daridrudu ani okati artham.
1: One is a poor person.
0: Aithe Arjunudu daridrudu kade?
1: He is not a poor man.
0: Athanu dhananjayude?
1: He is the one who has got plenty.
0: Prapanchamunnatundi samasta dharmalanu kudunu arjinchinatundi vaadi.
1: He has acquired and amassed the entire
0: dharmalanu takkuvaledu.
1: There is no depth of wealth.
0: Kanuka athanu daridrudu ettavutadu?
1: He is not a poor person.
0: Kanuka ee padamu Arjunuduku em aatram kudunu chelladu.
1: Therefore this word is not applicable to Arjuna.
0: Oni lobhi ani rendava arthamu.
1: The second meaning is miser.
0: Arjunudu lobhi kaadu.
1: Arjuna is not a miser.
0: Sarvasanga parityagi.
1: He has renounced all the things.
0: Kanukane Arjuna, Krishna, naaki rajyam akkaraledu. Mullokamulu techina hastamunnadunchinappatikini naaku deenni nenu angikarinchanu. Bichchamaina etti nenu pottana poshinchukuntanu kaani ee prajalanu champi ee rajyam naanu palinchanannadu.
1: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom. I do not want all the three worlds together. I am prepared to beg and eke out my livelihood rather than kill the people.
0: ఈ విధమైనటువంటి లోపి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం ఉంది.
1: Therefore the word miser is also not applicable to Arjuna.
0: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
1: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant person.
0: Ajnanam anetundi kodanu prakruta sambandhamaitundi ajnanam kaadu.
1: The ignorance also is not the worldly ignorance.
0: Laukika sambandhamaitundi ajnanam kaadu.
1: It is not relating to this world.
0: Paralaukika sambandhamaitundi ajnanam.
1: It is ignorance relating to the
0: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
1: He is only lagging behind in the inner mission.
0: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
0: సచ్. కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
1: దేర్ఫోర్ హీ హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
0: వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి.
0: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
1: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
0: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
1: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
0: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
1: If with reference to a sadhaka, what is this field?
0: Hrudaya kshetrani vyavasayam cheyali.
1: It refers to cultivation of the field of heart.
0: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapattavalsinatundi vishayam emiti?
1: What are the things which will have to be prepared for in the cultivation of the land?
0: Ye bhoomilo ye vittanam naatali. ఏ విత్తనం నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
1: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్.

0: టైప్ ఆఫ్ సీడ్స్ విల్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వెయ్యాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
0: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
0: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
0: Afterwards, you'll have to plow it. So irrigate it and soften the whole
1: land. విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
0: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
0: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
0: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
0: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: తదుపరి ఎలాంటి విత్తనము నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
0: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
0: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
0: Therefore, in order to cultivate any crop, you should have both the margas, vidhayaka and vidhvamsaka.
1: అదే విధంగా నీ హృదయములో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను తుచ్చ చేష్టలను కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
0: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూజ్లెస్ థాట్స్ మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
0: యు హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు దుశ్చింతలను దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
0: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకెన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
0: ఆఫ్టర్ దాట్ యు విల్ హావ్ టు ఇరిగేట్ ది ఎంటైర్ హార్ట్ విత్ ది వాటర్స్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ జలం వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
0: విత్ వాటర్స్ ఆఫ్ లవ్ ద హార్ట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ కల్టివబుల్.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
0: With the help of this wealth of sadhana, you have to plow this heart.
1: Anta bhaga kalipi chakkaga aa vitranam naadaniki taginatundi anuvuga cheyachukovali.
0: You have to make the entire heart ready for sowing of the seeds.
1: Tadupari vishwasamu anetundi veerunu chakkaga challali.
0: Then you have to spread the manure of faith.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
0: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్
1: హృదయ చెట్లము కేవలము ముండ్ల చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
0: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యమందించుకొనియే కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
0: Keeping the all these things in view, Krishna has used this word వ్యవసాయాత్మక బుద్ధి.
1: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
0: He has said in the field of your heart you cultivate.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
0: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్
1: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
0: యుల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
0: దేర్ ఫార్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
0: Keep in your mind the unity which is inherent in the
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలం చేసుకో.
0: Root out your external
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
0: Develop the love of God.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
0: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఎక్స్‌పీరియన్స్. ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
0: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
1: అభయుడు కాగలవు అన్నాడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్ అభయ నిర్భయ అండ్ భయ.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
0: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్ నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్ దిస్ ఈస్ ఆపోజిట్.
1: భయము లేనిటువంటి భయము పోయేటువంటిదే నిర్భయము అని.
0: Removing of fear is nirbhaya.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణం.
0: One small example for this.
1: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
0: There is a rope lying on the road.
1: కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు.
0: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
0: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు. కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
0: ఫీరింగ్ దట్ ఇట్ వాస్ ఎ స్నేక్ హీ పుట్ ఆన్ ద టార్చ్ అండ్ హీ అబ్జర్వ్డ్.
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
0: ఇమీడియట్లీ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాస్ నాట్ ఎ స్నేక్ ఇట్ వాస్ ఓన్లీ ఎ రోప్.
1: భయం పోయింది.
0: ది ఫియర్ డిసపియర్డ్.
1: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
0: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
1: భయమునకును భ్రమనే.
0: For fear, it is only delusion.
1: నిర్భయమునకును భ్రమని.
0: For nirbhaya also, it is delusion.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
0: Mistaking one thing for another is it leads to fear.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
0: Recognizing the real nature of the object frees you from fear.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
0: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
0: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ.
0: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
0: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
0: In fearlessness, he is not aware of the second entity.
1: ఇది రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
0: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది లేనే లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంది అభయము అని.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
0: This fearlessness is associated with unity.
1: Ekam eva advitiyam brahma, not two, only one.
0: It refers to not there, no two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattvam untuntadi.
0: For abhaya and
1: anek bhayamunaku,
0: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vaanike bhayam.
0: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
0: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
0: A person who has attachment and desire alone will
1: suffer. పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
0: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
0: A person who is immersed in transcendental reality will never be afraid of
1: anything.
0: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టి అభివృద్ధి పరచుకోకు.
0: అర్జున దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: యూ రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
0: ఇఫ్ యు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ యు విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ యు ఆర్ హావింగ్ దిస్ క్రూక్డ్ విజన్ యు నాట్ హావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
0: సో లాంగ్ యాజ్ యు రికగ్నైజ్ ది రియాలిటీ యు విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు, నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని, చర్య దృష్టిని మనం కొంతవరకు అదుపులో నుంచుకుని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
0: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
0: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత ఫర్ దిస్.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
0: ది ఎలిఫెంట్ వాస్ కాట్ బై ఏ క్రోకడైల్.
1: గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావము.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ గజేంద్ర మోక్ష.
1: ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
0: దిస్ ఎలిఫెంట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఈగోయిజం దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ఫైట్ అండ్ ఫ్రీ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది క్రోకడైల్.
1: ఇందులో రెండు విషయాలను మనం చక్కగా గుర్తించాలి.
0: టూ థింగ్స్ విల్ హావ్ టు బి రికగ్నైజ్డ్.
1: ముసలికి నీటి యందు ఉన్నప్పుడే బలం.
0: క్రోకడైల్ విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఇస్ ఇన్ వాటర్.
1: ఏనుగు గట్టు పైన ఉన్నప్పుడే బలం.
0: ఎలిఫెంట్ విల్ హావ్ వాటర్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ఆన్ ది బ్యాక్.
1: ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు.
0: When it enters the water, elephant will not have
1: ముసలి గట్టు పైకి వస్తే బలం ఉండదు.
0: Crocodile when it comes to the banks, it will not have
1: ముసలి జలములో ఉంటుంటం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
0: As the crocodile was in water, it was able to exercise so much of strength.
1: ఈ ముసలి ఇక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
0: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnatundi vishayamu ee gajamunaku teliyadu.
0: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: Poradi kattagattu alasi poyindi.
0: Fighting restlessly for a long time, the elephant got tired.
1: Deham yokka balamu cheenichutu vachindi.
0: It lost all its physical prowess.
1: Kontha varaku manobalamunu pravesha pettindi.
0: It used all its mental power.
1: ఈ దేహ మనోబలములు రెండు కూడా కృషించిపోయాయి.
0: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
0: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇత పరం వెరుగ. ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంక నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
0: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: So long as it had its vision on its body, its vision did not go towards God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్ ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
0: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్ గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసెండ్.
1: కట్టకడప్పుడు దేహ మనో బలముల యొక్క కృషించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
0: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
0: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
0: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
0: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతనిపై పడింది.
0: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
0: When did you acquire?
1: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
0: After renouncing all the things that this elephant had, when it turns towards
1: God, దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: Only when you turn your vision towards Swami,
1: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
0: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
0: All your vision is concentrated on your body.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of the shining sun is all around.
1: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
0: But that light has not entered into your own room.
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: మనము టాప్ వేసుకుని కూర్చున్నాం.
0: We have put a top.
1: ఈ యొక్క టాప్ మూత వేసుకుని కూర్చున్నాము.
0: We have put a lid, we have put a terrace.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
0: Only when you break it open, you'll be able to get the vision of the effulgence of sun.
1: అదే రీతిగా అహంకారం అనేది మూత వేసుకున్నాము.
0: The same way we have covered ourselves with
1: అభిమానములని గోడలు కట్టుకున్నాము.
0: We have developed the walls of doubt.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
0: The grace, the rays of grace are not able to fall.
1: సూర్య కిరణములు రాలేదే రాలేదు అంటే ఎట్లా వస్తాయి?
0: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: ఒక ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
0: There is a small incident which has happened a few days back.
1: ఒక ఇంటిలో,
0: in a particular house,
1: ఒక దుఃఖము,
0: a sorrow
1: కలిగింది.
0: Befell,
1: అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు.
0: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
0: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
0: They pray to God, oh God,
1: అని ఏడుస్తున్నారు.
0: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
1: మాకు దైవం మర్చిపోయినాడు.
0: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
0: God's grace and his rays are
1: కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
0: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
0: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
0: Suddenly a divine voice was heard there.
1: అమ్మా, నీ దృష్టి నాపైన ఎందుకు పడలేదు? నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
0: God told him, అమ్మా, why are you not concentrating your vision on me? Why have you forgotten me?
1: దైవం మర్చినాడంటే అనంటుందాది, కానీ దైవాన్ని వీరు మర్చినారు.
0: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: దైవం God. దృష్టి వీడి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
0: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: మరచినది నీది కానీ నేను కాదు.
0: You have forgotten, not me.
1: నీ దృష్టి లేనిది నీది కానీ నాది కాదు.
0: You have not turned your vision towards me, but not me towards you.
1: అదే విధముగానే ఈనాడు మన దృష్టి దైవం పై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
0: ఇన్ ద సేమ్ వే, వెన్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ విల్ నాట్ బి ఏబుల్ టు
1: లేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
0: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
1: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ,
0: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని,
0: you are standing in front of me.
1: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
0: I am standing in front of you.
1: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who do you see?
1: నేను ఉన్నాను.
0: You see me.
1: నా కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who can be seen in my eye?
1: ఉన్నావు.
0: You can be seen in my eye.
1: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు? నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
0: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాయి.
0: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: follow. అదే విధంగానే గజరాజు దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే, వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
0: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
1: ఈ గజరాజు ఎవడు?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
0: దిస్ ఈస్ ది ప్రౌడ్ ఆర్ ఎలిఫెంట్ ఆరోగెన్స్.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
0: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్ హీ గెట్స్ ఎ డిజైర్.
1: అదే దప్పి అన్నారు. ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజమున పుట్టిన తక్షణమే జలము సంసారమైనటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
0: When this arrogant man developed thirst, he went to the waters of samsara.
1: ఈ సంసారం అనేటువంటి దానిలో అడుగు పెట్టినాడో పెట్టలేదు.
0: He has not completely entered into the waters of samsara.
1: ఈ మహాబలవత్తరమైనటువంటి మమత్వం అనేటువంటిది గట్టికి పట్టేసింది.
0: This attachment has caught hold of him.
1: ఈ మమత్వం అనేటువంటిది ముసలి.
0: This attachment and possessiveness is
1: ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికి ఇంకా భరించుకోలేకపోయాడు.
0: This attachment of crocodile, when it caught hold of him, he was not able
1: to. తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
0: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
0: ఆఫ్టర్ ది మ్యారేజ్ దేర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
0: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
1: Ee yokka bandhani yerpadetappudiki bhagavantudu ganipinchadu.
0: When this bondage developed, he was able to turn towards God.
1: Appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
0: Only when he looks at God, he would be able to earn.
1: Ee bhagavantuni mundugane kontha varaku prayatnapurvakanga sadinchinte ee badale undavu kada.
0: If only he had earned the grace of God even before, there would not have been this.
1: Kanuka Arjuna, nee ee bandhanaku mari guri kavaddu.
0: Therefore Arjuna, do not become a victim of this bondage.
1: Ee andari endu undinatvanti oka ekatvam anukunte atma tattva ane lakshyam nandinchuko.
0: Keep in your mind the unifying principle of atman which is existing in all
1: humans. Vyavsayatmaka buddhi nee kaligi untundu.
0: Cultivated mind you
1: develop. Hrudaya kshetramlo ee vidhamainatvanti oka munna chettunu penchukovaddu.
0: Don't develop the weeds and shrubs in your own heart.
1: Bhagavad anugraham anetunte panda chettanu penchuko.
0: You grow the tree of grace of God in your heart.
1: Nee drushtini daivam paina mararchu.
0: Turn your sight towards God.
1: Idi neevu sadinchavalsinatundi.
0: This is what you will have to accomplish.
1: Idi nee lakshyam.
0: This must be your
1: idi nee gamyam.
0: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: सर्वभूत इदं सेवा सर्वभूतहितं एव भजते कष्टमार्जितम्। सर्वभूत हितं एव भजते कष्टमार्जितम्। सर्वतः पाणिपादं प्रेम स्वरूपलर
1: embodiments of love.
0: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. You may take the path of action or not, but you have got this feeling that the same spirit is present in everyone, in the entire world. You will be dwelling in God and you will be in God, with God.
0: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, Vyasa prasangamalanu gavinchina, indulo ఆత్మతత్వం ఏమి అనేటువంటిది ఏమాత్రమూ కనిపించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిసైడింగ్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్ వన్ మైట్ గో త్రూ సో మెనీ ఆఫ్ ది ఎపిక్స్ ఆర్ లిసన్ టు ది డిస్కోర్సెస్ వీ డు నాట్ ఫైండ్ ఎనీ కంటెంట్ రిలేటింగ్ టు ది స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించినప్పటికీ విత్తనమునందు ఆ వృక్షము సారూపములో ఉంటుంటాది.
1: ది ట్రీ మైట్ బి జైజాంటిక్ బట్ ఇట్ లైస్ లేటెంట్ ఎర్లియర్ విద్ ఇన్ ఎ టైనీ సీడ్.
0: అదే విధముగానే ఆత్మస్వరూపుడు సర్వత పాణిపాదం సర్వత్రా అణుస్వరూపమై ఉంటాడు, కానీ అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
1: లైక్ వైజ్ The spirit of Atma is present all over the body, from top to toe, in a subtle form, but yet can assume a macrocosmic dimension.
0: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములు కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
1: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets, it carries without the traits of the same.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Neeru aanandamayulu.
1: You are the one of bliss.
0: Santoshamehimalu.
1: You are the one of happiness.
0: Kani, mee yokka roopamunu, mee yokka aanandamunu, mee santoshamunu మీరు మరచి మీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ది మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
0: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఇది ఎంత అజ్ఞానం.
1: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
0: Tana tattvana tanu gurtinchadame aadhyatmika yokka parinamamu.
1: The spiritual transformation lies in understanding one's own innate nature.
0: Kanukane, iruvuru vice chancellors kudanu, panchakosamulu gurinchi, vipulamuga vivarinchamani prarthincharu.
1: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
0: Ee shariramu భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
1: This body, which is physical, worldly, temporary, is the one of annamaya, the sheath of food.
0: ఇది భౌతికము అంటారు.
1: This is physical plane.
0: ఇది స్థూలము అంటారు.
1: This we say the gross aspect.
0: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వుడు అనింది.
1: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వుడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: సర్వ విషయమైనందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
1: యాజ్ హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యావహారిక.
0: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకు గుర్తించడం నాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
1: యాజ్ హెస్ గాట్ ఆల్ ఇంపల్సెస్ అండ్ సెంటిమెంట్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ స్వభావ.
0: స్వాతి భాసుడు అన్నారు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ స్వాతి భాస.
0: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
1: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్ సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
1: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ది షీత్ ఆఫ్ life or vital sheath, the sheath of the mind and the sheath of vijnana. Prana, mano, vijnana koshas.
0: Dinni sukshma shariramu annaru.
1: This is called sukshma sharira or subtle body.
0: Idi endukosam idi sukshma shariram annaru.
1: Why is it called sukshma sharira?
0: Pranam manaku kanipinchadu. ప్రాణం మనకు కనిపించదు.
1: యు డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యు డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యు డు నాట్ సీ విజ్ఞానం.
0: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
1: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్ సిన్స్ దే ఆర్ నాట్ సీన్ దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
0: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: హీ హాస్ అనదర్ నేమ్ ప్రబోధకుడు.
0: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
0: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
1: దేర్ విల్ బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ నామెన్క్లేచర్ బట్ మైండ్ ఈస్ ద బేస్ ప్రిన్సిపల్.
0: మనస్సు సూక్ష్మ శరీరంగా కనిపిస్తుంది కానీ ఇది అనంతమైనగా వ్యాపించింది.
1: దో మైండ్ ఈస్ సటిల్ బట్ యెట్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సో వాస్ట్.
0: మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
1: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
0: మూడవది ఆనందమయ కోశం.
1: ద థర్డ్ వన్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
1: దో ఇట్ ఇస్ కాల్డ్ ద షీత్ ఆఫ్ బ్లిస్ దర్ ఇస్ నో బ్లిస్ అట్ ఆల్ దేర్.
0: ఇది మహాకారణ స్వరూపము.
1: ఇట్ ఇస్ ద సుప్రీం కాజల్ ఆస్పెక్ట్.
0: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించరు కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
1: It looks as if it is bliss, but it is not true bliss in the strict sense.
0: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
1: It is called సుషుప్తి or deep sleep.
0: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
1: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
0: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
1: It appears as if the state of forgetfulness, total forgetfulness.
0: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
1: Beyond this is turiya, the ultimate.
0: అదియే నిజమైన ఆనందము.
1: That is true state of bliss.
0: అక్కడ ఇంద్రియముల చేత కాని మనస్సు చేత కాని బుద్ధి చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
1: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect, or by dream either.
0: Idini pratibhasikam annaru.
1: This is called pratibhasikam.
0: Paramarthika daivamu annaru.
1: It's called paramarthika divinity.
0: Kalaku ee turiyavastha yandu kaliginchetvanti aanandame nijamaina aanandamu.
1: So the blissful state in the ultimate is the true bliss.
0: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
1: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
0: మొదటిది ఒక క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
0: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
1: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
0: రెండవది అభినవ క్లేశము అన్నారు.
1: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: నాలుగవది రాగద్వేషము అన్నారు.
1: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
0: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
1: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
0: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: Because of these five obstacles, man is cut off, far distant from his reality.
0: ఆత్మ దర్శనము చేసుకోలేకపోతున్నాడు.
1: He could not have experienced the spirit.
0: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
1: He could not enjoy the atmic bliss.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
1: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering, and therefore he is cut off from the state of spirit.
0: Avidya klesyamu.
1: The first one is avidya klesha.
0: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adiye avidya klesham.
1: Avidya kleshamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure.
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
1: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: అభినవ క్లేశము.
1: అభినవ క్లేశ
0: అనగా ఇది రెండవది.
1: దిస్ ఇస్ ద సెకండ్ వన్.
0: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
1: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ఎ రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
0: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
1: What is this abhinava klesha?
0: Sarvamunaku manase moola karanamani telisukokunda ee prapancham yokka drushyame naku pradhanamani bhavinchi manasika yokka ragamulante kudanu ee prapancham paina daraboyatam chetane idi kevalam kleshamulaku guri avutundadi.
1: The suffering is due to this ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
0: manasunu
1: arikattaka,
0: మనసును స్వాధీనం చేసుకునక, దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ we could not control our mind and we have body attachment more and more.
0: మనోవాంఛన ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: We consider mind and desires are important.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: We think that the body is the main measure of life.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: So man faces so many problems.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: Third one is అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితమనగా విషయ భోగముల యందు ఆసక్తి.
1: Meaning interest in sensual pleasure.
0: ఈ విషయ భోగమునే మానవునికు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: He considers sensual worldly pleasures as a very breath, life.
0: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
0: ఇంకా రాగక్లేశము.
1: దెన్ కమ్స్ రాగక్లేశ.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences is this raga klesha.
0: Dhanakanaka vastu vahanadun cheta ragam midimiri potunnade kani taggatam ledu.
1: This attachment will be ever on the rise if we are after money, comforts and conveniences.
0: Kanuka aneka vidhamainatti badalaku guri chestundadi.
1: So we face so many troubles.
0: Inka dvesha kleshamu.
1: Then comes dvesha klesha.
0: Anaga ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
0: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
1: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యూ ఆర్ హ్యాపీ.
0: తన వాంఛలు విరుద్ధమైనా అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధమైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
0: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుంది జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్యాభర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
0: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యు కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డి నాట్ ఎంజాయ్ ద ఫార్చ్యూన్ ఆర్ ద లక్ ఆన్ హ్యాండ్, బట్ దో వీఆర్ అన్డిజర్వింగ్ వీ హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఈ ప్రాతిభాషికుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ రియాలిటీ ప్రాతిభాషిక దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ పీస్ ఫర్ విచ్ వీఆర్ ఎంటైటిల్డ్.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ అండర్స్టాండ్ పారమార్థిక ద సుప్రీం రియాలిటీ,
0: లేక అదుపులో ఉంచుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ మైండ్.
0: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు రిడ్యూస్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: దేహము పాంచభౌతికము.
1: ద బాడీ హాస్ గాట్ ఆల్ ద సెన్సెస్.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇన్ డ్వెలర్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్. ఇట్ ఇస్ నైదర్ లిబరేషన్ ఆర్ బాండేజ్. నో సైన్స్ ఇన్ సిగ్నియా.
0: చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ద ఇన్ డ్వెలర్ ఇస్ ద సుప్రీం గాడ్.
0: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహం మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
1: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది ఇన్నేట్ గాడ్.
0: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన, లౌకికమైన, పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ జైగాంటిక్ ట్రీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ ఇన్ ద టైనీ సీడ్, వి ఫైండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అటాచ్డ్ టు ద బాడీ.
0: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
1: ఫర్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ వి
0: అసంతృప్తికి,
1: డిస్సాటిస్ఫాక్షన్
0: కష్టములకు,
1: డిఫికల్ట్
0: దుఃఖములకు,
1: మిజరీ
0: విచారములకు,
1: యాంగ్జైటీ
0: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
1: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని
1: we have to consider this body as an instrument.
0: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: we have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థమునకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
1: For every material there is a basic primordial principle.
0: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
1: In fact the whole universe has come out of this primordial principle.
0: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారం అవుతాం.
1: If you forget the primal base you will be forgetting the rest.
0: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
1: This is silver plate.
0: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
1: This is silver glass.
0: ఇంకోటి సిల్వర్ చెంబు.
1: That silver tumbler.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate can could be transformed into spoon.
0: ఈ ప్లేట్ మరణం వచ్చింది.
1: This plate ended.
0: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
1: The spoon can be made transformed into small
0: cup. కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవి.
1: The names and forms do change.
0: రూపనామములు అన్ని కూడాను మరణించినవి.
1: Names and forms perish.
0: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏనాటికి మరవదు.
1: But the main primordial principle for the names and forms.
0: పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: Is eternal that has neither birth nor
0: end. మధ్యాంతరహితు అనాది వాడు.
1: No beginning nor end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: Is neither born nor could slay anybody.
0: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
1: That eternal principle, that ancient principle is the principle of truth.
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్
0: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నింటికి ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుంది.
1: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దట్ మేక్ దిస్ వాటర్ ఇంటు వేపర్.
0: రూపాన్ని ధరించింది.
1: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many forms.
0: ఆవిరిగా మారింది.
1: It has become vapor.
0: మేఘముగా రూపొందింది.
1: A cloud.
0: వర్షముగా కురిచింది.
1: Rain.
0: వంకలుగా ప్రవహించింది.
1: And it is flowing.
0: కట్టకడపటికి సముద్రంలో చేరిపోయింది.
1: Ultimately it merged in the ocean.
0: నదీనాం సాగరో గతిహి.
1: All rivers are bound to merge in ocean.
0: అదే విధంగా ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్ ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారణ ఇస్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
0: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వం.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ హెస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
1: Even in Sushupti, deep sleep, we find so many actions.
0: Gaada nidra kaadu Sushupti ante.
1: And Sushupti is not deep sleep.
0: Andulo kudunu konni swapnamlu erpadutuntayi.
1: Even that state we dream.
0: Ee swapnamlu ekkada nunchi vachayi?
1: How do you dream?
0: Ani vicharana chesthe.
1: If we inquire.
0: Ayya, ee swapnamunaku moola kaaranam emiti? Ani evarinaina prashninchite.
1: If anyone questions you, what is the cause?
0: Naa talankule deeniki moola kaaranam ani kondaru cheptaru.
1: Some say the mind is responsible.
0: నా యొక్క భావమనే దీనికి మూల కారణం అంటారు.
1: సంశయ మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో.
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నంలో మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
1: యూ డ్రీమ్డ్ బికాజ్ యూ స్లీప్.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: ఇఫ్ యు డోంట్ స్లీప్ యు కెనాట్ డ్రీమ్.
0: ఈ స్వప్నంలో నిద్ర మూల కారణము.
1: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఇస్ రిస్పాన్సిబుల్.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద
0: అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్.
0: కనుకనే
1: డ్రీమ్ స్టేట్
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: ఎఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి ఒక తత్వం కొరకనే ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
1: What is spirituality?
0: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
1: Never consider loneliness or life of solitude is spirituality.
0: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
1: The atmic principle is beyond attachment and body thing.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: To consider all as equal, equanimity is spirituality.
0: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్స్ ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
0: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని

0: beings.
1: ఆత్మకు స్వరూపం ఏమిటి?
0: What is the form of Atma Spirit?
1: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
0: How can you express its form?
1: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
0: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
1: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
0: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్,
1: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
0: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్,
1: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు తీపుకి ఏమి రూపం అనేవి ఎవరు చెప్పగలరు?
0: దెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
1: అనుభూతి ఏ రూపము?
0: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ అ ఫార్మ్.
1: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
0: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: అయితే ఈ అనుభూతి ఎందుకు కూడాను సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు.
0: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
1: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
0: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
1: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
0: ఈచ్ షీట్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రము గమ్యం చిక్కదు.
0: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
1: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
1: కేవలం మన దేహాన్ని చూసినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
0: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
1: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
0: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములు అని భావించుకుంటున్నాం.
0: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫైడ్ టోటలీ విత్ ద బాడీ, వి కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ద బాడీ
1: ఆత్మయందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
0: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్పిరిట్.
1: ఆత్మయందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
0: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికుడు.
1: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
1: పారమాత్మిక తత్వం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్?
1: పరమతత్వమునకే పారమాత్మికము అన్నారు.
0: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమాత్మిక.
1: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం, పారమాత్మికము.
0: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
1: ఈనాడు చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను కేవలం మనం బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
0: All actions, most of our actions are undertaken for our external satisfaction.
1: ఇవన్నీ కూడా నవ విధములైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
0: In fact there are 9 ways.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీచు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
1: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
0: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 పార్ట్స్ ఆఫ్
1: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్ కీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో.
1: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌ ఆర్ దే మేడ్?
1: చక్కెర నుంచి వచ్చినవే.
0: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
1: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
0: షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
1: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంటాయి.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
1: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ ద షుగర్ స్ట్రైట్ అవే.
1: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
0: యూ సే ఐ వాంట్ మైసూర్ పాక్, నాట్ గులాబ్ జామ్.
1: దానిలో ఉన్నది, దీనిలో ఉన్నది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటే.
0: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
1: ఒక విద్యాహీనుడైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు.
0: An illiterate says.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదులాడుతుంటే.
0: When two scholars are arguing with each other what
1: spirituality. ఎందుకు ఈ వాదన చేస్తున్నారు?
0: Why do you argue?
1: చావుడైతే ఏమి చత్రమైతే నిద్ర వస్తే చాలదా అన్నాడు.
0: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ? ఇట్ డస్
1: పండుకోవచ్చు.
0: You can rest anywhere.
1: లేక కొండ లోపల రాతిపైన పండుకోవచ్చును.
0: You can rest on the snow or a rock.
1: నిద్ర మూల కారణం కాదు.

0: ఈ బెడ్ మూల కారణం కాదు.
1: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్ బట్ నాట్ ద బెడ్.
0: తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: వన్ ఆస్పెక్ట్ వి షుడ్ నో.
0: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
1: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్
0: నాటు కర్రకు ముట్టించినట్టు
1: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది
0: ఎన్ని జ్యోతులైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
1: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: వాట్ ఈస్ ది లైట్
0: అది ప్రేమ జ్యోతి.
1: దట్ ఈస్ ది లైట్.
0: ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్ నాట్ పుట్ ఆన్.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అది అధికంగా రూపొందుతుంది.
1: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వీడు కావాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే
1: ఇఫ్ యు డెవలప్ లవ్
0: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: We do not find any difference between the Vishuddhu, the first stage, because of the five senses of action perception, he is called Vishuddhu.
0: అన్ని కార్యములు ఎందుకును సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As identifies with varied actions, he is called Vishuddhu.
0: అన్ని విధములైన వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As he has got attachment, love for various objects, he is called Vishuddhu.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిలిచారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నలీ బ్లిస్ఫుల్.
0: ఆరునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ విల్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేరుతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వస్తున్నాయి.
1: ది సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
0: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశ అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్య నందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: The divinity has been extolled, narrated in different dimensions.
0: Taijasuni ye vidhanga varninchadu.
1: How is Taijas at?
0: Yes, jnana dayasindu ragagasya nagagunaha sevyata matchayodhira sasriyacha mridayacha samatva samatva annadu. Okkoka peruku aneka rakamainatundi okka perulanta kalipinchi bhagavantuni prarthistu vacharu.
1: There are many names, many synonyms.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ పుట్ టు సఫరింగ్.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంతా అగ్నిలో వేసినప్పుడు
1: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
0: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
1: శంకర్ ర్యాన్ అలాంగ్.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: మరో రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఇస్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పటం మాత్రమే కాదు.
1: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్ర స్వరూపమైన దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ టేక్ ఇట్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకూలంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరి కూడా ఆకర్షించేటువంటిది. ఇది
1: in fact this attracts draws the attention of
0: manmathunu vale sarvanu kudunu bhramimpa chestundi.
1: It's so enchanting, thrilling.
0: Madanatvanni epattu chestundi.
1: In fact it's highly
0: madhuryani purikolputundi.
1: And you are drawn towards
0: ilanti pavitramaitpati grantamnu manam paadu chesukovatam enta buddhihinam annadu.
1: It's utter foolishness to spoil, damage such sacred book.
0: Ee vidhanga anadikaram nundi bharatadesham nandu vedanni chakkaga artham chesukonaleka శాస్త్రాన్ని చక్కగా వివరించుకోలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అలాంగ్. పీపుల్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేద, మీనింగ్ ఆఫ్ శాస్త్ర, అండ్ దేర్ఫోర్ దే హావ్ ఫర్గాటన్ దేర్ ఇన్నర్ రియాలిటీ.
0: ఈ పండితులు చెప్పనక్కర్లేదు.
1: నో స్కాలర్ నీడ్స్ టు
0: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడాను మంత్రమయమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ యూ స్పీక్ స్పెల్ అవుట్
0: ఇస్ వేదమయమే.
1: దట్ ఇస్ వేద.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫార్మ్.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: వి కాల్ దిస్ నైట్ శివరాత్రి.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి స్పెండ్ సో మెనీ నైట్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ throughout night.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రి అంతా మేలుకోవాలి.
1: They keep awake throughout night.
0: కోసం ఏం చేస్తున్నారు?
1: What do they do?
0: వేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగారణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యూ అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామం మనకే శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్.
0: సహస్రనామములు,
1: ఎ థౌజండ్ నేమ్.
0: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము,
1: సత్ దట్ ఇస్ పర్మనెంట్.
0: చిత్తు పరిపూర్ణము,
1: చిత్ టోటల్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ ఆనంద బ్లిస్.
0: సత్ చక్కెర,
1: సత్ ఇస్ షుగర్.
0: చిత్తు నీరు,
1: చిత్ ఇస్ వాటర్.
0: ఈ రెండింటినీ మనం కలిపినప్పుడు ఒక పానకం ఏర్పడుతుంది.
1: వెన్ యూ మిక్స్ ద షుగర్ అండ్ వాటర్ ఇట్ బికమ్స్ సిరప్.
0: ఇది ఆనందము.
1: ది సిరప్ ఇస్ బ్లిస్.
0: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్ అవుట్,
0: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్.
0: పవిత్రమైనటువంటి దైవతత్వము,
1: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వి డూ,
0: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పని చేయాలి.
1: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
0: ఇది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయ చాలు.
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
1: If you have a teaspoon full of sugar, it's enough.
0: ఒక టీస్పూన్ ఆవు పాలుగా ఉంటే చాలు.
1: And teaspoon of cow milk.
0: Barrels of donkey milk.
1: Why barrels of donkey milk?
0: కనుకని మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒక తూరు చెప్పినా చాలు మనకి.
1: హోల్ హార్టెడ్లీ ఇఫ్ యూ సే ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్.
0: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి
1: out of this physical sheath of food.
0: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: We have to get into the sheath, vital sheath.
0: ఈ ప్రాణమయం అంటే ఏమిటది?
1: What is this vital sheath?
0: ఇది వైబ్రేషన్.
1: This vital sheath is called vibration.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము.
1: It is a vital force.
0: ఈ వైబ్రేషన్ నుంచి
1: out of this vibration
0: మనోమయ కోశానికి పోవాలి.
1: We have to travel up to the sheath of mind.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: What is the sheath of mind?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: That is the nature which is all pervasive.
0: మనోమూలం మిదం జగత్తు. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: Without this mind you cannot do anything anywhere.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: Here is an American.
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
1: The moment you can think of America, the mind will go there.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
0: విజ్ఞానమయ కోశము.
1: ద థర్డ్ వన్ విజ్ఞానం.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ప్రాతిభాసిక.
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
1: హౌ డస్ ఇట్ షైన్?
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
1: ఐ హావ్ హిట్
0: దిస్ టేబుల్. నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
0: ఇది కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
1: వెన్ యూ ఆర్ హిటెడ్ యూ ఆర్ హర్ట్.
0: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ జస్ట్ ద రియాక్షన్.
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ సూపర్ ఇంపోజిషన్.
0: ప్రతిభాసకం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: స్వరూపం యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
0: ది మైండ్. దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
1: ఎవ్రీథింగ్ హాస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
1: ఇట్స్ నాట్ ద సైన్స్.
0: ఇది లౌకిక విజ్ఞానమే.
1: దిస్ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
0: అది విజ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
0: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ this subtle form.
0: ఆనందమైనటువంటి కారణ స్వరూపము.
1: ఆనంద ద షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
1: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణంలో అతీతమైనటువంటి మహాకారణము.
1: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌ బియాండ్ ద కాజల్ స్టేట్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
1: to know this nature
0: panchakosamu yokka swarupanni chakkaga pratyaksham cheyalchukovali.
1: We have to understand very clearly the nature of the five sheets.
0: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kani nijanga dehamulaku kosamulaku sambandham ledu.
1: The sheets covering the body will make the body work, function. In fact they have got nothing to do with the body in particular.
0: Annamu chuchi aashinchedi,
1: that which wants food.
0: Andanu chuchi పరిహసించేది,
1: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫార్మ్.
0: పరిమళాన్ని చూచి కుషించేది,
1: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
0: దేహమా, చిత్తమా, మనస?
1: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
0: కాదు కాదు,
1: నో,
0: ఇది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
0: ఆనందాన్ని చూచి పరిమశించేది,
1: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద బ్యూటీ.
0: పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: దట్ ఇస్ ఎక్స్టాటిక్. ఇట్ ఇస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ ఎక్స్పీరియన్స్.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటే,
1: వీ డోంట్ గో దట్ ఫార్ to reach the principle of Atma, but we think it's a quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ పనిముట్టు మాత్రమే.
1: Body is merely an instrument.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: Why should we study all this?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాం.
1: It's only because of the body attachment.
0: దేహాభిమానం పెంచుకొని
1: we have this body attachment more.
0: ధనమును పెంచుకొని
1: we want more money.
0: సుఖాన్ని అనుభవించాలని
1: we want to be joyful.
0: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
1: The happiness doesn't lie there.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్.
0: కానీ ఆ ఆనందం ఎంత వరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు.
1: దెన్ యూ గో టు ఏ జాబ్.
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
1: యు ఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక దుఃఖము.
1: Then you will be suffering, feeling so bad until you get promoted. If you go on like that, where is the end? Where do you get bliss? It never ends any time. There is no bliss anywhere here. In fact, we have been postponing, waiting, traveling in search of bliss. When can you attain
0: it?
1: In Turiya, the ultimate state, you will attain that bliss.
0: కనుకనే మనం ఆనందమైనటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
1: Bliss is not present in this physical worldly objects.
0: అందువల్ల
1: therefore
0: ఒకానొక సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానంలో పోతున్నాడు.
1: At one time, Adishankara was proceeding for a bath there in Ganges, followed by 13 of his disciples.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుం కరణే అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుం కరణే.
0: ఇది పాణిని జ్ఞానం.
1: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్ బై పాణిని.
0: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
0: అక్కడికి వెళ్లి నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
1: దెన్ శంకర్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్.
0: నేను పాణిని గ్రామాన్ని వచ్చిస్తున్నాను.
1: హి సెడ్ ఐఎమ్ జస్ట్ స్టడీంగ్ ద పాణిని.
0: దీనివల్ల కలిగేటువంటి బాధ ఏమిటి సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్ వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హి సెడ్ ఐ బికమ్ ఎ స్కాలర్.
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్. వారు
0: నన్ను గౌరవిస్తారు.
1: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
1: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
0: మంచిది. ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show to what extent money to what extent gives you happiness. You say that until the last moment it gives me happiness. Where else you find the bliss after death?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: You say, I don't know.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: Then why to teach that knowledge which you do not know?
0: భజ గోవిందం భజ మూఢమతే.
1: Chant, sing his glory, Govinda, repeat his name.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే.
1: When the end approaches.
0: నహి రచతి దుఃఖంకరణే.
1: This rules of the grammar, dukrum karane, will never come to your rescue, no.
0: Bhaja Govindam.
1: So sing his name, glory
0: Bhagavatam Namana Smarinchu.
1: Chant his name.
0: సర్వకాలం సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్,
0: ఈనాడు కనిపించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటి కూడా నువ్వు పర్మనెంట్ లేదు.
1: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
0: నీ ఆనందమే పర్మనెంట్.
1: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
0: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
1: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక నీ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to lead our life in this
0: principle. అదియే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఇట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ ఈస్ ట్రూ.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: The principle of divinity
0: is కలిగేటువంటిది కాదు.
1: అండ్ ఇట్స్ నెవర్
0: డిమ. ఆనందం అందించేటువంటి యొక్క దైవ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: Sing his glory, that confers bliss.
0: కాని ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాం.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయస్సు,
1: యూత్ఫుల్ స్టేజ్.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
1: యూఆర్ స్పాయిలింగ్ ది స్టేట్.
0: ఎన్నెన్ని ఆసనో, ఎన్నెన్ని కథల్లో, ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు,
1: యూ స్టడీ
0: దైవత్వానికి దైవత్వము,
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్
0: గాడ్ దివ్యత్వానికి దివ్యత్వము,
1: అండర్స్టాండ్ డివినిటీ
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రాముడు కృష్ణుడని, రాముడని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ,
0: రాముడు రాముడే, కృష్ణుడు కృష్ణుడే,
1: రామ ఇస్ రామ, కృష్ణ ఇస్ కృష్ణ.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాము.
1: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్
0: ఏజ్. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని,
1: వీ షుడ్ నాట్ టేక్ టు అన్నెసరీ,
0: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని,
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్,
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యు ఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
1: యూ డోంట్ గెట్ పీస్
0: ఎక్కడ. నీవు బజారుకు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్, నో పీస్.
1: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్, not peace.
0: Ah, peace nee ende untunnadi.
1: That peace,
0: you are the embodiment of peace.
1: You are
0: the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu neevu telusko motta motta.
1: Know thyself.
0: Appude aanandam neeku praaptistundi.
1: Then you will be blissful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: వీ అబ్జర్వ్ సమ్
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటి.
1: వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వీఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్
0: బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వీ గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్?
0: చదువులన్నీ చదివి,
1: having been educated,
0: chaala viveki ayi,
1: though being intelligent,
0: maduni tanniru kuda mandamathudu,
1: but a fool will not understand.
0: Enta chaduvu chadivi,
1: in spite of knowledge,
0: ye neethi unnanu,
1: he may be anywhere,
0: deenini kuda ambu maanaledu.
1: A mean man would never give up his habit.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people, but you will never have holistic
0: చదువు చదివి చావంగా నేటికి.
1: After all, having acquired knowledge, you are going to die.
0: చావులేని చదువు చదువవలయు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువుతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge, you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి, కూలిపోయేటువంటి, కాలిపోయేటువంటి యొక్క పర్వతం వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్ ఇమ్మోర్టల్. ఎన్నో
0: ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. ప్లాన్
0: అంటే ఎంతవరకు?
1: హౌ లాంగ్?
0: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
1: జస్ట్ దే వానిష్.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్లు వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి,
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
0: లౌకికాన్ని విశ్వసించి,
1: వి గో బై దిస్ వరల్డ్,
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో,
1: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆ టూ సెంటెన్స్?
1: వాట్ ఆర్ ది టూ?
0: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరైజ్.
0: ఈ రెండు చాలు
1: మనకు.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీ.
0: సాధ్యమైనంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యూఆర్ బౌండ్, యూ షుడ్ బి సక్సెస్ఫుల్.
0: కేవలం ఆ విద్య ఎందుకు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్య ఎందుకు మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ ఎక్వైరింగ్
0: విద్యా. ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఈస్ బ్రహ్మజ్ఞానం.
0: అదే బ్రహ్మ విద్య.
1: ఇట్స్ బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, ప్రగుణ సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
1: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్, కంట్రోల్ అవర్ మైండ్ అండ్ గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ అవేర్నెస్.
0: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
1: యూ మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్,
0: అదంతా కూడా కొంతకాలమే.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
0: ఎన్ని విధములైనటువంటి దేహం చేసినప్పటికీ అది కూడా కొంతకాలమే.
1: ఫ్రెండ్షిప్స్ ఆల్సో లాస్ట్ ఫర్ లిమిటెడ్ టైం.
0: ఎంతకాలం మన అందము, ఎంతకాలం మన చందము.
1: యువర్ బ్యూటీ అండ్ ద గ్లామర్, హౌ లాంగ్.
0: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉన్నదని దిక్క క్రూరన్నా.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ యూత్ ద బ్యూటీ.
0: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉన్నదని మెక్కకు పోరన్నా.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎనర్జీ.
0: తొందరలోని ముసలితనమ్మల ముసుండ పండగ.
1: దేర్ లైస్ బిఫోర్ అహెడ్ ఆఫ్ యూ ద ఓల్డ్ ఏజ్.
0: మసలలేవు.
1: You can't see.
0: కాని మసకలు.
1: You cannot see the cataract.
0: మోములు మడతలు పడే తల నరిచి కదా.
1: Folds on the face, grey hair.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, ఇన్ తమాషలు తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్?
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవ్వనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్. And this is the gross body.
0: దీనిని సాధించితే మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: ప్రతి ఒక్కరు తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే భుజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: ఈ కడుపు కుంగోరు భుజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకల తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉన్నందుకని నువ్వు నిక్కకు రోరన్నా.
1: సో డోంట్ బి ఎగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ, ద యూత్ అండ్ ద
0: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ ది స్టేట్ ఆఫ్ యూత్?
0: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికి నీవు యువకుడిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: There is no enough of space. Swami wants to run right now.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: He has got all the energy.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: He is not weak in any sense.
0: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరు చెప్పగలరా?
1: Can anybody imagine that Bhagavan is 75 years old?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: What is the cause?
0: ప్యూరిటీ.
1: ప్యూరిటీ.
0: Patience.
1: Perseverance. Perseverance.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: These three make Bhagavan look young, youthful, dynamic.
0: ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ.
1: ప్యూరిటీ, ప్యూరిటీ, 100%
0: ప్యూరిటీ. నిర్మలమైన, నిశ్చలమైనటువంటి భావమే.
1: It's so sacred and pure.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
0: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
1: వీ సే వీఆర్ భగవాన్స్ డివోటీస్.
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: సాంక్టిటీ, సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్, శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా, ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాటకు కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్. వేల
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్ బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్ బ్లిస్ బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటో హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డే ని.
1: బికాజ్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డే ని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఎప్పుడు హ్యాపీ ని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడా మా ఆత్మస్వరూపుడు నా యందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ ఇన్ మీ అబౌవ్ మీ బిలో మీ అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యు హావ్ దట్ ఫీలింగ్ యు విల్ నెవర్ బి సాడ్.
0: ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారు చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఈజ్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ హోమ్.
0: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెనీ క్రాయ్.
0: ఈ దుఃఖం అంటే ఎట్లవుతున్నారు నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యు క్రాయ్ ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో ఇంపాసిబుల్.
0: ఏం చేస్తూ
1: వాట్ ఈస్ టు బి డన్.
0: కాబట్టి నా దగ్గరికే రావవి.
1: ఈ దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు దుస్సంగములు దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యు నో
0: ఫేషన్
1: ఇస్ ప్రాబ్లం.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని చలించుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని ఎందుకు.
1: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
0: in it.
1: In fact, he has no faith in himself. Well, on whom? In whom he will report faith? Yes, he has no
0: faith.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you? First know thyself.
0: It's
1: easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు థింక్.
0: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థీస్ట్ అండ్ ఎథీస్ట్ అండ్ ఎథీస్ట్ థీస్ట్ అండ్ థీస్ట్ ఎథీస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగా
1: ఆధ్యాత్మిక
0: నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్ని అంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: కలియుగము అన్నారు.
1: వి సే దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కలియుగం కాదు, కలహయుగము.
1: దిస్ నాట్ ఏజ్ ఆఫ్ కలి, కలహ, కాన్ఫ్లిక్ట్. conflict, fight for everything.
0: ఇంట్లో చెగడం, ఒంటిలో చెగడం, బజార్లో చెగడం, ఎక్కడ చూసినా చెగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: ఈ అశాంతిని మనం ఉద్యమం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: ప్రేమ చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: విడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమ తత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుక ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము ఉండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
0: ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Grow love.
0: రాత్రంతా కూడాను ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: But yet with this one remaining we can be so happy.
0: రాత్రంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా లీనమైపోతుంది.
1: If you sing his glory throughout night, even that single aspect would get merged.
0: కనుక
1: so
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: let me manifest
0: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరినీ ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then you, nobody will hate
0: you. నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: He doesn't hate anybody.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటలేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు ఫాల్ సిక్ యు షుడ్ బి
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: దే హి టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎట్లా నయం అవుతుంది?
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్
0: నెసెసరీ. డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనోమార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్ రెక్టిఫై ది మిస్టేక్ స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు. యు ఆర్
0: రూయింగ్ యువర్సెల్ఫ్. పెరగకూడదు ద్వేషం, పెరగకూడదు ప్రేమ, పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasudu emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhanudu emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamsame nasanam
1: chesukunnaru. Ultimately they ruined their clan.
0: Premanu penchukunnatundi Pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha Pandavulu 5 sirasulato sukakshemanni pondirincharu.
1: And all the 5 Pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaadaku Bhagavantudi premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వము కూడాను సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెలిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటికి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నయో పెరిగినాయి.
1: యూ హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యూ హ్యావ్ హ్యాడ్ ఆల్ ది స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta anyonyamuga anantammula vale kalasimasi undi paatalu paatalu maatadu anni maduramaina kulivya undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher second school ki cherinappudu mee maatalu mee aatalu mee paatalu mee chestalu chaala neechanga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aananda parustunnaru.
1: But your words are full of devotion and make everybody happy.
0: Kaani andaru attu kaadu.
1: But all are not of that type.
0: Kaani indulo kontha mandi konni pedamargamu batti aneka rakamulainatundi మార్గములు చెడి మనసును కూడా మరణము చేసుకుంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ పర్వర్టెడ్, హూ ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ విత్ దేర్ మైండ్స్ దట్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
0: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి.
1: థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యువర్ మైండ్స్ ఆర్.
0: మనిషి అంటే 5 రకములైనటువంటిది, మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
0: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్ దీస్ 5 ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్.
0: మనస్సును మాలిన్యం లేకుండా పరిశుద్ధంగా పెంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్, దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ, దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్.
0: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
1: In fact, expecting that which does not belong to you in reality.
0: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి.
1: You have to put a question to yourself. Is it mine or thine?
0: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతనో జాగ్రత్త
1: needed.
0: మనస్సును మాలిన్యం లేకుండా పరిశుద్ధంగా పెంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: The first path is to see that mind is not polluted,

0: ఎంతనో జాగ్రత్తగా ఉండాలి.
1: When once you come to know that it belongs to others, you have to be extremely cautious.
0: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
1: We should not get into any kind of conflict, difference of opinion or in fighting whatsoever.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలుగటం లేదు.
1: At this age, you are not having that sort of wisdom or the knowledge.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది, నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: You are spoiling your life because whatsoever you come across, encounter, you want to own it, you want to possess it.
0: ఏది చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అని అన్నింటి ఎందు కూడాను భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీలో ఉద్భవించాలి.
1: There should be a sacred feeling within you that whatever is done, it is to please God, it is to satisfy Him, and we should say with all the needed prayer.
0: ఇది నాది కాదు, నేను ఎవరు?
1: This is not mine, who am I?
0: దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణు మాత్రము ఘనం వరకు కూడాను దైవత్వమే.
1: In this world, you can question and investigate and you'll come to know right from microcosm to macrocosm, it is fully divine.
0: Isuka modalu chakara varaku yenugu modalu doma varaku sarvamu kudunu bhagavantuni yokka swarupame.
1: Everything is divine basically, be that sand to sugar, from elephant to a mosquito.
0: Drama lo vesinattuga veshalu vestundachu gani bhagavantudu kaanidi lokamlo okkati ledu.
1: We may find the roles and the characters change, the attire, dresses in a drama. There is nothing in this world that is not divine.
0: Sarvam bhagavat mayame.
1: Everything is full of divinity.
0: Srishti antai kudiyo bhagavat yokka srishtiye.
1: The entire creation is the manifestation of God.
0: Anni veshamulu tane.
1: He plays all the roles.
0: Anni aatalu tanave.
1: All the games belong to Him.
0: Anni maatalu tanave.
1: All words are His.
0: Anni paatalu tanave.
1: All songs are His.
0: అయినప్పటికీ వేషములు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వీ మే ఫైండ్ ఇన్ అటైర్ ఆర్ డ్రెస్సెస్ దేర్ ఇస్ వేరియేషన్.
0: కనుకనే మనం ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యంగాను మీరు గుర్తించాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్, వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఓవర్ ఈస్ డివైన్.
0: కానీ కొన్ని మంది దుర్గుణముల చేత, దురాచారముల చేత, దుశ్శక్తుల చేత, దృష్టి చేత చాలా మార్పు చెందుతున్నారు.
1: పీపుల్ ఆర్ చేంజింగ్ బికాస్ ఆఫ్ దేర్ వికెట్ థాట్స్, బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ విజన్ ఆర్ బ్యాడ్ లుక్స్.
0: మనం చూచటం ఎటువంటి భగవ సృష్టిగా చూడాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ లుక్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సైడ్.
0: ఎవరిని చూసినా కూడాను మీరు భగవ స్వరూపులే.
1: Whosoever you see, you should know that he is personification of God.
0: ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే.
1: Whatever that is said, it is divine, the hymn of God.
0: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెరిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు.
1: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
0: పంచభూతములను పవిత్రము చేయాలి.
1: We have to sanctify all the five elements.
0: మాటలను పవిత్రము చేయాలి.
1: Words have got to be sacred.
0: పరులను నొప్పించకుండా.
1: We should not hurt anybody.
0: తాను నొప్పిపెడకుండా.
1: One should not hurt one's own self.
0: పరుల వస్తువులను ఆశించకుండా.
1: We should not expect others.
0: పరుల వస్తువులను మనం అపహరించకుండా.
1: We should not steal anyone.
0: అంతా మనదే.
1: Everything belongs to us.
0: కనుక ఆ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం వహించాలి.
1: That feeling of oneness, unity one should have and entertain.
0: కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ దేర్ ఆర్ ఫ్యూ మ్యాన్ క్యాప్స్ హూ డోంట్ థింక్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: వాడు పరాయి వాడు, నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి.
1: దేర్ ఆర్ పీపుల్ విత్ సమ్ డిఫరెన్సెస్ విత్ ది ఫీలింగ్ సచ్ యాజ్ మైన్ అండ్ థైన్.
0: కానీ ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచంలో బోధిస్తూ

0: And this has been very much demonstrated to the whole world through the history.
1: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును.
0: యు నో ద హిస్టరీ ఆఫ్ పాండవాస్.
1: ఒక తండ్రి కుమారుడు.
0: అండ్ హిస్ సన్ ఆఫ్ ఎ మదర్.
1: ఒకరు కౌరవులు, ఒకరు పాండవులు.
0: వి హావ్ గాట్ ఆన్ వన్ సైడ్ కౌరవస్, ది అదర్ సైడ్ పాండవాస్.
1: కానీ వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: కానీ ఎవరి తప్పు?
0: హూస్ మిస్టేక్ ఇస్ దిస్?
1: ఇద్దరిది ఒకే రాజ్యమే.
0: In fact, the kingdom belongs
1: to
0: both. In fact, they are the children of the same father. When once the feelings are different, the expression also differs. They started fighting with each other and killing each other. Because of hunger, power, and to own the kingdom, they had all wicked thoughts.
1: Vali Sugriva evaru?
0: Who are Vali Sugriva?
1: Vari iruvuru kuda oka tandri kumaruli.
0: In fact, their sons, their brothers, born to same mother.
1: Kani konni swarthaparamainatuvanti oka vishayamu chetha vari iruvurike kuda yuddham jarigi.
0: Because of selfishness, they fought with each other.
1: Okaru adavi lopala, okaru konda lopala, okaru gramam lopala nivasistu vachu.
0: One spent the time in the forest, one spent the time along the mountain range.
1: ఈ విధంగా ఉండి కూడాను కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
0: They could not realize the truth ultimately.
1: వాడు ఎంత రామును సేవించినప్పటికీ, ఎంత రాముని ప్రేమించినప్పటికీ, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికీ వాడికి మోక్షమే మాత్రము కలగలేదు.
0: Though they loved Rama, they served him intensely. They loved him very much. They could not attain liberation.
1: Pandavaru nirantaram kudinu paadaseva chesukuntunnaru betu.
0: Pandavas served the Lord throughout.
1: Inni vidhamulaiga premaga undinappudiki pandavaru kudinu rakshinchaledu.
0: With all that, the Pandavas were not saved and rescued.
1: Karanam emiti?
0: What is the reason?
1: Veru veru bhavamulu unnai.
0: Because their thoughts, the feelings differed.
1: Veerna modati tammudu, rendava tammudu, moodava tammudu, naalugava tammudu, ఐదో తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదలుతూ వచ్చారు.
0: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ద బ్రదర్స్, ది ఎల్డెస్ట్, ద నెక్స్ట్, ది యంగెస్ట్, లైక్ దాట్.
1: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో. తపస్సు చేసినప్పటికి ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది, కానీ ఇది తపస్సుగా మారదు.
0: You may undertake penance, you may worship day and night, undertake tapas or penance, but all with the differences, it turns into tamas,
1: inyo samacharulanta kudanu japam chesanu kani naaku bhagavantudu kanipinchaledu.
0: I have been repeating God's name japa for long period, but yet I could not be liberated.
1: Kani ee vidhanga vichipothunnaru chaala mandi.
0: In fact, one has to conclude and drop in the middle.
1: Deni mattamalo ekam cheyali. మనస్సు ఏకం చేయాలి.
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ యూనిఫై టు బిగిన్ విత్?
1: మనస్సు, ఇది భగవంతుని యొక్క స్వరూపము.
0: ద మైండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ గాడ్.
1: గాడ్ అంటే గాడ్ అంటే వైట్ వేర్ ఇస్ గాడ్?
0: వీ సే గాడ్ వేర్ ఇస్
1: హూ ఇస్ గాడ్?
0: హూ ఇస్ గాడ్?
1: యువర్ మైండ్ ఇస్ గాడ్.
0: యువర్ మైండ్ ఇస్ గాడ్.
1: ఈ మైండ్ తోనే మరి ఏ మనిషియానం కారణం బంధమోక్షో. బంధమోక్షం రెండు కూడా ఈ మనస్సు వలనే కలుగుతుంటాయి.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
1: కనుక మనస్సే దైవం.
0: సో మైండ్ ఈజ్ గాడ్.
1: రెండవది బుద్ధి.
0: దెన్ కమ్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
1: ఈ ఇంటలెక్ట్ అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇంటలెక్ట్?
1: హూ ఇస్ ద ఇంటలెక్ట్ బాయ్?
0: హూ ఇస్ ద ఇంటెలిజెంట్ బాయ్?
1: ఇస్ గాడ్.
0: అండ్ ది మోస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: ఇంటలెక్చువల్ గాడ్ ఒకడే.
0: ది హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: ఇంటలెక్చువల్ వేరు వేరు వేరు ఉండవచ్చు.
0: పీపుల్ మే బి డిఫరెంట్.
1: కానీ ఇంటలెక్చువల్ బాయ్ ఒక్కడే ఒకడు.
0: బట్ ది గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అతనే దేవుడు.
0: అండ్ హీస్ గాడ్.
1: బుద్ధి, మనసు, చిత్తము.
0: దెన్ కమ్స్ చిత్త.
1: చిత్తం అనగా కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
0: వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ వేవరింగ్ మైండ్, ఇట్ ఈస్ నాట్ చిత్త.
1: ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము.
0: This chitta is God himself.
1: కనుకనే చిత్తశుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్తశుద్ధిగా నేను పూజ చేస్తాను.
0: Therefore, the devotee prays that I pray to you, O God, with all chitta shuddhi.
1: Ah, chittamu daivame.
0: And that very chitta is God Himself verily.
1: Manasu buddhi chittamu. Indriyamulu.
0: Manasu buddhi chitta. And then comes indriya, the senses.
1: Shabdasparsha rupasagandhadaru.
0: These are all five, the sense of touch, the sense of smell,
1: the audition.
0: They are all the sparks of the divine.
1: Kamam, oka aasa kaligindi.
0: You have a desire.
1: Adi nenu Bhagavantunni aashistunnanu.
0: I desire God only.
1: Bhagavantunne premistunnanu.
0: I love God.
1: Ani adi kamam.
0: And that is kama or the
1: desire. Ante gani prapanchikanga undetuvanti vyaktuni yokka rupanamamu chusi varini preminchatamu.
0: True love is not to desire the worldly objects or the people with a name and form.
1: Idi kaadu kaamam.
0: And this is not the desire, kama.
1: Kaamam anaga daivame okka kaamam.
0: The only kama, the desire, is to desire God.
1: Bhagavantunni premiste sarvamu meeku labhyam avutundi.
0: When once you love God, everything will come to you.
1: Kanukane kaamam. Kaamam anaga emi aasanu. ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి.
0: సో ద హోల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ కామా, ద డిజైర్, అంబిషన్, ఆస్పిరేషన్ షుడ్ బి టు లవ్ గాడ్, టు బి విత్ హిమ్.
1: నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు.
0: యు మే లవ్ ఎన్ ఇండివిజువల్.
1: కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు.
0: బట్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్
1: అతనిలో ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని నీవు చూడాలి.
0: వాచ్, వాచ్ఫుల్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఎవరీ ఇండివిజువల్.
1: క్రోధము.
0: Then comes krodha, anger.
1: Krodham evaripai koram.
0: On whom should you be angry?
1: Tarapainne tanaku koram.
0: You should be angry with your own self.
1: Bayata inkoka vyakti ledu.
0: There is no other person.
1: Ee prapanchamlo 5 vastulu tappa 6th vastu okkati lene ledu.
0: In this world there are only 5 senses, nothing like 6th one.
1: Inkoti undadi ante adi apaddhamu.
0: If anyone says there is 6th sense existing, it is nonsense.
1: Ee 6th senses కాకుండా ఇంకొక శక్తి ఉన్నది ఉంటుంటే అది చాలా అబద్ధము.
0: ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై టు సే దట్ దేర్ సిక్స్త్ సెన్స్. దేర్ ఆర్ ఓన్లీ 5 సెన్సెస్.
1: ఎవరు కూడా సిక్స్త్ సెన్స్ చూసిన వాళ్ళు లేడు.
0: దేర్ ఆర్ నన్ హూ హావ్ కమ్ అక్రాస్ ద సిక్స్త్.
1: అసలు దైవం నందే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సిక్స్త్ సెన్స్ ఈవెన్ ఇన్ గాడ్.
1: ఈ 5 తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను, ఏమి చూసినను, ఏమి శోధించినను ఒక్కటి లేదు.
0: యు మే సెర్చ్, యు మే ఇన్వెస్టిగేట్ all over the world, you find only these 5 senses.
1: ఐదు కూడా చేరినటువంటిదే నిజమైనటువంటి హస్తము.
0: Therefore, the true hand represents the combination of all the 5.
1: Not two hands, one hand.
0: Of a hand.
1: ఈ ఐదు తప్ప, ఐదు వేలు తప్ప ఆరో వేలు ఏమైనా ఉందా?
0: Only 5 fingers do you find, 6th finger.
1: అదేమైనా పుట్టినా దాన్ని మెత్త డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు కత్తిస్తారు.
0: If there is a 6th finger, you just get it cut off.
1: అది ఉండకూడదు. ఉండకూడదు. చిన్నదైనా ఉండకూడదు.
0: ఇట్ మే బి స్మాల్ బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్.
1: ఈ 5 సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ లైస్ ఇన్ విన్నింగ్ ఓవర్ కాంకరింగ్ ద 5 సెన్సెస్.
1: ఈ 5 సెన్సెస్ సాధించకుండా ఇంకోటి 6వ ఏదో ఉన్నది, దేవుడు వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ.
0: Without controlling the 5 senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
1: Nijamga idi foolishness.
0: It is really foolishness.
1: Emi teliyatundi murkhatvam adi.
0: It is utter ignorance, murkhatva.
1: Mukhyanga daivam evaru ante aide manaku.
0: If you say who is God, the 5 senses.
1: Ave manamu ishtamu kashtamu anni kuda chestundi.
0: And the 5 senses confer us the pleasure or the pain, the misery or happiness.
1: కనుక మనం మొట్టమొదట ఈ 5 సెన్సెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
0: Therefore, to begin with, we should control all the 5 senses.
1: స్వామి ఇది మాకు సాధ్యం కాదని మీరు అనుకుంటారు.
0: You may say, Swami, it is impossible for us to do so.
1: మీకు సాధ్యం కానటువంటిది ఏమిటి?
0: What is that you cannot achieve?
1: మీరు పట్టుదల పట్టితే దేన్నైనా సాధించవచ్చు.
0: If you determine, you can accomplish anything.
1: దైవాన్ని సాధించేటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఈ 5 సెన్సెస్ ఎక్కడవి?
0: When you can achieve God, realize the divinity. After all, what about the 5 senses?
1: ఈ 5 సెన్సెస్ కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి.
0: Within just a spark of the moment, you can just go.
1: చాలా అల్పమైనటువంటివి.
0: They are so low and simple.
1: తుచ్చమైనటువంటివి.
0: They are so mean.
1: లోభమైనటువంటివి.
0: And they are defective.
1: ఇలాంటి ఇంద్రియములను మనం సాధించుకోకుండా పోతే మనం ఇంకా మనుషులు మెట్టైనాం.
0: If you cannot control your senses which are defective.
1: నీవు మనిషి కాదు.
0: How can you be మనిషి? The man.
1: జంతునాం నరధర్మ దుర్లభం.
0: The human life is rarest.
1: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
0: Having been given this rare life of a human being,
1: ఏ చిన్నదానికి మనం ఈ ఐదులో ఒకదాని డొంగినప్పటికీ మీరు అల్పులే కాని అధికులు కాదు.
0: If you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature.
1: దైవం మనుషు రూపేణ.
0: God comes in human form.
1: అటువంటి మనుష్యత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వెర్రితనం.
0: Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the five senses?
1: దీన్ని సాధించేటువంటి వాడు వాడు కేవలం ఒక రాక్షసుడే.
0: The one who cannot conquer, win over the five senses is rakshasa, demon.
1: Rakshasa kante heenamu.
0: Much worse than demon, rakshasa.
1: Kaliku manamu uttamulainatunte vaaluga kabatti manamu manushyulamu annanu.
0: We are human beings, manishi, because we are noble.
1: Meekundochu bharya pillalu andar pena ishtam undochu.
0: You may have your own family, the wife and children.
1: Kaani ishtam undochu.
0: You may love them.
1: Kaamu undochu.
0: You may have desire.
1: Kaani vaani bharya meer biddalu అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్.
1: వీరు కూడా దైవ స్వరూపులే.
0: యూఆర్ ఆల్సో గాడ్.
1: దైవం నుంచి దైవం పుట్టాడు.
0: ఇస్ ఓన్లీ ద డివైన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద డివైన్.
1: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
0: ద చైల్డ్ ఇస్ బోర్న్ టు ఎ మదర్.
1: బిడ్డ నుంచి మరొక బిడ్డ పుట్టింది.
0: అండ్ దట్ ద ప్రొజెని
1: కంటిన్యూస్. ఆ విధంగా ఒకరికొకరు సంబంధము ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
0: లైక్ బిగెట్స్ ది అదర్ వన్. ది సేమ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్స్.
1: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
0: Any object in this world, you should know it is divine.
1: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
0: That it should be offered to God.
1: నాది కాదు, నీది కాదు.
0: It doesn't belong to me nor to you either.
1: వస్తువు కాదు, లేక ఒక ప్రాణి కాదు.
0: And either be that be an object or a living.
1: ప్రతి వస్తువునందును, ప్రతి మనిషి యందును, ప్రతి గ్రామమునందును, ప్రతి ఇసుక యందును, ప్రతి చక్కెర యందును దైవత్వం ఉంటుండాలి.
0: Therefore, in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
1: Vishwamanta kudano visheshwarupame.
0: Therefore, whole Vishwa, the universe, is divine.
1: The universe is empty. Ide visheshwandittvam.
0: And this is universal relationship, the cosmos.
1: Kaluka manayandu visheshwapema undali.
0: Therefore, we should have this cosmic love.
1: Ha, atmik love undinappude మనము మనుషులం అయిపోతాం.
0: విత్ దిస్ ఆత్మిక్ లవ్, యూనివర్సల్ లవ్, విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే నీవు ఆత్మ చూడగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ విజువలైజ్ ఆత్మ.
1: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ గాడ్.
1: అప్పుడే నీ అంత దైవత్వం ఆవిర్భవించను.
0: దెన్ ఓన్లీ యూ ఫైండ్ ద డివినిటీ ఎమర్జింగ్.
1: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని, క్రోధములు పెట్టుకుని, ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువులు కంటే హీనము.
0: On the other hand, if you have got all the traits like anger, the hatred, you'll be much worse than animals.
1: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
0: You find that animals fight with each other.
1: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
0: They fight with each other.
1: అట్లే మనం కూడా పోట్లాడతామా?
0: Should a man fight like that?
1: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
0: Should we have that anger and hatred?
1: మన యందు ఆ విధమైనటువంటి ద్వేషమే ఉండకూడదు.
0: There should not be any hatred among us.
1: ద్వేషం ఎక్కడ ఉండేనో.
0: Where there is hatred.
1: భేదం ఎక్కడ ఉండేనో.
0: Where there are differences.
1: అది డిఫరెన్స్.
0: That's altogether different.
1: దైవం కంటే వేరు.
0: It is different from God.
1: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
0: Whatever that is done, it should be full of gold.
1: ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః.
0: Therefore God is called this way, హిరణ్య గర్భాయ నమః.
1: అనగా ఏమి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే లోకంలో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హీ కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
1: అంత గోల్డే.
0: There is gold all over.
1: Gold ante emi ekkada vesinappudu chedanedi.
0: And gold remains as it is wherever you place it.
1: Etti mattilo vesina kudanu adi matti kaadu, chedipodu.
0: Even if you keep it in the mud, it doesn't get transformed.
1: Tiri parishuddham chesthe adi bangaram aipothu.
0: You can clean it, process it and make it per shining gold.
1: Antane meerandaru kudanu bangaru pillalu ayinappudiki mattilo chedipothunnaru.
0: Actually you are gold, golden, but you have joined the dust.
1: Man parishuddham cheyadam kosamani appudappudu mahaneeyulu vachi ee vidhamainatundi yokka marmalu teruttu raavali.
0: To purify you, to cleanse you, the noble people should come to you and teach you.
1: Kaani evaraina peddalu vachi ee vidhamainatundi yokka margam cheppite vaantaku pichi edi matti bangaram avutunda isuka chakkara avutunda ani anukuntuntaru.
0: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the man be the Guru?
1: Doubts.
0: Man is full of doubts today, more doubts and doubts.
1: Doubts anta raavatam ke denikosam.
0: What is the origin of doubts?
1: Nenu veru, parayi veru. Anetuvanti bhavana undinappude aa doubts raavatam.
0: Then the origin of the doubt is this, that you have got a feeling of separation.
1: Full tin ayipothe thorakadu.
0: When the tin is full, well, it doesn't spill.
1: Adi eppudiki ninduga untuntadi.
0: It will be full and steady.
1: Heenatikaina kadanu. అనేక మందికి అనేక అనుభవాలు ఉంటూ ఉంటున్నాయి.
0: ఈవెన్ టుడే దట్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: మొదటి పిల్లవాడు,
0: ద ఫస్ట్ బాయ్,
1: ఫస్ట్ బాయ్,
0: ఫస్ట్ బాయ్ గెట్ అప్.
1: వీళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన ఎక్కడ ఉండినా ఎవరు ఉండినా ఏ విన్నా ఏ కులమైనా ఏ గ్రామమైనా ఏ సర్వము నాకు తెలుసు.
0: Bhagavan knows everybody, wherever you are,
1: whatever
0: village, whatever community you belong to.
1: మాకు స్వామికి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు.
0: యు మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్.
1: కానీ నాకు తెలియంది లేదు.
0: నథింగ్ దట్ స్వామి డస్ నాట్ నో.
1: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
0: దో హీ నోస్ వెరీ వెల్ హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో.
1: ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళు తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు.
0: దిస్ బాయ్స్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ కేమ్ హియర్.
1: అంత నలుగురు బిడ్డలు కూడా వచ్చారు.
0: ఆల్ ద ఫోర్ చిల్డ్రన్ కేమ్ టు దిస్ ప్లేస్.
1: వాళ్ళందరినీ లోపల పిలిచారు. నేను
0: స్వామి కాల్డ్ దెమ్ ఇన్.
1: మీ తల్లి ఉండదు, మీ ఎవరు యోచన చేయకండి, ఈ బాధ్యతంతా నేను వహిస్తాను అని నేను ప్రామిస్ చేశాను వాళ్ళ నాన్నకు.
0: భగవాన్ మేడ్ ప్రామిస్ టు హిస్ ఫాదర్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఆమె త్వరలో పోతుండాలి.
0: అండ్ షీల్ బి లీవింగ్ క్వైట్ సూన్.
1: పిల్లలంతా ఏడ్చారు.
0: ద చిల్డ్రన్ క్రై.
1: ఏడవకూడదు.
0: ఐ సెడ్ నో, డోంట్ క్రై.
1: వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
0: భగవాన్ సెడ్ వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
1: నేను చూసుకుంటాను.
0: I will take care of you.
1: చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాళ్ళకు పెన్నెండు అయిపోయింది, చక్కగా అంతా చేశాము, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
0: సిన్స్ దట్ టైమ్ భగవాన్ హాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్డ్.
1: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ లీడర్ ఉన్నాడు.
0: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
1: ఆ అబ్బాయి కడావాడు.
0: And that boy in the band group is here.
1: He
0: was so young at that time when he came.
1: Nenu pilchi nayana me vidhanga yochana chesukudu nene tallini nene tandrini nene nenu chusukuntanani patti nimisham kuda nu kosinappudanta pilpinchi maatadi mari dhairyam icharu.
0: Swami called him in and said, don't worry, I am your father, I am your mother, I will take care of you in every way.
1: Vaadi ippati kuda andaru aanandanga unnaru.
0: They are all happy even this day.
1: అప్పుడు చిన్న పిల్లవాడు,
0: so young at that time.
1: ఇప్పుడు చక్కగా తిన్నపోతున్నాడు.
0: Now he has grown up. He buffalo.
1: ఇట్లా అన్ని విధాలు కూడాను ప్రతి ఒక్కరి చూడని వాడిని చూసే వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి, దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్.
1: ప్రాపర్టీ లవ్ లవ్ లవ్.
0: Bhagavan's property is love, love, love.
1: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపైన కూడా కోపం రాలేదు.
0: స్వామి ఇస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
1: కోపం వచ్చినా కోపం వాళ్ళే నటిస్తాను, కానీ కోపం లోపల లేదు.
0: హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ, బట్ దేర్ నో యాంగర్ విత్.
1: ఎందుకు ఉన్నది ప్రేమనే.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ టు ద బ్రిమ్.
1: ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానాం.
0: With this love, he takes care of all the living creatures, which is the quintessence of the dictum, ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వరుడనగా ఎవరు?
0: హూ ఇస్ ఈశ్వర?
1: ఏమో తలకు పాము కట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ఉన్నటువంటి వాడు కాదు ఈశ్వరుడు.
0: డూ యూ థింక్ ఈశ్వర ఇస్ ద వన్ విత్ ఫోర్ లాక్స్?
1: అది ప్రపంచానికి దృశ్యం కోసమని ఈశ్వరుడు పార్వతి లక్ష్మి విష్ణువు అని ఈ రూపాలంతా పెట్టి వారిని ఏదో ఒక రూపంగా వారిని ప్రార్థించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేషాలు వేశారు.
0: టు ఫెసిలిటేట్ ది డివోటీ టు ప్రే గాడ్ అండ్ టు వర్షిప్ హిమ్, దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ గివెన్.
1: ప్రతి మానవుడు కూడా నువ్వు ఈశ్వర.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఈశ్వర డివైన్.
1: ఈశ్వరుడు కానటువంటి అది లోకంలో ఒక్కటి కూడా లేదు, మట్టి కూడా లేదు.
0: దేర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ ఈవెన్ ద శాండ్.
1: ఖర్చీఫ్ ఈశ్వరే.
0: ఇస్ ద ఖర్చీఫ్ ఈజ్ డివైన్.
1: ఈ ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డివినిటీ?
1: కాటన్ నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ఈ కాటన్ నుంచి ఏమొచ్చింది?
0: అవుట్ ఆఫ్ కాటన్ వాట్ యూ గెట్?
1: థ్రెడ్ వచ్చింది.
0: యూ హ్యావ్ థ్రెడ్స్.
1: ఆ థ్రెడ్ ఏమి చేయింది?
0: వాట్ హ్యాపెన్ టు థ్రెడ్?
1: అదే క్లాత్ అయింది.
0: అండ్ దాట్ హెస్ బికమ్ ద క్లాత్.
1: కాటన్ లేకుండా థ్రెడ్ రాలేదు.
0: అండ్ వితౌట్ దిస్ కాటన్ యూ హ్యావ్ నో థ్రెడ్స్.
1: థ్రెడ్ లేకుండా బట్ట రాలేదు.
0: అండ్ వితౌట్ థ్రెడ్స్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను ఆయా రూపము ధరించుకుంటూ.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివినిటీ ఓన్లీ.
1: ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని గాంచలేరు.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ నో వన్ హ్యాస్ గాట్ ద విజన్ ఆఫ్
1: డివినిటీ. ఎవరంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని గాంచుతాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ సీ గాడ్ ఇఫ్ వన్ కాంకర్స్ ద ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఫైండ్ డివినిటీ ఇన్ ఎ స్పెసిఫిక్.
1: రామకృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు అంటారు, కానీ వాడి ఇమాజినేషన్.
0: యూ సే ఐ హావ్ సీన్ రామ, ఐ హావ్ సీన్ కృష్ణ, దట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: కానీ ఈశ్వరత్వం ఒక్కటే.
0: బట్ డివైన్ ఈజ్ వన్.
1: డివైన్ దానికి ఈశ్వరత్వం అని పేరు పెట్టారు.
0: అండ్ ద డివైన్ ఈజ్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: డివినిటీ, ఆ డివినిటీని ఎవరు గుర్తించుకోలేకుండా అనేక రూపనామములు కల్పించి దాన్ని అనేక మాయలుగా చేస్తున్నారు.
0: ద డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ డెప్త్. But it is worshipped in name and form.
1: భక్తులే భగవంతుని మారుస్తున్నారు, కానీ భగవంతుడు భక్తులు మార్చడం లేదు.
0: ఇట్ ఇస్ ద డివోటీ హూ ఈజ్ చేంజింగ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్, హీఈస్ చేంజ్ లెస్.
1: గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఈజ్ పర్మనెంట్.
0: ఈజ్ పర్మనెంట్.
1: ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్.
1: ఆ పంచభూతములు ఎవరు ఎందుంటున్నావో వారు ఎందంతా కూడా భగవంతుడు ఉన్నాడు.
0: Therefore, the one with all the five elements within is divine.
1: ఆ ముఖ్యంగా ఆ పంచభూతములను సాధించడానికి తగినటువంటి సాధన చేయాలి. కానీ
0: Therefore, you should take to spiritual practice as to control the five senses.
1: ఏదో జపం చేసుకుంటూ పోతూ దైవత్వాన్ని కనిపించడు.
0: And if you just repeat God's name in the name of Japa,
1: ధ్యానం చేస్తుంటే భగవంతుడు కనిపించడు.
0: If you just meditate, you don't see God.
1: అది మంకీ మైండ్. అటు ఇటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
0: The mind is wavering, a monkey mind.
1: అది ఎట్లా సాధిస్తుంది?
0: How do you expect such a mind to change?
1: గుణములు కలిగించేది ఆ మనసే.
0: And it is the mind that makes everything shake.
1: అది ఏ విధంగా సాధిస్తుంది?
0: How can it achieve?
1: తనంతానే సాధించుకోలేదు.
0: It cannot see its own.
1: కనుక ప్రపంచంలో ఈనాడు సత్యాన్ని గురించి ఇదంతా కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం.
0: Therefore the truth is to be known today in this world, the divinity meaning the five elements.
1: ఆ డివినిటీ తప్ప అన్యం ప్రపంచంలో లేనే లేదు.
0: Accepting this divinity, there is nothing else in this
1: world. చూచినప్పటికీ దైవత్వమే.
0: Whatever you see, that is
1: ఏది విన్నప్పటికీ దైవత్వమే.
0: All that is heard is divine.
1: పాండవులు ఎన్ని విధములుగాను పొడిగారు, కానీ పాండవులు పొడిగినప్పటికీ కౌరవులు క్రోధం చేశారు.
0: The Pandavas are then devotees.
1: ఎవరికి ఇవ్వాలి? అప్పుడు అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పాలి? ఏ పండితుడు చెప్పాలి?
0: No one could decide. Which scholars should decide upon this issue?
1: Snanamu jeyu aa javaranta cheeralu kaajechinanduka pooja veeriki.
0: Do you deserve worship for the simple reason you caught hold of all the robes of gopikas?
1: Snanamu jeyu aa javaranta cheeralu kaajechinanduka pooja veeriki.
0: You have stolen all the robes of those people who were taking a bath at that time.
1: Ilanti chi అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానమైపోయింది.
0: పాండవస్ ఫెల్ట్ అషేమ్డ్ టు హియర్ ఆల్ దిస్.
1: అప్పుడు కృష్ణుడు వచ్చి, నాయన వారిది పొరపాటు.
0: దెన్ కృష్ణ కేమ్ అండ్ సెడ్,
1: అది కూడా తప్పు కాదు,
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్ ఐదర్.
1: వారు తెలియకుండా ఈ విధంగా పలికారు.
0: దే హావ్ స్పోకెన్ లైక్ దట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అన్నిటికీ నేనే సాక్షి.
0: ఐఎమ్ ద విట్నెస్ ఫర్ ఆల్.
1: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
0: Therefore, don't accuse anybody.
1: ఎవరిని ఏ విధంగా ఎక్కువగా ప్రేమించకూడదు.
0: And don't have too much of love towards anyone.
1: ఎవరిని ఏ విధంగా కూడాను పిల్లలాడకూడదు.
0: Don't drop anybody for any reason.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీకు నేను వింటా జంటా ఇంటా ఉంటాను.
0: If you behave like this, I'll be with you always, around you, in you.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
0: The divinity, godliness will never entertain differences.
1: Okka prema prema prema okkate okkate okka prema.
0: Love is one. Love is one.
1: Inda mandi undinappudiki indari enduku okke premane.
0: There may be many people here, only one love.
1: Kani vastulaku prema vere undachu. వస్తువుల యొక్క ప్రేమ
0: లవ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్,
1: కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదములు రావచ్చు.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ అమంగ్ పీపుల్,
1: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూ విల్ నో ద గాడ్ ఈజ్ వన్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
0: Therefore, with all love, you should mingle with each other as brothers.
1: Co-education antaru.
0: People speak of co-education.
1: Co-education anaga aada maga iddaru cheri chadavatam.
0: Co-education, as you know, where boys and girls study.
1: Ame na sister. Ee na tamudu. Ani ee vidhamaina premato vaaru okarikokari anyonyamainatundi oka samatvamunu bodhinchali gaani ee viruvidiga vaaru sreelu veeru purushudu అనేటువంటి భేదం రాకూడదు.
0: దే షుడ్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. దే షుడ్ నాట్ గో బై ద జెండర్.
1: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ ఓన్లీ.
1: ఎవరిపైన కూడా భేదభావం రాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్ ఆల్ టుగెదర్.
1: ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్ కు వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చు.
0: Because by the time you come to higher secondary school, such thoughts naturally rise.
1: కాబట్టి ఈ నాటి నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చుకోవాలి.
0: సో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్ ది హైయర్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ షుడ్ బి హైలీ
1: కాన్షియస్. ఈ భేదం వచ్చినప్పటికి వాడు ఫెయిల్ అయిపోతాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ సచ్ డిఫరెన్స్ హి ఇస్ బౌండ్ టు ఫెయిల్.
1: ప్రాక్టికల్లో కాదు, ప్రేమలో.
0: నాట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ వరల్డ్లీ సెన్స్ ఏమిటి ఉంటుంది?
0: From the worldly sense, what is there that lies?
1: Edo andru pass chestaru, pass chestaru.
0: All pass in the examination, the worldly point of view.
1: Worldly point lo pass chesthe prayojanam enti?
0: What is the use in securing a pass in the world?
1: Divyamaina lo pass cheyali.
0: You should pass in the realms of love in the heart.
1: Aa divyamainatundi oka tejasulo pass chesinatundi vaade nijamainatundi pass.
0: If you pass in the realm, in the level of the divine effulgence, that's a true pass.
1: Bhagavantuni oka biddade.
0: All are God's children.
1: అందరు కూడా అన్యోన్యంగా అనురాగంగా అన్నతమ్ముల వలె అక్కచెల్లెండ్రుల వలె ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
0: Therefore, if you start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community.
1: కానీ మనం ఈనాడు అట్లా భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
0: బట్ టుడే వీఆర్ నాట్ హ్యావింగ్ సచ్ ఫీలింగ్స్. వీ హావ్ గాట్ డిఫరెన్సెస్ అమంగ్ us.
1: ఎటువంటి సమయంలో కూడాను
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
1: ద్వేషం రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్.
1: క్రోధం వచ్చినా కూడాను దాన్ని అన్నకు దొక్కుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ యాంగర్, ఇట్ షుడ్ బి చెక్డ్, కంట్రోల్డ్.
1: కంట్రోల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి కంట్రోల్డ్.
1: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి సేవకు.
0: And therefore, the one who controls one's own anger will prosper.
1: ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటారు.
0: And when there is no control, naturally the wire drops.
1: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
0: So everything depends on the control.
1: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
0: Because he has not exercised his control properly, things have gone wrong.
1: ఈ దేహంలో ఉన్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటుండదు.
0: Therefore, all capacities, all the feelings, the thoughts
1: should be under your control.
0: And when once you control your mind, naturally you can control the whole thing.
1: కనుక అందరికును బంగారు స్వరూపులు.
0: So therefore, all of you,
1: మీరందరూ బంగారు బిడ్డలే.
0: You are all golden, essentially gold.
1: మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి.
0: Your words are so sweet.
1: బట్ నడతలు చూస్తే చాలా బిట్టర్ గా ఉంటున్నాయి.
0: But the behavior is bitter.
1: కనుక మనం బిట్టర్ కాకుండా స్వీట్ గా ఉండాలి.
0: సో వీ షుడ్ నాట్ బి బిట్టర్, వీ షుడ్ బి సో స్వీట్.
1: ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ యూ గో, వెన్ వన్స్ దే సే యువర్ చిల్డ్రన్ సత్యసాయి, యూ షుడ్ ఫుల్ ఆఫ్ ఆనంద ద బ్లెస్, యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఐడియలిజం ది ఆదర్శ.
1: కనుక మీరు టెరెడర్స్ వేసుకుని పోయినంత మాత్రం ఇది సత్యసాయి పిల్లలు అని అనుకోకూడదు.
0: The mere attire, uniform, white dress doesn't identify
1: white yourself. Dress vesukunappudu white mind, white heart, white thoughts.
0: Then once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure.
1: ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థిగా రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: అలాంటి ఆదర్శకు స్వామి ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటాడు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్, ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్.
1: ఏమి కావాల్సినా కూడా నేను ఇస్తుంటాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంట్.
1: మా లైఫ్ కావాల్సిన ఇస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్.
1: ఎందరికో ఎన్ని విధానాలను కాపాడుతున్నాను.
0: భగవాన్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ మెనీ పీపుల్.
1: ఎవరు కూడా ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టిల్ దిస్ డే.
1: కనుక ఆత్మనే దైవత్వము, దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డిసైడ్ దట్ ది వెరీ ఆత్మ ఇస్ గాడ్ అండ్ దట్ గాడ్ ఈజ్ ఈశ్వరత్వ, ద డివినిటీ.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం,
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఎవరి భావం లేదు కూడాను ఆ యొక్క ఈశ్వరత్వమే లేకుండా పోతే మా మనుషుడిగా మారు.
0: When there is no divinity in your thoughts, how can you call yourself as human being?
1: Kaluga a human being ade daivam ade pranam ade sarvam.
0: And this is essentially your being, your life principle.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: Ane gaani love anetundi pratyekanga oka vyakti kosam prarambhamayindi kaadu.
0: Love should not center around any individual.
1: Kaluga ee bhavana me drudam chesukunte.
0: Then once you strengthen this
1: thought,
0: you can be true leaders.
1: You
0: can demonstrate to the society what ideals
1: are. Yes.
0: And a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes.
1: కాని ఈ yes అన్నీ కూడాను కేవలము తప్పుడు yes.
0: All these yes that we said, they are false.
1: నిజమైన yes హృదయానికి అంటుకోవాలి.
0: The yes should be imprinted in our heart.
1: హృదయం నుంచి రావాలి ఆ yes.
0: This yes should come out of our heart.
1: ఏదో తప్పు చేసినప్పుడు మాత్రం సారీ సారీ సారీ అనుకోకూడదు.
0: We go on saying sorry whenever we commit a mistake.
1: అది సారీ అయిపోతుంది.
0: But the sorry becomes a సారీ later.
1: అది కాదు మనకు ముఖ్యము.
0: That's not important.
1: Truth, truth, truth, truth.
0: Truth is most important.
1: Truth is God.
0: Truth is God.
1: Don't tell untruth.
0: And you should never utter a lie or untruth.
1: Satyambulu vimamalu.
0: And you should always speak truth.
1: Satyambulu meeku cheyu sarvasthamulu.
0: And out of this truth, everything will be added unto you.
1: Satyambulu sarvakalacha.
0: And the truth will protect you.
1: Satyambulu meeku aalu anda.
0: And this truth will support you.
1: Kanuka ee satyamu ane anda ganda undetundi oka సత్యాన్ని మనం వదిలిపెట్టి అసత్యాన్ని మనం పలుకుతుంటే.
0: ట్రూత్ ఈజ్ యువర్ సపోర్ట్, ట్రూత్ ఈజ్ యువర్ యాంకర్. వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ వీ ఫాలో ద ఫాల్స్హుడ్ ఆర్ లైస్.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటంటే కూడా అసత్యం పలుకు.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్
1: ఐడియాస్. నాయకుడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
1: ఓన్లీ లీడర్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
1: హీ ఈజ్ లీడర్ అండ్ ప్లీడర్.
0: అండ్ ఈజ్ ద లీడర్ అండ్ ప్లీడర్.
1: అనగా న్యాయాన్యాయంలో
0: జడ్జెస్ జస్ట్ వాట్ ఈజ్ జస్టిస్, వాట్ ఈజ్ ఇన్జస్టిస్.
1: కనుక అటువంటి దైవాన్ని మాత్రం మనం అనుకుండా పరులు వీరులు అనేటువంటి యొక్క భేదభావాలు పెట్టుకోకుండా అందరు సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి.
0: Therefore you should never forget God, you should remember him, you should not have any kind of differences. You should mingle intimately with all the spirit of love, get a good name, secure, pass in the examinations.
1: అందరి కూడాను ఈ విధమైనటువంటి యొక్క రక్షణను సంపాదించాలి.
0: You should earn God's grace, God, divine protection like this.
1: అదే ఒక గ్రీన్.
0: God's grace is green.
1: గ్రీన్ అనగా ఏమిటి? క్షేమము అని.
0: Green means security, auspiciousness.
1: అటువంటి క్షేమాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు కల్టివేట్ దట్ గ్రీన్ విచ్ సింబలైజెస్ ద డివోషన్, ద లాయల్టీ, ద డిసిప్లిన్, ద ఫెయిత్.
1: ఈ దుర్గుణములను దూరం చేసిరా ఇప్పుడు స్వామి సమీపం.
0: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, స్వామి విల్ ఆల్వేస్ బి నియర్ యు.
1: మీరు పరిహారం చేసుకోండి.
0: అండ్ యూ కంట్రోల్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుంటా.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రం తనే మనకు లభించదు.
0: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
1: ఆయన తగినటువంటి ఒక హృదయాన్ని కూడా పంచాలి.
0: ది హార్ట్ ఆల్సో షుడ్ బి సో ట్రాన్స్ఫార్మ్డ్.
1: మీ మనసును భగవంతునితో చేర్చండి.
0: See that mind unifies with God.
1: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
0: And God becomes your mind.
1: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
0: And add everything to God.
1: భగవంతుడు చిత్తం అవుతాడు.
0: And God becomes your chitta, the feeling.
1: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
0: And make God as your intellect.
1: భగవంతుడే బుద్ధి అవుతాడు.
0: And naturally you'll be an intellect.
1: అంతా five senses తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
0: When he is all the five senses, five elements, where is he? He is not separate from these.
1: ఈ సపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు.
0: There is no chance of any separation.
1: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
0: Wherever you search, you don't come across sixth sense.
1: అది చాలా పొరపాటు.
0: It's a big mistake to think so.
1: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రమే భావించుకొని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
0: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్. That God is everything. Offer everything to Him to please unto Him.
1: ఈ విధమైన మార్గాన్ని, సులభమైన మార్గాన్ని అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the simple easy path, you can attain that gigantic
1: moksha
0: liberation.
1: మోక్షము అనగా ఏమిటి?
0: What is moksha liberation?
1: మోహక్షయమే మోక్షము.
0: Moha, the attachment, kshaya, the absence of it is liberation.
1: అది మోక్షం.
0: దట్ ఈస్ మోక్ష.
1: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటే అది రమాకపోతుంది.
0: విత్ ఆల్ దిస్ మోహ అటాచ్మెంట్ ఈవెన్ ఇఫ్ రిపీట్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడాను ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడాను దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
0: సో యూ మే డూ ఎనీథింగ్, యూ మే హ్యావ్ any object or any person in front of you, consider them that they are divine.
1: ఎవరైనా ఒక ముసలి వారు వచ్చి మీ పిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు.
0: When there is very elderly age old man as a beggar approaches you that I want food,
1: beg.
0: When he comes to beg you,
1: oh, ఈ బెగ్ కూడాను నా యొక్క మిత్రుడి, నా యొక్క దైవమే అని అనుకోండి.
0: Consider that this beggar is also God. There's God in this
1: beggar. కాదు
0: ఈజ్ అ బెగర్ ఫ్రమ్ ద ఫిజికల్ సెన్స్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
1: మహారాజు చక్రవర్తి అయినప్పుడు, మహారాజు అయినప్పటికీ, బెగ్గర్ అయినప్పటికీ అందరూ కూడా ఒక వ్యక్తులే.
0: వన్ మే బి ఎంపరర్, వన్ మే బి బెగర్, దే ఆర్ జస్ట్ ఇండివిజువల్స్.
1: దైవ ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: డిజర్వ్ గాడ్స్ గ్రేస్, డివైన్ లవ్.
1: దైవ ప్రేమకు అర్పితము కాండి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు డివైన్ లవ్.
1: అంత దైవార్పితమైన భావంతో మీరు పనిచేయండి.
0: డూ ఎవ్రీథింగ్ ఆఫరింగ్ టు గాడ్.
1: దైవప్రమైన భావంతో మీరు చదవండి.
0: యూ స్టడీ వెల్ విత్ ద ఫీలింగ్ దట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు.
0: యు ఆర్ బౌండ్ టు సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఇన్ ద ఎగ్జామినేషన్.
1: చాలా సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చినట్టుగా ది హైయర్ సెకండరీ స్కూల్ లో కూడా మీరు వెళ్ళాలి.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ యూ బిహేవ్డ్ వైల్ యూ ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్.
1: ప్రైమరీ స్కూల్ లోపల మగ టీచర్స్ ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నో మెన్ ఇన్ ది ప్రైమరీ స్కూల్.
1: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
0: దేర్ఫోర్ దే డిడ్ంట్ టెల్ యూ హౌ టు కంట్రోల్ దిస్ ఫీచర్ విచ్ ఆర్ క్వైట్ నార్మల్ టు మెన్.
1: కనుక హైయర్ సెకండరీ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు.
0: ఇన్ హైయర్ సెకండరీ స్కూల్ వీ హావ్ ఆల్ మెన్.
1: వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధిని నేర్పవచ్చు.
0: దే కెన్ టీచ్ యూ ఈవెన్ పనిషింగ్ యూ. Even accusing you, they can make you rally round.
1: ఆ విధంగా కూడా పనిష్మెంట్ చేయకుండా, ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడా గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఏ టీచర్ డజంట్ పనిష్ యూ అండ్ టీచ్ యూ ప్రాపర్లీ, హీ ఈజ్ నాట్ ఏ టీచర్ ఎట్ ఆల్.
1: దీనికంటే హెడ్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్.
0: అండ్ హెడ్ మాస్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దమ్ ఆల్.
1: హెడ్ మాస్టర్,
0: హెడ్ ఈజ్ ద మాస్టర్. హెడ్ మాస్టర్
1: హెడ్ లోపల మాస్టర్ పని లేకుండా పోతే హెడ్ మాస్టర్ ఎట్ అవుతాడు?
0: And if there is no head in the master,
1: how
0: can the
1: headmaster? Teachers chesina gaani headmaster dantlo pravesinchali.
0: Therefore, in all the activities of the teachers, the headmaster should involve himself.
1: Chinna chinna chinna tappulu kuda nu chaminchukuntu vaalni. పోవాలి.
0: అండ్ దేర్ఫోర్ దే షుడ్ కరెక్ట్ ఈవెన్ సమ్ ఆఫ్ ది స్మాల్ మిస్టేక్స్ కమిటెడ్ బై పీపుల్.
1: చదవంటే కేవలము పుస్తకాలు బట్టి చదవడం కాదు.
0: స్టడీ డజన్ మీన్ గోయింగ్ త్రూ ద బుక్స్ అలోన్.
1: ఏదో డిగ్రీ తీసుకుంటే పెద్దగా గొప్పవారం కాదు.
0: యూ కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: ఎందుకు డిగ్రీలు?
0: వాట్ ఫార్ ది డిగ్రీస్?
1: అంత కూడా పిచ్చివి.
0: ఇట్స్ ఆల్ మ్యాగ్నెస్.
1: ఊరికే ఒక మ్యాగ్నెట్ చేసేటట్టు.
0: ఇట్ ఈస్ సింప్లీ పేపర్ ఆన్ విచ్ ద డిగ్రీస్ గివెన్.
1: డిగ్రీ మనకు పెద్దది కాదు.
0: సో ఇట్స్ నాట్ ది డిగ్రీ దట్స్ ఇంపార్టెంట్.
1: డివైన్ మనకు పెద్దది.
0: డివైన్ ఇస్ గ్రేటర్ స్టిల్, హైయర్.
1: దాన్ని మీరు సంపాదించండి.
0: దట్ యూ షుడ్ అచీవ్.
1: అప్పుడే మీరు ధన్యులవుతారు.
0: దెన్ ఓన్లీ యూఆర్ రిడీమ్డ్.
1: అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్.
1: తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: అండ్ పీపుల్ విల్ బి హ్యాపీ విత్ యు.
1: నాట్ పీపుల్, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు.
0: ద పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ది ఫాదర్.
1: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు.
0: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యు విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
1: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.
0: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్, యువర్ పేరెంట్స్ విల్ బి డిసప్పాయింటెడ్.
1: వాళ్ళని సార్థకం చేస్తుంటే.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ.
1: తల్లి, తండ్రి, గురువు, దైవము, నరకాదికుడిని మీరు తెప్పించిన వారు అవుతారు.
0: అండ్ నేచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్, ఫాదర్, ద టీచర్.
1: కనుక మీరందరూ మంచి భావములు కలిగి సద్బుద్ధుల చేత, ఈ సదాచారం చేత, ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి.
0: Therefore, always have good thoughts, the good behavior, the good conduct, the virtues, and the noble qualities.
1: Bhajana bina sura shanti nahi,
2: bhajana bina sura shanti nahi,
1: hari bhajana bina sura shanti nahi.

hari bhajan bina sukh shanti nahi hai.

ना कोई अपना नहीं। भजवाओ बिना कोई अपना नहीं।

0: To cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
1: Pavitratmatvarupleena seva karyakartalar.
0: Pavitratmatvarupas.
1: ఈ ఐదు దినముల నుండి అన్ని రాష్ట్రముల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదల కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
0: పవిత్రాత్మ స్వరూపస్ అండ్ వర్కర్స్ ఇన్ సోషల్ సర్వీస్ ఫర్ ది లాస్ట్ 5 days we have been discussing and carrying on deliberations relating to the programs of service.
1: Kevalamu vivida rashtramana nundi yetinchinatvanti yokka sevadala yokka karyakartalanu sneham chesukune nimittamai loka sambandhamainatvanti vishayamlo charchinchukune nimittamai okarikokaru kontha kalamunu vyartham parchukune nimittamai manam ee karyakramamlo cheraledu అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున జ్ఞప్తి అందించుకోనాలి.
0: వి మస్ట్ ఆల్సో రిమెంబర్ ది ఫ్యాక్ట్ దట్ వి హావ్ నాట్ గ్యాదర్డ్ హియర్ టు ప్రమోట్ సోషల్ కాంటాక్ట్స్ అండ్ టు ఇండల్జ్ ఇన్ కన్వర్సేషన్స్ విచ్ ప్రమోట్ సోషల్ అండ్ పర్సనల్ కాంటాక్ట్స్.
1: కానీ మనకు తెలియనటువంటి విషయాలను ఆదర్శవంతమైనటువంటి సేవలను అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకును గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున నప్తి అందించుకోనాలి.
0: వి షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ దట్ వి హావ్ గ్యాదర్డ్ హియర్ టు నో వాట్ వి డు నాట్ నో and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action.
1: Inadu sevadala sabhyulandaru kudanu anushtana priyulu kavali aacharana kusuluga tayaru kavali.
0: The members of the sevadal must become experts in practice and experts in action.
1: అన్ని రంగముల యందు కూడాను అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల యందు కూడాను సేవాదల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు.
0: సేవాదల మెంబర్స్ మస్ట్ బి కామన్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వేరియస్ వింగ్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్.
1: ఒక సత్యసాయి సమితికి కొన్ని రకములైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. సత్యసాయి భజన మండలికి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. బాల వికాస్ కు కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. ట్రస్ట్ కు కొన్ని రకమైన బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. కానీ సేవాదల వారికి అన్ని రకముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
0: The responsibilities of the samiti, of the balvikas, sevadal members must be common factors playing an important role in the various wings of the Satya Sai organizations.

0: అనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
1: ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సమితి, ఆఫ్ ది బాల్ వికాస్, ఆఫ్ ది భజన మండలి, ఆఫ్ ది మహిళా మండలి అండ్ ది ట్రస్ట్, దే మే బి స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ బట్ ది స్కోప్ ఆఫ్ ది సేవాదళ్ యాక్టివిటీ ఈజ్ ఆల్ ఎంబ్రేసింగ్.
0: ఒక భజన జరుగుతుందంటే అక్కడ ఆ భజన యొక్క సంరక్షణ నిమిత్తమై ఆ భజన యొక్క నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
1: సేవాదళ్ విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
0: అదే విధముగాని మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని పూనుకున్నప్పుడు ఆ కార్యక్రమంకు తగినటువంటి ఆటంకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
1: వెన్ మహిళా మండలి అండర్టేక్స్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సేవాదల్ టు హెల్ప్ టు సీ దట్ దేర్ ఇస్ నో ఇంటరప్షన్ ఇన్ ది యాక్టివిటీ.
0: కనుక ఏ యొక్క రంగం నందైనా కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను, ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడా మనం అందుకోవలసి వస్తుంది.
1: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వీ షుడ్ ఎక్వైర్ ఎ స్పెషల్ ట్రైనింగ్ విచ్ ఎనేబుల్స్ అస్ టు ప్లే అవర్ రోల్ సాటిస్ఫాక్టరీలీ.
0: అయితే మనము ఈ సమావేశంలో అనేక నూతన విషయాలను మనం నిర్ణయించుకుంటూ వచ్చాం.
1: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ we have arrived at many new conclusions.
0: Manamu munnundu chepettavalsinatundi yokka nutana karyakramalanu kudano manam ninnayinchukunnam.
1: We have checked out a program for the future.
0: Anniyu manam ninnayinchukuntamlone saripothunnadu kani dinni aacharinchutulo maatramu manam yokka shakti samarthyalu enta varaku andulo pravesha pettunnamo aneetundi yokka dinini evariki vare aatma parisilanam cheyali.
1: Everyone must subject himself to introspection to what extent we have been able to carry out these programs which we have been discussing and which we have been just deliberating at the conference.
0: Cheppavachu koti cheyyaru okkati ani aneka paryayana nin cheptuntanu manamu anni nirnayalu kudanu chaala aanandanga తలలూపుతూ ఈ విధమైనటువంటి సమావేశాల్లో ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని మనం నిర్ణయాలు చేస్తూ వస్తున్నామే కాని నిర్ణయాల ప్రకారము మనం అనుసరిస్తున్నామా, దీన్ని అనుష్ఠిస్తున్నామా, అందిస్తున్నామా అనేటువంటి దానికి ఎవరికి వారే సాక్షి.
1: వీ మే సే ఎ మిలియన్ థింగ్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. దేర్ఫోర్ వీ మస్ట్ ఎగ్జామిన్ to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences.
0: All India conference lopala kudanu manam aneka vidhamainatvanti nirnayalanu teeskunnam.
1: At the All India conference also we have taken several resolutions.
0: Gadakina samvatsaramu All India seva dalam lopala kudanu aneka vidhamainatvanti nirnayalanu karyakramalanu manam chepattalani nirnayinchukunnam.
1: At the previous conference of the Sevadal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
0: Kani, aneka mandi karyakartalainatundi varu ee samaveshamlo palgonnaru kanuka aa nirnayalanu manam enta varaku manam nirvartistu unnamu, enta varaku manam aacharinchamu, enta varaku danini anusarinchamu aneetundidi మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
1: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ ఈవెన్ వన్ కెనాట్ సే దట్ ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దట్ వీ హావ్ చాక్డ్ అవుట్ దట్ వీ హావ్ డిసైడెడ్ అపాన్ దట్ వీ కంక్లూడెడ్ అట్ ది ప్రీవియస్ సెషన్స్.
0: కనుక మనము పవిత్రమైన కాలము తీసుకుని ఎంతో ప్రదేశం నుంచి ఇక్కడ ప్రయాణములై మనం వచ్చి ఈ ఐదారు దినములంతా కూడా ఈ పవిత్రమైనటువంటి సన్నిధి యందు పెళ్లిదిగా భావించుకుని ఎంతో సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు

0: ఈ యొక్క కాలంను వ్యర్థపరచట ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందుకు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచట కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమైన కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు.
1: హ్యావింగ్ స్పెంట్ 5 days ఆఫ్ ది సీక్రెట్ టైమ్ ఇన్ ది హోలీ ప్రెసెన్స్ విచ్ ఈస్ ఎన్ ఇన్ఎగ్జాస్టిబుల్ ట్రెషర్, ఏ పెన్నిధి, ఏ ట్రెషర్ విచ్ కెనాట్ బి ఎగ్జాస్టెడ్, ఇట్ మే బి కన్సిడర్డ్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ది ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఎడంబరేటెడ్ హియర్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్ ఆర్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు టర్మ్స్ ఆఫ్ యాక్షన్.
0: వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం, ఈ రెండు కూడా టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు.
1: Wastage
0: of money is evil annad.
1: Waste of time and waste of money and waste of time is waste of life and waste of money is a great evil.
0: Kanuka manamu netikaina kudanu kontha satyanni gurtinchi ee naadu manam nirnayinchukunnatvanti yokka konni nirnayalalo karyaroopamlo nirupinchetvanti yokka vyaktitvanni ee naadu manamu prakatinchali.
1: Today, at least, we must declare our individual determination to carry out into action some of the programs that are adumbrated here and some of the truths that are spelt out here.
0: Anekamandi karyakartalu itti samaveshamullo palgoni tirigi vellina tarvata ee sevadala sabhyulu kudanu ee karyakramam lopala ee nirnayalu teeskunnaru. ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడా చక్కగా అందించలేకపోతున్నారు.
1: సమ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది రెస్పెక్టివ్ వర్కర్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ ది డెలిబరేషన్స్ దట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ హియర్ అండ్ ది రిజల్యూషన్స్ దట్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ హియర్.
0: అలాంటి కార్యకర్తల వల్ల మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలకు కూడాను కొంతవరకు కూడాను అపజయం జరగడానికి అవకాశం ఏర్పడుతుండాలి.
1: బికాస్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ది ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ విల్ సఫర్ ఏ డిఫీట్. సచ్ లీడర్స్ ది ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ సచ్ లీడర్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది వర్కర్స్ ది డెలిబరేషన్స్ ఆఫ్ దీస్ కాన్ఫరెన్స్.
0: కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్ సేవకులు ఇందులో పాల్గొనలేదు.
1: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ది లీడర్స్ ది కన్వీనర్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ బట్ నాట్ ది ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది వర్కర్స్.
0: కనుక ఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ స్టేట్ కన్వీనర్స్ ఇక్కడి నుంచి వెళ్లిన తక్షణమే మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమనగా కొన్ని మీటింగులు పెట్టుకుని సేవాదల మీటింగులు పెట్టుకుని ఆయా జిల్లాల వారీగా వారితో ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాలని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి జరపాలి.
1: సో దోస్ హూ హావ్ టేకెన్ పార్ట్ హియర్ ద లీడర్స్ అండ్ ది కన్వీనర్స్ when they go back they should hold meetings and communicate individually to the workers concerned all the deliberations that have gone here
0: every district and every unit
1: they should communicate to the workers all the resolutions that have been adopted here.
0: ee naatu nundi aina kudanu mana karyakramulo oka vidhamainatundi yokka gatti pattudalanu patti తద్వారా కార్యదీక్షణకై కంకణం కట్టుకోవటానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాన్ని వారిలో కల్పించాలి.
1: వి మస్ట్ ఇన్స్పైర్ దట్ రిజాల్వ్ దట్ డిటర్మినేషన్ టు ఎంబార్క్ అపాన్ యాక్టివిటీస్ విత్ గ్రేట్ డివోషన్ అండ్ డెడికేషన్ అండ్ దే మస్ట్ ప్లేజ్ దెమ్ సెల్స్ టు క్యారీ అవుట్ ది ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ ఎడంబరేటెడ్ హియర్.
0: అట్టి ఉత్సాహ ప్రోత్సాహంలో పాల్గొన్నటువంటి యొక్క వ్యక్తులను తక్షణమే తీసివేయడానికి కూడా ప్రయత్నించాలి.
1: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
0: Inadu attivarini teesiveyaleinatunte yokka duravasthallo manam untunnamante manamu sariyainatunte yokka pattadallo sariyainatunte yokka aadarshavantamainatunte deentlo manamu sariyainat leadership pondatam ledu kanukane attivarini teeseyatamlo manaku oka vidhamainatunte adhayam ventaadutu vastundadi.
1: Because we do not have that idealism, we do not have that strength of resolution and determination, we feel weak, we are not able to weed out such undesirable elements from the organization.
0: Manamu andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa adeshanusaranga manam aacharistunnama aneetundi mottamota mana hrudayanni manam parisheelan chesukovali.
1: First, we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
0: Adhikari ayinatundi vyakti aadarshavantamainatundi karmalu aacharistu vinaya vidhetalato pravartinchali.
1: People who are leaders, they must set an example by ideal behavior and they must show the way to the followers.
0: Adhikariki vinayame simhasanamu.
1: For the leaders, humility is the throne.
0: Kani kevalam somaripotuku ahankarame oka simhasanam.
1: For the idle man, for the lazy man, ego is the throne.
0: Kanuka manam aadarshavantamainatundi oka jeevuluga మనం సేవా బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం నిర్వర్తించాలంటే మనకు హంబుల్ వినయ విధేయతలతో మన యొక్క కార్యక్రమాన్ని వారికి అందించడానికి పూనుకోవాలి.
1: సో ఇఫ్ వి వాంట్ టు బి ఐడియల్ లీడర్స్ వి మస్ట్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ కంప్లీట్ హ్యూమిలిటీ అండ్ ఇన్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మంచి మాటను కూడా మనం ప్రవేశపెట్టాలి.
1: వి మస్ట్ ఆల్సో learn how to speak in a good manner.
0: ee naati yokka vidyarthulu kaani yuvakulu kaani mari yokka seva yokka dalamulalo cherchukovataniki prayatninchatamlo varini aneka vidhamuluga kudanu variki premato vinayamto vidheyato aapyayamto aanandamto varini antunuku cherchukovataniki prayatnam cheyali.
1: We should try to attract the youth, the students in particular, with the soft, loving, tender, encouraging, affectionate words. By using such words, we will be able to attract
0: the youth. యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు.
1: Only then the youth will show enthusiasm to join this organization and come forward.
0: మన యొక్క ప్రవర్తన మన యొక్క మాటలు సేవాదలం వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: అవర్ కాండక్ట్ అండ్ అవర్ వర్డ్స్ దీస్ ఆర్ ది క్రైటీరియా విచ్ డిటర్మిన్ ది ఎన్థూజియాజం అండ్ విచ్ ఎన్థూస్ పీపుల్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్.
0: ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి.
1: యు మస్ట్ ఆల్సో రికగ్నైజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: మన సేవాదల సభ్యులు కాని కార్యకర్తలు కాని లేక సమితి సభ్యులు కాని ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కాని మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎంత ఉన్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము.
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సేవా సమితి ఆర్ సేవాదళ్ దే మస్ట్ బేర్ దిస్ ఇన్ మైండ్.
0: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే ఒక్క గమ్యమే ఒక్క భావమే అత్యవసరము.
1: ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము.
1: ది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం.
1: It is the result of ignorance to mistake what is one to be many.
0: దీనిని మీకు అనేక పర్యాయం చెప్పాను. ఏకం సత్తుప్రావహుదా వదంతి ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
1: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
0: ee vishayamlo satya sai sevadalam varu aneka vidhamulu entipetta prabodha pracharamulu kudanu cheyatamlo kudanu tappu undadu.
1: And it is but proper that the satya sai sevadal goes on propagating attitude of finding unity in diversity.
0: Anaga mottamotta manam aacharinchi tadupari prachara prabodham cheyatamlo oka vidhamaina adarsham kuda yerpadutundi.
1: We set an example by our behavior, by first implementing the program and then trying to speak about the program to others.
0: ఇప్పుడు సేవాదనం వారిలో కానీ సమస్తలు ఎందుకు కానీ సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత, ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత, ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం.
1: అండ్ మెంబర్స్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫెయిత్ ఇన్ సత్యసాయి, బై అన్స్వర్వింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ టు సత్యసాయి.
0: అయితే కొంతమంది మరి వేరు వేరు కొన్ని కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకు అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
1: సమ్టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ the leaders themselves, their minds are drawn towards other men, other god men or other great men, and therefore there are bumps and jumps in the spiritual progress.
0: Deeniki Ramakrishna Paramahamsa kudanu chakkani oka kada cheptu vachadu.
1: Ramakrishna Paramahamsa gave a beautiful story to illustrate this.
0: Oka raitu tana yokka polamulo neeti nimittamai baavini dovvadaniki prayatnam chesadu.
1: A farmer began to dig a well in his field for the sake of water.
0: Oka pradeshamulo aa baavini dovvutaku prayatninchinappudu oka 10 gajamulu poyina takshaname oka pedda raaku vachindi.
1: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
0: Sari ikkada raayi vachindi kada ani అక్కడ మానివేశాడు. మరొక ప్రదేశంలో వెళ్లి తిరిగి ఆ బావిని త్రవ్వడానికి ప్రయత్నించాడు.
1: బికాస్ ఆఫ్ ది ఇంపెడిమెంట్ పోస్డ్ బై ది రాక్ హీ డిజర్టెడ్ దట్ స్పాట్ అండ్ హీ బిగాన్ టు డిగ్ అట్ అనదర్ స్పాట్.
0: అక్కడ 5 గజములు త్రవ్వేటప్పటికే పెద్ద బండ వచ్చింది, కఠినమైన బండ.
1: వెన్ హీ బిగాన్ టు డిగ్ దేర్ అట్ ఏ డెప్త్ ఆఫ్ 5 yards ఇట్సెల్ఫ్ దేర్ వాజ్ అనదర్ బిగ్ ఇంపెడిమెంట్ ఆఫ్ ఎ రాక్.
0: మరి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లాడు. అక్కడ 3 గజములు బావిని త్రవ్వడానికి పూతుకున్నాడు.
1: He went to another spot and he began to dig up to a depth of 3 yards.
0: అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది.
1: There he was confronted with another impediment.
0: మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే త్రవ్వాడు, సమృద్ధిగా నీరు వచ్చింది.
1: He went to another spot and he dug only for a depth of 2 yards and there he found springs of water in abundance.
0: Atanu aanandistunnadu 2 gajamula yokka lotu lopalane neeru samruddhiga chikkindi ani taanu aanandam padutunnadu.
1: He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards.
0: Kaani 2 gajamullo neeru chikkinatundi yokka aanandam maatrame ataniki aneka utsaahanni protsaahanni andinchindi kaani ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి యొక్క ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
1: హీ ఫెల్ట్ హ్యాపీ ఓవర్ ది ఫ్యాక్ట్ దట్ హీ కుడ్ ట్యాప్ వాటర్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 2 yards, బట్ హీ డిడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది లాస్ కాస్డ్ టు ది ఫీల్డ్ బై డిగింగ్ ఎట్ సెవెరల్ ప్లేసెస్ టు ఎ డెప్త్ ఆఫ్ 10 yards.
0: 10 అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తూకింటే ఎందుకు నీరు వచ్చిండదు?
1: ఇన్స్టెడ్ ఆఫ్ డిగింగ్ to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of water.
0: అదే విధంగాని కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరిపైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావో, ఎంత నిరుత్సాహములు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
0: కనుకనే అనేక మంది సేవాధర్మ సభ్యుల లోపల కూడాను కొంతమంది స్వామి నా యొక్క దీంట్లో ప్రవేశించాడని లేక స్వామి యొక్క ఆజ్ఞ చేతనే నేను జరుపుతున్నానని కొన్ని కొన్ని రకములైనటువంటి విచిత్రములు చేసేటప్పటికీ మన సేవాధర్మ సభ్యులే వారిని మరింత ప్రోత్సాహపరుస్తూ ఆ విధమైన మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: At some places, some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
0: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulu daggaranta neevu polavalsina avasaram emtundi.
1: When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates?
0: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సమస్తల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
1: Some organizations are in a state of confusion, utter confusion in some places because of this kind of behavior.
0: దీనిని గోపికలు కూడాను ఉద్దవునికి మరొక పర్యాయం ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: In one context, the gopis questioned Uddhava.
0: Uddhavudu velli gopikalara meeku yoga sambandhamainatundi okka margaanni sadhananu meeku bodhisthanu ani pilchadu.
1: Uddhava summoned the gopikas and told them, come listen to me, I'll preach you spirituality.
0: Gopikalu kevalamu akshara shunyuliga untunnaru. ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ పురాణము ఏది కూడా తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగశక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామే ప్రతికృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకునవచ్చును, మీ దుఃఖమును నిర్మూలన చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెమ్, you have not studied the Vedas or the Shastras, therefore I shall initiate you into yoga and I shall give you the capacity to recognize the omnipresence of the Lord Krishna.
0: Appudu gopikalu cheptunnaru, Uddhava maaku unnadi okka manasu.
1: Then the gopis said, O Uddhava, we have only one mind.
0: Neevu cheppunattuga yoga abhyasam nerchukutaku maaku rendo manasu ledu.
1: We do not have another mind to devote to yoga abhyasa.
0: Inke vidhamainatundi yoga shaktini sadhinchutaka moodo manasu ledu.
1: And to acquire other powers, we do not have the third mind.
0: Mari nalugo manasemaina untunte mem samsaram chesi bartalanu attalanu santosh pettadaniki poonukondumu. Aa nalugo manasu kuda maaku ledu.
1: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
0: Kanuka maaku aneka manusule untunte oka manasu yoga abhyasaniki inkoka manasu samsaraniki inkoka manasu vyavaharaniki inkoka manasu prapanchika sambandhamaina vishayalaku ee vidhanga upayoga petti edo oka manasuto mem krishnuni dhyaninchukuneetundi vaalam maaku unnadi oke manasu aa manasu kudanu krishnuniki arpitam gaavinchukunnam kanuka nee yoga abhyasamulu mem abhyasam cheyataniki maaku rendo manasu ledu ochina daarini pattukoni vellandi.
1: If we had manifold minds, we would have given one to yoga, another to family life, like that. But we have only one mind, and that one mind is completely given, completely surrendered to Krishna.
0: Kanuka aa yokka margamu enta chakkaneinatundi margam, mana okka manasto untundali. రెండు మూడు మనసులు మనం పెట్టుకోకూడదు. ఒక్క మనసుతో ఉంటుండే మనం ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నాం. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటకు వీలు కాదు.
1: ది బెస్ట్ పాత్ ఈజ్ సింగిల్ మైండెడ్ డివోషన్ అండ్ హ్యావింగ్ ఓన్లీ వన్ మైండ్ సమ్ టైమ్స్ వీ ల్యాండ్ అవర్ సెల్స్ ఇన్ టు మెనీ ట్రబుల్స్. ఇఫ్ వీ హ్యావ్ మెనీ ఫోల్డ్ మైండ్స్ అవర్ ట్రబుల్స్ విల్ బి ఎండ్లెస్.
0: ఒకనాడు అనంతపురం లోపల వేరే కాలేజీ లోపల స్పోర్ట్స్ అని పెట్టి దానికి స్వామిని బహుమతులు అందించమని చెప్పారు.
1: వన్స్ ఇన్ అనంతపూర్ ఆన్ వన్ అకేషన్ ఆన్ ద స్పోర్ట్స్ డే దే ఇన్వైటెడ్ స్వామి టు డిస్ట్రిబ్యూట్ ది బహుమతీస్ ఆర్ ది ప్రైజెస్.
0: అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం అనేటువంటిది నేను దీంట్లో నేను పాల్గొన్నాను అన్నాను.
1: Then Swami said, with one mind, we are undergoing several troubles. If you have Bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
0: Kanuka manam ekamanasukulai ee ekamanasuto manamu ekaadhara ekaaradhana chesi ఏకాత్మస్వరూపుడైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మనసులుగా మనం మార్చుకోవటానికి ఇది ఏమాత్రం కూడా మనం పూనుకోకూడదు.
1: విత్ ద సింగిల్ మైండెడ్ డివోషన్ వీ షుడ్ అడోర్ గాడ్, గాడ్ హూ ఈజ్ వన్, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే.
0: ఏదో పిచ్చి గట్టి పండించాలంటే దానిని దున్ననక్కర్లేదు, దుక్కు చేయనక్కర్లేదు, నీరు పెట్టనక్కర్లేదు. కానీ మంచి పంట పండించాలంటే దీనికి అనేక విధమైనటువంటి కలుపులు దున్ని దుక్కు చేసి ఎరువులు నీరు సకాలంలో దానికి తగినటువంటి పోషణలు అన్ని కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గ్రో వైల్డ్ గ్రాస్ నో లేబర్ ఈస్ నెసెసరీ, ది ఫీల్డ్ నీడ్ నాట్ బి టిల్డ్, అండ్ ది నో మెన్యూర్ ఈస్ నెసెసరీ. It need not be watered. But when we want to rear a good crop, we must water the field, we must till the field, and we must undertake all the labor
0: kanuka
1: necessary.
0: Anekatvanni manam prayatnam cheskotaniki ye vidhamaina sadhanalu avasaram ledu.
1: Therefore, for realizing diversity, anekatva, no sadhana or no practice is necessary.
0: Ekatvanni abhivruddhi parchukotaniki iniki aneka prayatnam cheyali.
1: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
0: దీనిని సాధనని, దీనిని తాపమని, దీనిని ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
1: This is described as sadhana or tapa or prapatti.
0: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: Seva is the most important path which enables us to recognize the principle of oneness.
0: కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి.
1: We should undertake to help those who are in trouble, those who are in distress, those who are forlorn and helpless. And thereby, we should cultivate the attitude of worshipping those
0: others. ఆదర్శవంతమైనటువంటి మహనీయులు అనేక విధమైనటువంటి ఇలాంటి సేవా మార్గం లోపల భగవంతు యొక్క తత్వాన్ని అనుగ్రహాన్ని అందిస్తూ పోయారు.
1: Several great sages and personages of India have shown this ideal, ideal of service, ideal of worshipping God through service.
0: ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story of ఏకనాథ్ is well known.
0: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీ తీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
1: Having gone to Benares, he carried the water, the holy water from Ganges in a vessel, and carrying that vessel he was proceeding along the way.
0: కాశీలో తీసుకున్నటువంటి యొక్క జలము రామేశ్వరంలో కలపటం అనేటువంటిది కొంత మన ప్రాచీన భారతీయుల సంస్కృతిలో కొంత అలవాటుగా వస్తుండది.
1: ఇట్ ఈస్ ఏ కస్టమ్ ఆనర్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ దట్ ది వాటర్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇట్ షుడ్ బి మెర్జ్డ్ ఇన్ రామేశ్వరం.
0: ఈ రామేశ్వరములకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకొనలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: వైల్ హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే దే ఫౌండ్ ఏ డాంకీ విచ్ వాజ్ థర్స్టీ విచ్ వాజ్ ఇన్ అన్ అట్టర్ హెల్ప్లెస్ ఫ్లైట్.
0: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
1: ఏకనాథ్ హ్యాస్ looked at that situation.
0: Tatchanave bharinchukona lekapoyadu.
1: He was unable to bear the sight.
0: Aa kaavidilo unnatundi bindalu teesukoni velli aa bindadi neeru dani notilo posadu.
1: So he immediately took the vessel and carried the water and poured the water into the mouth.
0: Aa gardhamu yokka taapamu teeri chaala ullasanga koncham pranam vachinattuga lechi nilchukoni aanandanga tana yokka swadanu pilchukontaku prayatninchindi.
1: Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up.
0: ఆ సమయమునందు వెంట ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను స్వామి పవిత్రమైనటువంటి గంగాజలమును కాశీ నుండి తెచ్చినటువంటి గంగాజలమును రామేశ్వరంలో కలుపుకోకుండా రామేశ్వరునికి అభిషేకం చేయకుండా ఈ గార్ధవానికి వినియోగం చేస్తే దీని యొక్క అంతరార్థం ఏమిటి అన్నారు.
1: Then the disciples who accompanied Eknath questioned him, O Swami, instead of offering the water, the holy water of Ganga as an oblation at Rameswara, why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here?
0: Shishulara, idi waste kaadu, durviniyogam kaadu, idi sariyaina sadviniyogam.
1: Eknath replied, No, my disciples, the holy water is not wasted. No, no, it is used in the proper way.
0: Ee drishtilo gardhamu vale tostuntundadi.
1: It may appear to be a donkey from your point of view.
0: ఆ రామేశ్వరుడే నాకు దాహిమమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధపు రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ మై వ్యూ ఐ ఫైండ్ రామేశ్వర హింసెల్ఫ్ ఎంబాడీడ్ ఇన్ దిస్ డాంకీ. ఇట్ లుక్స్ యాజ్ దో హీస్ ఆస్కింగ్ మీ గివ్ మీ వాటర్, ఐఎమ్ థర్స్టీ.
0: అవసరమైనటువంటి సమయంలో దీనిని వినియోగించకుండా అనవసరమైనటువంటి రీతిగా వినియోగించడమే దుర్వినియోగం అన్నాడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ in the proper way at the proper moment, if you do not use it, it is just using it in the wrong way, abusing it.
0: Bhagavatuniki kaasi jalam emiti, prayag jalam emiti, rameshwara jalam emiti, sarvamu eka swaroopudaina bhagavantude.
1: For the Lord there is no distinction between the water from Ganges, the water in Rameswaram. Everything is one, all is one in the eyes of God.
0: Aithe ee vidhamaina seva tattvam lopala సర్వ జీవులకు సర్వ ప్రాణులకు సహాయం చేయటం అనేటువంటిది ఇది ఈశ్వర సేవగా భావించుకునే నిమిత్తమై ఈ ఏకనాథుడు ఈ విధమైనటువంటి కథను కల్పించి లోకానికి ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ ద గ్రేట్ ట్రూత్ దట్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ ఆల్ అండ్ హెల్పింగ్ సచ్ క్రీచర్స్ ఇన్ డిస్ట్రెస్, పీపుల్ ఇన్ ట్రబుల్, వీఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ త్రూ ది ఐడియల్ ఆఫ్
0: మనము చెప్పటం ఈశావాస్యం ఇదం సర్వం. అన్ని జీవులు ఎందుకు కూడాను ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటున్నాడని చెప్పటం మాత్రం జరుపుతున్నాము. చేసే విషయం వచ్చేటప్పటికీ ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది ఆ విధమైంది కొన్ని విధమైనటువంటి తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: విత్ అవర్ మౌత్ వీ డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్, దట్ హీ ఎన్వెలప్స్ ఆల్, బట్ in action when it comes to the point of proving it we are making distinctions between one object and another.
0: చెప్పాడు చీమలు బ్రహ్మలు శివకీశవాదవులలు ప్రేమ మీర వెలసి ఉండి బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా అన్నాడు.
1: త్యాగరాజ has a beautiful line. He said, O Rama, you are present in the tiny ant, in the mighty Brahma. You are present in Shiva and Keshava. O Rama, let me know your real identity.
0: Kani cheputunnam Brahma ga vachi chaturvikam chaturmukhamainatundi Brahma ga vachi nilchukunnappudu aha naa adrushtamu ni namaskaram chestu tanmayudaipoyi tanam taanu marchipothunnadu.
1: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation.
0: Kani ade samayamunandu okka chinna chima veepu pai nemaina mralindatante tatchame danni kotti nalivi vestunnam.
1: But if a little ant begins to crawl on the back, right, we swat it with our palm.
0: Ee yokka maataku ee yokka kriyaku enta bhinna bhedanga kanipistunnadu yochin cheskondi.
1: There is a great divergence, a great difference between profession and practice.
0: Poni aa vishwasam undinatundi samayamlandu ninnu baadhistundadani kuchi tudichi veyachunu kani dani telisi nalpi veyataniki prayatnam cheyanduku cheyali.
1: When you believe that God is present even in the ant, when you feel that the ant is giving you trouble, you can brush it aside, but why should you kill it?
0: అదే విధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఫాలో దీస్ పాత్స్ ఇన్ లిటిల్ థింగ్స్. వీ మస్ట్ లెర్న్ టు షో అండ్ వీ మస్ట్ లెర్న్ టు రియలైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
0: పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ సెవెరల్ మెథడ్స్ విచ్ ప్రూవ్ ద గ్రేట్ ట్రూత్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
0: వీరు ఇంక ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
1: దే డిడ్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
0: కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి.
1: దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ కన్ఫైన్డ్ టు దేర్ హోమ్స్ to render service to creatures and to satisfy these creatures.
0: అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: Then they adopted a very beautiful ideal manner.
0: బియ్యమును పౌడర్ గా నూకొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
1: They used to powder the rice and in the courtyard of their houses they used to decorate patterns with that powdered rice.
0: Oka vaipuna idi intiki andamu mangalanga undadaniki adu subha soochana.
1: These patterns beautified the courtyards of the houses. That is the one purpose.
0: Maroka vaipuna chimalu domalu aa yokka beepu pindini tini aa bhoota drutruptini pondey atuntulo maroka drutrupti.
1: The secondary purpose is that little ants and other creatures used to consume these tiny grains of rice which are powdered.
0: Ini cheemalu maatrame kaadu konni pachchulu kudanu aa yokka beepu pindini vachi aaraginchi santrupti padipoyetundivi.
1: Not only ants but some birds also used to come and peck at these grains of rice and they used to feel satisfied.
0: Idda uttara dakshinayanam aneetundidi ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
1: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన విమెన్ యూస్ టు ఫిల్ ది స్ట్రీట్స్ విత్ దీస్ బ్యూటిఫుల్.
0: అనగా దక్షిణాయనం అనగా మోక్షములకు అతి సమీపమైనటువంటి కాలమును ఒక ప్రవేశించినట్టుగా భావించుకునేవారు.
1: దే యూస్ టు కన్సిడర్ దక్షిణాయన as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
0: roddanta kudanu kaakulu pachulu povaralu ilantavanta kudanu bhujinchi aa nelalanta kudanu aanandanga anubhavinchetuntivi.
1: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
0: Idi ee muggulalo unnatundi oka antarathalu.
1: This is the inner significance of these white and colored patterns.
0: Kani ee naadu kudanu mana vaallu aadhunikamainatundi streelu muggulu vesukuntunnaru inti mundu.
1: Today modern women also they decorate their homes with this kind of muggu
0: or pattern. Kani ee muggulu dento vestunnaru chunnamto vestunnaru ee pachchulu kuda daggariki raavu.
1: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
0: Kevalam alankaram maatrame kanipistundali kaani oka vidhamaitundi sevaga kaani hrudaya triptiga kaani tyaga jeevithamaitundi yokka idiga kaani andulo ye maatramu gocharinchatam ledu.
1: It is only a pattern which appears beautiful but it does not afford any opportunity to satisfy any bird or any creature.
0: Prachina kalam nundi kudanu మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడా అందిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇండియా హ్యాజ్ టాట్ టు ది వరల్డ్ ఎట్ లార్జ్ ది గ్రేట్ ఐడియల్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్.
0: దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది వేదా హ్యాస్ టాట్ ఇన్ అన్మిస్టేకబుల్ టర్మ్స్ దట్ ఓన్లీ త్రూ ది అవెన్యూ ఆఫ్ సర్వీస్ వీ కెన్ అటైన్ అమృతత్వ ఆర్ ఇమ్మోర్టాలిటీ.
0: కాన మొట్టమొదట మనము జపధ్యానములు చేయుటకు అవకాశం చిక్కినా తప్పక చేయుటలో ఎట్టి అభ్యంతరము లేదు. కాని అట్టి అవకాశం ఏమైనా ఏర్పడకుండినా మనము సేవయందే ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము.
1: ఇఫ్ వన్ హ్యాస్ టైమ్ వన్ మే అండర్టేక్ జప ఆర్ ధ్యాన బట్ వెన్ ది ఆపర్చునిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ ఈస్ బెటర్ టు అండర్టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జప ధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవ్వరు లేరు.
1: డోంట్ టేక్ ఇట్ ఎమిస్ అబౌట్ 200 పీపుల్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్. హౌ మెనీ ఆఫ్ యూ డైలీ అండర్ టేక్ జప ఆర్ ధ్యాన?
0: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
1: Let any state president or district president or convener, let him tell me whether he is every day undertaking japa or dhyana.
0: ఇలాంటి సమయం ముందు మనము సేవాదళ సభ్యులకు చెప్పేటువంటి అధికారం మనలో ఎక్కడ ఉంది?
1: When we ourselves do not practice, what right do we have, what authority or sanction do we have to ask the workers?
0: కేవలము ఏదో మనకు సబ్జెక్ట్ ఒకటి అందించినారు కదా అని ఆ సబ్జెక్ట్ లో మనం ఏదో ఒకటి నూతనమైన దాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉర్రూతలతో మనం చెప్పుతున్నామే కాని హృదయపూర్వకంగా మనం చెప్తున్నామా? నీకు నీవే సాక్షిగా ఉంటుండాలి.
1: బికాస్ ఎ ప్రోగ్రామ్ ఈస్ చాక్డ్ అవుట్ పీపుల్ మే గో ఆన్ ప్రీచింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జప ఆర్ ధ్యాన బట్ ఇఫ్ వన్ సబ్జెక్ట్స్ వన్ సెల్ఫ్ టు సిన్సియర్ ఇంట్రాస్పెక్షన్ విత్ గ్రేట్ ఎర్నెస్నెస్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ Are we really sincere about it?
0: Kani okaru cheppina cheppaka poyinappudiki mana sevadalamulyandu sevato paatu sadhana kudanu atyavasaram.
1: Whether one preaches it or not, along with seva in our organizations, sadhana or practice also must be
0: coexistentamainte sadhana oka vidhamainte negative antadi.
1: Individual sadhana may be compared to the negative pole.
0: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
1: ది యూనివర్సల్ సర్వీస్ ది ఐడియల్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ది పాజిటివ్ ఫోర్.
0: ఈ పాజిటివ్ తో ఈ నెగిటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: విత్ ది కంజంక్షన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగటివ్ విల్ బి ఏబుల్ టు గెయిన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ.
0: చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్.
1: The electric wire has been spread from that wing to this.
0: Kani akkada ekkada chusina manaku light velagatam ledu.
1: But the light is not illumined there in that corner.
0: Kani akkada kudanu current undi.
1: But the current is also present there.
0: Kani ekkada manamu bulb tagilinchamo akkada maatrame swasrupanga kanipistundadi.
1: Where we install the bulb, there only we find the illumination.
0: Aithe mana ee negative aneetti mind, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాత్రం మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఏ పవర్ఫుల్ బల్బ్.
0: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
1: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
0: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంటు ప్రసరించడం లేదు.
1: But when we join one plastic wire with another, the current does not flow.
0: Kani aa plastic wire lo unnatundi yokka current oka copper wire darini cut chesi copper wire rendu connection chesthe connection avutundadi current.
1: When we join one copper wire with another copper wire, then the current begins to flow.
0: Kanuka ikkada divyattamu anetundi current prati vyakti endu untundadi.
1: The current of divinity is present in every individual.
0: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
0: ప్లాస్టిక్ వైర్ సమావేశములు కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: నథింగ్ విల్ కమ్అట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
0: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కి మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
1: వెన్ ది mind which is like the copper wire inside the plastic wire, when this mind comes into contact with another mind, then the real current is generated.
0: కనుక మనం ఈనాడు ఇతరులతో ఏ విధంగా కలపాలంటే మొట్టమొదటి కాపర్ వైర్ తో పాటు ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వెళుతుంది.
1: ఇన్ ద బిగినింగ్ అలాంగ్ విత్ ది కాపర్ వైర్ ది ప్లాస్టిక్ కవర్ ఆల్సో మే గో.
0: కనుక ఈ ప్లాస్టిక్ వైర్ పైన కనపడుతుంది, ఈ కరెంటును ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి లోపల కనిపిస్తుంది, అదే మనసు.
1: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్ వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ వితిన్.
0: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
1: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
0: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వేరి దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
1: టుడే విత్ ది బాడీ విచ్ ఇస్ లైక్ ది ప్లాస్టిక్ వైర్ వీ సిట్ ఇన్ ధ్యాన.
0: కానీ ఒట్టి దేహం మాత్రం కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు, ఈ మనస్సు దానికి కనెక్షన్ చేయాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ది బాడీ సిట్స్ ఇన్ ధ్యాన, ఇట్ ఈస్ ది మనస్ దట్ మస్ట్ కమ్ ఇన్ టు ప్లే.
0: ఈ మనస్సులకు కొన్ని విధమైనటువంటి తరబీతులు మనం చేస్తూ చేస్తూ రావాలి.
1: సర్టన్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ నెసెసరీ ఫర్ ద మైండ్.
0: దీనికి ఒక చిన్న కథ చెప్పి నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
1: విత్ ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఐ షుల్ కంక్లూడ్ ది డిస్కోర్స్.
0: ఒక గృహస్థుడు శ్రీమంతుడైనటువంటి వాడు జీవిస్తుండేటువంటి వాడు.
1: There was a householder who was a rich and prosperous man.
0: అతనికి ఒక విధమైనటువంటి దయా ప్రేమల మెండు.
1: His heart was full of tenderness and love for others.
0: ఒకనాడు తాను భుజించే సమయం లోపల ఒక కుక్క తన ఇంటి దగ్గరికి వచ్చింది ఆకలితో.
1: One day while he was having his food, a dog came near the place.
0: ఆకలితో బాధపడేటువంటి సునకమును చూసి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు.
1: When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog.
0: Sari aanaatato teeripoyindi rendu dinam tirigi aa kukka daanintike vachindi.
1: That day the dog went away, but the next day also the dog came.
0: Sari ee vidhanga dinnamu kukka raavatamu yajamanudu annam pettatamu ee vidhanga konni samvatsaramu jarigindi rendu moodu samvatsaramulo.
1: It went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years.
0: ee vidhanga raavatam cheta itaniki konni dinamulu ayin tarvata chaala visugu puttindi.
1: He got fed up with the dog because it persisted in coming and he got vexed with it.
0: Dirini ye reethiga taram kottatam,
1: how to get rid of it.
0: Idi enta kottina enta deenim chesina gaani adi povatam ledu.
1: Though he used to beat it, still the dog did not go away.
0: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
1: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
0: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
1: ఇఫ్ వీ ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వీ అమెండ్ ఇట్, ఇఫ్ వీ చేంజ్ ఇట్, దెన్ ది డాగ్ వుడ్ గో అవే.
0: నీవు కొన్ని సంవత్సరములు అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
1: బికాస్ యు హ్యావ్ బీన్ గివింగ్ ఫుడ్ ఫర్ ది డాగ్ కంటిన్యూస్ టు కమ్. ఇఫ్ యు స్టాప్ గివింగ్ ఇట్ ఫుడ్, ద డాగ్ వుడ్ స్టాప్ కమింగ్.
0: అదే విధంగానే అనేక జన్మల నుండి కూడాను మన యొక్క ఆత్మ అనేటువంటి యజమానుని ఇంటికి ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వ్యామోహం అనేటువంటి యొక్క ఆకలితో ఈ మైండ్ అనేటువంటి డాగ్ మన ఇంటికి ప్రవేశిస్తూ వస్తుండాలి.
1: ది మైండ్ విచ్ ఇస్ కంపేరబుల్ టు ది డాగ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ది హౌస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ టెండెన్సీస్ దట్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఫ్రమ్ బర్త్.
0: ఆ యొక్క డాగ్ కు, ఆ మనస్సు అనేటువంటి డాగ్ కు మనం ఈ విషయ వాసనలు అందిస్తూ అందిస్తూ అందిస్తూ చక్కగా అలవాటు చేసుకున్నాం.
1: We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishaya vasanas.
0: Kanuka adi manamanna vadalipetti polekunda untundali.
1: Therefore it is not in a position to leave us.
0: Neevu samanyamga bazarlo tirige samayalo kani samanyamga vere panulu cheskundetappudu kani ee manasu kontha varaku quietga untuntadi.
1: When you go about in the market or when you attend to your duties, then the mind may be quiet.
0: కానీ ధ్యానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పని అంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
1: బట్ వెన్ యూ సిట్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ ధ్యాన, దెన్ ది మైండ్ బికమ్స్ ఎక్స్ట్రా యాక్టివ్ అండ్ ట్రైస్ టు గో దిస్ వే.
0: కనుక ఈనాటి ధ్యానం కంటే కేవలం సామాన్యమైన పనులు చేసుకోవటం ఒక పెద్ద ధ్యానంగా యోచించవచ్చు.
1: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
0: Kanuka deenito matram niruttsahapadanakkarledu.
1: You need not get discouraged on this score.
0: Kanuka ee vidhamaitundi vishayavasalu andinchi andinchi andinchi ee manasu ee vidhamaitundi chanchalyaniki poonukotam cheta kontha kalamu ee vishayavasalu andinchakunda deeni prashantamainundi aatmatattvamlo praveshimpa cheyataniki konni viruddhamaina sadhanalu manam cheyali.
1: The mind becomes fickle because we feed it with worldly tendencies. But if we undertake a different kind of routine, then the mind will get strengthened.
0: ఇది ఏ విధమైన రీతిగా మనం చేయాలి?
1: What is the method we should adopt?
0: అనగా మనసునకు తీరికలేని పని మనం అందించినప్పుడు ఈ మనసు యొక్క బాధ మనకు ఏమాత్రము ఉండకుండా పోతుంది.
1: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
0: Kontha mandi meeru chusi untaru kotulu patteetunte vaadu aa kotiki eppudu kudunu ekkatam digatam ee chanchalattam daniki swabhavam.
1: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
0: ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలు అంటారు చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
1: ఇఫ్ వీ కీప్ ది మంకీ ఎట్ వన్ ప్లేస్ ఇట్ గోస్ ఆన్ పర్ఫార్మింగ్ మంకీ ట్రిక్స్.
0: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చ చేస్తుంటది.
1: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timmanna, oh monkey, go up the stick and go down the stick."
0: Adhe vidhamgane ee yokka mind oka mad monkey.
1: In the same manner, the mind is a mad monkey.
0: Ee monkey ni kontha varaku kontha pani teevramaina pani daniki andinchali.
1: Therefore, this monkey must be entrusted with an absorbing work.
0: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
1: ఇఫ్ వి సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి విత్ ఇన్ అవర్ కంట్రోల్.
0: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
1: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
0: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీన్ని పోయేటువంటిది వచ్చేటువంటిది వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
1: ఇఫ్ వి ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్, ద బ్రెత్ దట్ గోస్ ఇన్ ఇస్ సో అండ్ ది బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఇస్ హం. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
0: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాల అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
1: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
0: లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో.
1: Or have a flame in front of you.
0: ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు.
1: లుక్ అట్ దట్ ఫ్లేమ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
0: ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణ కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి.
1: ఇమాజిన్ దట్ ఫ్లేమ్ విచ్ యు హ్యావ్ బిహెల్డ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్. ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ యు ఇమాజిన్ దట్ ఫ్లేమ్ ఈజ్ కిండిల్డ్ విత్ ఇన్ యూ.
0: కేవలము అక్కడ కూడాను మనసుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి.
1: దేర్ ఆల్సో ద మైండ్ మస్ట్ బి గివెన్ ఎ బిజీ యాక్టివిటీ.
0: ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి.
1: వీ మస్ట్ మేక్ ది మైండ్ బ్రింగ్ దట్ ఫ్లేమ్ అండ్ డిపాజిట్ దట్ ఫ్లేమ్ విత్ ఇన్ ద రీసెసెస్ ఆఫ్ అవర్ హార్ట్.
0: అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి.
1: ఇన్ ద లోటస్ ఆఫ్ ది హార్ట్ వీ మస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఫ్లేమ్ ఈజ్ ఎ బ్లేజ్.
0: అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి.
1: Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes, and through every portion of the human body.
0: Ee deham anta sancharam chesina tarvata aa deham nunchi tirigi bayataki teppinchali.
1: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
0: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga nee bhavinchali.
1: You must imagine that flame is burning bright in all the members of your family.
0: Akkadi nunchi nee prakinti varu, nee bazaarlo varu, nee mitrulu, ee andari enduku kodanu ee jyoti undinattuga bhavinchali.
1: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
0: Ante kaadu tadupari nee shatrulu pai kodanu ee jyoti undadaniki nee nirupinchali.
1: At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
0: Appudu isha vasyam idam sarvam.
1: Then everything, every object is enveloped by Ishvara.
0: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu. Endukati tamasoma jyotirgamaya, ekka jyoti untuntado akkada cheekati undadu.
1: Because the flame is burning bright in the eyes, there should be no darkness.
0: Kanuka neevu chedda drushtiki neeve maatramo avakasam nandinchavu.
1: Therefore you should not look at bad objects.
0: Nee yokka chevulaku ee jyoti cheratam cheta ikkada cheddavi vishayalani ippudu vinadaniki veelledu.
1: Because the flame has joined your ears, you should not hear anything that is bad.
0: Aa jyoti nee yokka naaluku paina raavatam cheta akkada chedda maatalu maatladaniki avakasam undadu.
1: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
0: bad words. పాదములో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు.
1: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
0: నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ముందంజ వేయవు చేతులు.
1: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
0: Kanuka ee ek jyoti aneka vidhamulaitunte yokka prayanamulu salipi sarvatra unnatunte yokka paramatma jyoti parabrahma jyoti okkate aneetunte yokka satyanni manamu gurtinchukotamlo ee dhyanam aneetundidi entaina manaku sahayakariga untadi.
1: So this one flame travels to several objects and it enables us to realize that the same reality is all pervading.
0: Meeru deepavali pandaga roju meeru kontha varaku gamaninchu untuntaru aneka candles anta petti oka candle teesukoyi okokka candle tho okokka candle tho manam antistu vastuntam.
1: On the Deepavali day,
0: Uttar Pradesh Diwali,
1: on the Diwali day which we call Deepavali, row of lamps, we keep a row of cressets, ardhan cressets, and with one flame we kindle all the flames.
0: Kani okka jyoti nunchi aneka jyotulu manam antistu vastuntam.
1: With one flame we are able to kindle myriad flames.
0: Antinchina jyoti parabrahma jyoti, antipabadina jyotulu jeevana jyotulu.
1: The jyoti which kindles is the parabrahma jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana jyoti.
0: Kattagadapatiki antinchina jyoti antippabadina jyoti rendu kudanu okati gane kanipistuntayi.
1: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
0: Kanukani ee parabrahma jyoti jeevana jyoti rendu kudanu ekam kavatam chetani brahma vit brahmaiva bhavati. అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
1: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మవిత్ హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
1: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
0: కారణం ఏమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
1: బికాస్ దిస్ బాడీ, టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
0: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్ గో చేంజ్.
0: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
0: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము.
1: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
1: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, ఎట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
0: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
1: ఎట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకును తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
1: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్, అండర్ గో చేంజ్.
0: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
0: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము.
1: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్.
0: కానీ ఒక్కొక్కరు

0: ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
1: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్, ఆల్ ది శాండ్ వుడ్ బి ఎగ్జాస్టెడ్.
0: కానీ ఒక్కటి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోదు.
1: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్, బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
0: కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
1: సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిమినూషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్.
0: కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకుని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలిని నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో.
1: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
0: Kanuka na aaradhana daivamu ee yokka jyoti lone unnadu parabrahma jyoti nunchini anni jyotulu kuda vachinayi aneetunte yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam idi chaala saarthakamainatunte yokka meditation.
1: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
0: Kaani ee naadu aneka rakamulainatundi meditation lu chaala viriviga perigipothu vachinayi,
1: and today there are various types of meditation that are propagated.
0: Kaani cheptu unnaru kaani dani anubhavinchina vaaru ekkada kanipinchatam ledu.
1: There are people who talk about it, but we do not come across people ivanni
0: kevalamu artificial meditations ani cheppavachu.
1: These are all artificial meditations.
0: Inta sulabhanga okka turi kurchuni tattame transcendental paiki potadu potadu potadu ekkada pothunnado em chestunnado evariki artham kaadu. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
1: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
0: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి? తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
1: దే సే దట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్ గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
0: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
1: సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ we cannot describe that state as meditation.
0: Baag rendu bottle taageseste adi kuda body consciousness.
1: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
0: Idi kuda oka meditation ena?
1: Is it a type of meditation?
0: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
1: So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness.
0: ee western country vallu ee material life lopala vaadantha kaali dip oka depression kaavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
1: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
0: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kadu endukanaga manu dhyanam ante kontha mandi concentration ani antunnaru.
1: But according to Indian tradition this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
0: కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ ఏ పేపర్ ఇన్ మై హ్యాండ్.
0: ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను.
1: ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్.
0: డిస్ట్రిక్ట్ సేవాదళ్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము.
1: దేర్ ఐ ఫైండ్ ది వర్డ్స్ డిస్ట్రిక్ట్ సేవాదళ్ కాన్ఫరెన్స్.
0: ఈ సేవాదళ్ కాన్ఫరెన్స్ అనేది చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీడ్ what is printed on the paper, my eyes must be focused at the letter.

0: చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి.
1: అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్.
0: మనసు యోచించాలి.
1: అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్.
0: బుద్ధి విచారించాలి.
1: అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్.
0: బుద్ధి, మనసు, చేయి, కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది.
1: ఇంటెలిజెన్స్, మైండ్, హ్యాండ్ అండ్ ది ఐస్, దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్.
0: అనగా బిలో సెన్స్, ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
1: సో only with the coordination of all the senses it is possible for us to read.
0: కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడాను ఒక కాన్సంట్రేషన్ ఉండాలి.
1: Therefore concentration is necessary for reading.
0: రైటింగ్ కు ఒక కాన్సంట్రేషన్ ఉండాలి.
1: Another type of concentration is necessary for writing.
0: వాకింగ్ కు కాన్సంట్రేషన్ ఉండాలి.
1: Another type of concentration is necessary for walking.
0: ప్లేట్ లోపల పెట్టినటువంటి పదార్థము, ఇది అప్పలమా, ఇది బజ్జా, ఇది లేకపోతే చపాతి, ఇది పుటీనా, ఇది పొటాటో, ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే తినడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఈట్ ఇఫ్ వీ డో నాట్ హ్యావ్ ది కాన్సన్ట్రేషన్ టు డిస్క్రిమినేట్ వెదర్ దిస్ ఐటమ్ ఈజ్ అప్పడం ఆర్ వెదర్ దిస్ ఐటమ్ ఈజ్ స్వీట్.
0: ఒక డ్రైవింగ్ చేయాలంటే చక్కగా కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: టు డ్రైవ్ ఎ మోటార్ కార్ concentration is essential.
0: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural idi ga untundadi.
1: This concentration becomes a routine. It is a daily habit.
0: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manaku cheyali.
1: In order to get this concentration it is not necessary to undertake dhyana.
0: Kanuka concentration anetundidi dhyanam kaadu.
1: Therefore concentration cannot be equated to dhyana.
0: Concentration below sense.
1: Concentration is below sense.
0: Meditation beyond sense.
1: Meditation is beyond sense.
0: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
1: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
0: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation ni oka border vastundi.
1: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation.
0: Ee contemplation ni cross ni manam haddunu daatinappudiki meditation vastundi.
1: And when we cross the limits of contemplation we reach the area of
0: kanuka concentration, contemplation, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్ కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్ టు ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.
1: కాంటెంప్లేషన్ ఈజ్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యూ రియలీ ఆర్.
1: And meditation enables us to recognize the one you really are.
0: Kanuka, you are not one person.
1: Therefore, you are not one person.
0: Kanuka, ee moodinti sthayi lopala manamu ee prayanam cheyali. Kanukane, dehamuto indriya nigraham kavali, manasuto aatmaabhiruddhi chendali, inga aatmato, soulto aatmanandanni anubhavinchali.
1: So, we must carry on our journey on these three planes. On the body plane, we must cultivate control of the senses. And on the mental plane, we must carry on the process of meditation. And we must attain the higher altitude.
0: Kanukane, ee naadu sevadala sabhyulandaru kodanu, work is worship. Kanuka, motta motta dehamto work cheyali, manasto worship cheyali, hrudayamto wisdom lo cheripovali.
1: So, sevadala workers must cultivate these three ideals. Work, worship and wisdom.
0: ఈ విధంగా దేహంతో పనిచేస్తూ, మనస్సుతో భగవత్ చింతన చేస్తూ, హృదయంతో ఆనందాల్లో లీనం కావాలి.
1: Working with the body and worshiping God, we must attain the state of ananda.
0: అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు.
1: బట్ విదౌట్ వర్క్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్షిప్.
0: వర్క్ ఒక ఫ్లవర్ వంటి.
1: వర్క్ ఈజ్ కంపేరబుల్ టు ఎ ఫ్లవర్.
0: ఈ ఫ్లవర్ ను మనం డెవలప్ చేసుకుంటూ, ప్రొటెక్షన్ చేసుకుంటూ దీని పోతే క్రమక్రమేణా ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి రేఖలు రాలిపోయి క్రమక్రమేణా ఒక పిండే అనేటువంటి ఒక ఇదిగా తయారవుతుంది.
1: బై డెవలపింగ్ ది
0: కాయగా తయారవుతుంది.
1: by developing this flower, in course of time, the petals drop off and the tender fruit develops.
0: ఈ ఫ్రూట్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే అదే ఒక విధమైనటువంటి పెద్ద ఫలంగా తయారవుతుంది, కాయనే ఫలంగా అవుతుంది.
1: సో దిస్ టెండర్ అన్రైప్ ఫ్రూట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికమ్స్ మెలోడింగ్ టు ఏ జ్యూసీ ఫ్రూట్.
0: ఇక్కడ ఫ్లవర్, కాయ, ఫలము ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు.
1: సో విదౌట్ ది ఫ్లవర్ యు డు నాట్ హ్యావ్ ది టెండర్ ఫ్రూట్ అండ్ విదౌట్ ది టెండర్ ఫ్రూట్ we do not have the mellowed fruit.
0: Kanukani work flower,
1: therefore work is the flower,
0: worship kai,
1: worship is the fruit,
0: wisdom is fruit,
1: wisdom is the mellowed ultimate fruit.
0: Kanuka ee moodinti sthayi nunchi kudano manamu moodu sevalu manam chestu raavali.
1: From the three planes we must carry on the three avenues of activity.
0: Samaja seva,
1: social service,
0: వ్యక్తిగత సాధన,
1: ఇండివిజువల్ ప్రాక్టీస్,
0: విశ్వ ప్రేమ,
1: యూనివర్సల్ లవ్.
0: ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి.
1: త్రూ దీస్ త్రీ ఎవెన్యూస్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ మస్ట్ బి ఎక్స్పాండెడ్.
0: దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవాదలం వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది.
1: ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ బికాస్ వెన్ యూ గో బ్యాక్ యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ ఇంట్రెస్ట్.
0: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది.
1: దీస్ త్రీ, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ త్రీ హ్యావ్ ఓన్లీ వన్ డెస్టినేషన్.
0: గోల్ ఇస్
1: వన్ గోల్.
0: ఎట్టిందంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము.
1: సెవెరల్ ఆఫ్ అస్ అండర్టేక్ ఎ జర్నీ,
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము.
1: వీఆర్ ట్రావెలింగ్ బై అన్ ఆర్డినరీ ట్రైన్.
0: దీనిలో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది, అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి.
1: దిస్ ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్స్ అప్ టు ఎ స్టేషన్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్ అండ్ దెన్ వీ మస్ట్ క్యాచ్ అనదర్ ట్రైన్.
0: అక్కడ కొంత సమయం పొందాల్సి వస్తుంది
1: అండ్ వీల్ బి పుట్ టు సమ్ ట్రబుల్ దేర్.
0: కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది.
1: వెన్ వీ ట్రావెల్ బై ఆర్డినరీ ట్రైన్ దేర్ బి ఎ లాస్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ బి అదర్ టైప్స్ ఆఫ్.
0: కానీ ఆర్డినరీ ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్ లోనే పోతుంటది.
1: అండ్ దిస్ ఆర్డినరీ ట్రైన్ స్టాప్స్ అట్ ఆల్ స్టేషన్ ఈక్వలీ.
0: ఈ ఆర్డినరీ ట్రైన్ కు తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు.
1: ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి ఎ త్రూ క్యారేజ్.
0: ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజ్ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
1: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్, దేర్ వీ నీడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ది త్రూ క్యారేజ్.
0: మూడవది త్రూ ట్రైన్ ఉంటుంటది.
1: అండ్ ది థర్డ్ ఈస్ ఏ ట్రైన్ విచ్ రన్ త్రూ.
0: ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖము ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎలివియేట్ ది సఫరింగ్ అండ్ ది డిస్ట్రెస్ ఆఫ్ అదర్స్, ఇన్ ఆర్డర్ టు కంఫర్ట్ అదర్స్, వీ మస్ట్ అండర్టేక్ దిస్ కర్మ మార్గ.
0: ఒక విధమైనటువంటి దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా, వారి మార్గంలో కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ టెండెన్సీస్ విచ్ ఆర్ అన్ఫెయిర్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ పాత్.
0: ఎట్లనగా మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి.
1: సపోజ్ ద థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది హౌస్ ఎట్ నైట్.
0: మనం కనుక్కున్నాం,
1: వీ ఆర్ అవేక్.
0: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముండ రోడ్ లోపల పరిగెత్తిపోతున్నారు.
1: అండ్ యాజ్ సూన్ యాజ్ వీఆర్ అవేక్ ది రాబర్స్ ట్రై టు రన్ అవే టు థార్నీ బుషెస్.
0: అయితే వాడు ఈ ముండ రోడ్ లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం వాడిని పట్టడానికైతే వాడు చిక్కడు.
1: ఇఫ్ వీ గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్, we cannot catch the thief. The thief who runs away,
0: aa thief ni pattalanukunnappudu thief poyina margamlone manam parigettali.
1: In order to catch the thief we must pursue the path which the thief had followed.
0: Adhe vidhamgani kashta jeevanam manam uddharinchalanukunnappudu manam kashtamlone digali.
1: So when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress.
0: Kanuka motta motta manamu work ee work margamlo manam praveshinchi aa work dwara manamu pavitram gaavinchali.
1: Therefore we must first enter the field of work, and through that work we must attain.
0: ee naadu lokamlo dushkarmala manam dooram cheyalanukunnappudu manamu aa karmala dwarane manam aa karmalanu dooram cheyali.
1: When we want to put an end to evil practices, only through such path we can set them right.
0: Kalino viriginatunte mullunu mullutone chivadaniki prayatnam cheyali.
1: If a thorn runs through the foot only with a sharp needle which is like a thorn,
0: mana battakainatunte mattini manam pogottukovalante tirigi mattitone kadagali.
1: The dirt on the cloth must be removed with the dirt.
0: దీనినే పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు. ఈనాడు సోపులు, సన్ లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సినవి వచ్చినాయి. కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ మెటీరియల్ కాల్డ్ చౌడు విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాయిల్ అండ్ విత్ దిస్ సాయిల్ దే యూస్ టు ప్యూరిఫై ది క్లాత్ బై రిమూవింగ్ ది టెయింట్ ఆన్ ది క్లాత్.
0: కనుక అదే విధంగానే వజ్రాన్ని కోయాలనుకున్నప్పుడు వజ్రంతోనే దాన్ని వజ్రాన్ని కొయ్యాలి.
1: ఇఫ్ యు వాంట్ టు కట్ ఏ డైమండ్ యూ కెన్ కట్ ఇట్ విత్ అనదర్ డైమండ్.
0: అదే విధంగానే కర్మను కర్మతోనే మనం సాధించాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ త్రూ కర్మ వీ మస్ట్ అటైన్ కర్మ.
0: కనుక సేవాధర్మం వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము. ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గము.
1: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదల్ this marga of karma, this path of karma is the most sacred and most urgent.
0: Prema swaroopulara ee gadati poyinatundi yokka samaveshamula kante kudanu ee samaveshanni marinta pavitramaina oka saarthakamainatundi yokka samaveshanga meeru bhavinchi ee samavesham nunchi nenna kudanu meeru ee samaveshamlo ninnayinchinatundi konni ninnayalanu aacharanalo pettatamu పెట్టించటము చేయటము చేయించటం కూడా నువ్వు జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరి అయినటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూప, ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు క్లోజ్ దట్ యు విల్ రిగార్డ్ దిస్ కాన్ఫరెన్స్ యాజ్ సంథింగ్ డిఫరెంట్, యాజ్ మోర్ సేక్రెడ్, మోర్ సిగ్నిఫికెంట్. And you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference, and thereby expand the organization. And in that hope and with blessing, I conclude this course.
2: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a Sevadal in the Satya Sai organizations, and then went on to explain about the best way of doing meditation and the right royal path one should tread during one's life sojourn. Thank you and Sai Ram.

0: ஃபேமஸ் இருக்குல்ல,
1: எம்பாடிமெண்ட் ஆஃப் லவ்,
0: மாணவன் யொக்க அபியுதயமனக்கு மானசிக சக்தி சித்த சுத்தி அத்தியாவசியம்.
1: For the human progress, the purity of heart and mental strength are essential.
0: மானசிக சக்தி சித்தை சித்த சுத்தியே மாணவத்வாணி திவ்யத்வங்கா மாற்றகலுகுதுந்தி.
1: It's only the mental strength and the purity of heart that makes the human divine.
0: மானவனகு மனசே மூலாதாரம்.
1: Mind is the basis for the mankind.
0: மனசுனகு சங்கல்பமலே ஆதாரம்.
1: Mind is based on the bundle of thoughts.
0: சங்கல்பம் యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
1: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
0: సంకల్పం యొక్క ప్రభావం మనిషిపైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
1: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
0: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
1: The fructification of the human life is based on the thoughts.
0: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
1: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
0: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయిన కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: You may notice or not, the waves spread all over the surface of the lake.
0: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మాన సరోవరంలో పడినప్పుడు ఆ మాన సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
1: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
0: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
1: When once these waves enter into our mouth, we speak nice words.
0: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
1: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
0: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
1: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
0: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
1: Good and bad vision depends upon the thoughts that get into our eye.
0: ఈ సంకల్పములు హస్తములు ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
1: The hand does good or bad depending upon the thoughts that enter into them.
0: పాదములు ప్రవేశించినప్పుడు దుస్సంగములు లేక సత్సంగములు చేరుతూ ఉంటాడు.
1: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
1: So good and bad depend on thoughts.
0: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
1: Man today wants God.
0: భగవంతుని స్మరిస్తున్నాడు.
1: He thinks of God.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: He thinks of God.
0: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
1: Is not enough to experience God.
0: భగవంతుని చింతించడంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
0: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
1: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
0: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
1: వెన్ వన్స్ యు సరెండర్, యు అండ్ గాడ్ బికమ్ వన్.
0: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ది యూనిటీ, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే by scholars.
0: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
1: To be one with God, what spiritual path should we pursue?
0: మనకు దగ్గరలో ఒకనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
1: We have the coal and the fire so close to us.
0: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
1: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
0: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
1: coal has got to be so close to the fire.
0: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
1: When you fan it, the coal also transforms into fire.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This what is meant that nor the Brahman.
0: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
1: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.